ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 మెగాహెడ్స్పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948, శ్రావణమాసం 16వ రోజు, క్రీస్తు శకం 2026, ఆగస్టు నెల 4వ తారీఖు మంగళవారం. నిలయంలో సమయం సరిగ్గా 5 గంటల 58 నిమిషాలు దాటి 10 సెకండ్లు. శుభోదయం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడక దేశభక్తి గీతం విందాం. గుండెయే నిజమైన గుడిరా, బృందగానం.

0: శ్రోతలంతవరకు భక్తిరంజనే కార్యక్రమంలో శ్రీ ఆంజనేయ స్వామి స్తుతి విన్నారు. ఇంతటితో ఈనాటి భక్తిరంజనే కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. వినదగు మాట నేటి వ్యాఖ్యాత సి పద్మావతమ్మ.
1: మనిషి జీవితాన్ని రెండు కారాలు క్షారకషం చేస్తాయి. అంటే అవి అహంకారం, రెండు మమకారం. దీంట్లో మొదటిది అహంకారం. ఈ కారం మానవ జీవితాన్ని క్షారకషం చేస్తుంది. అంటే కూరలో ఉప్పు అతిగా పడిందనుకోండి, మొత్తం కూర అంతా పారేయాల్సిందే, దేనికి ఉపయుక్తం కాకుండా అయిపోతుంది. అలాగే అహంకారం వల్ల కూడా మానవ జీవితం దేనికి ఉపయుక్తం కాకుండా నాశనమైపోతుంది. అసలు అహంకారం అంటే ఏమి? నేను గొప్పవాణ్ణి, నేనే గొప్పవాణ్ణి, నా మాటే జరగాలి, అందరూ నాకు అధీనులుగా ఉండాలి, వీళ్ళందరూ అల్పులు అనే భావం. మరి ఈ లక్షణం మానవుల్లో ఏ కారణాల వల్ల ఏర్పడి బలపడుతుంది అంటే తల్లిదండ్రుల పెంపకం వల్ల అలవడుతుంది. వారి అతిగారవం వల్ల కానీ, తమ పిల్లలకు అదుపాజ్ఞలు లేని, వివేచన లేని స్వేచ్ఛనివ్వడం వల్ల కానీ కలుగుతుంది. ఇంట్లో నియంతల్లాగా వ్యవహరించిన పిల్లలు బయట కూడా తమ నియంతృత్వాన్ని అమలు చేయడానికి ప్రయత్నిస్తారు. డబ్బు, అధికారము వాళ్ళ చేతుల్లో ఉంటే ఆ నియంతృత్వం సాగిపోయి కొంత ఆనందంగా ఉండగలుగుతారు. కానీ తాడిని తన్నేవాడి తలదన్నేవాడున్నట్లు వీళ్లకంటే పెద్ద నియంతలు వీళ్ల జీవితంలో ఎదురుపడ్డారనుకోండి, కసితోనూ ఆత్మన్యూనతతోనూ కృంగిపోయి తమ జీవితాన్ని నరకం చేసుకుంటారు. తమ జీవితాన్ని నరకం చేసుకోవడమే కాదు సుమా, తమ చుట్టూ ఉన్నవారి జీవితాలని కూడా నరకం చేస్తారు. ఈ అహంకారం వల్ల వీళ్లలో ప్రవేశించే ఒక దుర్గుణం కోపం, రెండోది కోపం వల్ల వాక్పారుష్యం, వీటితో పాటు వివేచన

0: లేకుండా తన దుష్ట మార్గాన్ని సమర్థించే వారిని దగ్గరకు తీయడం, తన్ను ఎవరైనా సర్దడానికో తన తప్పులు తెలియజెప్పడానికో ప్రయత్నిస్తే వారిని ద్వేషించి అవమానించడం, ఓర్పు లేకపోవడం, అసూయ, ఇలా ఒకటి వెంట ఒకటిగా దుర్గుణాలన్నీ ప్రవేశించి ఆ వ్యక్తిని కొరగాని వానిగా తయారు చేస్తాయి. ఈ లక్షణాలన్నీ మూర్తీభవించిన వ్యక్తి భారతంలో దుర్యోధనుడు. తండ్రి అతిగారాభం అతన్ని చెడగొట్టింది. పాండవులు అరణ్యం నుండి హస్తినకు రాకమునుపు 100 మంది సోదరులతో తనకు తన మాటకు ఎదురులేక బ్రతుకుతున్న దుర్యోధనుడు, పాండవులు తమ తేజో శౌర్యాలతో వినయంతో అందరినీ ఆకట్టుకుని మన్ననలు పొంది తనకంటే ఆదరాభిమానాల్ని పొందడం సహించలేకపోయాడు. అసూయతో రగిలిపోయాడు. వాళ్లను ఏ రకంగానైనా చిత్తు చేయడానికి కపటమైన దారులన్నీ వెతుక్కున్నాడు. ఏవీ ఫలించకపోవడంతో కోపంతో రగిలిపోయాడు. మూఢబుద్ధి అయిపోయాడు. యశ్చ కృద్యత్ అనీషానః సచ మూఢతమో నరః, అదుపాజ్ఞం లేక కోపగించువాడు మూఢబుద్ధి అని సంస్కృత భారతం చెబుతోంది. ఆ కోపంతో, మూఢలక్షణంతో ధర్మాధర్మాలు తెలియని వాడయ్యాడు. దశ ధర్మం న జానంతి క్రోధో బుభుక్షితః అంటుంది భారతం. ధర్మం నెనగని వారు 10 మంది అట. వారిలో క్రోధి, ఆకలి ఉన్నవాడు ఇలా ఒకరి తర్వాత ఒకరిని 10 మందిని చెప్పారు. ఆ క్రోధంతో మనిషి ధర్మాధర్మాలు మరచి ప్రవర్తిస్తాడు. మాయాజూదం, ద్రౌపదీ పరాభవం, ఘోషయాత్ర, అభిమన్యువధ ఇలా ఎన్నో చెప్పుకుంటూ పోవచ్చు దుర్యోధన్య అకృత్యాలను. పాండవులు ధర్మపరులని తెలిసినా కూడా దుర్యోధన ధృతరాష్ట్రుల ఉప్పు తిన్న కారణంగా తన వైపే ఉండి యుద్ధం చేస్తున్న భీష్మ ద్రోణాది మహానుభావులను అనేకమైన పరుషవాకులతో నొప్పించాడు దుర్యోధనుడు. ఈ బ్రతుకు కంటే మరణమే మేలన్న వైరాగ్యం భీష్మునికి కలిగేటట్లు చేశాడు. అలా తన వారి అండను కోల్పోయాడు. అందుకే భర్తృహరి అంటాడు, క్రోధోస్తి చే దేహినాం అని. అంటే క్రోధం ఉంటే మనిషిని నాశనం చేయగలడానికి ఇంకేమీ అవసరం లేదు అని. బెడిదముగా కత్తి గొడ్డట పొడువ తెగిన మ్రాన చిగురు ఒడుము పలుకులం చెడదునిసిన కార్యంబు నిగుడ నేరదు పిదప నెట్టున్ కురువంశనిధి అంటాడు తిక్కన. కత్తి పెట్టి చెట్టు నరికితే మళ్లీ చెట్లో జిగురొచ్చి కొంచెం చిగురు వేసే అవకాశమైనా ఉంది, కానీ మాటలతో కార్యం చెడగొట్టుకుంటే మళ్లీ అది ఫలితాన్నివ్వదు అని అర్థం. అలా తన జీవితాన్నే కాక భార్యాపుత్రుల జీవితాన్ని, తల్లిదండ్రుల జీవితాన్ని, ప్రజాజీవితాన్ని నాశనం చేసిన అహంకారి దుర్యోధనుడు. అహంకారం వల్ల, ఓర్పు లేకపోవడం వల్ల ఇంత కష్టాన్ని కొని తెచ్చుకున్నాడు దుర్వాసుడు. ఆతృణే పతితో వన్హి స్వయమేవోపశామ్యతి అక్షమావాన్ పరం దోషైరాత్మానంచైవ యోజయేత్ అని అంటాడు విదురుడు భారతంలో. గడ్డి పరకలు లేని చోట పడిన నిప్పు తనంతట తనే అణిగిపోతుంది. ఓర్పు లేనివాడు తన దోషాలతో తన్నే అంటించుకుంటాడు అని అర్థం. కోపానికి, వాక్పారుష్యానికి, శంకా ప్రవృత్తికి, వివేచన రాహిత్యానికి, సహన రాహిత్యానికి, అసూయకు, ఇలా అన్నింటికీ మూల కారణం అహంకారం.
1: శ్రీ పద్మావతమ్మ వినిపించిన వినదగు మాట విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం సేద్యపు శుద్ధులు. ఇవాల్టి అంశం పట్టుపురుగుల పెంపకంలో దోమకాటు బెడద మరియు నివారణ. ఈ విషయం గురించి శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండలం కిరికిర APSSRDI శాస్త్రవేత్త డాక్టర్ కె ఇబ్రహీం బాషా తెలియజేస్తారు.
2: నమస్కారం అండి. ఈరోజు దోమకాటు, దాని యొక్క బెడద, నివారణ దానిపైన మనం మాట్లాడబోతున్నాము. దోమకాటు అన్నది ఆ పదము మనం ఎక్కువగా 6-7 సంవత్సరాల నుండి వింటున్నాము. ఎందుకంటే ఇప్పటి వరకు పట్టుపురుగుల్ని పెంపకం చేస్తున్న టైంలో మనం ఊజీ ఈగ సంబంధించిన బెడదని మాత్రమే చూసాం. అంటే ఊజీ ఈగ రేరింగ్ హౌస్ల కంటే పట్టు పురుగుల్ని మేపుతున్నటువంటి పెంపక గదిలోకి రావడము, పురుగుల పైన కూర్చోవడం, తన మెగోట్లని, గుడ్లని దానిపైన ఉంచడం, ఆ తర్వాత ఆ ఊజి ఈగ మెగోట్లు పెరగడం ద్వారా ఆ పురుగు అనేది చనిపోవడం లేదా గూళ్ళకి రంధ్రాలు పడడం, గూళ్ళు అల్లిన తర్వాత దానికి రంధ్రాలు పడడం, ఈ మెగోట్స్ బయటకు వచ్చి పీప మాదిరి మారుతున్న దశలో రంధ్రాలు పడడం, ఈ విధంగా మనకు నష్టాలు జరుగుతూ ఉండేటివి చూసాం. సో దాన్ని ఆపడం కోసం మనం దొంతరలు కానీ, ఊజీ సైడ్లు అని రకరకాల మనం జాగ్రత్తలు తీసుకుంటూ రేరింగ్ పెంపకం గదిలో మనం రేరింగ్ని పూర్తి చేస్తూ వస్తున్నాం అన్నమాట. కాకపోతే ఈ దోమకాటు అన్నది మనం ఈ మధ్య కాలంలో వింటున్నాం. ఒక 6-7 సంవత్సరాలు అనుకోండి అక్కడ నుండి వింటున్నాం. ఈ విషయం ఏంటంటే ఇక్కడ వచ్చినటువంటి ప్రాబ్లం ఏమంటే ఈ దోమకాటు అన్నది

అదేదో దోమ కుడుతుంది, దానివల్ల పురుగు చనిపోతుంది అన్న అపోహ వల్ల మనకు దోమ కాటంటున్నాం. నిజానికి ఇవి ఈగలు లాంటివి అన్నమాట. అంటే ఊజీ ఈగ ఏమైతే ఉంటుందో దానికంటే చాలా చిన్న సైజులో పరిమాణంలో ఉంటుంది. అందువల్ల ఇది ఏమైపోతుందంటే మనం ఊజీ కోసం వేసినటువంటి ఊజీ మెష్ దొంతర ఏమైతే ఉందో దాంట్లో ఉన్న చిన్న రంధ్రాల గుండా కూడా ఇది లోపలికి రాగలుగుతుంది. సో ఇది చిన్నగా లోపలికి రాగలుగుతుంది కాబట్టి దీన్ని దోమలాగా చెప్పడము. ఆ తర్వాత చనిపోయినటువంటి పురుగుల్ని చూసినప్పుడు అవి దోమ కుట్టడం వల్లనే చనిపోయిందని చెప్పి దోమకాటు అనేటువంటి పదాన్ని రైతులు వాడుతూ ఉంటారు. ఇక్కడ ఈ దోమ గురించి అంటే ఈ దీనివల్ల కలుగుతున్నటువంటి నష్టాలు కానీ లేకుంటే దీనివల్ల ఈ బిడదని అంటే ఎక్కువ దోమలు ముసురుకోవడం వల్ల రీడింగ్ హౌస్లో పురుగుల్ని పెంపకం చేయడం అనేది కష్టంగా భావించడం జరుగుతుంది అన్నమాట రైతులకి, ఎక్కడైతే ఈ ప్రాబ్లం ఉందో అక్కడ. సో దీని నుంచి మనము నష్టాన్ని నివారించుకోవాలనుకుంటే మొదటిగా ఈ ఈగ గురించి తెలుసుకోవాల్సిన అవసరం

ఆటలు కానీ లేకుంటే దీనివల్ల ఈ బిడదని అంటే ఎక్కువ దోమలు ముసురుకోవడం వల్ల రీడింగ్ హౌస్లో పురుగుల్ని పెంపకం చేయడం అనేది కష్టంగా భావించడం జరుగుతుంది అన్నమాట రైతులకి, ఎక్కడైతే ఈ ప్రాబ్లం ఉందో అక్కడ. సో దీని నుంచి మనము నష్టాన్ని నివారించుకోవాలనుకుంటే మొదటిగా ఈ ఈగ గురించి తెలుసుకోవాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉంది. ఇవి ఈగలు అని చెప్పినప్పుడు ఇది డిఫ్తీరియా అనేటువంటి క్రమానికి చెందినవి అనమాట. దీంట్లో మనకు ముఖ్యంగా మూడు రకాల ఈగలు కనబడతాయి. ఒకటి బ్లూ ఫ్లైస్ అంటారు, అంటే కలర్గా ఉన్నటువంటి ఈగలు. కొన్ని ఈగల్లో కొంచెం వైలెట్ కలర్ అని అంటే నీలి రంగులో కానీ ఎర్ర రంగులో కానీ మనకి ఈగలు ఎక్కువగా కొంచెం కనబడతాయి, అంటే చాలా పెద్ద సైజులో ఈగలు ఉంటాయన్నమాట, కలర్తో కూడినటువంటి ఈగలు, దాన్ని బ్లూ ఫ్లైస్ అంటారు. రెండోది మనకు సంబంధించిన హౌస్ ఫ్లైస్, అంటే ఇంట్లో ఉన్నటువంటి ఈగలు, ఇలాంటి ఈగలు కనబడుతుంటాయి. మూడోది వచ్చేసి ఈ మాంసం సంబంధించినటువంటి ఈగలు, అంటే ఈ మాంసం అమ్ముతున్న చోట కానీ మాంసకృతులు ఉన్న చోట కానీ మనం ఇలాంటి ఈగల్ని చూస్తుంటామంట. సో మూడు రకాల ఈగలు మనకు కనపడుతుంటాయి యాక్చువల్గా. దీనిలో మన ఊజీ ఫ్లై కూడా ఒక రకమైన ఈగలాగానే దీంట్లో ఉంటుందన్నమాట. సో ఈ మాంసం సంబంధించిన ఈగలు ఎలాంటివి అంటే, ఇవి చనిపోయినటువంటి కళేబరాలు ఎక్కడైతే మాంసం కృతులు కుళ్ళిపోతూ ఉంటాయో అలాంటి దశలో ఉన్నటువంటి మాంసం కృతుల్లో ఇవి తన గుడ్లను కానీ లేకుంటే తన మెగోడు తన లార్వాలను కానీ ఈ ఈగలు పెట్టడం వల్ల అవి తన జీవిత చక్రము కంప్లీట్ చేసుకుంటాయి. అంటే ఆ లార్వాలు ఆ మాంసం కృతులని అరిగించుకుంటూ అవి పెద్దగైపి మళ్ళీ పీపా మాదిరి మారడం, పీపా నుండి ఈగగా మారడం అనేది జరుగుతుందన్నమాట. ఈ ఫ్లెష్ ఫ్లై గురించి ఇంకో విషయం మనం తెలుసుకోవాలనుకుంటే, ఒక పక్క రైతులకి ఇది బెడదలాగాను కొంచెం నష్టం కలిగిస్తూ ఉంది అన్నటువంటి అభిప్రాయం ఒక పక్క ఉంటే, రెండో పక్క ఇదే ఈగ వల్ల ఈ ఫోరెన్సిక్స్ అంటే శవపరీక్షలు చేస్తున్నప్పుడు ఎక్కడైనా కళేబరాలు ఇలాంటి చోట ఈ ఏ విధంగా ఈ మర్డర్ అనేటువంటిది కానీ ఎలా జరిగింది అని శవపరీక్ష చేసేటప్పుడు ఈ ఈగలు సహాయపడతాయి. అంటే ఎంత సమయంలో ఇవి ఇన్సిడెంట్ జరిగిందని అంటే ఆ కళేబరం చనిపోయిన దశ ఎప్పుడు జరిగింది అన్నటువంటి దశని నిర్ధారించడం కోసము ఈ ఈగలు ఎప్పుడు వచ్చి ఆ గుడ్లు పెట్టాయి, ఏ లార్వాలు ఏ సైజులో వచ్చాయి, ఆ తర్వాత ఈ లార్వాలే పీపాలుగా మారాయా అనేది మనకు ఒక సమయంని నిర్ధారించడానికి అది పనికి వస్తుంది అన్నమాట. అంటే ఎంత సమయం తర్వాత ఈగలు అక్కడికి వచ్చి చేరాయి అనేది మనం నిర్ధారణ కోసం, శవ నిర్ధారణ కోసం కూడా ఈ ఈగలను వాడతాయి. ఎందుకంటే మాంసం కృతులు కుళ్ళిపోతున్నటువంటి మాంసం కృతుల దగ్గరికి ఈ వాసనని బేస్ చేసుకొని అక్కడ రాగలుగుతున్నాయి కాబట్టి ఇవి ఆ చనిపోయినటువంటి కళేబరాలు ఏదైనా కానివ్వండి, ఆ కళేబరాలు ఉన్నప్పుడు ఆ కళేబరాలు ఎంత సమయం ముందు ఇవి చనిపోయాయని చెప్పి నిర్ధారించడం కోసం ఈ ఈగలు యొక్క ఇది కూడా జీవ నిర్ధారణ అంటాం. జీవ నిర్ధారణ క్రమం లో ఈ శవపరీక్ష చేసేటప్పుడు ఉపయోగపడతాయి అన్నమాట ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ కోసం. ఇది ఒక పక్క అలాంటిది హెల్ప్ చేస్తుంది. ఇక్కడ మన పట్టుపురుగుల్లో ఇది కలిగినప్పుడు రైతులకు ఉన్నటువంటి అపోహలను చెప్పండి లేకుంటే వాళ్ళు అర్థం చేసుకున్నటువంటి విధానము, వాళ్ళు చేస్తున్నటువంటి అంటే దీన్ని ఆపడం కోసం అవలంబిస్తున్నటువంటి విధానాలు ఏమైతే ఉన్నాయో అవి కొన్ని మనం మాట్లాడుకున్నాం. మొదటిగా ఇవి ఊజీగా కంటే చిన్నగా ఉంది అని చెప్పినప్పుడు అవి ఊజీ మెష్లో నుండి లోపల దూరి వస్తున్నాయి కాబట్టి దాన్ని మనం ఆపుదామన్న ఉద్దేశంతో ఆ ఊజీ మెష్ని జీరో మెషిన్ ద్వారా అంటే ఇంకా చాలా చిన్న రంధ్రాలు ఉన్నటువంటి ఊజీ మెష్ని రేనింగ్ హౌస్కి ఈ ఊజీ ఈగలు రాకుండా ఆపడానికి ఎక్కడైతే వాడుతున్నారో ఆ ప్రదేశాల్లో ఈ జీరో మెషిన్ని వాడేస్తున్నారు, లేదా రెండు మూడు మెషిన్ని కలిపి వాడుతున్నారు. ఎందుకంటే ఇవి లోపలికే రాకూడదు అన్నటువంటి ఒక ఉద్దేశంతో. దీనివల్ల ఏమవుతుందంటే రేరింగ్ షెడ్ లోపల ఏమైతే మనం పట్టుపురుగులకి కావాల్సినటువంటి వాతావరణంలో ఎంతైతే గాలి కావాలనో, ఎంతైతే ఉష్ణోగ్రత ఉండాలనో, ఎంతైతే వెలుగు లైట్ అనేది ఉండాలనో, లేకుంటే ఎంతైతే టెంపరేచర్ ఉండాలనో, ఉష్ణోగ్రత ఉండాలనో, వీటి అన్నిటికీ అక్కడ ఎన్ని కిటికీలు ఉండాలా, ఎంత గాలి ప్రసరణ జరుగుతుంది అనేది ఒక రేరింగ్ హౌస్ డిజైన్ చేయబడింది. సో దీనికి మనం అడ్డుగా ఈ రేరింగ్ షెడ్లో ఈ ఊజీ మెషిన్ వేసినప్పుడు దాని ద్వారా వచ్చినటువంటి గాలి సరిపోతుంది. కానీ ఎప్పుడైతే జీరో మెష్ చిన్న రంధ్రాలు ఉన్నటువంటి మెష్ మనం వాడతామో దానివల్ల గాలి ప్రసరణ లోపల జరగక, లోపల తయారైనటువంటి విషపూరితమైనటువంటి గాలులు బయటికి వెళ్ళలేక ఆ టెంపరేచర్ అనేది పెరిగిపోవడం వల్ల, లేదా వాతావరణంలో ఈ తేమ శాతం అనేది కావాల్సిన దానికంటే ఎక్కువ వెళ్ళడం అంటే బయటికి వెళ్ళలేక వెళ్తుంది కాబట్టి లోపలే ఉండి ఎక్కువగా పెరిగిపోవడం వల్ల ఆ పురుగులకి ఏమైతే ఆరోగ్యంగా పెరగడానికి కావాల్సినటువంటి వాతావరణం కావాలనో అది

0: దొరకదు అనమాట. ఆ దొరకడం దానివల్ల ఆ పురుగులు చనిపోవడం, అంటే అక్కడ ఉన్నటువంటి ప్యాథోజన్స్ బట్టి మొదటిగా ఫ్లాచరీ అంటే బ్యాక్టీరియల్ డిసీజ్కి బారిన పడి మనకు ఫ్లాచరీ రావడానికి ఎక్కువ వస్తాయి. ఫ్లాచరీ అంటే పురుగులు ఆ కక్కోవడం కానీ, బేదులు చేసుకోవడం కానీ, చిన్నగా స్ట్రింక్ అయిపోవడం కానీ, తినుకోకుండా పెద్దవి చిన్నవి పురుగులు ఉండడం కానీ, లేకుంటే మౌల్ట్ దశలో చనిపోవడం కానీ, ఆ తర్వాత నల్లగా మారి వాసనతో కూడినటువంటి విధంగా కుళ్ళిపోవడం కానీ, ఇది మనం సాధారణంగా ఫ్లాచరీలో చూస్తాం. సో ఇలాంటి లక్షణాలే ఈ జీరో మెష్ వాడినప్పుడు జరుగుతూ ఉంటుంది. ఇది ఒక రకమైన అపో. రెండోది ఏమిటంటే ఈ ఊజీ ఈగ అనేది ఈ ఫ్లెష్ ఫ్లై అనేది చాలా చిన్నగా ఉంది కాబట్టి ఇది పురుగులని కుడుతుంది, తద్వారా ఈ పురుగులు చనిపోతున్నాయి అన్నటువంటి అభిప్రాయం కూడా రైతుల్లో ఉంది. ఇక్కడ మనం కుట్టడానికి ఏదన్నా ఉన్నప్పుడు దాని యొక్క ముఖ భాగాలు ఏమైతే ఉంటాయో వాటిలో ఆ కుట్టడానికి కావాల్సినటువంటి మొన, అంటే మన దోమకి ఏమైతే మొనలాగా ఉంటుంది, కుచ్చడం వల్ల రక్తం పీల్చుకోవడానికి అవకాశం ఉంటుంది.
1: సేద్యప్ సుధులు కార్యక్రమంలో పట్టుపురుగుల పెంపకంలో దోమకాటు మరియు నివారణ ఈ అంశం గురించి శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండలం కిరికెర ఏపీఎస్ఎస్ ఆర్డీఏ శాస్త్రవేత్త డాక్టర్ కె ఇబ్రహీం బాషా తెలియజేసిన సమాచారం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:45 కావస్తోంది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమా. ముఖ్యాంశాలు: వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తాగునీటి ఎద్దడి రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లో బ్రిక్స్ అవినీతి నిరోధక కార్యవర్గం 2 సమావేశం ఈరోజు ప్రారంభం కానుంది. పర్యావరణ పరిరక్షణకు చేపట్టిన గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పనులను వేగవంతం చేయాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులకు సూచించారు. ప్రజలకు తక్కువ ధరలకు నాణ్యమైన బియ్యం అందిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ గనులు భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తాగునీటి ఎద్దడి రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఆర్టీజీఎస్ కేంద్రంలో వివిధ శాఖల పనితీరుపై ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, రాష్ట్రంలోని జలాశయాల్లో నీటి లభ్యతను ఎప్పటికప్పుడు అంచనా వేసి తాగునీటి సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. అలాగే పశుగ్రాసం కొరత నివారణకు చర్యలు తీసుకోవాలని, తాగునీటి నాణ్యతపై తరచూ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. పర్యావరణ పరిరక్షణకు చేపట్టిన గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పనులను వేగవంతం చేయాలని ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. గ్రేట్ గ్రీన్ వాల్ పనుల పురోగతిపై సంబంధిత అధికారులతో నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలోని 1053 కిలోమీటర్ల తీర ప్రాంతం వెంబడి 5 కిలోమీటర్ల వెడల్పుతో గ్రీన్ వాల్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అలాగే దాదాపు 5000 హెక్టార్లలో తాటి వనాలు, 305 హెక్టార్లలో మడ అడవుల పునరుద్దరణ చేపట్టనున్నట్లు వెల్లడించారు. వీబీజీ రామ్జీ పథకం కింద సామాజిక వనాల ఏర్పాటులో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచాలని పవన్ కళ్యాణ్ సూచించారు. హైదరాబాద్లో బ్రిక్స్ అవినీతి నిరోధక కార్యవర్గం 2 సమావేశం ఈరోజు ప్రారంభం కానుంది. బ్రిక్స్కు భారత్ అధ్యక్షత వహిస్తున్న నేపథ్యంలో 2 రోజుల పాటు నిర్వహించే ఈ సమావేశాలకు

0: కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్ల మంత్రిత్వ శాఖ పరిధిలోని సిబ్బంది, శిక్షణ విభాగం ఆతిథ్యమిస్తోంది. ఈ సమావేశాల్లో సీమాంతర అవినీతిని అరికట్టేందుకు అంతర్జాతీయ సహకారాన్ని విస్తరించడం, అక్రమంగా తరలించిన ఆస్తుల రికవరీ ప్రక్రియను వేగవంతం చేయడం, ప్రభుత్వ వ్యవస్థల్లో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంపొందించడం, డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో ఉత్పన్నమవుతున్న అవినీతి సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనే వ్యూహాలపై విస్తృతంగా చర్చలు జరగనున్నాయి. బ్రిక్స్ సభ్యదేశాల ప్రతినిధులు, అవినీతి నిరోధక సంస్థల ఉన్నతాధికారులు ఈ సమావేశాల్లో పాల్గొని పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేసే అంశాలపై చర్చించనున్నారు. శాస్త్రీయ పద్ధతిలో వ్యర్థాల నిర్వహణ ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని 12వ వార్డులో ఉన్న డంపింగ్ యార్డు ప్రాంతంలో స్వచ్ఛభారత్ మిషన్ నిధులు 5.8 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయనున్న సమీకృత ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రానికి మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. ఈ ప్లాంటు పూర్తయిన తర్వాత చెత్తను శాస్త్రీయంగా శుద్ది చేసి పర్యావరణానికి హాని కలగకుండా నిర్వహించే అవకాశం ఏర్పడుతుందని మంత్రి తెలుపుతూ,
1: పాలకొల్లు పట్టణానికి 2 డంపింగ్ యార్డులు ఉన్నటువంటి పరిస్థితి, ఆ డంపింగ్ యార్డుల పరిసర ప్రాంతాలంతా కూడా నివసించలేనటువంటి పరిస్థితి చూసాం. ఫ్యూచర్ లో ప్రతి ఇంటి నుంచి వచ్చేటువంటి చెత్తని ఆ యొక్క తడి నుంచి వచ్చేటువంటి వ్యర్థాన్ని హార్టికల్చర్ అగ్రికల్చర్ ఉపయోగించుకునేటువంటి విధంగా, ఈ పొడి చెత్త నుంచి వచ్చేటువంటి మెటీరియల్ ఏదైతే ఉందో ఇది రీసైక్లింగ్ కి, అదేవిధంగా సిమెంట్ ఫ్యాక్టరీస్ కి వీటన్నిటి కూడా పంపిస్తూ ఆ చెత్త నుంచి కూడా ఆదాయం మున్సిపాలిటీకి వచ్చేటువంటి విధంగా రూపకల్పన చేయాలనేటువంటి మా ఆశయం.
0: నరసారావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఢిల్లీలో నిన్న మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు పల్నాడు జిల్లాలో ఆర్థిక అభివృద్ది, సంస్థాగత రుణాల విస్తరణపై రూపొందించిన పల్నాడు ఏ క్రానికల్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ నివేదికను ప్రధానమంత్రికి అందజేశారు. ఈ సందర్భంగా పల్నాడులో నిర్వహించిన రుణ వితరణ కార్యక్రమం విజయవంతమైందని, ఈ పథకం కింద 103,246 మందికి 3,216 కోట్ల రూపాయల సంస్థాగత రుణాలు అందించినట్లు వివరించారు. అలాగే 70,000 మంది కొత్త రుణగ్రహీతలను బ్యాంకింగ్ వ్యవస్థలోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజలకు మార్కెట్ ధరలతో సంబంధం లేకుండా తక్కువ ధరలకు నాణ్యమైన బియ్యం అందిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. కృష్ణాజిల్లా మచిలీపట్నంలో రాయితీ బియ్యం పంపిణీని మంత్రి నిన్న ప్రారంభించారు. అనంతరం కొల్లు రవీంద్ర మాట్లాడుతూ, ప్రజలకు అందుబాటు ధరల్లో నిత్యావసర వస్తువులు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
2: ₹65 దాకా ఉంది, దాన్ని ఇప్పుడు 52 రూపాయలకే ఇస్తా ఉన్నారు. అలాగే మామూలు బియ్యం మార్కెట్ లో రారైస్ వచ్చి 58 రూపాయలు ఉంటే 50 రూపాయలకే ఇక్కడ ఈ రైతు బజార్ లో ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్క వైట్ రేషన్ కార్డు హోల్డర్ కి 10 కిలోలు నెలకి ఇవ్వాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మరి సామాన్య ప్రజలు ఉపయోగించుకోవాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ, మధ్యలో ఉన్నటువంటి దళారీ వ్యవస్థ వల్ల సామాన్యుడికి అధిక రేటుకి వస్తుంది కాబట్టి మార్కెట్ ని కంట్రోల్ చేయడం కోసం ఈ బియ్యాన్ని తక్కువ ధరకి అందించడం కూడా జరుగుతుంది.
0: ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వాసుపత్రుల్లో ఆక్సిజన్ సరఫరా వినియోగంపై సమగ్ర ఆడిట్ నిర్వహించాలని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో వైద్యశాఖ ఉన్నతాధికారులతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కోవిడ్ అనంతరం ఆక్సిజన్ కొనుగోలు వ్యయం పెరగడంతో వాస్తవ అవసరాలను గుర్తించి వ్యయాన్ని తగ్గించే చర్యలు చేపట్టాలని సూచించారు. 105 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్ల వినియోగంపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఆసుపత్రుల్లో ఆక్సిజన్ లీకేజీల నివారణకు చర్యలు తీసుకుని నివేదికల ఆధారంగా కొనుగోలు చేపడతామని మంత్రి తెలిపారు. తెలంగాణలో కీలక సాగునీటి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాదులోని రాష్ట సచివాలయంలో సాగునీటి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు, న్యాయపరమైన అంశాలు, పోలవరం బ్యాక్ వాటర్ ప్రభావంపై నిన్న ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట సాగునీటి వ్యవస్థకు అత్యంత కీలకమైన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, సీతారామ సాగర్, డిండి, గౌరవెల్లి ప్రాజెక్టులను

0: అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని వీటికి అవసరమైన అనుమతులను పొందేందుకు కాలపరిమితితో కూడిన సమగ్ర కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లిలో గంజాయి నిర్మూలనపై నిర్వహించిన సంకల్పం 2.0 కార్యక్రమంలో శాసనసభ సభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ గంజాయి నిర్మూలనలో పోలీసులు ఏమాత్రం రాజీ పడకూడదని స్పష్టం చేశారు. గంజాయి అక్రమ రవాణా విక్రయాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అయ్యన్నపాత్రుడు సూచించారు. ఆంధ్రప్రదేశ్ యానాం ప్రాంతాల దిగువ ట్రోపో ఆవరణంలో వాయువ్య దిశ నుంచి గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాం ప్రాంతాల్లో ఈరోజు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ
1: ఆంధ్రప్రదేశ్ మరియు దిగువ ట్రోపో ఆవరణంలో వాయు దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, ఖమ్మం, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో ఈరోజు అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలుపుతూ ఆయా జిల్లాలకు యెల్లో హెచ్చరికలు జారీ చేసింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తాగునీటి ఎద్దడి రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. హైదరాబాదులో బ్రిక్స్ అవినీతి నిరోధక కార్యవర్గం 2 సమావేశం ఈరోజు ప్రారంభం కానుంది. పర్యావరణ పరిరక్షణకు చేపట్టిన గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పనులను వేగవంతం చేయాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులకు సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం నేటి ప్రసార విశేషాలు. ఈ ఉదయం 7 గంటలకు లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు, 7:15 హేమావతి, ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, ఆరోగ్యమే మహాభాగ్యం శీర్షికన యుక్త వయస్సు ఆడపిల్లల సమస్యలు. ఈ అంశం గురించి డాక్టర్ ఎల్ సునందిని గారు అందించే వివరాలు, ఇంకా రసని కుంజం ప్రత్యేక కార్యక్రమం, సహకారం శ్రీమతి పి అనురాధ, నిర్వహణ కె శృతి ప్రియాంక. 8:15 ఆంగ్లంలో వార్తలు, 8:30 అల్లూరు జిల్లా సీతారామరాజు జిల్లా సమాచార లేఖ, రచన పి సూర్యారావు. 8:35 చిత్రసీమ సినీ గీతాలు, 9:00 మొక్కలకు జీవముందన్న జగదీష్ చంద్రబోస్ రూపకం ప్రసారమవుతుంది. రచన డాక్టర్ సివి సర్వేశ్వర శర్మ, నిర్వహణ శ్రీ బేతాస్ రామసూర్య ప్రకాశరావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సౌజన్యంతో. 9:30 అభిలాష, శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. 10:00 అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంపై ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 10:15 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు, 10:30 వాణిజ్య సందేశాలు, 12:00 హిందీలో, 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 12:30 తెలుగులో జాతీయ వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి, 1:20 ప్రాంతీయ వార్తలు, 1:30 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు. 14:00 ఆంగ్లంలో, 2:15 హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 2:30 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి. ఇక సాయంత్రం 5:00 లేపాక్షి కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటలు. 5:30 మీ హాస్యం మా గీతం ఫోనిన్ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం. 6 గంటలకు

లలిత గీతం 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 ప్రాంతీయ వార్తలు, 6:20 ప్రసార వివరాలు, 6:30 చిత్రసీమ సినీ గీతాలు, 7:00 లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తా ప్రసారం, 7:15 కిసాన్ వాణి. కేంద్ర ప్రభుత్వ వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమంలో చెరకు సాగులో విత్తనపు తోటల ప్రాధాన్యత. ఉయ్యూరు చెరకు పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త అధిపతి డాక్టర్ సత్యప్రియ లలిత గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ నన్నం మధు, ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ. 7:45 వికసిత్ భారత్, 8:00 అభిలాష, శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. 8:15 పార్లమెంట్ సమీక్ష ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 8:30 తెలుగులో జాతీయ వార్తలు, 8:40 చలనచిత్ర గీతం, 8:45 ఎస్ జానకి పాడిన జానపద గీతాలు, 9:00 రాత్రి ఆంగ్లంలో వార్తలు, 9:16 స్పాట్ లైట్, 9:30 చిత్రసీమ, ఈ రాత్రి 10:00 పార్లమెంట్లో ప్రశ్నోత్తరాల కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. ఇవి నేటి ప్రసార విశేషాలు.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడక లలిత గీతం విందాం. గానం సునీత, ఎక్కడిది పరిమళం.

సునీత గానం చేసిన లలిత గీతం వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 7:05 కావస్తోంది. ఇక తెలుగులో జాతీయ వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. సామాజిక పరివర్తనకు వ్యక్తిత్వ వికాసానికి పునాది అయిన విద్యలో నాణ్యత తగ్గకుండా విశ్వవిద్యాలయాలు జాగ్రత్త వహించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చెప్పారు. ప్రతిపక్షాలు పార్లమెంట్లో ఏ అంశంపైనా చర్చలో పాల్గొనడం లేదని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఆరోపించారు. పెట్రోల్ డీజిల్ అందుబాటులో ఉండేలా చూసే ఉద్దేశంతో పెట్రోల్ డీజిల్ విమానయాన ఇంధనం ఎగుమతిపై ప్రత్యేక అదనపు సుంకాన్ని ప్రభుత్వం సవరించింది. పాకిస్తాన్ సైనిక బలగాలకు వ్యతిరేకంగా పౌర నిరసనలు పెరగడంతో పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లో శాంతి భద్రతల పరిస్థితి మరింతగా దిగజారింది. సమాజ నిర్మాణం, సామాజిక పరివర్తన దేశ నిర్మాణానికి విద్య పునాది అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఒడిశాలోని కటక్లో జగద్గురు కృపాళు విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించిన సందర్భంగా నైతికత, నైపుణ్యం, సామాజిక బాధ్యత కలిగిన పౌరులను తీర్చిదిద్దాలని ఆమె విశ్వవిద్యాలయాలకు పిలుపునిచ్చారు. విద్యలో నాణ్యత తగ్గకుండా విశ్వవిద్యాలయాలు జాగ్రత్త వహించాలని చెప్పారు. వికసిత్ భారత్ 2047, వికసిత్ ఒడిశా 2036 లక్ష్యాలు సాధించడంలో విద్యా సంస్థలు గణనీయమైన పాత్ర పోషిస్తాయని రాష్ట్రపతి చెప్పారు. రాష్ట్రపతి నిన్నటి నుంచి తన స్వరాష్ట్రమైన ఒడిశాలో 3 రోజుల పర్యటనలో ఉన్నారు. ఆమె నిన్న సాయంత్రం కటక్లో జగద్గురు కృపాళు విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ విద్య కేవలం జ్ఞానాన్ని సంపాదించే సాధన మాత్రమే కాదని, చారిత్రక నిర్మాణానికి, సామాజిక పరివర్తనకు, దేశ నిర్మాణానికి పునాది అని అన్నారు. విలువ ఆధారిత విద్య, పరిశోధన, ఆవిష్కరణ, నైపుణ్యాభివృద్ధి ద్వారా యువత తమ సామర్థ్యాలను పూర్తి స్థాయిలో గ్రహించేందుకు వీలు కల్పించే వాతావరణాన్ని విశ్వవిద్యాలయాలు సృష్టించాలని రాష్ట్రపతి పేర్కొన్నారు. బాలికలు, గిరిజన విద్యార్థులు, ఇతర వెనుకబడిన వర్గాల వారి విద్యకు విశ్వవిద్యాలయాలు ప్రాధాన్యత ఇవ్వాలని కూడా ద్రౌపది ముర్ము చెప్పారు. విశ్వవిద్యాలయాలు నైతిక నాయకులను, ఉపాధి సృష్టికర్తలను, జాతీయత భావంతో కూడిన బాధ్యతాయుతమైన పౌరులను తయారు చేయాలని ఆమె పిలుపునిచ్చారు. పార్లమెంట్లో ముఖ్యమైన బిల్లులపై చర్చలో పాల్గొనకుండా ప్రతిపక్షాలు మొండికేశాయని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఆరోపించారు. నిన్న పార్లమెంట్ వెలుపల మీడియాతో మాట్లాడుతూ లోక్సభలో సుప్రీంకోర్టు

0: హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య సవరణ బిల్లు 2026 ఆమోదం పొందిందని, అయితే ప్రతిపక్ష పార్టీల నుంచి ఏ ఒక్క సభ్యుడు కూడా చర్చలో పాల్గొనలేదని రిజిజు చెప్పారు. అదేవిధంగా రాజ్యసభలో సూక్ష్మ చిన్న మత్స్యతరహా పరిశ్రమల అభివృద్ధి సవరణ బిల్లు ఆమోదం పొందింది, కానీ ప్రతిపక్షాలు చర్చలో పాల్గొనలేదని ఆయన తెలియజేశారు. సభలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని పార్లమెంటు వెలుపల ప్రతిపక్ష సభ్యులు ఆరోపిస్తున్నారని, అయితే వారికి అవకాశం ఇచ్చినప్పుడు వారు మాట్లాడేందుకు ఇష్టపడడం లేదని రిజిజు చెప్పారు. నీట్ పేపర్ లీక్ సమస్యపై జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్న విద్యార్థులపై జరిగినట్లు చెప్తున్న పోలీసు చర్యకు సంబంధించి సభలో ప్రభుత్వం తరఫున ప్రకటన చేయాలని కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే డిమాండ్ చేశారు. పార్లమెంటు వెలుపల విలేకరులతో మాట్లాడుతూ ఈ సమస్యపై హోంమంత్రి అమిత్ షా పార్లమెంటుకు వచ్చి ప్రకటన చేయాలని ఖర్గే డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య సవరణ బిల్లు 2026 లోక్సభ నిన్న ఆమోదించింది. భారత ప్రధాన న్యాయమూర్తిని మినహాయించి సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను ప్రస్తుతం ఉన్న 33 నుంచి 37కు పెంచేందుకు 1956 నాటి సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య చట్టాన్ని సవరించాలని ఈ బిల్లులో నిర్దేశించారు. ఈ ఏడాది మేలో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను 33 నుంచి 37కు పెంచేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఒక ఆర్డినెన్స్ జారీ చేశారు. కేంద్రం తరఫున న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ సవరణ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. న్యాయ వ్యవస్థలో జరుగుతున్న సంస్కరణ ప్రక్రియలో ఈ బిల్లు ఒక ముఖ్యమైన ముందడుగని మంత్రి పేర్కొన్నారు. సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న కేసుల సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా న్యాయ వ్యవస్థను మరింత సమర్థవంతంగా ప్రభావవంతంగా తీర్చిదిద్దేందుకు ఈ బిల్లు తీసుకొచ్చినట్లు మేఘ్వాల్ చెప్పారు. ఇది న్యాయ వ్యవస్థ సామర్థ్యాన్ని బలపరుస్తుందని, కేసుల సత్వర పరిష్కారాన్ని కూతమిస్తుందని, పౌరులకు సకాలంలో న్యాయం అందించడంలో సహాయపడుతుందని అర్జున్ రామ్ మేఘ్వాల్ అన్నారు.
1: आज प्रस्तुत ये विधेयक भी न्याय क्षेत्र में उसी सुधार श्रृंखला की एक महत्वपूर्ण कड़ी है. वर्तमान परिप्रेक्ष्य में माननीय सर्वोच्च न्यायालय में लंबित मामलों की बढ़ती संख्या तथा न्यायिक कार्य प्रणाली को अधिक एफिशिएंट एवं इफेक्टिव बनाने के उद्देश्य से इस अमेंडमेंट बिल में चीफ जस्टिस ऑफ इंडिया सहित अन्य न्यायाधीशों की संख्या 34 से बढ़ाकर 38 किए जाने का प्रावधान किया गया है.
0: ఈ ఏడాది జనవరి 1వ తేదీ నాటికి సుప్రీంకోర్టులో 92,000 పైగా కేసులు పెండింగ్లో ఉన్నాయి. 2019 నుంచి దాదాపుగా మంజూరైన పూర్తి సామర్థ్యంతో 34 మంది న్యాయమూర్తులు పనిచేస్తున్నప్పటికీ గత ఏడాది 65,000 పైగా కేసులు పరిష్కారం కాగా సుప్రీంకోర్టులో 75,410 కొత్త కేసులు దాఖలయ్యాయి. సూక్ష్మ చిన్న మత్స్యతరహా పరిశ్రమల అభివృద్ధి సవరణ బిల్లును కూడా రాజ్యసభ ఆమోదించింది. ఈ బిల్లు 2006 నాటి సూక్ష్మ చిన్న మత్స్యతరహా పరిశ్రమల అభివృద్ధి చట్టాన్ని సవరించింది. చెల్లింపుల్లో జాప్యాన్ని పరిష్కరించేందుకు, వివాదాల పరిష్కారాన్ని సులభతరం చేసేందుకు ఈ బిల్లును రూపొందించారు. ఎంఎస్ఎంఈల నుంచి వస్తువులు లేదా సేవల కొనుగోలుకు సంబంధించి ప్రతి ప్రభుత్వ రంగ సంస్థ ట్రేడ్ రిసీవబుల్స్ డిస్కౌంటింగ్ సిస్టంలో అన్ని ఇన్వాయిస్లను పరిష్కరించాలని బిల్లులో నిర్దేశించారు. వివాదం విషయంలో మధ్యవర్తిత్వం విఫలమైతే ముగిసిన తేదీ నుండి 30 రోజుల్లోపు మధ్యవర్తిత్వానికి రిఫరెన్స్ చేయాలి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. పెట్రోల్, డీజిల్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ఏటీఎఫ్ ఎగుమతులపై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ డ్యూటీని ప్రభుత్వం సవరించింది. తదుపరి పక్షం రోజుల పాటు వర్తించే విధంగా కొత్త ధరలను ప్రభుత్వం నోటిఫై చేసింది. డీజిల్పై ఎగుమతి సుంకం లీటర్కు 25.50 రూపాయలకు పెంచగా, ఏటీఎఫ్ ఎగుమతి సుంకాన్ని లీటర్కు 22 రూపాయలకు పెంచారు. అలాగే పెట్రోల్ ఎగుమతి సుంకాన్ని లీటర్కు 3.50 రూపాయల మేరకు పెంచారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫై చేసిన ఈ సవరించిన ధరలు నిన్నే అమల్లోకి వచ్చాయి. అయితే దేశీయ వినియోగం కోసం అందించే పెట్రోల్, డీజిల్పై ప్రస్తుతం ఉన్న ఎక్సైజ్ డ్యూటీలో ఎలాంటి మార్పు లేదు. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో దేశీయంగా పెట్రోలియం ఉత్పత్తులు తగినంత లభించేలా చూసేందుకు, ఎగుమతులు జరపకుండా నిరుత్సాహపరిచేందుకు ఈ ఏడాది 27వ తేదీ నుంచి పెట్రోల్, డీజిల్, ఏటీఎఫ్ ఎగుమతులపైన ప్రత్యేక అదనపు ఎక్సైజ్ డ్యూటీని ప్రవేశపెట్టారు. టూ వీలర్ రోడ్ అంబులెన్స్లను అత్యవసర వైద్య సంరక్షణ కోసం అందుబాటులోకి తీసుకొచ్చేందుకు 1989 కేంద్ర మోటార్ వెహికల్ రూల్స్కు సవరణ ప్రతిపాదిస్తూ రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ఒక ముసాయిదా నోటిఫికేషన్ విడుదల చేసింది. అత్యవసర టూ వీలర్ అంబులెన్స్ సేవ మరింత వేగంగా అత్యవసరమైన ప్రతిస్పందనకు తోడ్పడుతుందని, మారుమూల ప్రాంతాల్లో ఎమర్జెన్సీ వైద్య సంరక్షణను మెరుగుపరుస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. అలాగే మోటార్ వాహనాల్లో వెహికల్ టు వెహికల్ V2V కమ్యూనికేషన్ వ్యవస్థను దశలవారీగా అమలు చేసేందుకు 1989 సెంట్రల్ మోటార్ వెహికల్స్ నిబంధనలకు సవరణలు ప్రతిపాదిస్తూ మంత్రిత్వ శాఖ మరొక ముసాయిదా నోటిఫికేషన్ కూడా జారీ చేసింది.

0: ఆకస్మికంగా బ్రేకింగ్, ముందు నుంచి కొలైజన్ ఉండే రిస్క్, అసురక్షితంగా లేన్లు మార్పిడి చేయడం, ఎమర్జెన్సీ వాహనాల రాకపోకలకు భద్రత మొదలైన విషయాలకు సంబంధించి V2V కమ్యూనికేషన్ సహాయపడుతుందని రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ తెలియజేసింది. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లో నిరసనకారులు తమ ప్రదర్శనలు కొనసాగించడంతో భద్రతా బలగాలు ఆందోళనకారులపై కాల్పులు జరిపారన్న ఆరోపణలతో ఆ ప్రాంతంలో రాత్రికి రాత్రి పరిస్థితి మరింతగా దిగజారింది. ముజఫరాబాద్, రావల్కోట్ ప్రాంతాల్లో భద్రతా బలగాలు అర్ధరాత్రి ఆందోళనకారులపై ఉక్కుపాదం మోపాయని, కాల్పులు జరిగాయని అక్కడ నుంచి మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ నిరసన ప్రదర్శనలోకి పెద్ద సంఖ్యలో మహిళలు, పిల్లలు చేరుకోవడంతో కాల్పుల ఘటన చోటు చేసుకుందని ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి చెప్పారు. గడిచిన 50 రోజులుగా అనేక మంది మహిళలు, పిల్లలు నిరసన స్థలంలో ఉండిపోగా నిన్న అనేక డజన్ల మంది వారికి చేరారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్ నలుమూలల నుండి ప్రజలు ఈ నిరసన ప్రదర్శనలో భాగస్వాములు అవుతుండడంతో ఈ ఉద్యమం ఆ ప్రాంతం అంతటా వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటి వరకు ఈ నిరసన ప్రదర్శన సందర్భంగా 80 మంది మరణించినట్లు పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నిన్న తెలియజేసింది. తక్షణం స్వతంత్ర నిష్పాక్షిక విచారణ జరిపేలాగా అంతర్జాతీయంగా వివిధ సంస్థలు, దేశాలు ఒత్తిడి తీసుకురావాలని జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ డిమాండ్ చేసింది. బంగ్లాదేశ్లో హిందూ సన్యాసి చిన్మయ కృష్ణదాస్కు ప్రాతినిధ్యం వహిస్తున్న న్యాయవాద బృందం ఆయన విడుదల ప్రక్రియను జాప్యం చేస్తున్నారంటూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. బంగ్లాదేశ్ సనాతన హిందూ సమాజానికి ప్రముఖ ప్రతినిధి అయిన చిన్మయ కృష్ణదాస్ రాజద్రోహం అభియోగాలపై 2024 నవంబర్ 25 నుంచి ఢాకాలో అరెస్టులో ఉన్నారు. విశేషాలు మరొకసారి. విద్యలో నాణ్యత తగ్గకుండా విశ్వవిద్యాలయాలు జాగ్రత్త వహించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ప్రతిపక్షాలు పార్లమెంట్లో ఏ అంశంపైనా చర్చలో పాల్గొనడం లేదని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఆరోపించారు. పాకిస్తాన్ సైనిక బలగాలకు వ్యతిరేకంగా నిరసనలు పెరగడంతో పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లో శాంతి భద్రతల పరిస్థితి మరింతగా దిగజారింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

ఆకాశవాణి, ఇది ఎఫ్ఎం అనంతపురం 101.7 MHz పై కార్యక్రమాలు వింటున్నారు. స్టూడియోస్లో సమయం సరిగ్గా 7:15.

శ్రోతలకు నమస్కారం. ఈనాటి హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నది మంగు మరుసూధన కృష్ణ. నేటి కార్యక్రమంలో సమాచార వేదిక తరువాత ఆరోగ్యమే మహాభాగ్యం శీర్షికన యుక్త వయస్సు ఆడపిల్లల సమస్యలు డాక్టర్ ఎల్ సునందని గారు అందించే వివరాలు, ఇంకా రసని కొంచెం ప్రత్యేక కార్యక్రమం సహకారం శ్రీమతి పి అనురాధ, నిర్వహణ కె శృతి ప్రియాంక. హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో ముందుగా గీత చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట విందాం.

0: పాట విన్నారు.
1: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్
2: పిఎం జయ్. అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.
3: భారతదేశాన్ని ఆరోగ్యవంతమైన దేశంగా చేయడానికి దేశపు యువత సంకల్పించింది. నేడే అర్హత గల లబ్ధిదారులకు ఆయుష్మాన్ కార్డులను తయారు చేయించి నూతన సంవత్సర కానుకగా అందజేయండి. 60 కోట్ల కన్నా ఎక్కువ మంది లబ్ధిదారులకు లభిస్తుంది 5 లక్షల రూపాయల ఉచిత చికిత్స హక్కు. నేడే ఆయుష్మాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అర్హత గల లబ్ధిదారులు ఆయుష్మాన్ కార్డులను తయారు చేయించుకోండి. అధిక వివరాలకై 1455 కి కాల్ చేయండి.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: సమాచార వేదిక. ఉపాధ్యాయ అర్హత పరీక్షలు టెట్ ఈ నెల 5 నుంచి 16వ తేదీ వరకు జరుగుతాయని జిల్లా విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఎస్ఆర్ఐటి బుకరాయ సముద్రం, గేట్స్ గుత్తి, పీవీకేకే రుద్రంపేట, సివి రామన్ తాడిపత్రి, నేష్

నేషనల్ కౌన్సిల్ చర్చ్ సోషల్ యాక్షన్ ప్రసన్నాయనపల్లి, అనంతలక్ష్మి ఇంజనీరింగ్ ఎస్కేయు సమీపం, కళాశాల తదితర 6 కేంద్రాల్లో పరీక్షలు జరగనున్నాయి. మొత్తం 18,191 మంది హాజరు కానున్నారు. రోజు ఉదయం మధ్యాహ్నం 2 విడతల్లో పరీక్షలు జరగనుండగా ఏపీ సార్వత్రిక విద్యా సంచాలకులు నరసింహరావును జిల్లా టెట్ పరిచారకులుగా నియమించారు. అంతకుముందు రెవెన్యూ భవన్లో టెట్ నిర్వహణ అధికారులతో జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ సమావేశం నిర్వహించారు. కేంద్రాల వద్ద ఏ సమస్య తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఆతిథ్య రంగంలో ఉపాధి ఉద్యోగాలు పొందాలనుకునే వారికి కేంద్ర రాష్ట్ర పర్యాటక మంత్రిత్వ శాఖ ఓ మంచి అవకాశాన్ని తీసుకొచ్చింది. తిరుపతిలోని స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ క్యాటరింగ్ టెక్నాలజీ అప్లైడ్ న్యూట్రిషన్ విద్యా సంస్థల్లో హోటల్ మేనేజ్మెంట్ కోర్సులు చేసేందుకు అవకాశం కల్పిస్తున్నాయి. 2026-2027 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానించాయి. 10వ తరగతి ఇంటర్మీడియట్ పూర్తయిన వారు అర్హులు. ఈ నెల 10వ తేదీలోపు దరఖాస్తులు కళాశాలకు పంపించాలని అడ్మిషన్స్ విభాగం అధికారి శివరామకృష్ణ తెలిపారు. కోర్సులకు వయోపరిమితి లేదు. పూర్తయిన తరువాత రాష్ట్ర పర్యాటక శాఖ హోటల్, 5 నక్షత్రాల హోటళ్లలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. బ్యాంకు ద్వారా రుణాలు పొందవచ్చు. బాలికలకు వేర్వేరుగా వసతి సదుపాయం ఉంటుంది. వివరాలకు 9701-34-38-46 మరొక నంబర్ 9100-55-8006 మరొక నంబర్ 9700-44-06-04 నంబర్లలో సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు. పౌర సరఫరాల శాఖ ద్వారా మిల్లు యజమానుల సహకారంతో పేద మధ్యతరగతి కుటుంబాలకు తక్కువ ధరకు నాణ్యమైన బియ్యం అందించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని ఆర్డీఓ ప్రేమంత్ కుమార్, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ రమేష్ రెడ్డి తెలిపారు. సోమవారం అనంతపురం ఎన్టీఆర్ రైతు బజార్లో బియ్యం విక్రయ కేంద్రాన్ని వారు ప్రారంభించారు. స్టీమ్ బియ్యం కిలో 52 రూపాయలు, ముడి బియ్యం కిలో 50 రూపాయల చొప్పున ఒక్కో రేషన్ కార్డుకు 10 కిలోల చొప్పున విక్రయిస్తామని ఆయన తెలియజేశారు. జిల్లా విద్యాశాఖాధికారిగా అయూబ్ హుసేన్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. కర్నూలు డైట్ కళాశాల అధ్యాపకులుగా ఉన్న ఆయనను ఎఫ్ఎస్సి డిఓ నియమించారు. ఆయన మరో 4 నెలల్లో పదవీ విరమణ చేయనున్నారు. ఉదయం ఉత్తర్వులు వెలువడ్డాయి. సాయంత్రం ఆయన విధుల్లో చేరారు. డిఓగా ఉన్న ప్రసాద్ బాబు 2 నెలలుగా సెలవులో ఉన్నారు. సుమారు 2 నెలల నుంచి ఇన్ఛార్జ్ డిఓ పాలన కొనసాగుతోంది.

ఎల్నినో ప్రభావంతో పంటలను ఎలా సంరక్షించుకోవాలనే అంశంపై రెడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు అనంతపురం గ్రామీణ ప్రాంతాలు చీయడు, ఇటుకలపల్లి, మన్నీల, కందుకూరు గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పించారు. కంది పంటలో పొటాషియం నైట్రేట్, బొరాన్ మిశ్రమాన్ని పిచికారీ చేయాలని, కంది ఆముదంలో మొక్కల సాంద్రత తగ్గించి అంతర కృషి చేపట్టాలని సూచించారు. ఈ నెలలో వర్షాలు కురిస్తే జొన్న, కొర్ర, సజ్జ, పెసర, అలసంద, ఉలవల సాగుకు సిద్ధం కావాలని తెలియజేశారు. రెడ్క్రాస్ రోటరీ క్లబ్ సంయుక్త సారథ్యంలో ఈ నెల 30న చేయూత కార్యక్రమం కింద ఉచిత కృత్రిమ చేతుల పంపిణీ ఉంటుందని కలెక్టర్ ఆనంద్ తెలిపారు. సోమవారం జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్తో కలిసి ప్రచార పత్రాలను ఆవిష్కరించారు. రాయలసీమ స్థాయిలో 6 జిల్లాల్లో పరిధిలో ఎవరైనా లబ్ధిదారులు ఉంటే 8866-309-6969 నెంబర్ను సంప్రదించాలని తెలియజేశారు. మోచేతి కింది భాగంలో చేతులు లేని వారికి కృత్రిమ చేతులు అందజేస్తామని చెప్పారు. దీనిపై విస్తృత ప్రచారం కల్పించాలని కోరారు. విభిన్న ప్రతిభావంతుల శాఖ ఏడీ అర్చన, రోటరీ క్లబ్ అధ్యక్షుడు కేశవరెడ్డి, రెడ్క్రాస్ సభ్యుడు డాక్టర్ లక్ష్మణారాయణ తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా పీజీఆర్ఎస్కు వచ్చే అర్జీల్లో 80% భూ సమస్యలే ఉన్నాయని, అసలు ఎందుకు

0: పెరుగుతున్నాయో దృష్టి సారించారని కలెక్టర్ ఆనంద్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. సోమవారం రెవెన్యూ భవన్లో ఆర్డీఓ తహసీల్దార్లతో ఆయన ప్రత్యేక సమీక్ష జరిపారు. గత నెల 20న భూ సర్వేకు దరఖాస్తు చేసుకుంటే ఇప్పటివరకు ఎందుకు సర్వేయర్ స్పందించలేదని ఆయన ఆగ్రహించారు. ఆర్డీఓ తహసీల్దార్ ఎందుకు క్షేత్ర పర్యటనకు వెళ్లడం లేదని ఆయన ప్రశ్నించారు. పంట వేసిన ప్రతి ఎకరానికి తప్పనిసరిగా ఈ పంట నమోదు చేయాల్సిందేనని కలెక్టర్ అన్నారు. వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహన కల్పించి ప్రోత్సహించాలని సూచించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా అమలు చేస్తున్న నేతన్న సేవలో పథకానికి జిల్లాలో అర్హులైన చేనేతలు దరఖాస్తు చేసుకోవాలని చేనేత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పామిశెట్టి గోవింద్ తెలిపారు. ఇప్పటికే కొంతమంది దరఖాస్తులు చేసుకున్నారని, ఇక 2 రోజులు మాత్రమే గడువుందని, అర్హులైన చేనేతలు తమ ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, చేనేత గుర్తింపు కార్డులను గ్రామ స్వర్ణవాడ్ సచివాలయంలో అందించి దరఖాస్తు చేసుకోవాలని ఆయన తెలియజేశారు. అనంతపురం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఖాళీగా ఉన్న 28 సీట్లకు ఈ నెల 5న తక్షణ ప్రవేశాలు కల్పిస్తున్నట్లు ప్రిన్సిపాల్ జయచంద్ర రెడ్డి తెలిపారు. 4న దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. పాలిసెట్లో 2026లో అర్హత సాధించిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. వార్తాపత్రికల ఆధారంగా సేకరించిన సమాచారం సమాచార వేదిక విన్నారు.
1: మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్
2: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం.
0: ఇప్పుడు ఒక పాట విందాం.

ఎం రమేష్, పి సుశీల పాడిన పాట విన్నారు. గోపాలరావు గారి అమ్మాయి చిత్రం కోసం. హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఆరోగ్యమే మహాభాగ్యం శీర్షికన యుక్త వయస్సు ఆడపిల్లల సమస్యలు, ఈ అంశం గురించి డాక్టర్ ఎల్ సునందిని గారు అందిస్తున్న వివరాలు విందాం.

అమ్మాయి పెద్ద మనిషి అయిన తర్వాత 12 ఏండ్ల నుండి వాళ్ళు 22-25 ఏండ్ల వయసు వరకు ఈ ఎదిగే వయసులో ఉన్న అమ్మాయిల్లో మనం చూసే ప్రాబ్లమ్స్, లైక్ ఫస్ట్ ఐరన్ డెఫిషియన్సీ. ఐరన్ డెఫిషియన్సీ అంటే హిమోగ్లోబిన్ తగ్గిపోవడం, అనీమియా అని కామన్గా చెప్పుకుంటుంటాం మనం. అనీమియా అంటే రక్తశాతం తగ్గిపోవడం, అది మెయిన్గా ఐరన్ డెఫిషియన్సీ వల్ల జరుగుతూ ఉంటుంది. లైక్ ఈ ఏజ్ గ్రూప్లో వీళ్ళకి మనం ఎక్కువగా గ్రీన్ లీవ్స్ అంటే పచ్చటి కూరగాయలు, ఆకుకూరలు, పచ్చగా ఉన్న ఆకుకూరలు కూరగాయలు ఎక్కువగా తినిపించాలి. వీళ్ళకి సెలెక్ట్ చేసే ఫ్రూట్స్ అవి కూడా ఎక్కువగా ఇప్పిస్తూ ఉండాలి. అంతేకాకుండా వీళ్ళకి విటమిన్ డెఫిషియన్సీస్ కూడా ఎక్కువ మంది అమ్మాయిలు, కానీ మనం యాజ్ ఎ పేరెంట్స్ మనమైతే వాళ్ళకి ఇలాంటి ఆకుకూరలు కూరగాయలు తినిపించడం, డైలీ ఇది వీటి యొక్క ఇంపార్టెన్స్ చెప్పి వాళ్ళకి నచ్చ చెప్పి తినిపించడం అన్నది చేయాలి. పాలు డైలీ కంపల్సరీ తాగించాలి, ఎందుకంటే పాలల్లో మనకి కాల్షియం అన్నది చాలా ఎక్కువ ఉంటుంది కంటెంట్. సన్కి ఎక్స్పోజ్ అవ్వాలి, లైక్ పొద్దున్నే నీరెండు అంటాము, ఆ నీరెండకి ఎక్స్పోజ్ అయితే విటమిన్ డి అన్నది మనకి సన్ రేస్ మన స్కిన్ మీద పడ్డప్పుడు విటమిన్ డి అన్నది ఉత్పత్తి అవడం జరుగుతుంది. దాంతో వీళ్ళకి కాల్షియం అవ్వడం వల్ల బోన్స్ ప్రాపర్గా ఫార్మేషన్ జరుగుతుంది. సో దానివల్ల మనకి పిల్లల ఎదుగుదలలో ఈ కాల్షియం అన్నది చాలా ఎక్కువ రోల్ ఉంటుంది. కాబట్టి వీళ్ళకి కాల్షియం రిచ్ ఫుడ్స్ అంటే పాలు, డైరీ ప్రోడక్ట్స్ అవన్నీ కూడా మంచిగా తినిపించాలి. బాడీలో చేంజెస్ రావడం వల్ల మజిల్ మాస్ పెరగడం, అంటే మనిషి ఎదుగుదలతో సహా ఈ మజిల్ మాస్ అది పెరుగుతుంటుంది. సో వీళ్ళకి ప్రోటీన్స్ అనేవి కూడా ఎక్కువగా తినిపించాలి. ప్రోటీన్స్ అంటే ఎక్కువ నాన్ వెజిటేరియన్స్ అయితే దే విల్ ఈట్ ఎనీహౌ, కానీ వెజిటేరియన్స్ ఏమంటే వాళ్ళకి కంటెంట్, ప్రోటీన్ కంటెంట్ అన్నది తక్కువగా ఉంటుంది. సో దే షుడ్ ఈట్ అంటే స్ప్రౌట్స్ అంటే మొలకలు, కొంతమంది ఎగ్ వైట్స్ అది కూడా తినడం చేయాలి. పిల్లలకి ఎస్పెషలీ ఎదిగే పిల్లలకి, చిన్న వయసులో ఉన్న పిల్లలకి ఎగ్ కూడా డైలీ తినిపించడం వల్ల చాలా మంచి జరుగుతుంది. ఇంతే కాకుండా ఈ ఎదిగే వయసులో పిల్లలు కొంతమంది బయట ఫుడ్స్, లైక్ ఈ మధ్య ఫాస్ట్ ఫుడ్స్కి అలవాటు పడడం జరుగుతుంది. ఈ ఫాస్ట్ ఫుడ్స్ వల్ల మనకి ఎక్కువ బాడీలో ఫ్యాట్ కంటెంట్ పెరిగిపోతుంది. లైక్ బటర్, చీజ్ తినడం వల్ల ఫ్యాట్ కంటెంట్ పెరిగిపోవడం వల్ల మనిషి బరువు రావడం, వెయిట్ ఎక్కువైపోవడం, ఒబెసిటీ రావడం జరుగుతూ ఉంటుంది. ఒబెసిటీ అంటే ఈ ఓవర్ వెయిట్ వల్ల వీళ్ళకి చిన్న వయసులోనే బీపీ పెరిగిపోవడం, షుగర్ రావడం జరుగుతూ ఉంటుంది. సో ఇవన్నీ ప్రివెంట్ చేయాలి అంటే మనం వెయిట్ గెయిన్ అన్నది ఎక్కువ

లేకుండా ఈ ఫాస్ట్ ఫుడ్స్ అవి కొంచెం తగ్గించి వాళ్ళకి వాటి వల్ల వచ్చే ఎలాంటి కష్టాలు వాళ్ళు జీవితంలో ఫేస్ చేయాలో అవన్నీ వాళ్ళకి కొద్ది ఇన్ఫార్మ్ చేసి ఈ ఫాస్ట్ ఫుడ్స్ అన్నవి తగ్గించాలి. ఎస్పెషలీ బటర్ చీజ్ని మనం తగ్గించి తినిపించాలి. అంతేకాకుండా వీళ్ళకి కొద్దిగా డైలీ ఎక్సర్సైజ్ కూడా ఇంపార్టెంట్. అంటే ముందు కాలం చిన్నప్పుడు మన చిన్నప్పటి కాలంలో లాగా పిల్లలు ఇప్పుడు ఆడుకోలేకపోతున్నారు. గ్రౌండ్స్ లేవు, ఇండ్ల దగ్గర ఆడుకోవడానికి స్థలం లేదు. సో బాడీకి ఎక్సర్సైజ్ అన్నది చాలా తక్కువ ఉంది. సో వీళ్ళకి ఏదో ఒక విధంగా కొంచెం బాడీకి ఎక్సర్సైజ్ అన్నది ఉండేలాగా చూడాలి మనం. బికాజ్ ఈ ఎక్సర్సైజ్ అన్నది ఇప్పటి నుండి మొదలు పెట్టే కొద్దీ వాళ్ళకి బాడీలో స్టామినా పెరుగుతుంది. స్టామినా అంటే ప్రాబ్లమ్స్ వచ్చినా తట్టుకునే శక్తి పెరుగుతుంది బాడీలో. అందుకని అంతేకాకుండా అమ్మాయిలు ఎస్పెషలీ కొంతమంది అమ్మాయిలు ఎక్కువ తినకపోయినా కూడా వాళ్ళు వెయిట్ గెయిన్ వస్తూ ఉంటారు. లైక్ బరువు పెరిగిపోతూ ఉంటారు. ఒక్కొక్కసారి కొంచెం 18 ఇయర్స్ అండ్ అబవ్ వెళ్తున్నప్పుడు కొంతమందికి ఇర్రెగ్యులర్ మెన్స్ట్రువల్ సైకిల్స్ అంటే పీరియడ్స్ అవి ఇర్రెగ్యులర్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది.

0: కాలంలోలాగా పిల్లలు ఇప్పుడు ఆడుకోలేకపోతున్నారు. గ్రౌండ్స్ లేవు, ఇండ్ల దగ్గర ఆడుకోవడానికి స్థలం లేదు. సో బాడీకి ఎక్సర్సైజ్ అన్నది చాలా తక్కువ ఉంది. సో వీళ్ళకి ఏదో ఒక విధంగా కొంచెం బాడీకి ఎక్సర్సైజ్ అన్నది ఉండేలాగా చూడాలి మనం. బికాజ్ ఈ ఎక్సర్సైజ్ అన్నది ఇప్పటి నుండి మొదలు పెట్టే కొద్దీ వాళ్ళకి బాడీలో స్టామినా పెరుగుతుంది. స్టామినా అంటే ప్రాబ్లమ్స్ వచ్చినా తట్టుకునే శక్తి పెరుగుతుంది బాడీలో. అందుకని అంతేకాకుండా అమ్మాయిలు ఎస్పెషలీ, కొంతమంది అమ్మాయిలు ఎక్కువ తినకపోయినా కూడా వాళ్ళు వెయిట్ గెయిన్ వస్తూ ఉంటారు, లైక్ బరువు పెరిగిపోతూ ఉంటారు. ఒక్కొక్కసారి కొంచెం 18 ఇయర్స్ అండ్ అబవ్ వెళ్తున్నప్పుడు కొంతమందికి ఇర్రెగ్యులర్ మెన్స్ట్రువల్ సైకిల్స్ అంటే పీరియడ్స్ అవి ఇర్రెగ్యులర్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇలాంటి ప్రాబ్లం ఎవరైనా చూస్తే వెంటనే తల్లి, లైక్ ఇన్ని రోజులు 2-3 ఇయర్స్ రెగ్యులర్గా ఉన్న మెన్స్ట్రువల్ సైకిల్స్ ఇప్పుడు సడన్గా ఇర్రెగ్యులర్ అయిపోయినా, మనిషి సడన్గా ఒక 6 నెలల సంవత్సరం లోపే 5 కేజీలు 10 కేజీలు వెయిట్ పుట్టాన్ అయినా వెంటనే దాన్ని అబ్నార్మల్గా గుర్తించి ఒకసారి తనకి తెలిసిన గైనకాలజిస్ట్ దగ్గర సలహా తీసుకుంటే చాలా మంచిది. కొంతమందికి పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అన్న అది కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాంటివి ఏమన్నా ఉంటే సరైన సమయంలో తగిన ట్రీట్మెంట్ తీసుకుంటే వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి.
1: ఆరోగ్యమే మహాభాగ్యం శీర్షికన యుక్త వయస్సు ఆడపిల్లల సమస్యలు. ఈ అంశం గురించి డాక్టర్ ఎల్ సునందిని గారు అందించిన వివరాలు విన్నారు. గోపాలరావు గారు అబ్బాయి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట విందాం.

పాట విన్నారు హేమావతి. ప్రభాత సంచిక కార్యక్రమంలో ఇప్పుడు విందాం రసనికుంజం, ప్రత్యేక కార్యక్రమం. సహకారం శ్రీమతి పి అనురాధ, నిర్వహణ కె శృతి ప్రియాంక.

0: రసనికుంజం సినిమా పాటలతో కూర్చిన రూపకం.
1: వ్యాఖ్యానం శ్రీమతి పి అనురాధ, నిర్వహణ కె శృతి ప్రియాంక.
0: వినండి రసనికుంజం సినిమా పాటలతో కూర్చిన రూపకం.

భారతదేశంలో వ్యవసాయ రంగం తరువాత అతిపెద్ద ఉపాధి రంగం చేనేత రంగం. చేనేత, దీనినే నేత పని అని కూడా అంటారు. అంటే దారాల్ని అల్లి గుడ్డ తయారు చేసే పని. భారతదేశంలో అతి ప్రాచీన పరిశ్రమ అయిన ఈ చేనేత వృత్తి ఒకప్పుడు దేశానికి పేరు, డబ్బు సంపాదించి పెట్టింది. వందల ఏళ్ల క్రితం నుంచి విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించిన ఘనత చేనేతది. భారత స్వాతంత్రోద్యమంలో ప్రధాన భూమిక పోషించి స్వాతంత్ర సముపార్జనకు ఒక సాధనంగా నిలిచింది చేనేత పరిశ్రమ. భారత ప్రభుత్వం 2015 సంవత్సరంలో ఆగస్టు 7వ తేదీని జాతీయ చేనేత దినోత్సవంగా ప్రకటించింది. మొట్టమొదటిసారిగా ఈ దినోత్సవం చెన్నైలో జరిగింది. కానీ ఈ తేదీనే ఎంచుకోవడానికి ఒక చారిత్రక ప్రాముఖ్యత ఉంది. 1905 ఆగస్టు 7న బ్రిటిష్ పాలనలో కలకత్తా టౌన్ హాల్లో స్వదేశీ ఉద్యమం లాంఛనంగా ప్రారంభించబడింది. విదేశీ వస్తువులను బహిష్కరించాలని, స్వదేశీ పరిశ్రమలను, ముఖ్యంగా చేనేత పరిశ్రమను పునరుద్ధరించాలని భారతీయులను ఈ ఉద్యమం కోరింది.

చేనేత పని కేవలం పని మాత్రమే కాదు, అది ఒక కళ. లక్షలాది భారతీయ కుటుంబాలకు జీవన విధానం. ఆర్థిక వ్యవస్థ, సంస్కృతి మరియు సుస్థిర అభివృద్ధి కొరకు వారు అందించిన తోడ్పాటును వేడుకగా జరుపుకోవడానికి జాతీయ చేనేత దినోత్సవం ఒక వేదికను అందిస్తుంది. చేనేతను గౌరవించడం అంటే స్థానిక ఉత్పత్తులకు మద్దతు ఇవ్వడం కూడా. అంటే దేశ పరిశ్రమలకు అండగా నిలవడం, చేతితో తయారు చేసిన ఉత్పత్తులను ఎంచుకునేలా ప్రజలను ప్రోత్సహించడం. చేనేత కార్మికులలో దాదాపు 70% మంది మహిళలే ఉండటం విశేషం. ఈ రంగం లింగ సమానత్వాన్ని ప్రోత్సహిస్తుంది. ఇంకా పారిశ్రామిక ఉద్యోగాలు కొరతగా ఉన్న ప్రాంతాలలో మహిళలు ఇంటి నుండే పనిచేస్తూ సంపాదించుకునే అవకాశాన్ని అందిస్తుంది. ఖాదీ ఉద్యమం ద్వారా మహాత్మాగాంధీ చేనేత వృత్తికి పిలుపునిచ్చారు. చరఖా వడకడాన్ని, ఖాదీ ధరించడాన్ని ఆయన ప్రోత్సహించడం ద్వారా చేనేతకు జాతీయ గౌరవం దక్కింది. నేత పని ఎంత ముఖ్యమైనదంటే అది 64 కళలలో ఒకటిగా ప్రస్తావించబడింది.

దేశంలో వ్యవసాయం తర్వాత రెండో స్థానాన్ని ఆక్రమించిన వస్త్రోత్పత్తి రంగంలో ఆధునికత సంతరించుకుంది చేనేత. కాలానుగుణంగా వస్తున్న మార్పులకు ఇది వేదిక అవుతోంది. చేనేత మగ్గంపై అగ్గిపెట్టలో ఇమిడే చీరను నేసి ప్రపంచానికి చేనేత కళావైభవాన్ని చాటి చెప్పిన ఘనత మన భారతదేశానిది. చేనేత రంగం ప్రాచీన వారసత్వంగా వస్తోంది. భారతదేశ వస్త్ర సంప్రదాయం ప్రపంచానికే ఆదర్శం. చేనేత మగ్గం ఇప్పుడు మరమగ్గంగా మారి ఆధునిక మగ్గాలుగా అవతరించి అడుగులు వేస్తోంది. దేశవ్యాప్తంగా 43 లక్షల నేత కుటుంబాలు ప్రత్యక్షంగా ఈ రంగంలో ఉపాధి పొందుతున్నాయి. వస్త్రోత్పత్తి కేంద్రాలుగా పలు పట్టణాలు ఖ్యాతి గడించాయి. షోలాపూర్, భీవండి, ముంబై, అహ్మదాబాద్, సూరత్, మాలేగావ్, సిరిసిల్ల, కంచి, ధర్మవరం, వెంకటగిరి, గద్వాల్, భూదాన్, పోచంపల్లి, చీరాల వంటి ప్రాంతాలు వస్త్రోత్పత్తికి నిలయాలుగా మారాయి.

ఎగుమతి చేస్తోంది. వీటిలో అమెరికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ, స్పెయిన్, యూకే, ఇటలీ, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, జర్మనీ, నెదర్లాండ్స్ ఉన్నాయి. భారతదేశం నుండి చేనేత ఉత్పత్తులను అత్యధికంగా దిగుమతి చేసుకునే దేశంగా అమెరికా ఉంది. అనేక కులవృత్తులు కాలగర్భంలో కలిసిపోతుంటే చేనేత రంగం కాలానికి ఎదురు నిలిచింది. వస్త్రాన్ని అందించి ప్రపంచానికి నాగరికత నేర్పింది. అయితే ఈ చేనేత వస్త్రం తయారీ విధానం గురించి కొంత తెలుసుకుందాం. వస్త్రం దారంతో చేస్తారని తెలుసుకున్నాం కదా. ఆ దారం పత్తి వల్ల వస్తుంది. ముందుగా పత్తిలో గల గింజలను తొలగిస్తారు. తరువాత పత్తిలో గల మలినాలను ఒక పరికరం ద్వారా శుభ్రం చేసి ఏకుతారు. ఏకిన పత్తిని స్థూపాకారంగా చుడతారు. ఆ చుట్టిన పత్తిని రాట్నం ఉపయోగించి దారం తీస్తారు. ఆ దారాలకు గంజిని పెట్టి దానికి గట్టిదనం తెస్తారు. తరువాత మగ్గంతో నేస్తారు. ఈ నేసిన వస్త్రమే పరిపూర్ణంగా తయారవుతుంది. ఈ విధంగా చేయడం ఎంతో నైపుణ్యంతో కూడుకున్న పని అని అర్థమవుతుంది. పైగా దీనికి విద్యుత్ అవసరం లేదు. పర్యావరణానికి ఎటువంటి హాని జరగదు.

చేనేత వస్త్రాలను విదేశాలకు ఎగుమతి చేయడం ద్వారా మన దేశానికి విదేశీ మారక ద్రవ్యం సమకూరుతోంది. ప్రపంచంలోని 20కి పైగా దేశాలకు భారత్ చేనేత ఉత్పత్తులను

చీరల నుండి గృహ అలంకరణ వస్తువుల వరకు యంత్రాలతో తయారు చేసిన వస్తువుల కంటే చేనేత ఉత్పత్తులనే ఎంచుకుందాం. పండుగలు, వేడుకల సమయాలలో చేతితో తయారు చేసిన ఉత్పత్తులనే బహుమతిగా ఇద్దాం. మీరు చేనేత ఉత్పత్తిని కొన్నప్పుడు కేవలం వస్త్రాన్నో వస్తువునో మాత్రమే కొనడం కాదు, ఒక నేత కార్మికుడికి, ఒక కుటుంబానికి మరియు వారి సంస్కృతికి మద్దతు ఇస్తుంది.

చేస్తున్నారు అని తెలుసుకోవాలి. ఈ వారసత్వాన్ని పరిరక్షిద్దాం. చేతితో తయారు చేసిన వస్తువుల విప్లవంలో మనము భాగమవుదాం.

కొల్ల భామ పల్లె కోరి పిల్ల కీలు గుర్రము బాలరాజు చంద్రలేఖ బాలనాగమ్మ అరటిపళ్ళు జామిపళ్ళు ద్రాక్ష గుత్తులు ఆడపిల్లలాడుకునే లక్క పెడతలు.

0: జాతీయ చేనేత దినోత్సవం కేవలం ఒకరోజు మాత్రమే కాదు, అదొక ఉద్యమం. ఇది మన మూలాలతో తిరిగి అనుసంధానం కావాలని, దారాలను అద్భుతాలుగా మలిచే చేతులను గౌరవించాలని మరియు భారతదేశపు సాటిలేని వస్త్ర వైవిధ్యం పట్ల గర్వపడాలని ఈ జాతీయ చేనేత దినోత్సవం మనందరికీ పిలుపునిస్తోంది.
1: రసనికుంజం సినిమా పాటలతో కూర్చిన రూపకం విన్నారు.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 8:15 కావస్తోంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి అల్లూరి సీతారామరాజు జిల్లా సమాచార లేఖ. రచన శ్రీ పి సూర్యారావు.
1: గిరిజన ప్రాంతాల్లో వర్షాకాలం సంసిద్ధత, జిల్లాలో హోంశాఖ అనిత, జిల్లా ఇన్ఛార్జి మంత్రి కుమ్మిడి సంధ్యారాణి పర్యటన, జిల్లాలో పూర్తయిన ఎస్ఐఆర్ ప్రక్రియ, వన మహోత్సవం, అరకులో లక్ష మొక్కలు నాటే కార్యక్రమం వంటి విశేషాలతో కూడిన జూలై నెల అల్లూరు సీతారామరాజు జిల్లా సమాచార లేఖ ఇప్పుడు వింటారు. వర్షాకాలంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని అల్లూరు సీతారామరాజు జిల్లా కలెక్టర్ టి నిశాంతి ఆదేశించారు. జూలై మొదటి వారంలో రోడ్లు భవనాల శాఖ అధికారులతో కలిసి పాడేరు, అరకు, చింతపల్లి మండలాల్లో పర్యటించిన కలెక్టర్ రోడ్లు, తాగునీరు, విద్యుత్ సరఫరా పరిస్థితులను సమీక్షించారు. కొండ చర్యలు విరిగిపడే ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, ఎక్కడా రాకపోకలకు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో రహదారుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదన పంపినట్టు తెలిపారు. గిరిజన గ్రామాలకు సురక్షిత తాగునీరు అందించేందుకు కొత్త పథకాలు అమలు చేయనున్నట్టు చెప్పారు. వర్షాకాలంలో రోడ్లు, వంతెనలు, తాగునీటి పనులను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. అల్లూరు సీతారామరాజు జిల్లాలో రాష్ట హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత, జిల్లా ఇన్ఛార్జి మంత్రి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ, గిరిజనులకు భూముల పరిరక్షణ కోసం 1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేస్తామని, గిరిజనుల భూములను ఎవరూ ఆక్రమించకుండా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. జిల్లాను గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. గ్రామాల్లో పర్యటిస్తూ గిరిజన రైతులు గంజాయి సాగుకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని సూచించారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గంజాయి రహిత సమాజ నిర్మాణానికి ప్రజలందరూ సహకరించాలని కోరిన మంత్రి, ఈగల్ టీం ద్వారా గ్రామాల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. గంజాయి సాగు, విక్రయం, రవాణా చట్టరీత్యా నేరమని, ఎంసెంపీ గిరిజనులకు న్యాయపరమైన అవగాహన కల్పిస్తున్నామని మంత్రి అనిత పేర్కొన్నారు. అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసినట్టు జిల్లా కలెక్టర్ టి నిశాంతి తెలిపారు. జూలై నెలలో చేపట్టిన ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను 100% పూర్తి చేసి జూలై 15న తుది ఓటర్ జాబితాను ప్రదర్శించినట్టు వెల్లడించారు. ఓటర్ జాబితా సవరణ ప్రక్రియలో భాగస్వాములైన ఎన్నికల అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయడం వల్లే సకాలంలో పూర్తి చేయడం సాధ్యమైందని జిల్లా కలెక్టర్ తెలిపారు. అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరులో మెగా నైపుణ్యాభివృద్ధి శిబిరం నిర్వహించారు. ఈ శిబిరం ద్వారా పలువురు గిరిజన యువతకు పర్యాటక, ఆతిథ్య రంగాల్లో నైపుణ్య శిక్షణ అందించారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్టు అధికారులు తెలిపారు. పర్యాటకం, హాస్పిటాలిటీ రంగాల్లో శిక్షణ పొందిన యువత భవిష్యత్తులో స్వయం ఉపాధి, ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వన మహోత్సవం సందర్భంగా అల్లూరు సీతారామరాజు జిల్లా

0: అరకులో 100 మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రకృతి సంరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అధికారులు పిలుపునిచ్చారు. పచ్చదనం పెంపొందించడం, పర్యావరణ సమతుల్యతను కాపాడడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. జూలై నెలలో అల్లూరు సీతారామరాజు జిల్లాలో 2 ప్రధానమైన డిమాండ్లపై ఆందోళనలు జరిగాయి. ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్ విద్యార్థులు పాడేరు ఐటీడీఏ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అదేవిధంగా హాస్టళ్లలో మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలని వారు కోరారు. మరోవైపు జీవో నెంబర్ 3 రద్దుపై ప్రత్యామ్నాయ జీవో జారీ చేయాలని, 1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని కోరుతూ గిరిజన సంఘాల నాయకులు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ప్రభుత్వానికి అందజేశారు. అల్లూరు సీతారామరాజు జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు జూలై నెలలోనూ సందర్శకుల రద్దీ కొనసాగింది. జిల్లాలోని అరకు, మత్స్యగుండం, కొత్తపల్లి జలపాతాలను జూలై నెలలో సుమారు 25,000 మంది పర్యాటకులు సందర్శించినట్టు అధికారులు తెలిపారు. వర్షాకాల నేపథ్యంలో పర్యాటకుల భద్రత కోసం పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక జాగ్రత్తలు చేపట్టారు. ప్రమాదకర ప్రాంతాల్లో అప్రమత్తత చర్యలు తీసుకుంటూ పర్యాటకులకు అవసరమైన సూచనలు అందిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు మీరు అల్లూరు సీతారామరాజు జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన పి సూర్యారావు, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోస్లో సమయం సరిగ్గా 8:35. చిత్రసీమ సినీ గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా గజదొంగ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన వేటూరి గీతం, సంగీతం చక్రవర్తి.

0: ఇదిగో కోడల పిల్లా.
1: ఏంటత్తయ్య?
0: ఈ ఇంటికి కొన్ని పద్ధతులున్నాయి.
1: ఏంటవి?
0: ఏంటంటే ఇక్కడ క్యాష్ ఆన్వాయితీ లేదు.
1: మరి ఇచ్చిపుచ్చుకోడాలు?
0: అదేమంటే మేము డిజిటల్ పేమెంట్ చేస్తాం. ఎలాగంటే యూపీఐతో.
1: అలాగా?
0: ఇదిగో అమ్మాయి, ఇంకొక పద్ధతి ఉంది.
1: అదేంటత్తయ్య?
0: నీకొచ్చే కానుకలు కూడా యూపీఐ నుండే వస్తాయి.
1: అబ్బా చాలండి అత్తయ్య.
2: భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
3: అన్ని లావాదేవీలు ఇప్పుడిక సులభం.
4: ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన వేటూరి గీతం, సంగీతం చక్రవర్తి, చిత్రం గోపాలకృష్ణుడు.

0: సులభం.
1: ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన వేటూరి గీతం, సంగీతం చక్రవర్తి, చిత్రం గోపాలకృష్ణుడు.

జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

0: విన్న పాట హై హై నాయక చిత్రం కోసం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట అది. ఆ పాటకు సాహిత్యం జన్నవితల, సంగీతం మాధవపెద్ది సురేష్.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం.

ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జీఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

విన్న పాట గాలిమేడల చిత్రం కోసం ఘంటసాల రేణుక పాడిన పాట అది. తర్వాత హృదయం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన రాజశ్రీ గీతం, సంగీతం ఇళయరాజా.

0: చిత్రసీమ కార్యక్రమంలో చివరిగా మీరు విన్న పాట గండికోట రహస్యం. చిత్రం కోసం ఘంటసాల పాడిన దాశరథి గీతం అది. ఆ పాటకు సంగీతం కెవి మహాదేవన్. చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు విన్నారు. ఈ ప్రసారంలో 9:30 అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా మీరు కోరిన పాటలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోస్లో సమయం సరిగ్గా 9:00. ఇప్పుడు విందాం మొక్కలకు జీవముందన్న జగదీష్ చంద్రబోస్, రూపకం రచన డాక్టర్ సివి సర్వేశ్వర శర్మ, నిర్వహణ శ్రీ బేత రామసూర్య ప్రకాశరావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సౌజన్యంతో.
1: మొక్కలకు జీవం ఉందన్న జగదీష్ చంద్రబోస్, రూపకం రచన డాక్టర్ సివి సర్వేశ్వర శర్మ, నిర్వహణ బేత రామసూర్య ప్రకాశరావు. వినండి మొక్కలకు జీవం ఉందన్న జగదీష్ చంద్రబోస్, రూపకం

0: భగవాన్ చంద్రబోస్ ఫరీదాపూర్లో డెప్యూటీ మ్యాజిస్ట్రేట్. ఆయన గొప్ప మానవతావాది, పైగా దయార్ద్ర హృదయుడు. తన సొంత ధనాన్ని వెచ్చించి అనాథలకు, పేదవారికి, అవసరార్థులకు సౌకర్యాలు సమకూర్చేవారు. ఆ రోజుల్లో సంపన్నులు పాశ్చాత్య సంస్కృతి అంటే ఇష్టపడేవారు. ఇంగ్లీషు భాష వచ్చినవారు తాము ఉన్నతులమనే భావనతో ఉండేవారు. కానీ భగవాన్ చంద్రబోస్ చాలా భిన్నంగా ఉండేవారు. పాఠశాలలు స్థాపించి పేదవారికి చదువుకునే అవకాశం కల్పించారు. విద్యాబోధన మాతృభాషలో ఉంటే విద్యార్థులకు సులువుగా విషయ అవగాహన ఏర్పడుతుందనే నమ్మకంతో ఉండేవారు. భగవాన్ చంద్రబోస్ కుమారుడే జగదీష్ చంద్రబోస్.
1: జగదీష్ చంద్రబోస్ 1858 నవంబర్ 30 ఢాకా జిల్లాలోని ఫరీదాపూర్లో జన్మించాడు. జగదీష్ చంద్రబోస్ ప్రాథమిక విద్య తండ్రి స్థాపించిన పాఠశాలలోనే జరిగింది. పేద పిల్లలతో కలిసిమెలిసి తిరగడం, వారితో ఆడుకోవడంతో జగదీష్ చంద్రబోస్ పేదలు పడే బాధలు, లేమితో ఎదురయ్యే ఇబ్బందుల గురించి సూటిగా గమనించి తెలుసుకునేవాడు.
0: జగదీష్ చంద్రబోస్ను పాఠశాలకు తండ్రి నియమించిన ఒక సేవకుడు తీసుకువెళ్లేవాడు. ఒకప్పుడు ఈ సేవకుడు గజదొంగ. భగవాన్ చంద్రబోస్ న్యాయాధికారి హోదాలో ఇతన్ని జైలుకు పంపాడు. శిక్షాకాలం పూర్తయిన తరువాత అతనికి ఎక్కడా కూడా నౌకరీ దొరకలేదు. దయతో భగవాన్ అతనికి తన వద్ద నౌకరీ ఇచ్చాడు. ఈ సేవకుడు గతంలో తాను చేసిన దొంగతనాలు, క్రూరమైన పనులు గురించి చెప్పడమే కాకుండా శిక్ష అనుభవించిన తరువాత తాను ఎటువంటి నేరమూ చెయ్యనని, చేసిన ప్రమాణం గురించి తరచూ జగదీష్ చంద్రబోస్కు చెబుతూ ఉండేవారు. ఈ నేరస్తుని సాహసవంతమైన గాథలు, కథలు జగదీష్ మనసులో ముద్రలు వేసుకోవడమే కాక మంచి చెడుల మధ్య తేడాలను కూడా తెలుసుకోగలిగాడు.
2: నాన్నగారు, గాలి ఎందుకు వీస్తుంది? నీరు ఎందుకు ప్రవహిస్తుంది? మినుగురు పురుగు కాంతిని ఎలా విడుదల చేస్తుంది?
3: నీకు ఇలాంటి విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి నాకు సంతోషాన్ని కలగజేస్తుంది. నీ సందేహాలను నివృత్తి చేసే పుస్తకాలు, ప్రయోగాలు చేసుకునేందుకు కావలసిన పరికరాలు నేను నీకు

0: సమకూరుస్తాను. నీ తల్లిగారికి రామాయణ మహాభారతాల మీద మంచి అవగాహన ఉంది. ముందు ఆమె వద్ద దానికి సంబంధించిన విషయాలు తెలుసుకో.
1: అలాగే నాన్నగారు.

0: ఇటువంటి వాతావరణంలో పెరిగిన జగదీష్కు విశాల దృక్పథం, దేశభక్తి, వినయం, పెద్దలంటే గౌరవం, తోటివారి పట్ల గౌరవం, అభిమానం వంటి లక్షణాలు బాగా అలవడ్డాయి. చదువు తన మాతృభాష అయిన బెంగాలీలోనే నేర్చుకుంటున్నాడు. జగదీష్కు 9 సంవత్సరాలు నిండగానే తదుపరి చదువు కోసం కలకత్తా వెళ్లవలసి వచ్చింది. అక్కడ సెయింట్ జావియర్ స్కూల్లో చేరాడు. గతంలో జగదీష్ చదువుకున్న స్కూలుకు ఈ స్కూలుకు చాలా తేడా ఉంది. ఫరీదాపూర్లో బెంగాలీ భాషలో చదువుకున్నాడు, కానీ కలకత్తాలోని స్కూల్లోని విద్యార్థులందరికీ ఇంగ్లీషు మాత్రమే తెలుసు. ఒక విద్యార్థి అయితే బాక్సింగ్ చేసి జగదీష్ను గాయపరిచాడు కూడా. స్కూల్లో ఒంటరివాడు కావడంతో జగదీష్ జంతువులు మొక్కల వైపు దృష్టి మళ్లించుకుని ఒంటరితనం నుండి బయటపడగలిగాడు. స్కూలుకు దగ్గరలో ఉన్న ఒక నీటి గుంట వద్ద కొన్ని కప్పలను కూడా పెంచాడు. మొలకెత్తుతున్న విత్తనాలను తీసి వాటి వేళ్ల వ్యవస్థ ఏ విధంగా ఉందో, అభివృద్ధి ఏ విధంగా చెందుతుందో పరిశీలించేవాడు. కుందేళ్లు, ఉడతలు, విషరహిత సర్పాలు వంటి వాటిని పెంచడం మొదలుపెట్టాడు. స్కూల్లో పాఠాలు ఇంగ్లీషులో బోధించినా సులువుగా అవగాహన చేసుకుని తరగతిలో మంచి మార్కులు తెచ్చుకుంటూ మొదటి స్థానంలో ఉండడంతో ఉపాధ్యాయులు జగదీష్ను చాలా మెచ్చుకునేవారు. ఇక్కడే స్కూల్ ఫైనల్ పరీక్ష 1st క్లాసులో కృతార్థుడయ్యాడు.
1: జగదీష్కు 19 సంవత్సరాల వయసు వచ్చేసరికి పై చదువుల కోసం ఇంగ్లాండ్ వెళ్లారు. మొదట్లో వైద్య విద్యలో చేరాడు, కానీ తరచూ అనారోగ్యం పాలవుతూ ఉండటం వల్ల ఆ చదువును కొనసాగించలేకపోయారు. ఆ తర్వాత కేంబ్రిడ్జ్లోని క్రిస్ట్ చర్చ్ కళాశాలలో నేచురల్ సైన్స్ కోర్సులో చేరారు. ఇక్కడ చదువులో మొదటి శ్రేణిలో కృతార్థుడై ఇండియాకు తిరిగి వచ్చాడు. కలకత్తాలోని ప్రెసిడెన్సీ కళాశాలలో అధ్యాపకునిగా చేరాడు. ఈ కళాశాలలో ఆ రోజుల్లో ఒక సంప్రదాయం ఉండేది. బ్రిటిష్ అధ్యాపకులకు ఇచ్చే వేతనాలలో 1/3 మాత్రమే భారతీయ అధ్యాపకులకు ఇచ్చేవారు. జగదీష్కు ఈ పద్ధతి నచ్చక 3 సంవత్సరాలు ఎటువంటి వేతనం తీసుకోకుండా అధ్యాపకునిగా పనిచేశారు. జగదీష్లోని బోధనా నైపుణ్యం, వృత్తి పట్ల అంకిత భావం, సైన్స్లోని పరిశోధనా ధోరణి, వీటిని గమనించిన యాజమాన్యం పూర్తిస్థాయిలో వేతనం ఇవ్వాలని తీర్మానించి మొత్తం 3 సంవత్సరాల వేతనం జగదీష్కు ఒక్కసారిగా చెల్లించింది. భారతీయులు దొరల కన్నా ఏమాత్రం తీసిపోరని, వారికన్నా ఎక్కువేనని నిరూపించగలిగారు మన జగదీష్ చంద్రబోస్.
0: తనకు అందిన సొమ్ముతో సొంతంగా ఒక పరిశోధనాలయాన్ని ఏర్పాటు చేసుకుని అందులో వృక్షశాస్త్ర, భౌతిక శాస్త్ర సంబంధమైన ప్రయోగాలు చేయడం ప్రారంభించాడు జగదీష్.

0: ఒకరోజున బెనర్జీ అనే విద్యార్థి జగదీష్ వద్దకు వచ్చి ఒక కొత్త విషయాన్ని చెప్పాడు.
1: జగదీష్ సార్, మీకు ఒక వింత సంగతి చెప్పాలనుకుంటున్నాను. మీరు మొక్కల మీద ఎంతో ఆసక్తిగా పరిశోధనలు చేస్తున్నారు, అందుకని మీకు చెప్పాలనిపించి చెప్తున్నాను.
2: బెనర్జీ, ఆ వింత ఏమిటో చెప్పు.
1: ఫరీదాపూర్లో ఒక ఈత చెట్టు ప్రతిరోజు సాష్టాంగ నమస్కారాలు చేస్తుందని చెప్పుకుంటున్నారు. ఈ చెట్టు ఒక గుడిలో ఉంది.
2: అలాగా, నేను ఒకసారి ఆ విశేషాన్ని చూసి కారణం అన్వేషించాలి. ఫరీదాపూర్ వెళ్తాను.
1: సార్, అసలు ప్రజలు ఆ ఈత చెట్టు చాలా మహిమగలదని దానికి పూజలు పునస్కారాలు చేస్తున్నారు. మీరు పరిశోధన కోసం పెడితే అతడి ప్రజల్ని మిమ్మల్ని ప్రతిఘటిస్తారు.
2: నేను బెంగాల్ గవర్నర్ రొనాల్డ్ సమక్షంలో ఆ చెట్టుపై పరిశోధన చేస్తాను. ఆ చెట్టును నేను ఏమాత్రం ముట్టుకోను. దూరం నుండి ఒకరోజంతా దాని ప్రవర్తనను గమనిస్తాను.
1: మీరు

0: మీ మనోభావాలను దెబ్బతీసే విధంగా ఇచ్చట ఏమీ జరగదు. ఈయన ప్రొఫెసర్ జగదీష్ చంద్రబోస్ ఈత చెట్టును దూరం నుండి పరిశీలిస్తారు. ఆయన పనికి భక్తులు ఎవరు అడ్డు తగలవద్దని కోరుతున్నాను.
1: గవర్నర్ సార్, నేను రోజంతా చెట్టును పరిశీలించాను. సూర్యోదయం కాగానే చెట్టు నెమ్మదిగా తూర్పుకేసి వంగింది. మధ్యాహ్నం అయ్యేసరికి నిటారుగా నిల్చుంది. మళ్ళీ సాయంత్రం అయ్యేసరికి పడమటి దిక్కుకు వాలుతోంది.
0: కారణమేమిటో అన్వేషించారా?
1: సాధారణంగా మొక్కలు సూర్యరశ్మి సహాయంతో ఆహారం తయారు చేసుకుంటాయి. చెట్టు ఆహారం తయారు చేసుకోవడం కోసం సూర్యోదయం సమయంలో తూర్పు వైపుకు, మధ్యాహ్నానికి నిటారుగా, సాయంత్రానికి పడమటి వైపుకు వాలి సూర్యరశ్మిని ఉపయోగించుకుంటుంది.
0: ఇటువంటి ప్రవర్తన మొక్కలకు ఉండాలి కదా?
1: అన్ని మొక్కలకు ఖచ్చితంగా ఇటువంటి ప్రవర్తన ఉంటుంది. కాకపోతే వాటి కదలికలు స్వల్పంగా ఉండడం వల్ల మన కంటికి కనిపించదు.
0: చెట్టు విషయంలో అంత స్పష్టంగా ఎందుకు కదలికలు కనిపిస్తున్నాయి?
1: రొనాల్డ్ సార్, సాయంత్రం పూట వంగిపోయిన ఈ చెట్టు ఉదయం సూర్యోదయం కాగానే తూర్పు వైపుకు వంగడానికి మరొక కారణం ఉష్ణోగ్రతలో తగ్గుదల హెచ్చుదల.
0: కంటికి కనిపించే ఇటువంటి ప్రవర్తన మరి ఏ మొక్కల్లోనైనా ఉంటుందా?
1: కొన్ని మొక్కలు కాంతి కోసం విపరీతంగా ఆరాటపడతాయి. తామర పువ్వు, పొద్దుతిరుగుడు పువ్వుల్లో ఇటువంటి కదలికలు స్పష్టంగా కనిపిస్తాయి. కొన్ని పుష్పాలు ఉష్ణోగ్రత పెరుగుతుంటే విచ్చుకుంటాయి, ఉష్ణోగ్రత తగ్గితే ముడుచుకుంటాయి. అంటే ఉదయం విచ్చుకొని సాయంత్రానికి ముడుచుకుపోతూ ఉంటాయి.
0: మీ వివరణ నాకు నచ్చింది. పరిశోధనలు కొనసాగించండి.
2: సార్, మీరు వైర్లెస్ టెలిగ్రాఫ్ను కనిపెట్టారు కదా, కానీ ఆ ఘనత మార్కొనేది అంటున్నారేమిటి?
1: బెనర్జీ, నేను భౌతిక శాస్త్ర అధ్యాపకునిగా ఎన్నో ప్రయోగాలు చేస్తున్నాను. నువ్వు అనుకున్నట్లు వైర్లెస్ టెలిగ్రాఫ్ను మొట్టమొదట కనుగొన్నది నేనే. కానీ ఆ ప్రయోగాన్ని నేను పేటెంట్ చేయకపోవడం వల్ల ఆ ఘనత మార్కొనేకి దక్కింది.
2: మరి మీరు ప్రస్తుతం ఏ విషయాలపై పరిశోధన కొనసాగిస్తున్నారు?
1: ప్రస్తుతం నేను ఒక పరికరం నిర్మించాను. దాని సహాయంతో అతి తక్కువ తరంగ దైర్ఘ్యం గల విద్యుత్ అయస్కాంత తరంగాలను ఉత్పత్తి చేయడమే కాదు, వాటి లక్షణాలు అధ్యయనం చేస్తున్నాను.
2: దాని మీద మీరు చేసిన పరిశోధన ఫలితంగా కొత్త విషయాలు ఏమైనా తెలిసాయా?
1: అన్ని రకాల ప్రేరణలకు విద్యుత్ స్పందనల స్వభావం ఒకే రకంగా ఉంటుందని కనుగొన్నాను. అతి చిన్న తరంగ దైర్ఘ్యంతో ఉండే మైక్రో తరంగాలను ఉత్పత్తి చేయగల పరికరాన్ని తొలిసారిగా నిర్మించాను.
2: రాబోయే కాలంలో మీ పరిశోధనలు ఏ విధంగా ఉపయోగపడతాయి?
1: నా ఊహను అనుసరించి శాస్త్ర విజ్ఞాన దిశను కంప్యూటర్ సైన్స్, సాంకేతిక శాస్త్రం వైపు నా పరిశోధనలు తిప్పుతాయి.
2: రాయల్ సొసైటీ ఆహ్వానం మీద లండన్కి వెళ్ళి అతని విద్యుత్ తరంగాలపై ఉపన్యసించారని వార్తాపత్రికల్లో చదివాను.
1: నేను చేసిన పరిశోధనల సారాంశం ప్రపంచంలోని అగ్రశ్రేణి శాస్త్రవేత్తలకు తెలియజెప్పే అవకాశం లభించింది. నా ఉపన్యాసం అందరినీ ఆకట్టుకోవడమే కాదు, భారతీయ శాస్త్రవేత్తల శక్తి సామర్థ్యాలను బాగా అభినందించారు. 1997 జరిగిన ఈ సంఘటనతో ఆ సంవత్సరం నా మదిలో గుర్తుగా ఉండిపోతుంది.
2: 1901 మీరు మళ్ళీ రాయల్ సొసైటీ ఆహ్వానం మీద వెళ్ళి సరికొత్త విషయాలపై ప్రసంగించారు. ఆనాటి అనుభవాలు కూడా మీకు ఒక మధుర స్మృతిగానే మిగిలి ఉంటాయి, అవునా?
1: నేను ఆనాటి సదస్సులో జంతువులు, వృక్షాలకు సంబంధించిన ఉపన్యాసం ఇచ్చాను. జంతు జీవన విధానం, వృక్ష జీవన విధానం ఒకే విధంగా ఉంటుందని చెప్పాను.
2: రాయల్ సొసైటీలో సభ్యులు మీ ప్రకటనకు ఏ విధంగా స్పందించారు?
1: నేను ప్రకటించిన విషయాన్ని చాలామంది ఆమోదించలేదు, పైగా అభూత కల్పన అంటూ కొంతమంది ఎద్దేవా చేశారు.
2: మరి మీరు ఏ విధంగా సమర్థించుకున్నారు?
1: చెప్తాను. నేను ఇండియాకు వచ్చిన తర్వాత తీవ్రంగా ఆలోచించి రెసోనెంట్ అనే పరికరాన్ని నా ప్రయోగశాలలో తయారు చేశాను. ఈ పరికరం మొక్కలలోని నాడీ స్పందనను గుర్తిస్తుంది.
2: మరి ఈ పరికరాన్ని మళ్ళీ రాయల్ సొసైటీ సభ్యులకు చూపించి మీరు ప్రకటించిన విషయాలను ప్రయోగాత్మకంగా నిరూపించారా?
1: 1901 జూన్ నెలలో మరలా రాయల్ సొసైటీకి వెళ్ళాను. సమావేశం

0: అభ్యాసంలో నేను తయారు చేసిన పరికరం మొక్కలలోని నాడీ స్పందనాన్ని గుర్తించడం ప్రయోగాత్మకంగా చూపించాను.
1: ప్రయోగాన్ని ఏ రకంగా చేసి మీ పరికరం పనితీరును ప్రదర్శించగలిగారు?
0: చెప్తాను వినుబెనర్జీ. ఒక మొక్క కొమ్మలోకి విషం ఎక్కించాను. ఆ కొమ్మలో నాడీ స్పందన ఆగినట్లు పరికరం గుర్తించింది. అంతేనా, మరో మొక్కలోకి మొత్తం ముందు ఎక్కిస్తే అందులోనూ నాడీ స్పందన ఆగినట్లు రికార్డయ్యింది. సిరంజ్ సహాయంతో మొత్తం ముందును బయటకు లాగేశా. ఆ మొక్కలో నాడీ స్పందన మరలా మొదలయ్యింది.
1: రాయల్ సొసైటీలో ఇంకా మొక్కలకు సంబంధించి ఏం చెప్పారు?
0: మొక్కలలో నాడీ స్పందన వేగం పెరగడం తరగడం ఉంటుందని చెప్పాను. వివరణగా మొక్కల్లో వేసవి కాలంలో నాడీ స్పందన పెరుగుతుందని, శీతాకాలంలో తగ్గుతుందని చెప్పాను. ఇంకా మొక్కలు నిద్రిస్తాయని కూడా ప్రకటించాను.
1: సార్, మీ ఉపన్యాసంలో తెలియజేసిన కొత్త విషయాలకు రాయల్ సొసైటీ సభ్యులు ఆనంద పరవశులై ఉంటారు.
0: లేదు బెనర్జీ, లేదు. డర్పన్ అనే శాస్త్రవేత్త నన్ను చాలా హేళనగా మాట్లాడాడు. మీరు చూపించినవన్నీ అభూత కల్పనలు. నమ్మించడానికి రాయల్ సొసైటీ వేదిక దొరికిందా అన్నాడు.
1: సార్, ఆ డర్పన్కు ధీటుగా జవాబు చెప్పలేకపోయారా?
0: నేను ఆ విధంగా చేయను బెనర్జీ. ఎందుకంటే మనం చేసిన పరిశోధన అందరికీ నచ్చాలి అని, అందరూ మెచ్చుకోవాలని నేను అనుకోను. మనల్ని వ్యతిరేకించిన వారితో వాదనకు తలపడితే అవతల వ్యక్తి సమాధాన పడ్డ సరికదా మనం అలసిపోతాం, మనసు గాడి తప్పుతుంది. అటువంటి హేళనలను నేను ఖాతరు చేయను. నా లక్ష్యం, లక్ష్య సాధనే నాకు ముఖ్యం.
1: మీరు చెప్పింది అక్షరాలా సత్యం సార్. మరి మీ ప్రయోగాన్ని, పరిశోధనను అభినందించిన వారు ఎవరూ లేరా?
0: ఎందుకుండరు, ఉన్నారు. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన వైన్ అనే ప్రొఫెసర్, ఆయన మిత్రులు నా వద్దకు వచ్చి నేను చెప్పిన శాస్త్రీయ విషయాలు వారికి బాగా నచ్చాయని చెప్పారు.
1: దర్పణ్ చేసిన హేళన గురించి వారికి చెప్పాల్సింది.
0: వారికి చెప్పాను. దానికి వారు, మీ పరిశోధనలను రాయల్ సొసైటీ గుర్తించకపోయినా మా లివియన్ సంస్థ గుర్తిస్తుంది అన్నారు. పైగా లివియన్ సంస్థ ప్రతినిధులు నా వద్దకు వచ్చి తమ సంస్థలోని శాస్త్రవేత్తలను ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరారు. నేను మరలా నా ప్రయోగాలను చేసి లివియన్ సంస్థ శాస్త్రవేత్తలకు చూపించాను.
1: సార్, సరికొత్త విషయాలు శాస్త్రవేత్తలకే కాదు, సామాన్యులు కూడా వినడానికి ఎంతో ఆసక్తిగా ఉంటాయి. కొంతమంది అసూయ కారణంగా తమ ఉనికిని చాటుకునేందుకు దర్పణ మాదిరి ప్రవర్తిస్తుంటారు.
0: బెనర్జీ, అంతకంటే దారుణమైన విషయం మరొకటి జరిగింది. రాయల్ సొసైటీలో నేను చేసిన ప్రయోగాలు, ప్రయోగ ఫలితాలు మరొక వ్యక్తి పేరున ఒక సంస్థ ప్రచురించింది. అంటే రాయల్ సొసైటీలో నేను ప్రయోగాలు చేసినప్పుడు చూసిన వ్యక్తి అవి తన పేరున ప్రచురితం అయ్యేటట్లు చేసుకున్నాడు.
1: సార్, ఇది నిజంగా ఇంటలెక్చువల్ రాబరీ. మరి మీరేం చేశారు?
0: పేటెంట్ చేసుకోని కారణంగా వైర్లెస్ టెలిగ్రాఫ్ను మొదటిసారిగా నేను కనిపెట్టినప్పటికీ మార్కోనీకి ఆ ఘనత దక్కింది. అందుకే నేను కోర్టుకు వెళ్ళాను. కోర్టులో విచారణ జరిపారు. ఆ ప్రయోగాల హక్కుదారునిగా నన్ను కోర్టు ప్రకటించింది.
1: సార్, చాలా మంచి పని చేశారు సార్. రాయల్ సొసైటీ ఎలా స్పందించింది సార్?
0: రాయల్ సొసైటీ తన తప్పును ఒప్పుకోవడమే కాక నేను చేసిన ప్రయోగం దాని ఫలితాలను గుర్తించినట్లు ప్రకటించింది.
1: సార్, మళ్ళీ రాయల్ సొసైటీలో మీరు ప్రసంగించారా?
0: మొక్కలపైనే మళ్ళీ రాయల్ సొసైటీలో ప్రసంగించాను. 1915లో జరిగిన ఈ సదస్సులో నేను తయారు చేసిన పరికరంతో అనేకసార్లు ప్రయోగం చేసి చూపించాను. బయట ఎదురయ్యే ప్రేరణలకు, ప్రతికూల పరిస్థితులకు మొక్కలు చూపే సహనంపై నా ప్రసంగం సాగింది. వేడికి, చల్లదనానికి, కాంతికి, శబ్దానికి, ఇంకా ఇటువంటి ఇతర ప్రేరణలకు మానవులు ఎలా స్పందిస్తారో ఆ విధంగా మొక్కలు కూడా స్పందిస్తాయని చెప్పాను. బ్రోమైడ్ అనేది ఒక విషం. దీనిని ఒక ఎలుకకు ఇస్తే అది మరణవేదన ఎలా అనుభవిస్తుందో, అదేవిధంగా ఒక మొక్కకు బ్రోమైడ్ విషం ఎక్కిస్తే అది కూడా మరణవేదన పడుతుందని ప్రయోగం చేసి చూపించాను.
1: సార్, మీ పరిశోధనలు అద్భుతం. ఇటువంటి పరిశోధనలు ప్రయోగాత్మకంగా కూడా చూపించారు. శాస్త్రవేత్తలు కాకుండా ఇతర రంగాల్లోని ప్రముఖులు కూడా మీ పరిశోధనలు అభినందించి ఉంటారు. అటువంటి వారు ఎవరైనా ఉన్నారా సార్?
0: ఉన్నారు. 1925లో జెనీవాలో జరిగిన శాస్త్రవేత్తల సదస్సుకు వెళ్ళాను. అక్కడ కూడా శాస్త్రవేత్తలకు నా ప్రయోగాలు, నా సిద్ధాంతాలు వివరించాను. ఈ ప్రయోగాలను చూసిన బ్రిటన్కు చెందిన ప్రముఖ రచయిత బెర్నార్డ్ షా తాను రాసిన ఒక పుస్తకంపై ఒక అద్భుతమైన బయాలజిస్టుకు గౌరవ సూచకంగా ప్రదానం చేస్తున్న నా రచన అని రాసిచ్చారు. అదేవిధంగా రొమేన్ రోలాండ్ అనే ఫ్రెంచ్ పండితుడు నాకు ఒక బహుమతినిస్తూ

0: కొత్త ప్రపంచాన్ని చూపించిన దార్శనికుడికి అని రాశాడు.
1: ప్రజ్ఞ గల వారెవరైనా ప్రతిభ గల వారిని గుర్తించి గౌరవిస్తారు. ఇటువంటి అనుభవాలు మీకు ఎన్నో ఉంటాయి. భారతదేశంలో పుట్టి భారతీయ మేధాసంపత్తికి ప్రతీకగా మీరు విదేశాల్లో చేసిన పర్యటనలు, ఇచ్చిన ప్రసంగాలు చరిత్రలో నిలిచిపోతాయి. విదేశాల్లోని పత్రికలు కూడా మీ ప్రతిభా విశేషాలు ప్రచురించి ఉంటాయి. ఆ విధంగా ప్రచురించిన పత్రికల్లో మీకు బాగా ప్రచారం ఇచ్చిన పత్రికలు ఏవి సార్?
0: లండన్లోని స్పెక్టేటర్ అనే అత్యధిక సర్క్యులేషన్ గల పత్రిక. ప్రపంచ దేశాల్లో భారతీయ నాగరికత, మేధా సంపత్తిని శాశ్వతంగా ముద్ర వేసిన గొప్ప శాస్త్రవేత్త జగదీష్ చంద్రబోస్ అని ప్రశంసిస్తూ నేను చేసిన ప్రయోగాలు, సిద్ధాంతాలను ప్రచురించింది. అంతేకాదు, దాని సంపాదకుడు నా గౌరవార్థం ప్రముఖులను ఆహ్వానించి లంచ్ ఏర్పాటు చేశారు. ఇదొక మర్చిపోలేని గౌరవం.
1: మీ ప్రసంగాలు విన్న ప్రముఖులు ఇంకా ఎవరెవరు ఉన్నారు సార్?
0: నేను ప్రసంగించిన సదస్సుల్లో ప్రపంచ ప్రసిద్ధి చెందిన సాహితీమూర్తులు గాల్స్వర్థీ, రెబెక్కా, నార్మన్ ఏంజెల్, ఈట్స్, బ్రౌను వంటి వారు ఉన్నారు.
1: సార్, మీ ప్రతిభను అభినందిస్తూ ఇండియాకి ఎవరైనా సందేశాలు పంపారా?
0: నేను వియన్నా విశ్వవిద్యాలయంలో 2 సార్లు ప్రయోగాలు, ప్రసంగాలు చేశాను. ఆ సదస్సుకు యూరోప్లోని అనేక మంది శాస్త్రవేత్తలు, వైద్య పరిశోధకులు హాజరయ్యారు. మొత్తం ప్రేక్షకులు నా ప్రసంగాన్ని, ప్రయోగాలను ఎంతగానో ప్రశంసించారు. వియన్నా శాస్త్రవేత్తల రెక్టార్ ఇండియా వైస్రాయ్ గారికి ఒక ఉత్తరం రాశారు. జేసీ బోసు పరిశోధనలు అత్యంత ఉన్నతమైన సైద్ధాంతిక, ప్రాయోగిక ప్రాముఖ్యత గల కొత్త విజ్ఞానానికి ద్వారాలు తెరిచాయి. ఇటువంటి అభినందనలు నాలోని ఉత్సాహానికి మరింత బలాన్ని ఇచ్చాయి.
1: సార్, విదేశాలు ఇంతగా అభిమానిస్తూ గౌరవిస్తున్న మిమ్మల్ని భారతీయులు ఏ విధంగా స్వీకరించారు సార్?
0: మంచి ప్రశ్న. యూరోప్ అంతా పర్యటించి ఇండియాకు 1928 సెప్టెంబర్లో వచ్చాను. అది నా 70వ జన్మదిన సంవత్సరం. ఈ జన్మదినాన్ని చాలా గొప్పగా జరపాలని మన భారతీయులు ఆలోచించారు. నేను మర్చిపోలేని విషయం ఏమిటంటే, ఈ వేడుక కార్యక్రమానికి నాయకత్వం వహించినది విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్. ఇండియాలోని మేధావులు, విదేశాల్లోని అనేక మంది శాస్త్రవేత్తలు ఈ కార్యక్రమానికి హాజరై నన్ను దీవించారు. ఈ కార్యక్రమం అంతా బాసు విజ్ఞాన మందిరంలో జరిగింది.
1: సార్, విద్యుత్ రంగంలో కూడా మీరు పరిశోధనలు చేశారు. ఆ రంగంలో మీ పరిశోధనలను ప్రసంగ రూపంలో ప్రచారం చేయలేదా?
0: నేను రాసిన సిద్ధాంతం డిటర్మినేషన్ ఆఫ్ ఇండెసెస్ ఆఫ్ ఎలక్ట్రికల్ రిఫ్రాక్షన్ లండన్లోని రాయల్ సొసైటీ ప్రచురించే జర్నల్లో ప్రచురించబడింది. ఈ వ్యాసాన్ని చూసిన లండన్ విశ్వవిద్యాలయం వారు నాకు డాక్టరేట్ పట్టాను ప్రదానం చేశారు. నేను ప్రతిపాదించిన సిద్ధాంతాన్ని విశేషంగా అభినందించిన లార్డ్ కెల్విన్ అనే శాస్త్రవేత్త ఆ డాక్టరేట్ ప్రదానం చేసే సమయంలో మహిళల ఆశీనులై ఉన్న చోటుకు వెళ్ళి నా భార్య శ్రీమతి అవల చేతులు పట్టుకుని షేక్ హ్యాండ్ ఇస్తూ, మీ భర్త చేసిన అద్భుతమైన పరిశోధనకు మీకు అభినందనలు అన్నారు.
1: ఇటువంటి మరుపురాని సంఘటన మరొకటి మీ మనసులో ముద్రపడినది ఏమైనా ఉందా సార్?
0: ఇంగ్లాండులో నేను ప్రసంగించిన ఒక శాస్త్రవేత్తల మహాసభలో ప్రేక్షకులలో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన గణిత శాస్త్రవేత్త, సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారు కూడా ఉన్నారు. వారు నా ప్రసంగానికి ఎంతో ముగ్ధులై జెనీవాలో జగదీష్ చంద్రబోస్ విగ్రహాన్ని ప్రతిష్ఠాపించి ఆయనకు మనం ఇచ్చే గౌరవాన్ని ప్రదర్శించాలి అని ప్రతిపాదనలు చేశారు. ఇది నిజంగా నా జీవితంలో ఒక మరొక మధురమైన మరపురాని ఘట్టం.
1: సార్, మీరు అనేక దేశాలు పర్యటించారు, ఎన్నో ప్రసంగాలు చేశారు. మీ జీవితంలో మీరు గర్వపడ్డ సంఘటన ఏదైనా ఉందా సార్?
0: నేను 29 సంవత్సరాలు ఎంతో శ్రమించి, పరిశోధనలు చేసి అనేక పరికరాలు స్వతంత్రంగా తయారు చేశాను. విదేశాలకు వెళ్ళినప్పుడు అనేక మంది ప్రముఖ శాస్త్రవేత్తలు నేను తయారు చేసిన పరికరాలను చూసి అబ్బురపడి, ఈ పరికరాలు ఎక్కడ తయారు చేయించారు అని అడిగేవారు. నేను ఎంతో గర్వంగా వాటిని నేనే సొంతంగా ఇండియాలో తయారు చేశాను అని చెప్పాను. ఇది నాకు అత్యంత గర్వకారణమైనటువంటి సంఘటన.

0: గ్రంథాలను రచించాడు. రెస్పాన్స్ ఇన్ ద లివింగ్ అండ్ నాన్ లివింగ్, అది మొదటిది. ఇక రెండోది ద నర్వస్ మెకానిజం ఆఫ్ ప్లాంట్స్. జగదీష్ చేసిన ప్రసంగంలో ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి.
1: ప్రాణులన్నింటిలోనూ ప్రాణం సమానమే. మానవులందరూ ఒకే జాతి. సహనం, సహజీవనం, ఇతరులతో కలిసిమెలిసి జీవించడం, సాధన చేయడం ఎంతో అవసరం. ప్రపంచ దేశాలు పరస్పరం సందేహాలతో కలహించుకోవటం మంచిది కాదు.
0: 1917లో ఇంగ్లాండ్లో కింగ్ జార్జ్ V బోస్కు సర్ అనే బిరుదు ప్రదానం చేశాడు. 1917లోనే కలకత్తాలో బోస్ ఒక పరిశోధనా సంస్థను నెలకొల్పాడు. దానికోసం తన సొంత ధనం 5 లక్షలు పెట్టుబడి పెట్టాడు. 15 లక్షల ధనం ప్రభుత్వం, బోసు అభిమానులు విరాళాలుగా ఇచ్చారు. ఆ పరిశోధనా సంస్థ పేరు బోస్ విజ్ఞాన మందిర్. ఈ పరిశోధనా సంస్థలోనే అనేక కొత్త పరికరాలు తయారు చేయడం జరిగింది.
1: జగదీష్ చంద్రబోస్ మంచి వితరణశీలి, ఒక మునిలా నిరాడంబరంగా జీవించిన మహావ్యక్తి. తన సంపదలో చాలా భాగం గొప్ప గొప్ప ఆశయాలతో నడిపే సంస్థలకు విరాళాలుగా ఇచ్చేవారు. విద్య, సామాజిక, మానవతా సంస్థలకు 15 లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చారు. సిస్టర్ నివేదితకు 100,000 రూపాయల విరాళాన్నిచ్చారు. బోస్కు దేశభక్తి చాలా ఎక్కువ. నాకు 100 జన్మలుంటే ప్రతి జన్మ భారతీయునిగా పుట్టాలని కోరుకుంటాను అన్నారు. బోస్కు వందే మాతరం, జనగణమన పాటలంటే అమితమైన ప్రేమ. బోస్ అబలా అనే వైద్య విద్యార్థిని వివాహం చేసుకున్నారు. ఆమె బోస్కు తగ్గట్టుగా నిరాడంబరంగా ఉండేది. వీరికి ఒక బిడ్డ కూడా కలిగాడు. దురదృష్టవశాత్తు ఆ బిడ్డ చిన్నతనంలోనే మరణించడం జరిగింది.
0: అబలా బోస్ కలకత్తాలో బాలికల పాఠశాల నెలకొల్పి దాని నిర్వహణ బాధ్యతలు తీసుకుంది. భర్తతో విదేశాలకు వెళ్లడమే కాక అతని సైన్సు పరిశోధనల్లో కూడా తన వంతు సహాయం చేసేది. లండన్లో పేరొందిన దినపత్రికలు ది స్పెక్టేటర్, ది టైమ్స్ బోసును చక్కగా అభివర్ణిస్తూ తగిన సదుపాయాలు లేకపోయినా అందుబాటులో ఉన్న వస్తువులతో బోస్ పరికరాలు స్వతంత్రంగా తయారు చేసుకుని అద్భుత ఫలితాలు సాధించారని, వేరెవరూ ఇంతటి కృషిని చేయలేరని ప్రచురించాయి.
1: బోస్ 1920లో రాయల్ సొసైటీలో సభ్యునిగా ఎంపికయ్యారు. లోహాలకు జ్ఞాపక శక్తి, ఫీలింగ్స్ ఉంటాయని ప్రకటించారు. బోస్ తయారు చేసిన పరికరాలలో క్రెస్కోగ్రాఫ్ అనే పరికరం అద్భుతమైనది. బోస్ను మహాత్మాగాంధీ, రవీంద్రనాథ్ ట్యాగోర్, స్వామి వివేకానంద వంటి మహనీయులు గుర్తించారు. 1917లో కలకత్తా విశ్వవిద్యాలయం కూడా బోస్కు డాక్టరేట్ను ప్రదానం చేసింది.
0: 1937 నవంబర్ 23న బోస్ మరణించారు. భారతీయ శాస్త్రజ్ఞుల స్థానాన్ని ప్రపంచ చరిత్రలో అత్యున్నత స్థితికి తీసుకువెళ్లిన బోస్ ప్రపంచ శాస్త్రజ్ఞులలో తన పేరును మణిమయాక్షరాలతో చెక్కించుకున్నారు. ఎందరికో మార్గదర్శకులయ్యారు.
1: అలసట, విశ్రాంతి అనేవి లోహాలకు, లోహాలతో ఏర్పడిన యంత్ర పరికరాలకు కూడా ఉంటాయని బోస్ భావించారు. ఏ యంత్రానికైనా నియమిత విరామం ఇచ్చి పనిచేయిస్తే ఎక్కువ కాలం దానిలోని పరికరాలు పనిచేస్తాయని, విరామం లేకుండా పనిచేస్తే త్వరగా చెడిపోతాయని, ఇది జీవులతో పోల్చదగిన లక్షణమని ఆయన నమ్మారు.

మీరింతవరకు మొక్కలకు జీవం ఉందన్న జగదీష్ చంద్రబోస్ రూపకం విన్నారు. ఇందులో చిన్నప్పటి బోసు సమైరా, భగవాన్ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి, జగదీష్ చంద్రబోస్ శ్రీ పి శివప్రసాద్, బెనర్జీ శ్రీ బివి ప్రసాదరావు, రొనాల్డ్ శ్రీ మొగడ అప్పలరాజు, వ్యాఖ్యాతలు శ్రీ బేతా రామసూర్య ప్రకాశరావు, శ్రీమతి ఏఎల్ ప్రసన్న.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. మరికాసేపట్లో అభిలాష ఉత్తరాల ద్వారా మీరు కోరిన పాటలు.

ఆకాశవాణి, ఇది ఎఫ్ఎం అనంతపురం 101.7 MHz పై కార్యక్రమాలు వింటున్నారు. స్టూడియోస్లో సమయం సరిగ్గా 9:30. అభిలాష, ఉత్తరాల ద్వారా మీరు కోరిన పాటలు. కార్యక్రమంలో ముందుగా ఈ ఉత్తరం అనంతపురం జిల్లా కృష్ణమరెడ్డిపల్లి గ్రామం నుండి కోరుతున్న శ్రోతలు ఎస్ పోలేరయ్య, సురేఖ, సంధ్య, రిషిత, సత్యవతి, ఈశ్వరయ్య, లాస్య, సుదీప్తి, హిమబిందు, స్వాతి, శ్వేత, మౌనిక, పరిమళ, టీనా, నీలిమారెడ్డి, వనజ, గీత, నీరజారెడ్డి, శ్రీనిధి, రజిత, దీక్షిత్ రెడ్డి, నాగమణి, లక్ష్మి ప్రసన్న, రేణుకా చౌదరి. అలాగే ఇదే పాట కావాలని కోరుతున్న శ్రోతలు అనంతపురం మండలం పూలకుంట గ్రామం నుంచి బోవుడమ్మ, భారతి, పోలేరమ్మ, పద్మావతి, లక్ష్మీదేవి, రామాంజనమ్మ, వెంకటలక్ష్మి, వరాలు, రత్నమ్మ, లక్ష్మీ నరసింహ, లక్ష్మీ అచ్చమ్మ. వీరంతా కోరుతున్న పాట అన్నమయ్య చిత్రం కోసం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన అన్నమాచార్య కీర్తన, సంగీతం ఎంఎం కీరవాణి. వీరి కోసం ఈ పాట.

0: మొక్కలకు జీవం ఉందన్న జగదీష్ చంద్రబోస్ రూపకం.
1: ముఖాన మొటిమలా సై బాల్, గజ్జా బొబ్బలా సై బాల్, నడుగులో తామరా సై బాల్, బురద పుల్లా సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
3: GRT జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన. వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. GRT జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
4: అభిలాష కార్యక్రమంలో తరువాత ఈ ఉత్తరం కోరుతున్న శ్రోతలు, అనంతపురం జిల్లా విడపనకల్ మండలం గడేకల్ నుండి సమత, మమత, హర్ష, మానస, లత, జయతీర్థ, భార్గవ్ వీరంతా కోరుతున్న పాట దేవత చిత్రం కోసం ఘంటసాల పాడిన వీటూరి గీతం, సంగీతం SP కోదండపాణి. వీరికోసం ఈ పాట.

ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాలు

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్, మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా మీరు కొన్ని పాటలు వింటున్నారు. ఈ ఉత్తరం కర్నూలు బళ్ళారి చౌరస్తా నుండి కోరుతున్న శ్రోతలు వినోద్, శ్రీను, శేఖర్, మారుతి, పవన్, రంగస్వామి, మనోహర్, హరి. వీరంతా కోరుతున్న పాట దేవదాస్ చిత్రం కోసం కె రాణి పాడిన సముద్రాల రాఘవచార్య గీతం. సంగీతం సిఆర్ సుబ్రహ్మణ్. వీరికోసం ఈ పాట.

ఈ ఉత్తరం కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామళ్లకోట నుండి దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటు, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర, కార్తికేయ, బుజ్జి, సాత్విక్, వెంగముని వీరంతా కోరుతున్న పాట వయస్సు పిలిచింది. చిత్రం కోసం

0: మంచి చోటే మనకు కుదిరిందిలే.
1: ఈ ఉత్తరం తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా హతిమార మండల్ చిద్దుల నాగానర్ నుండి కోరుతున్న శ్రోతలు దొడ్ల దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, మీనా, లోకేశ్వర్, రజని, వెన్నెల, విక్రాంత్, జగన్, దుర్గయ్య, రాజేశ్వర్, లక్ష్మి, దుర్గయ్య, లావణ్య వీరంతా కోరుతున్న పాట

కర్పూర హారతి చిత్రం కోసం జయచంద్ర వసంత పాడిన డాక్టర్ సి నారాయణరెడ్డి గీతానికి సంగీతం టీవీ రాజు వీరి కోసం ఈ పాట.

కార్యక్రమంలో చివరిగా ఈ ఉత్తరం తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా కొరుట్ల మండలం వెంకటాపూర్ నుండి కోరుతున్న శ్రోతలు అనుమళ్ళ నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర, అలాగే ఇదే పాట కావాలని కోరుతున్న శ్రోతలు కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మన్విత్ వీరంతా కోరుతున్న పాట మా దైవం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన డాక్టర్ సి నారాయణ రెడ్డికి, తనకి సంగీతం కెవి మహాదేవన్. వీరికోసం ఈ పాట

అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా మీరు కోరిన పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 10 గంటలు కావస్తోంది. మరి కాసేపట్లో అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంపై ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి ప్రసారం.

0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి
1: అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం ప్రారంభోత్సవంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లాలోని భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆగస్టు 1వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఘనంగా ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, మంత్రి నారా లోకేష్, గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు, కేంద్ర సహాయ మంత్రులు, ప్రజాప్రతినిధులు, జీఎంఆర్ గ్రూప్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ప్రారంభోత్సవం అనంతరం ప్రధానమంత్రి టెర్మినల్ భవనాన్ని సందర్శించి ఆధునిక సదుపాయాలను పరిశీలించారు. చెక్ఇన్ హాల్, విమానాశ్రయ రూపకల్పన, సాంకేతిక ప్రత్యేకతల గురించి జీఎంఆర్ సంస్థ ప్రతినిధులు ఆయనకు వివరించారు. విమానాశ్రయ ప్రారంభోత్సవంలో గిరిజన సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే తిమ్సా నృత్యం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, పోలవరం జిల్లాలకు చెందిన గిరిజన మహిళలు, విద్యార్థినులు, మహిళా సంఘాల సభ్యులు కలిపి మొత్తం 13,750 మంది ఈ నృత్యంలో పాల్గొని ప్రధానమంత్రికి ఘన స్వాగతం పలికారు. ప్రయాణికుల టెర్మినల్ భవనం నుంచి సభా వేదిక వరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై తిమ్సా నృత్య ప్రదర్శన సాగింది. ఓపెన్ టాప్ జీప్ లో సభా వేదికకు వెళ్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సాంస్కృతిక ప్రదర్శనను ఆసక్తిగా తిలకించారు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ టెర్మినల్ ప్రారంభోత్సవం అనంతరం ప్రధానమంత్రి విమానాశ్రయంలోని వివిధ సదుపాయాలను పరిశీలించారు. చెక్ఇన్ హాల్, ఆధునిక ప్రయాణికుల సౌకర్యాలు, సాంకేతిక వ్యవస్థలను ఆయన పరిశీలించగా విమానాశ్రయ మాస్టర్ ప్లాన్, ఏవియేషన్ హబ్, ఏవియేషన్ ఎడ్యూసిటీ నమూనాలను జీఎంఆర్ ప్రతినిధులు వివరించారు. టెర్మినల్లో ఏర్పాటు చేసిన భారీ వీడియో వాల్లో ప్రదర్శించిన ఉత్తరాంధ్ర చరిత్ర, ప్రముఖ పుణ్యక్షేత్రాలు, ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక వైభవాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రికి వివరించారు. విమానాశ్రయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తెలుగు కళా సంపదను ప్రతిబింబించే కళాఖండాలను ప్రధాని మోదీ ఆసక్తిగా తిలకించారు. సభ ప్రాంగణానికి చేరుకున్న ప్రధానికి ప్రజలు జాతీయ జెండాలు ఊపుతూ కరతాళ ధ్వనులతో ఆహ్వానం పలికారు. సభా వేదికపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పొందూరు ఖాదీ శాలువతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని సత్కరించారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కలిసి ఉత్తరాంధ్ర కళా వైభవానికి ప్రతీక అయిన బొబ్బిలి వీణను ప్రధానమంత్రికి జ్ఞాపికగా అందజేశారు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం అనంతరం సభా వేదిక నుంచే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రంలోని పలు అభివృద్ది కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. విశాఖపట్నం తర్లువాడలో ఏఎస్ఐపీ టెక్నాలజీస్ సెమీకండక్టర్ ప్యాకేజింగ్ టెస్టింగ్ యూనిట్కు శంకుస్థాపన చేశారు. కర్నూలులో విండ్ సోలార్ ఎనర్జీ జోన్ ట్రాన్స్మిషన్ వ్యవస్థను ప్రారంభించారు. అనంతపురంలో 2,500 మెగావాట్లు, కర్నూలులో 1,000 మెగావాట్ల సామర్థ్యంతో ఏర్పాటు చేసిన సోలార్ ఎనర్జీ జోన్ ట్రాన్స్మిషన్ పథకాలను ప్రారంభించారు. కర్నూలు ఐవీ రెన్యూవబుల్ ఎనర్జీ జోన్ ట్రాన్స్మిషన్ ప్రాజెక్టుకు పెంచలకోన ఎర్రపాడు మధ్య నిర్మించనున్న వంతెనకి శంకుస్థాపన చేశారు. ఖమ్మం దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ 4 లేన్ల ఎక్స్ప్రెస్ వే, ఖమ్మం దేవరపల్లి ప్యాకేజీ, తాడిపత్రి 4 లేన్ల బైపాస్ రహదారులను ప్రారంభించారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ ఆంధ్రప్రదేశ్ అభివృద్దికి, స్వర్ణాంధ్ర విజన్ సాకారానికి ఇది అత్యంత కీలకమైన రోజని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవాలను స్మరిస్తూ ప్రసంగాన్ని ప్రారంభించిన ప్రధానమంత్రి మోదీ, గిరిజనుల హక్కుల కోసం పోరాడిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు నడయాడిన నేలపై ఆయన పేరుతో విమానాశ్రయాన్ని ప్రారంభించడం గర్వకారణమన్నారు. దేశ సంస్కృతి, చరిత్రను గౌరవించే విధంగా విమానాశ్రయాలకు మహనీయుల పేర్లు పెడుతున్నారు మని పేర్కొన్నారు. విమానాశ్రయం ప్రారంభోత్సవంతో పాటు సుమారు 18,000 కోట్ల రూపాయల విలువైన వివిధ అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించడం రాష్ట అభివృద్ది ప్రయాణంలో మరో కీలక మైలురాయిగా నిలుస్తుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. విమానాశ్రయంతో పాటు రహదారి అనుసంధానం, ఇంధన భద్రతకు సంబంధించిన పలు ప్రాజెక్టులు రాష్ట

0: సమగ్ర అభివృద్ధికి దోహదపడతాయని చెప్పారు. ఈ కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్ వేగవంతమైన అభివృద్ధికి నిదర్శనంగా నిలుస్తాయని పేర్కొంటూ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
1: 18,000 కరోడ్ రూపీస్ కి వికాస్ పరియోజనాఓ కా శుభారంభ లోకార్పణ ఔర్ శిలాన్యాస్ హువా హై. ఎయిర్పోర్ట్ కే సాత్ సాత్ యే ప్రోజెక్ట్ ఆంధ్ర కీ రోడ్ కనెక్టివిటీ సే భీ జుడే హై. ఇన్మే ఎనర్జీ సెక్యూరిటీ సే జుడే ప్రోజెక్ట్ భీ హై. యే వికాస్ కార్య ఇస్ బాత్ కే ప్రతీక హై కి ఇస్ సమయ ఆంధ్ర కీ స్పీడ్ సే ఆగే బఢ్ రహా హై. మే ఆప్ సభీ కో ఇన్ ప్రోజెక్ట్ కి బహుత్ బహుత్ శుభకామనాయే దేతా హూం.
0: భోగాపురం ప్రారంభోత్సవంలో 13,000 మందికి పైగా గిరిజన మహిళలు తిమ్సా నృత్యంతో గిన్నీస్ రికార్డు సృష్టించడం అభినందనీయమని ప్రధానమంత్రి ప్రశంసించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం రాష్టంలో అభివృద్దిని వేగంగా ముందుకు తీసుకువెళ్తోందని అన్నారు. అల్లూరి సీతారామరాజు గిరిజన సంక్షేమం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన పవిత్ర నేలపై ఆంధ్రప్రదేశ్కు మరో కీలక మౌలిక వస్తువుల ప్రాజెక్టు అందుబాటులోకి రావడం గర్వకారణమని అన్నారు. ఈ విమానాశ్రయం ఉత్తరాంధ్రతో పాటు రాష్ట్ర అభివృద్దికి కొత్త దిశను చూపించడమే కాకుండా ఆంధ్ర యువతకు ఉపాధి, పెట్టుబడులు, పర్యాటకం, పారిశ్రామిక రంగాల్లో విస్తృత అవకాశాలకు వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అలాగే దేశ ప్రజలందరికీ హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
1: ఈ ధరతీ అల్లూరి సీతారాం రాజు కి ధరతీ హై. అల్లూరి సీతారాం రాజుజీనే జిస్ ధరతీ పర్ ఆదివాసీ హితో కే లియే అప్నా జీవన్ సమర్పిత్ కియా, ఆజ్ उसी धरती पर आंध्र प्रदेश के एक नए एयरपोर्ट की शुरुआत हो रही है. यह एयरपोर्ट आंध्र और उत्तर आंध्र की ग्रोथ का रनवे है. यह आंध्र के युवाओं के बेहतर भविष्य का लॉन्च पैड है. मैं आंध्र प्रदेश के लोगों को, देश के लोगों को बहुत बहुत बधाई देता हूं.
0: ఆంధ్రప్రదేశ్ యువతకు సాఫ్ట్వేర్, ఐటీ, సాంకేతిక రంగాల్లో ప్రత్యేక నైపుణ్యం ఉందని ప్రధాని మోదీ అన్నారు. అందుకే విశాఖలో సెమీ కండక్టర్ వంటి భవిష్యత్ సాంకేతిక రంగాలకు సంబంధించిన ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. రాష్ట్రానికి గూగుల్ డేటా సెంటర్తో పాటు అనేక అంతర్జాతీయ పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు. సెమీ కండక్టర్ పరిశ్రమ, ఏఐ మౌలిక సదుపాయాలు, డేటా సెంటర్ల ద్వారా యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. భోగాపురం విమానాశ్రయంతో పాటు ప్రారంభించిన అన్ని అభివృద్ది ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్ను ప్రగతి పదంలో మరింత ముందుకు తీసుకువెళ్లి స్వర్ణాంధ్ర, వికసిత భారత లక్ష్యాలను సాకారం చేస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు.
1: मुझे पूरा विश्वास है आज यहाँ जितने भी प्रोजेक्ट की शुरुआत हुई है, जिनकी नींव रखी गई है, वो सारे प्रोजेक्ट स्वर्ण आंध्रा और विकसित भारत के संकल्प को पूरा करने में बहुत बड़ा योगदान देंगे. आंध्र प्रदेश विकसित भारत के सपने को पूरा करने के लिए एक बहुत बड़ा ऊर्जा स्रोत बन रहा है. मैं एक बार फिर इन सभी परियोजनाओं के लिए आंध्र प्रदेश के लोगों को बहुत बहुत बधाई देता हूं.
0: అంతకుముందు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఉత్తరాంధ్ర ఇకపై అభివృద్దిలో ఉత్తమ ఆంధ్రగా నిలుస్తుందని చెప్పారు. భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవంతో ఉత్తరాంధ్ర దశ దిశ మారబోతోందని ఆయన పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ది చరిత్రలో కొత్త అధ్యాయానికి నాంది పలికిందని చెప్పారు. ఈ విమానాశ్రయం ఉత్తరాంధ్రకు మణిహారంగా నిలుస్తుందని, స్వాతంత్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు పేరును విమానాశ్రయానికి పెట్టడం గర్వకారణమని తెలిపారు. భోగాపురం విమానాశ్రయం ద్వారా ఉత్తరాంధ్రలో పారిశ్రామిక, వాణిజ్య, పర్యాటక రంగాలు వేగంగా అభివృద్ది చెందడంతో పాటు యువతకు విస్తృత అవకాశాలు లభిస్తాయని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
2: మోడీ గారి చేతుల మీదుగా ప్రారంభించుకున్న ఎయిర్పోర్టు ఉత్తరాంధ్రకు ఒక మణిహారం. ఉత్తరాంధ్ర కలలకు రెక్కలొచ్చాయి. అద్భుతమైన ఎయిర్పోర్ట్ ఈ రోజు నిర్మాణం అయిందంటే ఇది ఉత్తరాంధ్రకి గర్వ కారణమని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. కొత్త ఎయిర్పోర్టు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టుకున్నాం. పేరు తలుచుకుంటేనే గుండె ఉప్పొంగుతుంది. గిరిజనులతో కలిసి ఆయన చేసిన స్వాతంత్ర పోరాటం దేశం ఎప్పటికీ మరిచిపోదు.
0: బ్రిటిష్ సామ్రాజ్యానికి సవాల్ విసిరిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరును భోగాపురం విమానాశ్రయానికి పెట్టడం ఎంతో స్ఫూర్తిదాయకమని రాష్ట ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు. అల్లూరి స్ఫూర్తి ఇకపై రెక్కలపై ప్రపంచ నలుమూలలకు చేరుకుంటుందని ఆయన అన్నారు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం ఆంధ్రప్రదేశ్ అభివృద్ది ప్రస్థానంలో

0: ఒక నూతన అధ్యాయమని అభివర్ణించారు. ఏ దేశమైనా కేవలం ప్రకటనలతో అభివృద్ధి చెందదని, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించినప్పుడే నిజమైన ప్రగతి సాధ్యమవుతుందని అన్నారు. విశాఖపట్నంలో భారీ పెట్టుబడులతో వస్తున్న ప్రాజెక్టులు రాష్ట అభివృద్ధికి బలమైన పునాది వేస్తున్నాయని చెప్పారు. ఈ ప్రాజెక్టుల ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా సుమారు 20 లక్షల ఉపాధి అవకాశాలు ఏర్పడి ఆర్థిక అభివృద్ధికి దోహదపడతాయని పవన్ కళ్యాణ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
1: మన ఉత్తరాంధ్రాకి ఎయిర్పోర్ట్లు వచ్చినాయి, 20 లక్షల పెట్టుబడులు వచ్చింది ఆంధ్రప్రదేశ్ కి. 144 కోట్ల తాలూకు ప్రజల ఆకాంక్షల్ని ఎంతో మంది తీసుకెళ్తున్నారంటే ఒకే ఒక నాయకుడు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు. ఈ రోజు ఎయిర్పోర్ట్ ఆపేశారు, ఎయిర్పోర్ట్ అవసరం లేదన్న వ్యక్తులకి సమాధానం ఇదే. ఇన్ని వేల మందికి 1000 కోట్ల పెట్టుబడి వచ్చింది అంటే, ఆశీస్సులు కావాలంటే దేశం కోసం నిలబడే నాయకుడికి మన అండగా ఉంటే ఏం జరుగుద్దు అంటానికే ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ఈ రోజు ప్రారంభోత్సవం నిలువెత్తు నిదర్శనం.
0: భోగాపురం విమానాశ్రయం రాకతో ప్రపంచం మొత్తం ఉత్తరాంధ్ర వైపు చూస్తుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు పేరు పెట్టడం చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. ఈ అవకాశాలు రాజకీయ ప్రయోజనాల కోసం కాదని, వాటిని సద్వినియోగం చేసుకుని ఉత్తరాంధ్రను అభివృద్ది పదంలో ముందుకు తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. ఉత్తరాంధ్ర ప్రాంతానికి భోగాపురం విమానాశ్రయం సింహద్వారంలో మారనుందని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఈ విమానాశ్రయం ద్వారా వేలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఉత్తర ద్వారంగా నిలుస్తుందని పేర్కొన్నారు.
2: 77,000 చదరపు అడుగులతో తయారవుతున్నటువంటి భోగాపురం విమానాశ్రయం ఎంతో మంది యువతి యువకులకి ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఇక్కడ కలగబోతుంది. ఎడ్యూసిటీ ద్వారా రేపు భవిష్యత్తులో ప్రపంచంలో ఉన్నటువంటి ఏవియేషన్ వర్క్ ఫోర్స్ కి ట్రైనింగ్ మన ఉత్తరాంధ్రలో మన భోగాపురంలో జరగబోతుందని దానికి కూడా నేను ఎంతో గర్వపడుతున్నానని తెలియజేస్తున్నాను. అటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఈ రోజు ఈ భోగాపురం ఎయిర్పోర్టు మన అందరికీ కూడా సింహద్వారంలా ఉందని తెలియజేస్తున్నాను.
0: ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలకు భోగాపురం విమానాశ్రయం ఒక వరమని కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. విమానాశ్రయం అందుబాటులోకి రావడంతో ఉత్తరాంధ్రలో ఉత్పత్తి అయ్యే వస్తువులను నేరుగా విదేశీ మార్కెట్లకు ఎగుమతి చేసే అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో విమానాశ్రయాల సంఖ్య 160కి పైగా పెరిగిందని, సామాన్య ప్రజలు కూడా విమాన ప్రయాణం చేయాలని లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. ఉడాన్ పథకం ద్వారా దేశ విమానయాన రంగంలో గణనీయమైన మార్పులు వచ్చాయని చెప్పారు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ సభలో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, స్వాతంత్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు నడయాడిన పౌరుషాలగడ్డ ఉత్తరాంధ్ర అని కొనియాడారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతోనే భోగాపురం వంటి భారీ విమానాశ్రయం రికార్డు సమయంలో పూర్తయిందని లోకేష్ తెలిపారు. పోలవరం, అమరావతికి నిధులు, విశాఖ రైల్వే జోన్, ఉక్కు కర్మాగారం రక్షణకు ప్రత్యేక ప్యాకేజీ, కర్నూలులో హైకోర్టు బెంచ్, గూగుల్ డేటా సెంటర్, ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్, ఏఎంసీఏ ఫైటర్ జెట్ ప్రాజెక్టులు రాష్ట్రానికి రావడంలో ప్రధానమంత్రి సహకారం ఉందని అన్నారు. గతంలో ఉత్తరాంధ్ర అంటే వెనుకబాటుతనం, వలసలు గుర్తుకు వచ్చేవని, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారుతోందని లోకేష్ అన్నారు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం ఉత్తరాంధ్ర అభివృద్ధి చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోనుంది. ఇది కేవలం ఒక విమానాశ్రయం మాత్రమే కాకుండా ఈ ప్రాంతానికి ప్రపంచంతో అనుసంధానం కల్పించే అభివృద్ధి ద్వారంగా మారనుంది. మెరుగైన రవాణా సౌకర్యాలు, పారిశ్రామిక పెట్టుబడులు, పర్యాటక అభివృద్ధి, యువతకు ఉపాధి అవకాశాలతో ఉత్తరాంధ్ర ఆర్థిక ప్రగతికి కొత్త ఊపునిచ్చే కేంద్రంగా భోగాపురం విమానాశ్రయం నిలవనుంది. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరుతో ఏర్పాటైన ఈ విమానాశ్రయం ఆయన స్ఫూర్తిని ప్రపంచానికి చాటడంతో పాటు ఉత్తరాంధ్ర ప్రజల ఆశలు, ఆకాంక్షలకు రెక్కలు అందించే వేదికగా మారనుంది. రోడ్డు, రైలు, విమాన అనుసంధానంతో ఈ ప్రాంతం భవిష్యత్తులో రాష్ట్ర అభివృద్ధికి కీలక శక్తిగా మారనుంది. అభివృద్ధి అవకాశాలు, అంతర్జాతీయ అనుసంధానానికి ప్రతీకగా నిలిచే అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం స్వర్ణాంధ్ర నిర్మాణంలో ఒక కీలక అధ్యాయాన్ని ప్రారంభించింది అని చెప్పవచ్చు. అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం ప్రారంభోత్సవంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పటి వరకు విన్నారు. రచన వై యుగంధర్ రెడ్డి, వ్యాఖ్యానం ఎస్ మణిశ్రీ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

మంచి సాంగ్ అలా వింటూ ఆనందిస్తున్నారు హార్వెల్లులో. మరి నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అని అంటే, సూర్యోదయ దేశం అని ఏ దేశాన్ని పిలుస్తారు అని అడిగాను. ఆన్సర్స్ అయితే వచ్చేసాయి, మరి చూద్దాం ఎవరు ఆన్సర్స్ కరెక్ట్గా పంపించారు అనేది. గుడ్ మార్నింగ్ అంటూ ఆదిశేషు గారు ఆన్సర్ని కరెక్ట్గా పంపించేశారు. అండ్ అప్పలరాజు గారు పడేరు నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. విజయలక్ష్మి గారు పెదకొండూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ మూసాపేట నుంచి దుబాయ్ అంటూ ఆన్సర్ చేశారు నరేష్ గారు, మెర్సి విజయ్ గారు ఫ్యామిలీ అంతా కూడా. అండ్ అలాగే చెలపాండి మార్ మోనిషా మధురై నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్ని. అండ్ అలాగే భాస్కర్ గారు పడేరు నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ తిమ్మప్ప గారు, సరోజు గారు ఎమ్మిగనూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ అలాగే రాజారావు గారు అండ్ ఫ్యామిలీ అంతా కూడా పంపించారు ఇటలీ అంటున్నారు మంగళగిరి నుంచి. సో కాదండి. అండ్ నెక్స్ట్ ఇంకా అనంతపూర్ నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ చేశారు. హాయ్ చందన అంటూ సూర్యోదయ దేశం అని చెప్పి అంటూ కరెక్ట్గా ఆన్సర్ చేశారు సత్యభార్గవి గారు తాడిపత్రి నుంచి. అండ్ అలాగే సుకుమారి గారు విజయవాడ నుంచి, గుడ్ మార్నింగ్ చందన, ఈరోజు చాలా మంచి విషయాలు తెలుసుకున్నాము, థ్యాంక్ యూ అండి అంటున్నారు. థ్యాంక్ యూ మీకు కూడా షేర్ చేసినందుకు. అండ్ ఆన్సర్ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. నెక్స్ట్ ఇంకా రంజిత్ రెడ్డి గారు రంగాపురం నుంచి ఆన్సర్ చేశారు. నిహాన్ అంట, ఓకే, బట్ ఆన్సర్ అది కాదు. మీకైతే హాయ్. అండ్ నెక్స్ట్ ఇంకా మోహన్ గారు పంపించారు మార్కాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్తో. శుభోదయం వివిధ భారతి ఎఫ్ఎం వారికి అంటున్నారు మీకు కూడా అండి. అండ్ నెక్స్ట్ ఇంకా వెంకట సుబ్బయ్య గారు అండ్ ఫ్యామిలీ అంతా కందికాయపల్లి విలేజ్ నుంచి కరెక్ట్ ఆన్సర్ని మెసేజ్ చేశారు. అండ్ అలాగే మీరు వచ్చినప్పుడు వార్తల అనంతరం కలర్ఫుల్, ఓకే, భాస్కర్ మంచి కలర్ఫుల్గా ఉన్నాడా, ఓకే, సూర్యాని భాస్కర్ చేశారా, ఫైన్. బట్ మా చందన హరివిలు ప్రోగ్రాంలో కూల్ కూల్ వాతావరణం చల్లగాలితో ఉంది అంటూ పంపించారు. అండ్ మా ఫ్రెండ్ చందన ప్రశ్నకు నా ఆన్సర్ అంటూ పంపించేశారు, ల్యాండ్ ఆఫ్ ది రైజింగ్ సన్ అంటున్నారు. ఓకే, ఇట్లా పంపించారా కరెక్ట్ ఆన్సర్ వేదాంతం జానకి గారు మచిలీపట్నం నుంచి. అండ్ నెక్స్ట్ ఇంకా గుడ్ మార్నింగ్ అంటూ పంపించారు వెంకటనారాయణ గారు ఝాన్సీ గారు ఖమ్మం నుంచి అనమాట. కరెక్ట్ ఆన్సర్ అండి, గుడ్ మార్నింగ్ మీకు కూడా. అండ్ నెక్స్ట్ ఇంకా కరెక్ట్ ఆన్సర్తో ఆల్శేష్ గారు మళ్ళీ మెసేజ్ చేశారు. అలాగే నాగార్జున గారు లక్ష్మీ వడియంపేట నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ న్యూజిలాండ్ లేదా అంటూ ఒక ఆన్సర్ని పంపించారు చూసారా, అది కరెక్ట్ ఆన్సర్ కనకారావు గారు పడే నుంచి. అండ్ అలాగే యాకూబ్ బాషా కాదు కాదు సక్కుబాయ్ గారు అండ్ ఫ్యామిలీ అంతా కూడా పంపించారు మహబూబ్ నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే హాయ్ చందన అంటూ శ్రావ్యశ్రీ పండు అండ్ ఫ్యామిలీ అంతా అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ మెసేజ్ చేశారు, అందరికీ హాయ్. అండ్ అలాగే అనంతపురం నుంచి రమేష్ గారు వెంకటాచలపతి గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే కొన్నిట్లో న్యూజిలాండ్ అని కూడా అంటున్నారు అంటూ పంపించారు. అవునా, ఓకే సత్యనారాయణ గారు. బట్ అసలైన ఆన్సర్ ఏంటంటే మీరు పైన పెట్టింది కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో అది కరెక్ట్. అండ్ నెక్స్ట్ ఇంకా అలా అంటారంటారా, సరే అండి రంజిత్ రెడ్డి గారు, మరి ఇలా ముందే చెప్పేయచ్చు కదా, మీ ఆన్సర్ కూడా కరెక్ట్ ఆన్సరే. నెక్స్ట్ ఇంకా చందన మేడం అంటూ గుడ్ మార్నింగ్ అంటూ నమస్తే అంటున్నారు ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు కరెక్ట్ ఆన్సర్తో. అండ్ అలాగే శుభోదయం చందనమ్మ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు వాసు గారు చనబండ నుంచి. సో మీకు కూడా శుభోదయం అండి. మరి నాకు వచ్చిన ఆన్సర్స్ అయితే ఇవి, మరి ఇంతకీ ఆన్సర్ ఏంటో చూసేద్దాం. సూర్యోదయ దేశం అని ఏ దేశాన్ని అంటారంటే జపాన్ అంటారనమాట. ఎందుకు అని అంటే, సో అక్కడే మనకి ఈ సన్ రైజ్ అనేది మనకి బాగా కరెక్ట్గా మనకి ఫుల్ ఆఫ్ సన్ రైజ్ని మనం చూడొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే అది తూర్పున ఉండడం వల్ల ఈ పేరుతో ప్రసిద్ధి చెందిన దేశంగా మనకి పరిగణించబడింది జపాన్ అనమాట.

మరి నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ అయితే రెడీగా ఉంది. మనకి రకరకాల క్రీడలు ఉన్నాయి కదా, అంటే స్పోర్ట్స్ రకరకాలు ఉన్నాయి కదా, అయితే అందులో మనకి హాకీ కూడా ఒక ఆట కదా. మరి వాటి ఆ హాకీకి సంబంధించి ఒక క్వశ్చన్ అనమాట. ఇందుకే ఏంటంటే మనకి హాకీ మాంత్రికుడు అని చెప్పి ఒక ప్లేయర్ ఉన్నారనమాట. ఆయన ఎవరు మీకు తెలిస్తే 0866248814 ఈ నెంబర్కి ఆన్సర్ చేయండి. హాకీ మాంత్రికుడు అని చెప్పి ఒక ప్లేయర్ని పిలుస్తారట, మరి ఇంతకీ ఆయన ఎవరు తెలిస్తే ఆన్సర్ చేస్తూ ఉండండి. ఈలోపు ఇంకొక మంచి సాంగ్ మీకోసం వచ్చేస్తుంది, వింటూ స్టే ట్యూన్.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 10:30.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలు.

0: ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు. పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు. పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు. పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. మరి కాసేపట్లో వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం.
2: సో అందుకని అలా గుర్తు చేసేసాను అందరికీ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ కరెక్ట్ ఆన్సర్ మీది కూడా. అండ్ అలాగే సత్యనారాయణ గారు దేవినగర్ నుంచి పంపించారు, ఆయన పేరుతో ఒక అవార్డు కూడా ఉంది అంటున్నారు. అవునండి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా రాజేష్ గారు హిందూపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అలాగే చెల్లపాండీమర్ అండ్ మోనిషా ఇద్దరు కూడా తమిళనాడు నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అలాగే మల్లికార్జున గారు అభినామ్ అండ్ ఫ్యామిలీ అంతా కేశవ నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అలాగే విజయలక్ష్మి గారు పెదకొండూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ అండ్ అప్పలరాజు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్. వేదాంతం జానకి గారు మచిలీపట్నం నుంచి, దేశభక్తి గీతాలతో మీరు వేసిన ప్రతి పాట విన్నాను, నాకెంతో ఇష్టం అంటూ పంపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ హాకీ మంత్రికుడు ఎవరు అంటే కరెక్ట్ ఆన్సర్ చేశారు. ఓకే, నెక్స్ట్ ఇంకా నాగార్జున గారు లక్ష్మీ వడియంపేట నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు అండ్ సుకుమారి గారు విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అలాగే మహబూబ్ నగర్ నుంచి నరేష్ గారు మెర్సీ విజయ్ అండ్ ఫ్యామిలీ నాగాలాండ్ అంటున్నారు. సో కాదు, అంటే నేను అడిగింది ప్లేస్ పేరు కాదు, వ్యక్తి పేరు, అది విషయం. అండ్ నెక్స్ట్ ఇంకా కరెక్ట్ ఆన్సర్ చేశారు ఎవరు అంటే రంజిత్ రెడ్డి గారు రంగాపురం నుంచి. అండ్ నెక్స్ట్ ఇంకా వెంకటలక్ష్మి రెడ్డి గారు భీమునిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ అలాగే భాస్కర్ గారు పడని నుంచి కరెక్ట్ ఆన్సర్, శ్రీను గారు ఐరాల నుంచి కరెక్ట్ ఆన్సర్, అలాగే నవీన్ గారు శ్రీకాళహస్తి నుంచి ఐ థింక్ అంటూ కరెక్ట్ ఆన్సర్ చేశారు. ఓకే, నెక్స్ట్ ఇంకా అశోక్ గారు గన్నవరం నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ సీతామహాలక్ష్మి గారు చెన్నై అమలాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అలాగే శ్రావ్యశ్రీ అరుణ అండ్ సాహితి ఫ్యామిలీ అంతా కూడా అయ్యప్ప నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అలాగే అనంతపూర్ నుంచి అనురాధ గారు ప్రతి సంవత్సరం 8 ఆగస్టు ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని జాతీయ క్రీడా దినోత్సవాన్ని కూడా జరుపుకుంటారట. ఓకే, వెరీ నైస్ అండ్ కరెక్ట్ ఆన్సర్ కూడా పంపించేశారు. నెక్స్ట్ ఇంకా ఉమాదేవి గారు, భాను, కిరణ్ అందరూ కూడా పంపించారు అనంతపూర్ జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ అందరిది కూడా. అలాగే వెంకటనారాయణ గారు అండ్ ఫ్యామిలీ ఖమ్మం నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్ అండి, హాకీ మాంత్రికుడు అంటూ. అండ్ రంగాచార్యులు గారు హిందూపూర్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్ అండి, ఎప్పుడు పుట్టారు అనేది కూడా పంపించారు. మన వాళ్ళు ఎక్స్ట్రా మార్క్స్ కోసం ఆన్సర్స్ భలే పంపిస్తున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్లో. అండ్ నెక్స్ట్ ఇంకా ప్రశ్నకు సమాధానం అంటూ కరెక్ట్గా ఆన్సర్ చేశారు వీసీ మోహన్ గారు మిర్యాలగూడ నుంచి. ఓకే, నెక్స్ట్ ఇంకా మల్లికార్జున గారు పంపించారు గుడ్ మార్నింగ్ అంటూ, సో కరెక్ట్ ఆన్సర్ అండి, జగిత్యాల నుంచి పంపించారు. నెక్స్ట్ ఇంకా హాకీ ప్లేయర్ అంటూ పంపించారు, సో గౌజ్ గారు అనంతపూర్ జిల్లా నుంచి. సో అదైతే ఆన్సర్ కాదు, చెప్తాను ఎవరనేది. నెక్స్ట్ ఇంకా మంగళగిరి నుంచి పెదమస్తానరావు గారు శ్రీనివస్తానరావు గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్ని. అండ్ అలాగే ఎవరు పంపించారు, జయరామ్ గారు పంపించారు పాకల మండలట. ఓకే, అక్కడి నుంచి పంపించారు, సో కరెక్ట్ ఆన్సర్ మీది కూడా. అండ్ నెక్స్ట్ ఇంకా చివరిలో ఒక స్మాల్ లిరిక్ పాడండి అంటూ పంపించారు, సో ట్రై చేస్తానండి. బట్ నేను నా పేరు చందన కదా, సో అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకెవరు పంపించారు అంటే, సో అవన్నమాట వచ్చిన మెసేజెస్. మరి ఇందుకీ ఆన్సర్ ఏంటో చూసేద్దాం. క్రీడల్లో హాకీ మాంత్రికుడు అని చెప్పి మేజర్ ధ్యాన్ చంద్ గారిని పిలుస్తారనమాట. సో ఎందుకు అనంటే ఆయన అసాధారణ హాకీ నైపుణ్యానికి బిరుదుగా ఆయనకు ఆ పేరైతే వచ్చింది. అండ్ ఆయన ఎప్పుడు పుట్టారు, ఆయనకి ఆ డే రోజున స్పెషల్ డే ఏంటి, ఆల్రెడీ

మన లిజినెస్ చెప్పేశారు. సో అదే విషయం. మరి ఇంకా నేను నెక్స్ట్ క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను, రెడీగా ఉండండి. ప్రపంచంలో ఎత్తైన పర్వతం ఎవరైనా చెప్పగలరు కదా, కానీ ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే ప్రపంచంలో అత్యంత ఎత్తైన అగ్నిపర్వతం ఏది? తెలిస్తే 0866248884 నంబర్కి ఆన్సర్ చేసేయండి. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన అగ్నిపర్వతం ఏది? తెలిస్తే ఆన్సర్ చేస్తూ ఉండండి. ఇంకొక మంచి సాంగ్ వినేద్దాం, వింటూ స్టే ట్యూన్.

అంటూ కరెక్ట్ ఆన్సర్ చేశారు ఆదిశేష్ గారు. ఆత్మకూరు నుంచి నెక్స్ట్ ఇంకా వెంకటచలపతి గారు అండ్ ఫ్యామిలీ పంపించారు అనంతపూర్ నుంచి, కరెక్ట్ ఆన్సర్ అండి. అలాగే సుకుమారి గారు పంపించారు విజయవాడ నుంచి, కరెక్ట్ ఆన్సర్. అలాగే కనకారావు గారు పెడారి నుంచి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా రామ్ గారు పంపించారు నెల్లూరు నుంచి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ భాస్కర్ గారు పెడారి నుంచి, కరెక్ట్ ఆన్సర్. రంగాచార్యులు గారు హిందూపూర్ నుంచి, కరెక్ట్ ఆన్సర్. దాని ఎత్తు కూడా పంపించారు ఎన్ని అడుగులు అనేది. ఓకే, నెక్స్ట్ ఇంకా వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు అండి. అలాగే రాజేష్ గారు హిందూపూర్ నుంచి పంపించారు, దేనికి దేనికి మధ్య ఉంటుంది అనేది కూడా పంపించేశారు. ఓకే, నెక్స్ట్ ఇంకా దాని హైట్తో సహా పంపించేశారు అనంతపూర్ నుంచి అనురాధ గారు. అండ్ నెక్స్ట్ ఇంకా జయరామ్ సరస్వతి పంపించారు పాకల మండలి నుంచి. సో ఆన్సర్ అండ్ ఐస్ అంటున్నారు, బట్ ఇదేంటో నాకు అర్థం కాలా మీ ఆన్సరు, బట్ ఇదైతే ఆన్సర్ అవ్వకపోవచ్చు. నెక్స్ట్ ఇంకా సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా శ్రావ్యశ్రీ తులసి అండ్ ఫ్యామిలీ అయ్యప్ప నగర్ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ విజయలక్ష్మి గారు పదకొండూరు నుంచి అత్యంత ఎత్తైన పర్వతం అంటూ కరెక్ట్ ఆన్సర్ చేశారు. ఓకే, నెక్స్ట్ ఇంకా హైయెస్ట్ వాల్కనో ఇన్ వరల్డ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ చేశారు జీకే వేణి గారు విజయవాడ నుంచి అనమాట. ఓకే, నెక్స్ట్ ఇంకా గుడ్ మార్నింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ చేశారు చిరంజీవి గారు తిరుపతి నుంచి. మీకు కూడా గుడ్ మార్నింగ్. అండ్ అలాగే నా పేరు నందు అంటూ గుడ్ మార్నింగ్ మ్యామ్ అంటున్నారు విజయవాడ నుంచి. హాయ్ నందు గారు, గుడ్ మార్నింగ్. నెక్స్ట్ ఇంకా జాన్సన్ గారు విజయవాడ నుంచి పంపించారు చీల్ అంటూ పంపించారు, బట్ ఆన్సర్ కాదు. అండ్ అలాగే కోటగిరి శివ గారు పంపించారు, ఎక్కడి నుంచి, కోటగిరి నుంచి శివ గారా, ఓకే, అక్కడ కరెక్ట్ ఆన్సర్ చేయలేదు, బట్ ఇట్స్ ఓకే. నెక్స్ట్ ఇంకా గుడ్ మార్నింగ్ అంటూ పంపించారు ఆదర్ని నుంచి బంగారాజు గారట. సో ఆన్సర్ అయితే అది కాదండి, మీకైతే గుడ్ మార్నింగ్. నెక్స్ట్ ఇంకా వేదాంతం జానకి గారు పంపించారు సముద్ర మొత్తానికన్నా ఎత్తైన అగ్నిపర్వతం అంటూ, కరెక్ట్ ఆన్సర్ చేశారు మచిలీపట్నం నుంచి. అండ్ అశోక్ గారు గన్నవరం నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అలాగే గుడ్ మార్నింగ్ చందన అంటూ ఆన్సర్ కరెక్ట్గా చేశారు వెంకటనారాయణ గారు ఝాన్సీ గారు ఖమ్మం నుంచి. అండ్ అలాగే పోలయ్య గారు ఆళ్ళగడ్డ నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ అలాగే అగ్నిపర్వతం అంటూ, అగ్నిపర్వతమే అగ్నిపర్వతమా, బట్ దాని పేరు కూడా పంపించచ్చు కదా. నరేష్ గారు మెర్సీజ్య గారు మహబూబ్ నగర్ జిల్లా నుంచి పంపించారు. అండ్ అలాగే రమణారావు గారు కవిత గారు అండ్ ఫ్యామిలీ పంపించారు బెంగళూరు నుంచి. సో ఆన్సర్ అయితే అది కాదు. అండ్ రెడ్డమ్మ గారు రెడ్డయ్య గారు తిరుపతి నుంచి పంపించారు. సో మీది కూడా ఆన్సర్ కాదు, మరి నేను ఆన్సర్ రివీల్ చేస్తున్నాను ఏంటనేది. మరి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన అగ్నిపర్వతం ఏది అనంటే చిలీకి అర్జెంటీనాకి మధ్యలో ఉన్న పర్వతం అనమాట, అదే ఓహోజ్ డెల్స్ లాడో అనమాట. మరి ఈ పర్వతం యొక్క ఎత్తు ఎంత ఎత్తైనదంటే, సో అన్నిటికన్నా కూడా ఇందాక మన లిజినెస్ లోకల్ చెప్పినట్టు సముద్ర మట్టానికన్నా అత్యంత ఎత్తులో ఉండే ఒక పర్వతం అనమాట, ముఖ్యంగా అగ్నిపర్వతం. సో దీని హైట్ వచ్చేసి 6,893 మీటర్లు ఉంటుంది, అంటే 22,615 అడుగుల ఎత్తులో ఉంటుందన్నమాట. సో మనకి అంత పెద్ద పర్వతాన్ని మనం ఇంకెక్కడా చూడలేం. సో అందువల్ల దీనికి ఆ పేరైతే వచ్చేసింది. మరి ఇంకా నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను. మనలో చాలామంది చిన్నప్పటి నుంచి గల్లీ క్రికెట్ ఆడిన వాళ్ళు ఉంటారు, స్టేడియంలో ఆడిన వాళ్ళు ఉంటారు, సో రకరకాలుగా క్రికెట్ ఆడిన వాళ్ళు ఉంటారు. కానీ మీరు ఎప్పుడైనా గమనించారా, క్రికెట్లో మనకి అటు ఇటు రెండు వికెట్స్ పెట్టేసి ఉంటాయి, మరి ఆ మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, అంటే బౌలర్కి బ్యాట్స్మెన్కి మధ్యలో గ్యాప్ ఉంటుంది. అయితే ఈ గ్యాప్ని క్రికెట్ పిచ్ అని చెప్పి పిలుస్తారు. సో దాని పొడవు ఎంత కనుక్కున్నారు, అసలు ఎప్పుడైనా ఆలోచించారా, మనకి ఇంత గ్యాప్ ఉంది కదా, మనం ఎంత దూరం అని పరిగెడతాం, క్రికెటర్స్ అసలు ఎలా రన్స్ కొడతారు, ఇవన్నీ ఆలోచించారా? సో ఆలోచించి నాకు ఆన్సర్ చేసేయండి. మరి క్రికెట్ ఆటలో ఆ రెండు వికెట్స్కి మధ్య ఉన్న దూరం ఎంత తెలిస్తే 0866248814 నెంబర్కి ఆన్సర్ చేసేయండి. క్రికెట్ ఆటలో ఆ రెండు వికెట్స్కి మధ్యలో ఉన్న దూరం ఎంత, అంటే బ్యాట్స్మెన్కి బౌలర్కి మధ్యలో ఉన్న దూరం ఎంత తెలిస్తే ఆన్సర్ చేసేయండి 0866248814కి. ఇంకొక మంచి సాంగ్ వచ్చేస్తుంది, వింటూ స్టే ట్యూన్.

జయసింహాసిమానించి సాంగ్ వినేశారు. మనం అయితే హర్వీలీలో ఉన్నాం. మరి నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన అగ్నిపర్వతం ఏది అని అడిగాను. ఆన్సర్స్ అయితే వచ్చేసాయి. చూద్దాం ఎవరు పంపించేశారు అనేది. పురుషోత్తం గారు, శ్రీనివాస్ రాజు గారు పంపించారు తిరుపతి నుంచి. సో ఆన్సర్ అయితే అది కాదు మీది. అండ్ నెక్స్ట్ ఇంకా కాకాణి నుంచి పద్మ గారు, శేఖర్ గారు గుడ్ మార్నింగ్ చందన అంటున్నారు. మీకు కూడా వెరీ గుడ్ మార్నింగ్. అలాగే సత్యనారాయణ గారు దేవీనగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ అలాగే ఉట్కూరు నుంచి పంపించారు అరుణ గారు, మోహన్ గారు అండ్ ఫ్యామిలీ అంతా కూడా. స్విఫ్ట్ పర్వతం అట, సో అది కాదండి. అండ్ అలాగే అప్పలరాజు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అలాగే మీ క్వశ్చన్కి ఆన్సర్ అంటూ వేటపాల నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు కరెక్ట్ ఆన్సర్ చేశారు. అలాగే గుడ్ మార్నింగ్.

ఎస్, మన హరవిల్లులో అయితే ఫైనల్ క్వశ్చన్కి ఆన్సర్స్ ఏంటో చూసేద్దాం. మరి క్రికెట్ ఆటలో అటు బ్యాట్స్మెన్కి ఇటు బౌలర్కి మధ్య ఉండే గ్యాప్ ఎంత, అంటే ఆ డిస్టెన్స్ ఎంత అని అడిగాను. సో ఆన్సర్స్ అయితే వచ్చేసాయి. మరి ఎవరు పంపించారు చూద్దాం. సో ఎవరు పంపించారు, రెడ్డమ్మ గారు, రెడ్డయ్య గారు అంటే తిరుపతి నుంచి పంపించారు. ఓకే, ఆల్మోస్ట్ కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ అప్పలరాజు గారు పడని నుంచి పంపించారు. ఈరోజు మీరు అన్నట్లు మా ముఖ చిత్రాలు మారలేదు, సేఫ్గానే ఉన్నాం అంటున్నారు. నేను చెప్పా కదా, మీకు చెప్పా కదా. సో అంతే. నెక్స్ట్ ఇంకా సత్యనారాయణ గారు దేవినగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. కనకారావు గారు పడని నుంచి కరెక్ట్ ఆన్సర్. రామానగర్ నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ రాజేష్ గారు హిందూపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే రామ్ గారు వీరంపల్లి నుంచి.

పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ మూసాపేట నుంచి బైడియన్ చేప అంటే ఏంటంబా, నాకైతే ఆన్సర్ అర్థం కాలే మీ ఆన్సర్ నరేష్ గారు. అండ్ అలాగే ఆత్మకూరు నుంచి ఆదిశేషు గారు కరెక్ట్ ఆన్సర్, భాస్కర్ గారు పడా నుంచి కరెక్ట్ ఆన్సర్, సుకుమారి గారు విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ వేదాంతం జానకి గారు మచిలీపట్నం నుంచి భలే ప్రశ్న అంటున్నారు. నేను కూడా నాకు మార్నింగ్ అనిపించింది అనమాట, అరే ఇలా ఒకటి ఆలోచిస్తే భలే ఉంటుంది కదా అని. సో కరెక్ట్ ఆన్సర్ మీది కూడా. నెక్స్ట్ ఇంకా కొనకొండల రమణారావు గారు అట, అండ్ ఫ్యామిలీ అంతా బెంగళూరు నుంచి పంపించారు. సో కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మా అభిమాన ఆకాశవాణి కేంద్రానికి అభినందనలు అంటూ కరెక్ట్ ఆన్సర్ చేశారు రాజశేఖర్ గారు, సుజాత గారు అండ్ ఫ్యామిలీ అంతా కూడా. సో ఎక్కడి నుంచి, అనంతపురం నుంచి. నెక్స్ట్ ఇంకా వెంకట లక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్, అలాగే ఎలా ఉన్నారు చందన అంటూ వరలక్ష్మి గారు, వాసు గారు, చండిక గారు గట్టు మండలం పాలెం నుంచి అడుగుతున్నారు, గంటలమ్మ పాలెం నుంచి. సో కరెక్ట్ ఆన్సర్. నేనైతే బాగానే ఉన్నానండి, మీరు కూడా ఫైనా. నెక్స్ట్ ఇంకా చిరంజీవి గారు తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు, అండ్ అలాగే సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ విజయలక్ష్మి గారు పదకొండూరు నుంచి ఆల్మోస్ట్ పంపించారు. నెక్స్ట్ ఇంకా అనంతపూర్ నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్, అలాగే అనంతపూర్ నుంచి జాను గారు, భాష గారు పంపించారు ఆల్మోస్ట్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా ఎన్ని గజాలు అనేది పంపించారు బంగారాజు గారు ఆదోని నుంచి, సో కరెక్ట్ ఆన్సర్, అలాగే అశోక్ గారు గన్నవరం నుంచి కరెక్ట్ ఆన్సర్, అలాగే పొడవు అంటూ కరెక్ట్ ఆన్సర్ చేశారు రంగచర్లు గారు హిందూపూర్ నుంచి, అండ్ దుర్గారావు గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇంకా గూగుల్తో పనిలేదంట, ఓకే. నెక్స్ట్ ఇంకా విఆర్ బాబు గారు అంబాపురం నుంచి పంపించారు, సో కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా కరెక్ట్ ఆన్సర్ చేశారు గోపాలకృష్ణమాచారి గారు, ఇక్కడ నుంచి అంటే పాలోజు గోపాలకృష్ణమాచారి గారు ఉంది, ఓకే. సో కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఇంకా నాగార్జున గారు లక్ష్మీ వడియంపేట నుంచి కరెక్ట్ ఆన్సర్, అలాగే నెక్స్ట్ ఇంకా వివే రెడ్డి గారు అడ్డరోడ్ నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు, అండ్ అలాగే వెంకటనారాయణ గారు ఝాన్సీ ఇద్దరు కూడా కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇంకా ఒక చిన్న సాంగ్ పాడండి చందన అంటూ పంపించారు మురళి గారు, సో ట్రై చేస్తా మురళి గారు. అండ్ అలాగే సీను గారు ఐరాల నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు, అండ్ అలాగే ఈరోజు మీ షో చాలా బాగుంది చందన అంటున్నారు నరేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అలాగే చిన్న సాంగ్ పాడండి అంటున్నారు బాలసుబ్రహ్మణ్యం గారు వేటపాల నుంచి, షోర్ తప్పకుండా ట్రై చేస్తాను. అండ్ అలాగే జాన్సన్ గారు విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు, అండ్ అలాగే పురుషోత్తమ్ గారు తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. మరి ఇంతకీ ఆన్సర్ ఏంటో చూసేద్దాం. సో క్రికెట్ ఆటలో ఆ బౌలర్కి బ్యాట్స్మెన్కి మధ్య ఉండే డిస్టెన్స్ ఎంత అని అంటే 66 అడుగులు అనమాట. కష్టపడి బ్యాట్స్మెన్ 66 అడుగులు పరిగెట్టి మరీ అలా రన్స్ తీస్తారు అనమాట. సో అది సంగతి. మరి ఆ 2 వికెట్స్కి మధ్య దూరం అయితే 22 గజాలు. సో అలా డిస్టెన్స్ రూపంలో చెప్పాలంటే మరి ఇది ఇవాళ మన ప్రోగ్రామ్. అండ్ త్వరలోనే, అతి త్వరలోనే మీ అందరినీ మళ్ళీ కలుస్తాను. మీ ముఖ చిత్రాలు మార్చడానికి రెడీగా ఉన్నాను. సో అంతవరకు వెయిట్ చేయండి, హ్యాపీగా మన వివిధ భారతి ప్రోగ్రామ్స్ వింటూ ఉండండి. ఇంకా నేనైతే టాటా చెప్పేసినాను, అండ్ త్వరలో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం.

विविध भारती एफएम न्यूज हेडलाइंस। विविध भारती एफएम न्यूज हेडलाइंस तो केसुमा। ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఈరోజు ఆర్థిక శాఖపై శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. అనంతరం సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో పాల్గొననున్నారు. రాష్టంలోని 1053 కిలోమీటర్ల తీర ప్రాంతం వెంబడి 5 కిలోమీటర్ల వెడల్పుతో గ్రీన్ వాల్ ఏర్పాటు చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. గ్రేట్ గ్రీన్ వాల్ పనుల పురోగతిపై సంబంధిత అధికారులతో నిన్న సమీక్ష నిర్వహించారు. రాజధాని అమరావతి నిర్మాణ పనులు నిర్దేశిత లక్ష్యాల మేరకు పూర్తి చేయాల్సిన బాధ్యత అధికారులు, గుత్తిదారు సంస్థలపై ఉందని రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి నారాయణ అన్నారు. సచివాలయంలో నిన్న ఆయన రాజధాని నిర్మాణ పనులపై సీఆర్డీఏ అధికారులు, గుత్తిదారు సంస్థల ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్లో అపరిష్కృతంగా ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి నిరంతర సహకారం అందించాలని నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రధానమంత్రిని కోరారు. ఢిల్లీలో నిన్న మర్యాదపూర్వకంగా ప్రధానమంత్రిని ఆయన కలిశారు. గంజాయి అక్రమ రవాణా విక్రయాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అయ్యన్నపాత్రుడు పోలీసులకు సూచించారు. అనకాపల్లిలో గంజాయి నిర్మూలనపై నిర్వహించిన సంకల్పం 2.0 కార్యక్రమంలో శాసనసభ సభాపతి నిన్న పాల్గొన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు సామాన్య మధ్యతరగతి ప్రజలకు ఉపశమనం కలిగించేలా సబ్సిడీపై తక్కువ ధరలకే నాణ్యమైన బియ్యాన్ని పంపిణీ చేస్తున్నట్లు పార్వతీపురం మన్యం జిల్లా సంయుక్త కలెక్టర్ ఆర్ వైశాలి తెలిపారు. జిల్లాలోని రైతు బజార్లు, రైస్ మిల్లర్ల సహకారంతో ఏర్పాటు చేసిన ప్రత్యేక బియ్యం విక్రయ కేంద్రాలను పరిశీలించారు. 2026 సవరణ ప్రక్రియను ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం పారదర్శకంగా నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని ప్రత్యేక పరిశీలకులు జై వెంకటమురళి అధికారులను ఆదేశించారు. పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డితో కలిసి ఓటర్ల జాబితా సవరణ పురోగతిని సమీక్షించారు. ఆంధ్రప్రదేశ్ యానాం ప్రాంతాల దిగువట్రోపు ఆవరణంలో వాయువ్య దిశ నుంచి గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాం ప్రాంతాల్లో ఈ రోజు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారి ఎం వెంకట్రావు తెలియజేశారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీ.

0: టెక్నాలజీల మేళవింపు.
1: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
0: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోత రాజు ఊగినట్టు,
1: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పట్టుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి FM
0: 101.3.

హలో నమస్తే గుడ్ మార్నింగ్ మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అరి ఇక సినిమా కబుర్ల నుంచి మనము సూపర్ గా మనం ఈవినింగ్ హరివిల్లు వివిధ ప్రోగ్రామ్ వరకు కూడా హ్యాపీగా మంచి మంచి సాంగ్స్ వింటూ మంచి మంచి లేటెస్ట్ అప్డేట్స్ కూడా మనం తెలుసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. మరి ఈ రోజు టైం ఎగ్జాక్ట్లీ ఇప్పుడు సినిమా కబుర్లలో 11:00 దాటి 10 మినిట్స్ అయిపోయింది కాబట్టి మరి ఫిల్మ్ అప్డేట్స్ లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ ఏమున్నాయి అవన్నీ కూడా మాట్లాడుకునే ముందు మీ అందరి కోసం మన్మధుర మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ ట్రాక్ అయితే ప్లే చేస్తున్నాను. నేను మీ ఆర్జే తేజు అండ్ వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: भारती FM 101.3
1: వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఇక బలగం సినిమాతో కమెడియన్ వేణు గారు డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చేసి ఫస్ట్ మూవీతోనే సూపర్ హిట్ అయితే అందుకున్నారు కదా. ఇక ఆయన సెకండ్ ఫిలిం ఎల్లమ్మ మూవీని ఎప్పుడో అనౌన్స్ కూడా చేసేసారు ఆల్రెడీ. అయితే డిఎస్పీ ఇందులో లీడ్ రోల్ ప్లే చేస్తున్నారు కదా. అయితే డిఎస్పీకి సంబంధించిన లుక్ కూడా రిలీజ్ అయిపోయింది రీసెంట్ గా. సో ఆయన లుక్ ఎలా ఉందంటే చూస్తుంటే పార్సీ వింటేజ్ లుక్ లో ఉందన్నమాట. చేతిలో ఒక కిరీటం అండ్ ఆ పోస్టర్ కూడా చాలా స్టైలిష్ గా ఆయన పోజ్ ఇస్తూ నిలబడడం కానీ. సో ఇంకా ఈ సినిమాలో చూసుకుంటే కూలీ మూవీలో అభిరామి గారు ఉన్నారు కదా, సో ఆయన కూడా ఈ మూవీలో ఒక ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తున్నారని అని మాత్రం తెలుస్తోంది. మరి చూడాలి ఎలా ఉండబోతోంది ఎల్లమ్మ అనేది మాత్రం తెలియాలి అంటే ఇంకొన్ని డేస్ మనం వెయిట్ చేయాల్సిందే. మరి డిఎస్పీ గారు అలా తన మ్యూజిక్తోనే కాదు ఇలా తన యాక్టింగ్తో కూడా అందరినీ ఇలానే అలరిస్తూ ఉండాలని మనం కూడా కోరుకుందాం. నెక్స్ట్ మీకోసం బొమ్మరిల్లి నుంచి ఒక బ్యూటిఫుల్ ట్రాక్ అయితే ప్లే చేస్తున్నాను. విండో స్టేడియం టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోత రాజూగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 సినిమా కబుర్లు.

వింటూనే చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. సినిమా కబుర్ల ప్రోగ్రామ్ లో మనం ఉన్నాం. 11:36 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. హీరో నతిన్ నటించబోతున్న లేటెస్ట్ ఫిలిం కి సంబంధించి ఒక చిన్న గ్లిమ్స్ అయితే రిలీజ్ అయిపోయింది. చూసేసారా? సో చూస్తే గనక మనకి అందులో చాలా కొత్తగా కనిపిస్తాడు నితిన్. ఒక రచయిత పాత్రలో కృష్ణ అనే క్యారెక్టర్ లో మనకి కనిపించబోతున్నారు. ఇక సినిమా డీటెయిల్స్ కి వచ్చేస్తే, అలియాస్ రుక్మిణి అనే టైటిల్ తో ఈ మూవీని ఏంటంటే మన హీరో నాచురల్ స్టార్ నాని గారు ప్రజెంట్ చేస్తున్నారు. అండ్ తన సిస్టర్ దీప్తి గంట గారు ఈ సినిమాని నిర్మిస్తున్నారు అనమాట. సో నాని గారు ఇటు యాక్టర్ గానే కాకుండా ఇటు ప్రొడ్యూసర్ గా కూడా కొన్ని ఫిలిమ్స్ చేస్తూ ఇలా ఇంకొక ఫిలిం ని ఇంకొక యాక్టర్ ని సపోర్ట్ చేసేలాగా సో ఈ మూవీని ఆయన ప్రజెంట్ చేయడం సూపర్ కదా. అండ్ ఈ సినిమా డైరెక్టర్ ఎవరో తెలుసా? దండోరా మూవీ ఉంది కదా, సో ఆ మూవీ డైరెక్టర్ మురళీకాంత్ గారు ఇప్పుడు అలియాస్ రుక్మిణి మూవీకి డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు. అండ్ ఇందులో మ్యూజిక్ అందిస్తున్నది ఎవరంటే విజయ్ బుల్గానిన్ గారు మ్యూజిక్ అందిస్తున్నారు. మరి చూడాలి నితిన్ గారు ఒక రచయిత పాత్రలో ఎలా ఉండబోతున్నారు ఏంటి అనేది. సో మరి దీని గురించి ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం కొన్ని రోజులైతే వెయిట్ చేయాల్సిందే. అంతవరకు మనమైతే శ్రీనివాస కళ్యాణం సినిమా నుంచి ఒక లవ్లీ ట్రాక్ మీకోసం ప్లే చేస్తున్నాను, కాబట్టి వింటూనే చేస్తూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: 1-800-945-5555 కు కాల్ చేయండి.
1: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

ఎస్ వింటూ చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమైతే బ్యూటిఫుల్ సాంగ్ లవర్స్ మూవీ నుంచి అయితే వినేసాం కదా. 11:52 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. ఇక ఈ రోజు సినిమా కబుర్లో మనం తెలుసుకోబోతున్న లాస్ట్ కబురు ఏంటో తెలుసా? వారణాసి ఫిల్మ్ గురించి. అయితే వారణాసి స్టోరీ గురించి కూడా చాలా ఆసక్తికర విషయం అయితే బాగా ట్రెండ్ అవుతుంది.

ఉందండి ప్రజెంట్. మన రాజమౌళి గారు స్టైల్ తెలిసిందే కదా, సో ఆయన ఒక చిన్న ఫొటోస్ ఆర్ గ్లిమ్స్ ఏమైనా రిలీజ్ చేస్తే దాన్ని బట్టి జనాలందరూ ఒక్కొక్క స్టోరీ అల్లేసుకుంటూ ఉంటారు. బాహుబలి టైంలో కూడా అదే జరిగింది, కానీ వాటన్నిటికీ భిన్నంగా అయితే సినిమా ఉంటుందన్నమాట. మరి ఈ వారణాసిలో జనాలు అనుకుంటున్నారు కాబట్టి అలానే ఉంటుందా, లేకపోతే ఇంకా ఏమైనా మార్పులు చేర్పులు ఉంటాయా, మనకేమైనా జలకులు ఇచ్చేస్తారా, సో తెలియాలి అంటే మాత్రం మూవీ రిలీజ్ వరకు మనం వెయిట్ చేయాల్సింది. ఎనీహౌ April 7th అయితే మాత్రం మూవీ రిలీజ్ అవుతుంది అని ముందుగానే డేట్ కూడా అనౌన్స్ చేసేశారు. ఆల్రెడీ 80% షూటింగ్ కూడా కంప్లీట్ చేసేసుకుంది, ఇక మిగతా 20% షూట్ అంతా కూడా చేసే పనిలో ఉన్నారన్నమాట. అక్టోబర్ మంత్ కల్లా షూటింగ్ అంతా కంప్లీట్ చేసేస్తాము అని కూడా చెప్తున్నారు. మరి ఇక ఈ సినిమా అయితే మాత్రం స్టోరీ గురించి

ఉంటాయా, మనకి ఏమన్నా జలకులు ఇచ్చేస్తారా, సో తెలియాలి అంటే మాత్రం మూవీ రిలీజ్ వరకు మనం వెయిట్ చేయాల్సింది. ఎనీహౌ April 7th అయితే మాత్రం మూవీ రిలీజ్ అవుతుంది అని ముందుగానే డేట్ కూడా అనౌన్స్ చేసేసారు. ఆల్రెడీ 80% షూటింగ్ కూడా కంప్లీట్ చేసేసుకుంది, ఇక మిగతా 20% షూట్ అంతా కూడా చేసే పనిలో ఉన్నారనమాట. ఇక అక్టోబర్ మంత్ కల్లా షూటింగ్ అంతా కంప్లీట్ చేసేస్తాము అని కూడా చెప్తున్నారు. మరి ఇక ఈ సినిమా అయితే మాత్రం స్టోరీ గురించి బాగా వైరల్ అవుతున్న విషయం ఏంటంటే, ఈ మూవీ వారణాసిలో మొదలైపోయి అంటార్కిటికా, ఆఫ్రికా ఇలా అలా అలా సాగిపోతూ మళ్లీ వారణాసిలోనే ఈ కథ ముగుస్తుంది అని చెప్పి టీజర్ చూసిన వాళ్ళందరూ కూడా ఎక్కువగా దీన్ని అనాలిసిస్ చేస్తున్నారనమాట. సో మెయిన్ గా మన రాజమౌళి గారు, ఈ మూవీ జర్నీ ఎలా ఉండబోతోంది, ఏంటి, టైటిల్ అయితే వారణాసి అని పెట్టారు కానీ ఎందుకు అలా పెట్టారు, ఎలా ఉండబోతోంది అనే క్లూలు ఎక్కడా ఇవ్వలేదు, వదలలేదు కదా. కాబట్టి హై విజువల్స్ తో పాటుగా టాలీవుడ్ నేటివిటీకి తగ్గట్టుగా పీక్ ఎమోషన్స్ కానివ్వండి, డీప్ అలాగే వాళ్ళ క్యారెక్టర్స్ కానివ్వండి, డిజైన్ చేసిన విధానం కానివ్వండి, ఇవన్నీ కూడా వారణాసి మూవీలో క్లియర్గా కనిపిస్తాయి అని అందరూ ఒక అంచనా అయితే వేసుకుంటున్నారు. మొత్తానికి ఎలా ఉండబోతుంది ఏంటి అనేది సరే, ఇక దీని గురించి తెలుసుకున్నాం కాబట్టి ఇది ఇవాళ మన సినిమా కబుర్లు ప్రోగ్రామ్. నెక్స్ట్ మీ అందరి కోసం RRR మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ రిప్లై చేస్తున్నాను, నాటు నాటు సాంగ్ అయితే. సో వింటూ స్టేడియం టు వివిధ భారతి FM 101.3.

0: Situation in Odisha continues to improve, with the Mahanadi and other major rivers receding steadily. Delhi Traffic Police has put in place special traffic arrangements and diversions in the southern range today in view of the Chelum procession. Sharing an advisory, the Delhi Traffic Police has noted that traffic congestion, slow movement are expected on Aurobindo Marg, Lodhi Road, Ring Road, BP Marg and adjoining roads from 2 PM onwards. It has advised commuters to plan their journey in advance, allowing extra time. In badminton, Indian shuttlers began their campaign at the Korea Masters, a BWF Super 300 tournament in Asan today. Tushar Suvir, 21-17, in the qualifiers round of men's singles. Men's doubles pair of Krishna Prasad Garaga and Prithvi Krishnamurthy Roy will meet Thai combination in the opening round today. And with that, we end this news bulletin.
1: ఏదో అన్ని ఇండియా మొత్తం తిరిగేసే వాళ్ళు కొంతమంది అయితే విదేశీ ప్రయాణం చేయాలి అని కూడా భావించే వాళ్ళు చాలా మంది. మరి ఇండియాలోనే కాబట్టి ఎప్పుడైనా ట్రావెల్ చేయొచ్చు, బట్ విదేశీ ప్రయాణం చేయాలంటే అంత ఈజీ కాదు కదా, చాలా డబ్బులు కావాలి. అసలు ఆ డ్రీమ్ ఎప్పటికైనా ఫుల్ఫిల్ అవుతుందా అని ఆలోచిస్తారు కదా, కానీ ఖచ్చితంగా అవుతుందండి. ఎందుకంటే మన భారతీయుల కోసం విజిట్ చేయడానికి బడ్జెట్ ఫ్రెండ్లీ కంట్రీస్ కూడా కొన్ని ఉన్నాయి. మరి తక్కువ బడ్జెట్లోనే విదేశీ ప్రయాణం అంటే కష్ట కానివ్వండి, ఫ్లైట్ టికెట్స్, హోటల్, ఫుడ్, ఇంకా అక్కడ లోకల్ ట్రాన్స్పోర్ట్, వీటన్నిటినీ కూడా కలిపి లెక్క పెట్టుకొని కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే డెఫినెట్గా తక్కువ బడ్జెట్లోనే మనము హ్యాపీగా వరల్డ్ టూర్ అయితే వేసేయచ్చు. మరి తక్కువ బడ్జెట్లోనే మనం ఇండియన్స్ అందరూ కూడా వెళ్ళి హ్యాపీగా టూర్ ఎంజాయ్ చేసే ప్లేసెస్ ఏమేమి ఉన్నాయి ఈ ప్రపల్స్కుందాం. సో ఆ కంట్రీస్ గురించి మాట్లాడుకునే ముందు ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ మీ అందరి కోసం జనతా గ్యారేజ్ నుంచి ప్లే చేస్తున్నాను. వింటూ స్టేడియం టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోస్లో సమయం సరిగ్గా 12:15.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన. వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన. వజ్రాలు మరియు అన్కట్ వెలుగుపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం, వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: అగ్గది సంగతి
2: అలాగా. ఏం చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో. ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ.

జీన్స్ మూవీ నుంచి వినేశారు ఒక బ్యూటిఫుల్ సాంగ్, ఇంకా ప్రపంచ వింతలు అయితే చూస్తాము ఈ సినిమాలో. సో మొత్తానికి అంటే ఈ పాటలో, ఈ పాట చూసిన వాళ్ళందరికీ అనిపిస్తుంది ఖచ్చితంగా మనం కూడా ఏదో ఒక రోజు ఆ ప్లేసెస్కి వెళ్తే బాగుంటుంది కదా అని చెప్పేసి. ఓకే, ఇండియాలో ఉన్న తాజ్మహల్ అయితే చూసేయచ్చు, మరి మిగతా కంట్రీస్ విషయానికి వస్తే కాస్త బడ్జెట్ అనేది వేసుకోవాలి, ఎంత టైం పడుతుంది వెళ్ళడానికి, లేకపోతే వెళ్ళిన తర్వాత అక్కడ ఇంకా చూడాల్సిన ప్లేసెస్ ఏమేమి ఉన్నాయి, ఇవన్నీ పక్కాగా ప్లాన్తో మనం బడ్జెట్ కూడా ఎస్టిమేట్ చేసుకొని మరి ట్రావెల్ చేయాల్సి వస్తుంది. ఎనీహౌ, మరి ఇండియన్స్కి మెయిన్గా ఈజీగా విజిట్ చేయగలిగే ఫారిన్ కంట్రీస్ గురించి, బడ్జెట్ ఫ్రెండ్లీ ఫారిన్ కంట్రీస్ గురించి, ఇక ఫస్ట్ ప్లేస్లో ఉన్న కంట్రీ ఏంటో తెలుసా? నేపాల్. మరి ట్రావెల్ చేయడానికి పాస్పోర్ట్ కానీ వీసా కానీ ఏమీ అవసరం లేదు నేపాల్ వెళ్ళడానికి. అక్కడి ప్రకృతి సౌందర్యం, పర్వతాలు, ఆధ్యాత్మిక ప్రదేశాలు, ఇలాంటివన్నీ కూడా చాలా స్పెషల్ అనమాట నేపాల్లో. ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత నేపాల్లో మెయిన్గా కాఠ్మండు, చిత్వన్, ఇంకా పోఖారా ఇవి మెయిన్ ప్లేసెస్ అని చెప్పచ్చు విజిట్ చేయడానికి టూరిస్ట్ అందరూ కూడా. ఇక ఒక వారం రోజుల పాటు నేపాల్లో కనుక తిరిగి మొత్తం చూడాలి అనుకుంటే ఎంత అవుతుందో తెలుసా ఖర్చు? సుమారుగా 20,000 రూపాయల నుంచి 30,000 రూపాయల మధ్యలో మాత్రమే ఖర్చు అవుతుంది. కాబట్టి ఇలా బడ్జెట్ ఫ్రెండ్లీ కంట్రీస్ వచ్చే చాలా ఉన్నాయన్నమాట, సో ఇండియన్స్ అందరూ విజిట్ చేయడానికి. కాబట్టి ఆ వాటి గురించి కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం, మరిన్ని ప్లేసెస్ గురించి. మీ అందరి కోసం ఇప్పుడైతే రోబో మూవీ నుంచి ప్లే చేస్తున్నాను ఒక బ్యూటిఫుల్ సాంగ్ వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. నీట్ నిరసనల సమయంలో పోలీసు చర్యతో సహా వివిధ అంశాలపై ప్రతిపక్షాల గందరగోళం మధ్య పార్లమెంటు ఉభయ సభలు ఈ మధ్యాహ్నం వరకు వాయిదా పడ్డాయి. ప్రతిపక్షాలు పార్లమెంటులో ఏ అంశంపైనా చర్చలో పాల్గొనడం లేదని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, బీజేపీ ప్రతినిధి సంబిత్ పాత్ర ఆరోపించారు. దేశంలో వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. కొరియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ఈరోజు భారతీయ క్రీడాకారులు పలువురు వివిధ విభాగాల్లో మ్యాచ్లు ఆడనున్నారు. నీట్ సమస్యపై విద్యార్థుల నిరసన సందర్భంగా జరిగినట్లు ఆరోపిస్తున్న పోలీసుల లాఠీఛార్జి వంటి వివిధ అంశాలపై ప్రతిపక్షాలు గందరగోళం సృష్టించడంతో లోక్సభ ఈ మధ్యాహ్నం 2 గంటల వరకు, రాజ్యసభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడ్డాయి. ఉదయం 11 గంటలకు లోక్సభ సమావేశమైనప్పుడు స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నోత్తరాలు చేపట్టడానికి ప్రయత్నించగా విద్యార్థుల నిరసనలపై పోలీసు చర్యలపై ప్రతిపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. కేంద్ర హోంమంత్రి ఈ పోలీసు చర్యపై అమిత్ షా ప్రకటన చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ప్రశ్నోత్తరాల సమయంలో సభకు అంతరాయం కలిగించడం తగదని, సభను నడిపేందుకు

0: అందరూ సహకరించాలని ఓం బిర్లా కోరారు. పార్లమెంటు చర్చలు సంభాషణలకు వేదికైన అత్యున్నత ప్రజాస్వామ్య వ్యవస్థ అని, నినాదాలు చేసేందుకు లేదా ప్లకార్డులు ప్రదర్శించడానికి ఇది వేదిక కాదని ఆయన స్పష్టం చేశారు.
1: सर्वोच्च मंच होने के कारण हम सबकी जिम्मेदारी बन जाती है कि हम सदन में चर्चा करें, संवाद करें, अपनी सहमति असहमति व्यक्त करें, लेकिन सदन चर्चाओं के लिए ही चर्चा संवाद से हम देश की जनता का कल्याण कर पाएंगे. मैं सबको पर्याप्त अवसर दूंगा. सदन की कार्यवाही आज 2 बजे तक के लिए स्थगित की जाती है.
0: గందరగోళం కొనసాగడంతో లోక్సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. రాజ్యసభ ఉదయం 11 గంటలకు సమావేశమైనప్పుడు మంత్రులు పత్రాలను సభకు సమర్పించారు. గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల పార్లమెంటరీ స్థాయి సంఘం నివేదికను సభలో ప్రవేశపెట్టారు. అనంతరం చైర్మన్ సిపి రాధాకృష్ణన్ ప్రతిపక్షాల నిరసనల మధ్య జీరో అవర్ చేపట్టారు. ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ అయోధ్య రామాలయంలో విరాళాల దొంగతనం జరిగిందన్న అంశాన్ని ప్రస్తావించారు. దీనిపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు స్పందిస్తూ, గతంలో అయోధ్య రామాలయాన్ని వ్యతిరేకించిన కాంగ్రెస్ సమాజ్వాదీ పార్టీలు ఇప్పుడు విరాళాల దొంగతనంపై ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు. వారు ముసలి కన్నీరు కారుస్తూ దేశాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని, దేశానికి క్షమాపణ చెప్పాలని కిరణ్ రిజిజు వ్యాఖ్యానించారు. పార్లమెంట్ అందరిది అని, కాంగ్రెస్ పార్టీ తమ కేటాయించిన సమయాన్ని దుర్వినియోగం చేస్తోందని ఆయన అన్నారు. పోలీసులు చర్యపై హోంమంత్రి సమాధానం ఇవ్వాలని కోరుతూ ప్రతిపక్ష సభ్యులు సభ ముందు భాగంలోకి దూసుకురావడంతో గందరగోళ పరిస్థితుల మధ్య సభాధ్యక్షుడు సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ ఈరోజు పార్లమెంట్ భవన సముదాయంలో మంగళ్ మిలన్ వ్యూహాత్మక సమావేశం నిర్వహించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్తో పాటు పార్టీ అగ్రనేతలు హాజరయ్యారు. ఎన్డీఏ కూటమిలో సంపూర్ణ ఐక్యతను ప్రదర్శించే లక్ష్యంతో పార్లమెంట్ సమావేశాల సమయంలో ప్రతి మంగళవారం ఈ సమావేశాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. చివరిసారిగా ఈ సమావేశం జూలై 20వ తేదీన జరిగింది. తృణమూల్ కాంగ్రెస్ విడిపోయిన వర్గమైన, తాజాగా ఏర్పడిన నేషనల్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియాకు చెందిన ఎంపీలు కూడా ఎన్డీఏ కూటమి సమావేశానికి హాజరయ్యారు. ముఖ్యమైన బిల్లులపై చర్చలో పాల్గొనకుండా ప్రతిపక్షాలు మొండికేశాయని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఆరోపించారు. పార్లమెంట్ వెలుపల నిన్న మీడియాతో మాట్లాడుతూ, లోక్సభలో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య సవరణ బిల్లు ఆమోదం పొందిందని, ప్రతిపక్ష పార్టీల నుంచి ఒక్క సభ్యుడు కూడా చర్చలో పాల్గొనలేదని రిజిజు చెప్పారు. అదేవిధంగా రాజ్యసభలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ది సవరణ బిల్లు కూడా ఆమోదం పొందినప్పటికీ ప్రతిపక్షాలు చర్చలో పాల్గొనలేదని ఆయన అన్నారు. సభలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని పార్లమెంట్ వెలుపల ప్రతిపక్ష సభ్యులు ఆరోపిస్తున్నారని, అయితే వారికి అవకాశం ఇచ్చినప్పుడు వారు మాట్లాడడానికి ఇష్టపడడం లేదని రిజిజు అన్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సాగకుండా ప్రతిపక్షం అడ్డుకుంటోందని భారతీయ జనతా పార్టీ కూడా ఆరోపించింది. కాంగ్రెస్ దాని మిత్రపక్షాల సభ్యులు జీరో అవర్ ప్రశ్నోత్తరాల సమయంలో కావాలనే ఆందోళన చేస్తున్నారని భారతీయ జనతా పార్టీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర మీడియా సమావేశంలో విమర్శించారు. పౌరులకు ప్రయోజనకరమైన బిల్లులు ఆమోదించే సమయంలో కాంగ్రెస్ పార్టీ చర్చల్లో పాల్గొనలేదని ఆయన అన్నారు. పార్లమెంట్ మకర ద్వారం వద్ద హిందువులను, స్వామీజీల నమ్మకాలను బాధపెట్టే విధంగా ప్రతిపక్ష పార్టీ విన్యాసాలు చేస్తోందని సంబిత్ పాత్ర అన్నారు. జార్ఖండ్లో విద్యార్థుల నిరసనలకు కాంగ్రెస్ పార్టీ మద్దతుగా ఒక మాట కూడా మాట్లాడలేదని సంబిత్ పాత్ర చెప్పారు.
2: కరోడో రూపాయ ఖర్చు హోతే హై ఏక్ సెషన్ కే ఊపర్ సభీ సాంసద్ అప్నే క్షేత్రో సే ప్రశ్న లేకర్ ఆతే హై. వో చాహతే హై కి ప్రశ్న పూచా జాయ్, మంత్రాలయ జవాబ్ దే, మగర్ జబ్ సే సదన్ ఆరంభ హువా హై క్వశ్చన్ ఆవర్ పార్లమెంట్ మే హో నహీ రహా. జీరో ఆవర్ కే లియే పార్లమెంట్ మే బాధాయే ఉత్పన్న కీ జా రహీ, లగ్భగ్ కిసీ బిల్ పే చర్చా నహీ హో రహీ.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. అస్సాం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్లో హిమాలయ పర్వత స్థానువుల దిగువ ప్రాంతాలు, సిక్కింలో కొన్ని ప్రాంతాల్లో ఈరోజు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అరుణాచల్ ప్రదేశ్, బీహార్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, జమ్మూకాశ్మీర్, కేరళ, మాహే, హిమాచల్ ప్రదేశ్, ఒడిషా, ఉత్తరప్రదేశ్లో కూడా ఈరోజు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. దేశంలో వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తమవుతోంది.

మేఘాలయ, అస్సోం, అరుణాచల్ ప్రదేశ్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేయడంతో అస్సాంలోని అనేక జిల్లాలను, ముఖ్యంగా రెండు పొరుగు రాష్ట్రాలను ఆనుకున్న ప్రాంతాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. అస్సాంలోని కచ్చార్, దీమా హసౌ, వెస్ట్ కార్బే ఆంగ్లాంగ్, విశ్వనాథ్, లఖీపూర్, ధీమాజీ, తిన్సుఖియా జిల్లాలను ఈ వాతావరణ పరిస్థితులు ప్రభావితం చేయవచ్చునని వాతావరణ శాఖ తెలియజేస్తోంది. అస్సాంను ఆనుకునున్న నాగాలాండ్ జిల్లాలకు కూడా భారత వాతావరణ శాఖ యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఒడిశాలో మహానది, ఇతర ప్రధాన నదుల్లో వరద నీరు క్రమంగా తగ్గుముఖమట్టడంతో వరద పరిస్థితి మెరుగుపడుతోంది. అయినప్పటికీ అత్యధికంగా ప్రభావితమైన గ్రామాల్లో వేలాది మంది ప్రజలు ఇప్పటికీ నీట మునిగి ఉన్న ప్రాంతాలు, దెబ్బతిన్న ప్రాథమిక సేవల కారణంగా ఇబ్బంది పడుతున్నారు. రాబోయే రెండు రోజులకాను ఒడిశాకు కూడా భారత వాతావరణ శాఖ వర్షపాతం హెచ్చరికలు జారీ చేసింది. నిన్న రాత్రి నుంచి మహానదిలో వరద నీరు తగ్గుతుండటంతో జగత్సింగ్పూర్ జిల్లాలోని అనేక గ్రామాలకు కొంత ఉపశమనం లభించింది. అయితే లోతట్టు ప్రాంతాల నుంచి నీరు పూర్తిగా తగ్గుముఖం పట్టకపోవడంతో చాలా కుటుంబాలు ఇంకా నిరాశ్రయులుగానే ఉన్నాయి. కేరళలో భారీ వర్షాల నేపథ్యంలో తిరువనంతపురం, కొల్లం మినహా మిగిలిన 12 జిల్లాలకు ఈరోజు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. తిరువనంతపురం, కొల్లాల జిల్లాలకు యెల్లో అలర్ట్ ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 353 సహాయక శిబిరాలు ఏర్పాటు చేయగా 13,496 మంది ఆశ్రయం పొందుతున్నారు. ఇప్పటి వరకు 56 ఇళ్లు పూర్తిగాను, 499 ఇళ్లు పాక్షికంగాను దెబ్బతిన్నాయి. వరదలు, వర్షాల కారణంగా కేరళలో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. ద్విచక్ర రోడ్డు అంబులెన్స్లను అత్యవసర వైద్య సంరక్షణ కోసం అందుబాటులోకి తీసుకురావడానికి కేంద్ర మోటార్ వెహికల్ రూల్స్ 1989 సవరణను ప్రతిపాదిస్తూ రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ఒక ముసాయిదా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రతిపాదిత అత్యవసర అంబులెన్స్ సేవ వేగవంతంగా అత్యవసర ప్రతిస్పందనకు తోడ్పడుతుందని విడుదల చేసింది. మారుమూల ప్రాంతాల్లో అత్యవసర వైద్య చికిత్సలు అందించగలుగుతుందని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. కొరియా మాస్టర్స్ 2026 బ్యాడ్మింటన్ క్వాలిఫైయింగ్ మ్యాచ్లో మన దేశానికి చెందిన తుషార్ సువీర్ ఈరోజు జపాన్కు చెందిన ప్రత్యర్థి చేతిలో ఓడిపోయి టోర్నమెంట్ నుంచి నిష్క్రమించారు. దక్షిణ కొరియాలోని అస్సాం నగరంలో ప్రారంభమైన బీడబ్ల్యూఎఫ్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ఈ నెల 9వ తేదీ వరకు మ్యాచ్లు జరుగుతాయి. మహిళల డబుల్స్లో ప్రియా కొంజంగ్బామ్, శృతి మిశ్రా, పురుషుల డబుల్స్లో కృష్ణ ప్రసాద్ గరగా, పృథ్వీ కృష్ణమూర్తి రాయ్ ఈరోజు తమ మ్యాచ్లు ఆడనున్నారు. పివి సింధు, ఉన్నతి కూడా ఈ టోర్నమెంట్ నుంచి విశ్రాంతి తీసుకుంటున్నందువల్ల తన్వీ శర్మ భారత మహిళల సింగిల్స్ పోటీలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తారు. విశేషాలు మరొకసారి. నీట్ పోలీస్ చర్యతో సహా వివిధ అంశాలపై ప్రతిపక్షాల గందరగోళం మధ్య పార్లమెంటు ఉభయ సభలు ఈరోజు వాయిదా పడ్డాయి. ప్రతిపక్షాలు పార్లమెంటులో ఏ అంశంపైనా చర్చలో పాల్గొనడం లేదని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, బీజేపీ ప్రతినిధి సంబిత్ పాత్ర ఆరోపించారు. దేశంలో వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. కొరియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ఈరోజు భారతీయ క్రీడాకారులు పలువురు మ్యాచ్లు ఆడతారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: भारती FM 101.3 లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

ఎస్ వింటూ చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఇంకా 12:41 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. మరి మనమైతే బడ్జెట్ ఫ్రెండ్లీ కంట్రీస్ గురించి, మన ఇండియన్స్ అందరూ విజిట్ చేయడానికి ఏది కాస్త తక్కువ బడ్జెట్లో ఏ కంట్రీని విజిట్ చేయొచ్చు అనే టాపిక్స్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. సో ఫస్ట్ అయితే మనం మాట్లాడుకున్నాం నేపాల్ గురించి, ఇక తర్వాత పక్కనే ఉన్న అతి దగ్గరలో ఉన్న శ్రీలంక. మరి ఇది కూడా ఎంజాయ్ చేయడానికి బెస్ట్ ప్లేస్ అన్నమాట. ఫ్లైట్ టికెట్స్, లోకల్ ట్రావెల్ అన్నీ కూడా తక్కువ ఖర్చుతోనే ఉంటాయి. ఇంకా శ్రీలంకలో తెలుగు వారు కూడా చాలామందే ఉంటారండి. సో కాబట్టి లాంగ్వేజ్ ప్రాబ్లం కూడా మనకేం ఉండదు అక్కడికి వెళ్ళిన తర్వాత. ఇంకా వీసా లేకుండా హ్యాపీగా ట్రావెల్ చేసేసి శ్రీలంకలో ఉన్న కొలంబో, గాలే, క్యాండీ ఇలాంటి ఎన్నో టూరిస్ట్ ప్లేసెస్ బాగా హ్యాపీగా చూసి, అది చాలా అట్రాక్టివ్గా ఉంటాయి కాబట్టి హ్యాపీగా చూసి వచ్చేసేయచ్చు. అండ్ శ్రీలంకలో టోటల్గా 1 వీక్ పాటు మీరు ట్రావెల్ చేయాలి అనుకుంటే సుమారుగా 35,000 రూపాయల నుంచి 55,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది అదనమాట. సో వారానికి ఖర్చు ఇది. ఇంకా నెక్స్ట్ తక్కువ ధరలోనే హోటల్స్ అలాగే ఫుడ్ ఇలా ఇవన్నీ కూడా లభించే కంట్రీస్లో ఒకటి వియత్నాం. ఇక వియత్నాం కూడా బడ్జెట్ ట్రావెలర్స్ అందరికీ కూడా ఒక బెస్ట్ చాయిస్ అనమాట. సుమారు ఒక వారం రోజుల పాటు టూర్ చేయాలి అంటే, టూర్కి వియత్నాం వెళ్ళాలి అంటే మాత్రం 35,000 రూపాయల నుంచి 55,000 రూపాయలు అవుతుందంట. సో ఈ ఖర్చుతో వియత్నాం ఒక 1 వీక్ పాటు అలా చుట్టు చేయొచ్చు. ఇక సేమ్ దీనిలాగానే థాయిలాండ్ టూర్ కూడా అంతే. సో బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుంది మన దేశం వాళ్ళందరికీ కూడా. ఇక థాయిలాండ్ వెళ్తే ఖచ్చితంగా బ్యాంకాక్. సో బ్యాంకాక్ చూడకపోతే ఎలాగా, ఇది చాలా ఫేమస్ టూరిస్ట్ ప్లేస్. అండ్ ఇంకా బ్యాంకాక్తో పాటు చాలానే ఉన్నాయి థాయిలాండ్లో చూడాల్సినవి. సో సుమారుగా దీని బడ్జెట్ ఎలా ఉంటుంది, 1 వీక్కి అంటే 35,000 రూపాయల నుంచి 60,000 రూపాయల వరకు ఉంటుందన్నమాట. అది విషయం. అండ్ ఇంకా మరిన్ని ప్లేసెస్ ఉన్నాయి, దాని గురించి కూడా తెలుసుకుందాం. వింటూ స్టేడియం టూ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

2021 ఎఫ్ మూవీ నుంచి బ్యాంకాక్ అనే సాంగ్ అయితే వినేశారు కదా. సో వింటూ చేస్తున్నారు వివిధ భారతీయ ఎఫ్ఎం 101.3. మనమైతే మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఉన్నాం. సో పూరి జగన్నాథ్ గారి సినిమాలో చూస్తే ఖచ్చితంగా బ్యాంకాక్ అయితే గుర్తొచ్చేస్తుంది. మరి ఆయనకు కూడా ఫేవరెట్ ప్లేస్ అని ఎన్నోసార్లు ఎన్నో ఇంటర్వ్యూస్ లో కూడా చెప్పారు కదా. స్టోరీ రాసుకోవాలి అంటే ఖచ్చితంగా బ్యాంకాక్ వెళ్ళి అక్కడ కూర్చొని రాస్తారంట. సో ఆయనకి మంచి మంచి సినిమా స్టోరీలు అన్నీ కూడా బ్యాంకాక్ లోనే వస్తాయి. ఎనీహౌ, మరి ప్రపంచంలోనే చాలా మనకి ఈజీగా ట్రావెల్ చేయగలిగే బడ్జెట్ ఫ్రెండ్లీ కంట్రీస్ గురించి, మన ఇండియన్స్ అందరూ హ్యాపీగా బడ్జెట్ ఫ్రెండ్లీలో ట్రావెల్ చేసే కంట్రీస్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. ఇక బ్యాంకాక్ గురించి ఇందాక మాట్లాడేసుకున్నాం. తర్వాత ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశంగా చెప్పే దేశం ఏంటి? భూటాన్. సో ఇది కూడా చాలా ఈజీగా బడ్జెట్ ఫ్రెండ్లీలో మనం చేరుకోవచ్చు అక్కడికి. అండ్ అక్కడ ప్రజలు సంతోషంగా ఉండటం మాత్రమే కాదండోయ్, అక్కడ ఎన్వైరన్మెంట్ కూడా చాలా చాలా పీస్ఫుల్గా బాగుంటుందన్నమాట. వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కరూ ఎక్స్పీరియన్స్ చేస్తారంట. అండ్ ఈ కంట్రీ స్పెషాలిటీనే అది, జనాలందరూ సంతోషంగా ఉంటారు, ఎన్విరాన్మెంట్ కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక ప్రపంచంలోనే కార్బన్ నెగటివ్ కంట్రీగా గుర్తింపు పొందిన దేశం కూడా ఈ భూటానే. సో భూటాన్లో ఏంటంటే ట్రాఫిక్ సిగ్నల్స్ అసలు ఉండవు, చాలా అంటే చాలా తక్కువగా ఉంటాయి. సో మెయిన్ జంక్షన్స్లో ఎక్కువగా పోలీసులు, ట్రాఫిక్ పోలీసులే ఎక్కువగా కంట్రోల్ చేస్తూ ఉంటారు ట్రాఫిక్స్ని, కానీ సిగ్నల్స్ అసలు ఉండవు, అది విషయం. అండ్ పర్యావరణ పరిరక్షణకు మాత్రం ఎక్కువగా ప్రాధాన్యం అయితే ఇస్తారు భూటాన్ ప్రజలు. ఇక ఈ భూటాన్ చూడడానికి ఒక వారం రోజుల పాటు మనం వెళ్ళి చూడాలి అనుకుంటే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? సుమారుగా 35,000 రూపాయల నుంచి 55,000 రూపాయల వరకు అవుతుందన్నమాట. సో ఈ విధంగా మనం వెళ్ళాలనుకున్న బడ్జెట్ ఫ్రెండ్లీ కంట్రీస్ని లిస్టౌట్ చేసుకుని ఎంత ఖర్చు అవుతుంది ఒక 1 వీక్ స్టే చేయాలి అంటే, లేకపోతే ఒక 4-5 డేస్ 4 డేస్ అలా. సో ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు, సో ఇప్పుడు నేను చెప్పిన బడ్జెట్ అంతా కూడా ఒక 2-3 మెంబర్స్ ట్రావెల్ చేయడానికి సరిపోతుంది. ఇంకా మీరు ఎంతమంది ట్రావెల్ చేయాలనుకుంటున్నారు ఏంటి? అండ్ కొన్ని కొంత ముందుగానే బుక్ చేసుకుంటేనే ఫ్లైట్ టికెట్స్ అవి కూడా కొంచెం తక్కువలోనే దొరుకుతాయి, కాబట్టి చాలా ముందుగానే ప్లాన్ చేసుకుని జాగ్రత్తగా వెళ్ళి వస్తేనే హ్యాపీగా ఎంజాయ్ చేసి రావచ్చు బడ్జెట్ ఫ్రెండ్లీ కంట్రీస్కి, అది విషయం. సో ఇది ఇవాళ మనం మీకు తెలుసా టాపిక్. ఇక మీ అందరి కోసం నెక్స్ట్ ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ఒకరికొకరు మూవీ నుంచి ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

పరిస్థితిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆదాయం, వ్యయం, ఆర్థిక సంక్షేమ పథకాల అమలు, అభివృద్ది కార్యక్రమాలకు నిధుల కేటాయింపు వంటి అంశాలపై వివరాలను ముఖ్యమంత్రి తెలియజేశారు. రాజధాని అమరావతిలో రాష్ట మంత్రులు నారాయణ, అనగాని సత్యప్రసాద్, సవిత ఈరోజు పర్యటించారు. పర్యటనలో భాగంగా అమరావతిలో నిర్మాణంలో ఉన్న భవనాలను మంత్రులు పరిశీలించారు. నిర్మాణ పనులు జరుగుతున్న తీరును ఇతర మంత్రులకు మంత్రి నారాయణ ఈ సందర్భంగా వివరించారు. ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు శ్రీశైలం జలాశయానికి కృష్ణా ప్రవాహం కొనసాగుతోంది. జలాశయం నీటి మట్టం ఈరోజు ఉదయానికి 858.70 అడుగులు, నీటి నిల్వ 101.9210 TMCలుగా నమోదైంది. కర్ణాటక ప్రాజెక్టుల నుంచి దిగువకు నీటి విడుదల పెరిగిన క్రమంలో జూరాలకు వరద మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లాలో ఉన్న శ్రీ సంబర పూలమాంబ అమ్మవారు ఆషాఢమాసం సందర్భంగా శాకంబరి దేవి అవతారంలో భక్తులకు ఈరోజు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, అలంకరణలు నిర్వహించారు. కృష్ణాజిల్లా ఉంగుటూరు మండలం తేలప్రోలు వద్ద జాతీయ రహదారిపై ఈరోజు తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చెన్నై నుంచి విశాఖపట్నం వైపు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సుమారు 12 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు కాగా మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రజలకు నాణ్యమైన బియ్యాన్ని తక్కువ ధరకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అనంతపురం రైతు బజార్ నందు ప్రత్యేక విక్రయ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అనంతపురం రెవెన్యూ డివిజనల్ అధికారి ప్రేమంత కుమార్ తెలిపారు. రాష్ట్రంలో డిగ్రీ ప్రవేశాల కోసం ఆన్లైన్ కౌన్సిలింగ్ షెడ్యూల్ను రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ విడుదల చేసింది. షెడ్యూల్ ప్రకారం రేపటి నుంచి 11వ తేదీ వరకు విద్యార్థులు ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి. అనంతరం 20వ తేదీ వరకు ధృవపత్రాల పరిశీలన కొనసాగుతుంది. ప్రముఖ తెలుగు కవి కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి జయంతి ఈరోజు. ఈ సందర్భంగా తెలుగు కవిత్వానికి ఆయన చేసిన సేవలను ప్రజలు స్మరించుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాం ప్రాంతాల్లో ఈరోజు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి ఎం వెంకట్రావు తెలియజేశారు. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

0: रहे हो विविध भारती FM 101.3।
1: ఏం సంధ్యా, ఏంటి అంతటల్ గా ఉన్నావు? అజయ్ స్కూల్ కి వెళ్ళడం లేదంట, ఇప్పుడే శాండీ చెప్తున్నాడు.
2: ఏం చెప్పమంటావు సరియు, అజయ్ కు మళ్ళీ ఒంట్లో బాగోలేదు.
3: ఎంత మంచి ఫుడ్ టైం టు టైం పెడుతున్నా ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తూనే ఉంది.
1: నువ్వు మంచి ఫుడ్ పెడుతున్నా అనుకుంటే సరిపోతుందా? ఎదిగే పిల్లలకు పాలు, గుడ్లు, వేరుశనగ ఆకుకూరలు, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా డైలీ ఫుడ్ లో ఉండేలా చూసుకోవాలి. వాటి వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్స్ అన్ని యాక్టివ్ గా హెల్దీగా ఉంటారు.
3: సరే సరియు, అయితే ఈ రోజు నుంచి అన్ని నువ్వు చెప్పినట్లే ఫాలో అవుతాం.
4: ఆరోగ్యమే మహాభాగ్యం. హెల్దీ ఫుడ్, హెల్దీగా ఉందాం.
0: వింటున్నారు వివిధ భారతి FM 101.3.
1: నేను మీ ఆర్జే తేజు. ఇక హెల్దీ ఫుడ్ తింటూ హెల్దీగా ఉండడానికి ప్రయత్నించాలి ప్రతిసారి మనం తెలుసుకునే పాయింట్. అయితే చిన్నప్పటి నుంచే హెల్దీగా ఉండాలి అండ్ ఎటువంటి బాడీలో ఇమ్యూనిటీ పవర్ కానీ లేకపోతే బ్రెయిన్ డెవలప్మెంట్ ఇలాంటి ఎదుగుదల ప్రాబ్లమ్స్ కూడా ఏమీ లేకుండా బాగుండాలి అంటే ఎక్కువగా ఏం చెప్తూ ఉంటారు అందరూ డాక్టర్స్, తల్లి పాలు ఖచ్చితంగా పిల్లవాడికి పుట్టిన వెంటనే ఒక గంటలోపే, పుట్టిన గంట నుంచే స్టార్ట్ చేయాలి ఇవ్వడం అనేది చెప్తూ ఉంటారు కదా. సో ప్రతి సంవత్సరం మనం ఆగస్టు 1 నుంచి ఆగస్టు 7 వరకు కూడా ఈ 1 వీక్ పాటు ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు కూడా నిర్వహించుకోవడం జరుగుతోంది. మరి దాని ప్రకారంగా ఈసారి కూడా ఇలానే వారం రోజుల పాటు తల్లిపాల వారోత్సవాలు అయితే నిర్వహిస్తున్నారు. WHO వారు, అలాగే యూనిసెఫ్ వారు, వివిధ దేశాల ఆరోగ్య శాఖలు అన్ని కూడా కలిసి ఈ వారోత్సవాలను నిర్వహిస్తాయి. మరి దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించడం అన్నమాట. అలాగే తల్లులకు కూడా అవసరమైన సహాయాన్ని అందించడం. మరి దీనికి కూడా ప్రతి సంవత్సరం ఒక్కొక్క థీమ్ని పాటిస్తూ ఈ వారోత్సవాలని సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. కాబట్టి మరి ఈ సంవత్సరం థీమ్ ఏంటి, అలాగే మెయిన్గా తల్లిపాల ప్రాముఖ్యత గురించి ఎలాంటి లాభాలైతే ఉన్నాయి, ఉపయోగాలు ఉన్నాయి, ఇటు తల్లికి కావచ్చు అలాగే బిడ్డకి కావచ్చు, తల్లిపాలు ఇవ్వడం వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3. దిస్ ఈజ్ యువర్ ఆర్జే తేజు.

भारती एफएम 101.3। మనమైతే తరచు వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం. ధీరా ప్రోగ్రామ్ లో ఉన్నాం. నేను మీ ఆర్జే తేజు. 1:15 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. మరి తల్లి పాలు వలన బిడ్డకి తల్లికి ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి అంటే, బిడ్డకు సంపూర్ణ పోషకాహారం అయితే అందుతుందండి. ఇంకా రోగ

నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఇక బ్రెయిన్ డెవలప్మెంట్కి కూడా హెల్ప్ అవుతుంది. అలాగే బేబీస్లో ఒనియా ఇలాంటి వ్యాధులు ప్రమాదం కూడా తగ్గిపోతుంది. అలాగే తల్లికి కూడా ఎటువంటి ఉపయోగాలున్నాయి అని చూస్తే, తల్లి పాలు ఇవ్వడం వలన ప్రసవం తర్వాత త్వరగా కోలుకోగలుగుతారు. అలాగే రొమ్ము అండాశయ క్యాన్సర్ ప్రమాదానికి తగ్గించడంలో కూడా ఇది హెల్ప్ అవుతుందన్నమాట. ఇంకా తల్లి బిడ్డ మధ్య బాండింగ్ కూడా పెరుగుతుంది. సో ఇలా తల్లిపాలు ఎప్పుడు ఇవ్వాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి, మా ప్రసవం తర్వాత మహిళలు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఇలాంటి డౌట్స్ కానీ ఏమన్నా ఉన్నా సరే జనరల్గా ఇంకా డాక్టర్స్ని సంప్రదించి, అండ్ ఇప్పుడు డాక్టర్స్ చాలా అవైలబుల్గా ఉంటున్నారు, అండ్ సోషల్ మీడియా రూపంలో కూడా అందరికీ అవేర్నెస్ కలిగిస్తున్నారు కాబట్టి చక్కగా తెలుసుకొని తల్లిపాలు ఖచ్చితంగా, అండ్ అలాగే మెయిన్గా బిడ్డ పుట్టిన మొదటి గంటలోపే తల్లిపాలు ఇవ్వడం స్టార్ట్ చేయాలన్నమాట. అండ్ మంత్ చూసుకుంటే మొదటి 6 మంత్స్ వరకు కూడా ఓన్లీ తల్లిపాలు మాత్రమే ఇస్తారు, నీరు కానీ ఇతర ఆహారం ఏది ఇవ్వాల్సిన అవసరం. సో ఇవన్నీ కూడా తెలుసుకొని డెఫినెట్గా హ్యాపీగా తల్లి బిడ్డ సంతోషంగా హెల్దీగా ఉండాలని ఈ ఉద్దేశం. సో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయన్నమాట, అది విషయం. అండ్ ఇంకా ఇక మనం మరిన్ని విషయాలు ధీరా ప్రోగ్రాంలో న్యూస్ తర్వాత ప్రాంతీయ వార్తలు అయితే వస్తాయి 1:20 ఆ తర్వాత మళ్ళీ కలుసుకుందాం, మరిన్ని విషయాలు తెలుసుకుంటూ ఉన్నాం. వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3.

0: ముందుకు తీసుకువెళ్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రజల భద్రత ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యత అని రాష్ట హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్దికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి వై సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. రాజధాని అమరావతిలో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ భవనాలను రాష్ట మంత్రులు పి నారాయణ, అనగాని సత్యప్రసాద్, ఎస్ సవిత ఈరోజు పరిశీలించారు. రాష్టంలో సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ది వికేంద్రీకరణను సమన్వయంతో ముందుకు తీసుకువెళ్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో రాష్ట ఆర్థిక పరిస్థితిపై ముఖ్యమంత్రి చేశారు. ఈ సందర్బంగా ప్రభుత్వ ఆదాయం, వ్యయం, ఆర్థిక నిర్వహణ, సంక్షేమ పథకాల అమలు, అభివృద్ది కార్యక్రమాలకు నిధుల కేటాయింపు వంటి అంశాలపై వివరాలను ముఖ్యమంత్రి తెలియజేశారు. రాజధాని అమరావతి నిర్మాణంతో పాటు పోలవరం సహా రాష్టంలోని కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల పునర్నిర్మాణాన్ని చేపట్టామని తెలిపారు. రాష్ట ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన అంశాలను పారదర్శకంగా ప్రజలకు తెలియజేయడమే ఈ శ్వేతపత్రం విడుదల ప్రధాన ఉద్దేశమని చంద్రబాబు నాయుడు తెలియజేస్తూ,
1: ఆ రోజు ఏదైతే మేము ఎలక్షన్ ముందు చెప్పామో దాని ప్రకారం ఈ 2 సంవత్సరాల్లో అనునిత్యం పనిచేసి ఏం చేయాలో చేశాం, కొంతవరకు సెట్ చేయగలిగాం. రివైవింగ్ బ్రాండ్ ఆంధ్ర, వన్స్ బ్రాండ్ ఆంధ్ర రివైవ్ అయితే మిగిలినటువంటి కూడా ఆటోమేటిక్ గా ఫ్లో వస్తుంది. ఫుల్ఫిల్లింగ్ వెల్ఫేర్ కమిట్మెంట్స్, ఊపిరి పీల్చుకోలేని ఆర్థిక వ్యవస్థ అయినా కూడా ఫుల్ఫిల్ చేయాలి, ఫుల్ఫిల్ చేస్తున్నాం. మేము చెప్పినట్టు అన్ని చేసుకుంటూ డేట్స్ పెట్టి ఆ డేట్ ప్రకారం అమలు చేస్తూ వస్తున్నాం.
0: రాష్ట్రంలో ప్రజాని హోంమంత్రి వంగల్పూడి అనిత పేర్కొన్నారు. సాంకేతికత, సమర్థవంతమైన పోలీసింగ్, నిరంతర పర్యవేక్షణతో ఆంధ్రప్రదేశ్లో నేరాల నియంత్రణలో కొత్త ప్రమాణాలు నెలకొల్పుతున్నామని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఈరోజు తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 9.8%, హత్యలు 53.9% తగ్గాయని వెల్లడించారు. అలాగే నేరాలకు వేసే శిక్షల రేటు 50.1% పెరగటం పోలీసు శాఖ పనితీరుకు నిదర్శనమన్నారు. నేరాలను అరికట్టడమే కాకుండా నేరస్తులకు శిక్ష పడేలా దర్యాప్తు వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నామని మంత్రి అనిత తెలిపారు. సముద్ర మంథన్ కార్యక్రమం ద్వారా అధిక ప్రయోజనాలు కల్పించాలని, ఈ కార్యక్రమం ద్వారా ఏర్పడే ఉద్యోగాల్లో రాష్ట తీర ప్రాంత యువతకు ప్రాధాన్యం ఇవ్వాలని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కేంద్ర పెట్రోలియం, సహజవాయు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి అధ్యక్షతన జరిగిన పెట్రోలియం, సహజవాయు మంత్రిత్వ శాఖ సంప్రదింపుల కమిటీ సమావేశంలో ఈ అంశాలను ప్రస్తావించారు. ఈ సందర్భంగా సతీష్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్లో ఆయిల్ అండ్ గ్యాస్ జోన్, కాకినాడ లేదా విశాఖపట్నంలో కామన్ ఆఫ్షోర్ ఇన్ఫ్రాస్టక్చర్ హబ్ను ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కేంద్రం ద్వారా స్థానిక యువతకు అవసరమైన సాంకేతికత, నైపుణ్య శిక్షణ అందించి చమురు, సహజవాయు రంగాల్లో ఉపాధి అవకాశాలు పెంచేలా చర్యలు చేపట్టాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేసినట్లు సానా సతీష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఏలూరు జిల్లాలోని చాట్రాయి మండలం చనుబండ గ్రామంలో పలు అభివృద్ది కార్యక్రమాలను రాష్ట వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్, రాష్ట గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలసు పార్థసారథితో కలిసి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా 1.93 కోటి వ్యయంతో నిర్మించనున్న నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి మంత్రులు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ, గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్దికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని అన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను మరింత చేరువ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలియజేస్తూ,
2: 100 PHC రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం నుంచి 1200 కోట్ల నిధులు తీసుకురావడం జరిగింది. NHM కింద గానీ, 15 ఫైనాన్స్ కమిషన్ కింద గానీ అనేక చోట్ల పూర్తయ్యాయి. ప్రతి ఒక్కరికి కూడా నాణ్యమైన వైద్య సేవలు అందించడానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. రాబోయే రోజుల్లో సంజీవని కార్యక్రమం ద్వారా డాక్టర్లే మన గ్రామానికి వచ్చి 41 రకాల పరీక్షల్ని నిర్వహించి ఒక వ్యక్తి కేంద్రిత ఆరోగ్య వ్యవస్థను నిర్మించడం కోసం ఇవాళ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తున్నారు.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఖరీఫ్ 2026 పంట కాలానికి సంబంధించి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద అన్ని ఖరీఫ్ పంటలకు బీమా నమోదు, ప్రీమియం చెల్లింపు గడువును ఈ నెల 15వ తేదీ వరకు పొడిగించినట్లు రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. వర్షాభావ పరిస్థితులను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడంతో

0: ఈ నిర్ణయం తీసుకున్నామని ఒక ప్రకటనలో తెలిపారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే పంట నష్టాల నుంచి రక్షణ పొందేందుకు అర్హులైన రైతులందరూ ఆగస్టు 15లోపు పంటల బీమాలో నమోదు చేసుకోవాలని మంత్రి కింజరాప అచ్చెన్నాయుడు విజ్ఞప్తి చేశారు. రాజధాని అమరావతిలో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ భవనాలను రాష్ట మంత్రులు పి నారాయణ, అనగానే సత్యప్రసాద్, ఎస్ సవిత ఈరోజు పరిశీలించారు. ఇందులో భాగంగా ఐకానిక్ టవర్స్, ప్రజాప్రతినిధుల నివాస సముదాయాలను సందర్శించిన మంత్రులు నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్మాణ పనుల వివరాలను పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ మంత్రులకు వివరించారు. అనంతరం రెవెన్యూ శాఖ మంత్రి అనగానే సత్యప్రసాద్ మాట్లాడుతూ, రాష్టంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన 2 ఏళ్లలోనే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నివాస సముదాయాల నిర్మాణం పూర్తి కావడం సంతోషకరమని అన్నారు. ఈ నెల 13వ తేదీన ఈ నివాసాలను సాధారణ పరిపాలనా శాఖకు అధికారికంగా అప్పగించనున్నామని మంత్రి వెల్లడిస్తూ,
1: ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా గర్వించే విధంగా మంచి రాజధాని కట్టాలని చెప్పేసి తక్కువ సమయంలో అద్భుతమైన కట్టడాలు తీసుకురావడం, ఐకానిక్ టవర్స్ అవ్వచ్చు, సెక్రటరేట్ అవ్వచ్చు, అసెంబ్లీ అవ్వచ్చు, అలాగే మినిస్టర్స్ క్వార్టర్స్, జడ్జెస్ క్వార్టర్స్, ఐఏఎస్ క్వార్టర్స్ అవ్వచ్చు, ఇన్ని కూడా త్వరలో పూర్తవుతుంది. చాలా ఆనందంగా ఉంది. అలాగే నూతనమైన టెక్నాలజీ వాడి మనం ఈ యొక్క ఐకానిక్ టవర్స్ కూడా వాడుతా ఉన్నాం. అంటే మన భారతదేశంలో ఎప్పుడు కూడా ఇలాంటి టెక్నాలజీ వాడలేదు. త్వరగా ఈ ఎక్సెస్ క్వార్టర్స్ అన్ని కూడా పూర్తి అవటం ఒక ఎకో సిస్టమ్ ఈ ప్రాంతం డెవలప్ అయితే.
0: పార్వతీపురం మన్యం జిల్లాలో విద్యుత్ ప్రమాదాల నివారణపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ఏపీ ఈపీడీసీఎల్ ఆధ్వర్యంలో ఈరోజు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా సూపరింటెండింగ్ ఇంజనీర్ పి త్రినాథరావు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రజల్లో విద్యుత్ భద్రతపై అవగాహన కల్పించడం, ప్రమాదాలను నివారించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టామని చెప్పారు. తడి చేతులతో లేదా తడి బట్టలతో విద్యుత్ పరికరాలను తాకరాదని, నాణ్యమైన విద్యుత్ పరికరాలనే వినియోగించాలని సూచించారు. ప్రజలకు నాణ్యమైన బియ్యాన్ని అందుబాటు ధరలో అందించేందుకు రాష్ట ప్రభుత్వం ప్రత్యేక బియ్యం విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేస్తుందని అనంతపురం రెవెన్యూ డివిజనల్ అధికారి ప్రేమంత కుమార్ తెలిపారు. అనంతపురంలోని రైతు బజార్లో ఏర్పాటు చేసిన విక్రయ కేంద్రాన్ని ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్బంగా ప్రేమంత కుమార్ మాట్లాడుతూ, మార్కెట్లో బియ్యం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలపై ఆర్థిక భారం తగ్గించేందుకు రాష్ట ప్రభుత్వం మార్కెట్ ఇంటర్వెన్షన్ చేసిన విక్రయ కేంద్రాల్లో నాణ్యమైన బియ్యాన్ని తక్కువ ధరకు అందిస్తున్నట్లు తెలిపారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఈ నెల 28వ తేదీన ఉద్యోగ మేళాను నిర్వహించనున్నామని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట నైపుణ్యాభివృద్ది సంస్థ సంస్కృతి సేవా సంస్థ సహకారంతో ధర్మవరంలోని సీఎన్బి కళ్యాణ మండపంలో నిర్వహించనున్న మేళాలో 90కి పైగా ప్రముఖ సంస్థలు పాల్గొని వివిధ రంగాల్లో ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. నిరుద్యోగ యువత ఉద్యోగ మేళాను సద్వినియోగం చేసుకుని ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. ఆసక్తిగల అభ్యర్థులు నైపుణ్యం పోర్టల్లో నమోదు చేసుకోవాలని తెలిపారు. ప్రముఖ తెలుగు కవి కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి జయంతి ఈరోజు 1912 ఆగస్టు 4న గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం కొమ్మూరు గ్రామంలో జన్మించిన జంధ్యాల పాపయ్య శాస్త్రి 20వ శతాబ్దంలో తెలుగు సాహిత్య ప్రపంచంలో విశిష్ట స్థానాన్ని సంపాదించారు. సులభమైన శైలి, సమకాలీన తెలుగు నుడికారంతో రచనలు చేశారు. కరుణరస ప్రధానంగా అనేక కవితలను రచించి కరుణశ్రీ అనే బిరుదు పొందారు. తెలుగు కవిత్వానికి విశిష్ట సేవలు అందించిన జంధ్యాల పాపయ్య శాస్త్రి 1900 కన్ను మూశారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్దిని సమన్వయంతో ముందుకు తీసుకువెళ్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రజల భద్రత ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యత అని రాష్ట హోంమంత్రి వంగల్పూడి అనిత పేర్కొన్నారు. గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్దికి ప్రాధాన్యం ఇస్తుందని మంత్రి వై సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. రాజధాని అమరావతిలో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ భవనాలను రాష్ట మంత్రులు పి నారాయణ, అనగానే సత్యప్రసాద్, ఎస్ సవిత ఈరోజు పరిశీలించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ചിനാരു വിവിധ ഭാരതി FM 101.3. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, మూడు ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్. వింటున్నారు వివిధ భారతి FM 101.3.
1: వింటూనే చేస్తూ ఉన్నారు వివిధ భారతి FM 101.3 కధీర ప్రోగ్రాంలో మనమున్నాం. మన దేశంలో క్యాన్సర్ చికిత్సను అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చిన గొప్ప క్యాన్సర్ వైద్యురాలు గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఆవిడే డాక్టర్ వి శాంత గారు. మరి ఆవిడ తన జీవితం అంతా కూడా క్యాన్సర్ రోగుల సేవకు మాత్రమే అంకితం చేశారు తెలుసా. మరి డాక్టర్ వి శాంత గారు 1927లో మార్చి 11న అప్పటి మద్రాసులో జన్మించారనమాట. ప్రముఖ శాస్త్రవేత్తల కుటుంబంలో జన్మించారు. నోబెల్ బహుమతి గ్రహీత సివి రామన్ గారు, అలాగే సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్ గారు ఆమె బంధువులు అనమాట. ఇక శాంత గారి ఎడ్యుకేషన్ డీటెయిల్స్ గురించి చెప్పాలి అంటే మద్రాస్ మెడికల్ కాలేజీలో MBBS కంప్లీట్ చేశారు. తర్వాత ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీలో ఉన్నత విద్యలు చదివారు. ఇక 1955లో చెన్నైలో యూట్లో చేరి జీవితాంతం అక్కడే సేవలందించారు. మరి ఆవిడ చేసిన సేవల గురించి, లభించిన సాధించిన విజయాల గురించి, లభించిన అవార్డ్స్ గురించి, వీటి గురించి కూడా వివరంగా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఒక మంచి సాంగ్ తర్వాత వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి FM 101.3.

0: जरूर सुनिए शाम 4 बजे पिटारा। इस कार्यक्रम के प्रायोजक हैं AISSMS पुणे, अ प्रीमियर हेरिटेज ग्रुप ऑफ इंस्टीट्यूट्स।
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
2: అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

TFM 101.3. వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వింటూనే చేస్తూ ఉన్నారు కదా. మరి ప్రేమం సినిమా నుంచి బ్యూటిఫుల్ సాంగ్ మనం అయితే వినేసాము. 1:50 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. ధీర ప్రోగ్రామ్ లో ఉన్నాం. ఇక డాక్టర్ వి శాంత గారి గురించి కొన్ని విశేషాలు మాట్లాడుకుంటున్నాం. ముఖ్యంగా ఆ రోజుల్లో క్యాన్సర్ సోకిన వారికి చికిత్స ధనికులకు మాత్రమే కాకుండా పేదలకు కూడా అందుబాటులో ఉండాలి అని చెప్పేసి ఆవిడ దానికోసమే ఎక్కువగా శ్రమ పడ్డారు. అలాగే తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్య సేవలు అందించే విధానాన్ని శాంత గారు డెవలప్ చేశారు అనే చెప్పాలి. అలాగే క్యాన్సర్పై ముందుగానే అవగాహన కలిగించేలా ముందుగా గుర్తించే విధానాన్ని పరిశోధన వైద్య విద్య అభివృద్ధికి విశేష కృషి చేశారు డాక్టర్ వి శాంత గారు. అలాగే మన దేశంలో ఆధునిక క్యాన్సర్ చికిత్స పరిశోధన శిక్షణ అభివృద్ధికి ఆమె కీలక పాత్ర పోషించారు అని చెప్పచ్చు. మరి శాంత గారు సాధించిన విజయాల గురించి మాట్లాడుకోవాలి అంటే మాత్రం శాంత గారు క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ను ప్రపంచ ప్రఖ్యాత వైద్య పరిశోధనా సంస్థగా తీర్చిదిద్దడం జరిగింది. మరి ఈ క్యాన్సర్ నియంత్రణకు సంబంధించిన జాతీయ విధానాల రూపకల్పనలో ఆమె ఒక పార్ట్ అయ్యారన్నమాట. ఇక WHO

సలహా కమిటీలో సభ్యురాలిగా కూడా సేవలందించారు శాంతగారు. అలాగే వైద్య రంగంలో ఆమె చేసిన సేవలకు గాను 1986లో పద్మశ్రీ అవార్డు, అలాగే 2005లో రామన్ మెగసెసే అవార్డు, అలాగే 2006లో పద్మభూషణ్, 2016లో పద్మవిభూషణ్ అవార్డ్స్ కూడా అందుకున్నారు. ఎంతగానో మనుషులకి అందరికీ మెయిన్గా వైద్య రంగంలో, భారత వైద్య రంగంలోనే ఆమె చేసిన సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయి అని చెప్పచ్చు. మరి ఇలా ఎంతోమంది ప్రజలని ఆదుకుంటూ, ఎంతోమంది సేవలకి సేవల్ని చేస్తూ ఉన్న ఆవిడ 19 జనవరి 2021లో తన 93 ఏళ్ల వయసులో మరణించారు. ఆవిడ లేకపోయినా ఆవిడ చేసిన సేవలు మాత్రం చిరస్థాయిగా నిలిచిపోతాయి ఎప్పటికీ కూడా. సో ఇది ఇవాళ మన తీరా అబౌట్ డాక్టర్ వి శాంత గారు. ఇక మీ అందరి కోసం మరొక మంచి పాట ప్లే చేస్తున్నాను, వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: भारती एफएम 101.3।
1: జల్జా మూవీ నుంచి సాంగ్ అయితే వినేశాం కదా, మరి వింటనే చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 2:32 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే సందరేస్తున్నారు. ఈ ప్రోగ్రామ్ లోకి మనమైతే వచ్చేసాం. మరి ఇక ఇలానే బ్యూటిఫుల్ సాంగ్స్, మంచి జోష్ గా ఉండే సాంగ్స్ మీకోసం ప్లే చేస్తూ ఉంటాను. అలాగే నేను అడిగే క్వశ్చన్స్ కి కూడా మీరు ఆన్సర్స్ పంపించాలి అంటే తెలుసు కదా, 8662433814 నెంబర్ కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు మీ ఆన్సర్స్ ని. ఇక ఇవాళ మన సందరేస్తున్నారీలో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, జాగ్రత్తగా వినండి, ఒక కోతి నీళ్లు లేని 30 అడుగుల బావిలో పడిపోయింది. అది రోజు 3 అడుగులు పైకి వస్తే 2 అడుగులేమో కిందకి జారిపోతుంది. అలా అది ఎన్ని రోజులకి బావి పైకి రాగలదు? సో విన్నారు కదా, ఒక కోతి నీళ్లు లేని 30 అడుగుల బావిలో పడిపోయింది. అది రోజు 3 అడుగులు పైకి వచ్చింది అనుకోండి, 2 అడుగులు కిందకి జారిపోతుంది. ఇలా అది ఎన్ని రోజులకు బావి పైకి రాగలదు? సో పూర్తిగా అది బావి పైకి రావడానికి ఎన్ని డేస్ టైం పట్టచ్చు? సో విన్నారు కదా ఆన్సర్స్ ఏమై ఉంటుందో, నాకు పంపిస్తూ ఉండండి. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: రే నందు, మెల్లకు పాల ప్యాకెట్ తీసుకురా.
1: సరేమా.
0: మెల్లకుండా ఇంకేం వెతుకుతున్నావు?
1: బైక్ కీస్ కనబడట్లేదు మా, ఇక్కడ పెట్టాను.
0: దగ్గరలో ఉన్న షాప్ కూడా బండి ఎందుకురా, నడుచుకుంటూ వెళ్ళు. అది నీకు మంచిది, నీ తర్వాత తరాలకు మంచిది.
2: వాకబుల్ డిస్టెన్స్ కి కూడా వెహికల్స్ యూజ్ చేసి ఫ్యూయల్ ని వేస్ట్ చేయొద్దు. సేవ్ ఫ్యూయల్, సేవ్ మనీ, సేవ్ ఫ్యూచర్.
3: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది

0: ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం. ఆ రోజు
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
0: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
2: ఓన్లీ ఆన్

0: ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం. ఆ రోజు
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
0: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
2: ఓన్లీ ఆన్ వివిధ.
4: పంపించేసారు 25 మెసేజెస్ అయితే వచ్చేసాయి ఇప్పటి వరకు. ఇంకొంతమంది మేడం ఇంకొకసారి రిపీట్ చేయరా అంటున్నారు. ఓకే దెన్, ఇంతకీ క్వశ్చన్ ఏం అడిగాను నేనంటే, ఒక కోతి నీళ్లు లేని 30 అడుగుల బావిలో పడిపోయింది. అది ఏం చేస్తుందంటే, ప్రతిరోజు 3 అడుగులు పైకి వస్తుంది అనుకోండి, 2 అడుగులు కిందకి జారిపోతుంది. అలా అది ఎన్ని రోజులకి బావి పైకి రాగలదు? సో మీరు ఒకసారి ఆలోచించి ఆన్సర్స్ పంపించండి అన్నాను. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం గారికి అంటూ ఆన్సర్ పంపించారు కాదర్ వీరేష్ గారు రాజులి మండలం నుంచి. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్, బట్ ఆన్సర్ అయితే రాంగ్ అండి. ఇక శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు రాంగ్ ఆన్సర్, కామర్తి శంకర్ గారు రాజోలు నుంచి హాయ్ అంటూ మెసేజ్ పంపించారు. ఉమ్మడి నుంచి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ మెసేజ్ చేశారు. తర్వాత

అందరూ పప్పులో కాలేసినట్టే నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకిరాజు గారు. రాంగ్ ఆన్సర్. నంద్యాల జిల్లా నుంచి భానుముక్కల నుంచి సర్దార్ గారు మెసేజ్ పంపించారు, కానీ రాంగ్ ఆన్సర్. శివ గారు, శ్రీలత గారు వనపర్తి నుంచి, రాంగ్ ఆన్సర్ అండి. మొహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి, రాంగ్ ఆన్సర్. నాసికా వేణు ఫ్రమ్ దేశాయిపేట, రాంగ్ ఆన్సర్. భాస్కర్ ఫ్రమ్ పెడన, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ మెసేజ్ పంపించారు. ఓకే, బట్ రాంగ్ ఆన్సర్. అనంతపూర్ నుంచి అనురాధ గారు, రాంగ్ ఆన్సర్. కొంచెం ఆలోచిస్తే భాస్కర్ గారు మీకు కూడా తెలిసిపోతుంది. భాస్కర్ గారు ఫ్రమ్ పెడన అండ్ అనంతపూర్ నుంచి అనురాధ గారు ఇంకొంచెం దగ్గరకు వచ్చారు మీరు ఆన్సర్కి. నెక్స్ట్, తరాలపల్లి గ్రామం నుంచి దరిపతుల బుచ్చయ్య గారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మెసేజ్ పంపించారు, ఓన్లీ నమస్కారాలు అంటూ. ఇక సుకుమారి గారు విజయవాడ, గుడ్ ఆఫ్టర్నూన్ అండి అంటూ మెసేజ్ పంపించారు, కానీ రాంగ్ ఆన్సర్ అండి. నేను అనుకున్న, ఎక్స్పెక్ట్ చేసిన ఆన్సర్ అయితే రాలేదు ఇంకా ఎవరి దగ్గర నుంచి. గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ రామళ్ళకోట నుంచి దుబాయ్ భాషా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రాంగ్ ఆన్సర్ పెట్టారు. నెల్లూరు జిల్లా నుంచి, బందరపల్లి నుంచి గడ్డం అంకయ్య గారు, రాంగ్ ఆన్సర్ అండి. తేజ, వేదాంష్ అండ్ మౌనిక ఫ్రమ్ చెన్నై, యా కరెక్ట్ ఆన్సర్, మీరు మాత్రమే కరెక్ట్గా పెట్టారు. నెక్స్ట్, ఎంఎస్ దుర్గారావు గారు, రాంగ్ ఆన్సర్. అక్కరపాక నుండి రమా గారు, సుధాకర్ గారు, రాంగ్ అండి. సత్యనారాయణ గారు విజయవాడ దేవీనగర్ నుంచి, రాంగ్. ఇక పాపారావు గారు టీ నర్సాపురం నుంచి మెసేజ్ పంపించారు, కానీ రాంగ్ ఆన్సర్. అనంతపూర్ నుంచి మెసేజ్ పంపించారు గౌస్ గారు, కానీ రాంగ్ ఆన్సర్. సో వచ్చిన మెసేజెస్ ఇంకా వస్తున్నాయి. ఓకే దెన్, సో ఈ లోపు ఆలోచించండి ఇంకా ఆన్సర్ ఏమై ఉండొచ్చు అనేది. విన్నారు కదా, ఒక కోతి నీళ్లు లేని 30 అడుగుల బావిలో పడిపోయింది. అది రోజు 3 అడుగులు పైకి వస్తే 2 అడుగులు కిందకి జారిపోతుంది. ఇది అలా ఎన్ని రోజులకి బావి పైకి రాగలదు? సో ఎన్ని డేస్ కంప్లీట్ చేసుకుంటుంది పైకి రావడానికి? తెలిస్తే నాకు ఆన్సర్ పంపించండి. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

పోతుంది. అది అలా ఎన్ని రోజులకి భావి పైకి రాగలదు అని చెప్పి నేను అడిగాను కదా. మరి ఆన్సర్స్ ఇంకా కరెక్ట్గా అయితే ఎవరు పంపించారో చూసేద్దాం. నీళ్లు లేని బావిల నుండి రాలేదు కదా ఎన్ని రోజులైనా సరే అని చెప్పేసి పీలేరు నుంచి సిద్ధేశ్వరి గారు, శశికుమారి, పవన్ కుమార్ మెసేజ్ పంపించారు. కాదండి, వస్తుంది చెప్తున్నాను కదా, 3 అడుగులు పైకి వెళ్తే 2 అడుగులు కిందకి జారిపోవడం, అలా ఒక్కొక్క అడుగు రోజుకి ఒక్కొక్కటి వేసుకుంటూ వస్తుంది. కానీ సరిగ్గా క్యాలిక్యులేట్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. కీర్తి రాజ్ కుమార్ ఆదర్శ్ నగర్ నిజామాబాద్ నుంచి మెసేజ్ పంపించారు కానీ రాంగ్ ఆన్సర్. రాజశేఖర్ రెడ్డి గారు ఆదోని మండలం నుంచి మెసేజ్ పంపించారు ఆన్సర్ కానీ రాంగ్ అండి. కర్నూలు నుంచి నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ, రాంగ్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకిరాజు గారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. అశోక్ గన్నవరం నుంచి మెసేజ్ పంపించారు అసలు రాదు అని, వస్తుంది. నెక్స్ట్ సుందరి గారు ఫ్రమ్ పెలంబలూరు, రాంగ్ ఆన్సర్. కాజా నుండి టీవీ సుబ్బారావు గారు, శ్రీదేవి గారు ఆన్సర్ పంపించారు కానీ రాంగ్ ఆన్సర్. మాధవి ఆంజనేయులు భూధాన్ పోచంపల్లి నుంచి మెసేజ్ పంపించారు, ఓన్లీ 10 డేస్ అంటున్నారు కానీ కాదండి. ఇక బంగారరాజు ఫ్రమ్ ఆదోని, రాంగ్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ శ్యామల వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మెసేజ్ పంపించారు కానీ రాంగ్ ఆన్సర్. నీరు లేని బావి కాబట్టి పైకి రాలేదు కదండి బహుశా అని చెప్పేసి మొహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట గ్రామం నుంచి మెసేజ్ చేశారు కానీ వస్తుంది, కానీ అది ఎలాగో చెప్తా. రమేష్ దొంతి ఫ్రమ్ అనంతపూర్, దగ్గరకు వచ్చారు ఆన్సర్కి మీరు కానీ అది అయితే కాదు, మీరు పెట్టింది అయితే కాదు. అనంతపూర్ నుంచి అనురాధ గారు, రాంగ్ ఆన్సర్. కమదం వెంకటలక్ష్మిరెడ్డి గారు ఫ్రమ్ భీమునిపాడు, రాంగ్ ఆన్సర్. సర్దార్ గారు మెసేజ్ పంపించారు కానీ రాంగ్ ఆన్సర్. భాస్కర్ గారు ఫ్రమ్ బెడన, మీకు మీరు చేసిన ఎక్స్ప్లెనేషన్లోనే ఒక ఆన్సర్ ఉందండి కరెక్ట్గా. సో ఫస్ట్ పంపించింది అయితే కాదు కానీ ఈ సెకండ్ టైం చేసిన మెసేజ్లోనే ఆన్సర్ ఉంది. నెక్స్ట్ చంద్ర రాజేశ్వరరావు గారు, రాజేశ్వరి చంద్ర రాజేశ్వరరావు నగర్ నుంచి రాజేశ్వరి, రామ్ చరణ్, హేమ మెసేజ్ పంపించారు, 21 డేస్ అంటున్నారు కానీ కాదు. నెక్స్ట్ రాంగ్ ఆన్సర్తో బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి మెసేజ్ పంపించారు. నెక్స్ట్ ఎర్రమల్లి సీతమహాలక్ష్మి గారు అమలాపురం నుంచి, కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ పెట్టిన ఆప్షనే కరెక్ట్ ఆన్సర్ కూడా. ఇంకా నెక్స్ట్ బందర్పల్లి గడ్డం అంకయ్య గారు, రాంగ్ ఆన్సర్ అండి. ఏకంగా 60 రోజులు టైం తీసుకుంటుందా, 60 రోజులు అని పెట్టారు మీరు, కాదండి. ఇక రామలకోట నుంచి దుబాయ్ భాషా గారు కానీ రాంగ్ ఆన్సర్. ప్రియా శ్రీనివాసరెడ్డి ఫ్రమ్ బెంగళూరు, రాంగ్ ఆన్సర్ అండి. పులిపాటి వెంకటేష్ గారు, సత్యవతి, లక్ష్మీకాంత్, రవళి, రామకృష్ణ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మహబూబ్ నగర్ నుంచి మెసేజ్ పంపించారు కానీ రాంగ్ ఆన్సర్. దేవనూరు నుంచి మజరా చిన్నంపల్లి గ్రామం నుంచి అష్టదిగ్గజాలు, కరెక్ట్ ఆన్సర్. రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుంచి మెసేజ్ పంపించారు కానీ రాంగ్ ఆన్సర్. దామర్ల చినమస్తన్రావు గారు, పెదమస్తన్రావు గారు ఫ్రమ్ మంగళగిరి కానీ రాంగ్ ఆన్సర్ అండి. సత్యనారాయణ గారు విజయవాడ దేవీనగర్ నుంచి, కరెక్ట్ ఆన్సర్. శ్రీను గారు ఫ్రమ్ ఐరాల కానీ రాంగ్ ఆన్సర్. కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి గారు, రంగస్వామి శెట్టి గారు, రాంగ్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూరు, 9 డేస్ అంటున్నారా, రాంగ్ అండి. సయ్యద్ అష్రాఫ్ అండ్ షేక్ జాన్బీ గారు దాసరిపాలెం గుంటూరు నుంచి మెసేజ్ పంపించారు కానీ రాంగ్ ఆన్సర్. 11 డేస్ అని చెప్తున్నారు మైదుకూరు నుంచి జాఫర్ గారు, కాదు ఫస్ట్ పెట్టిన ఆన్సరే కరెక్ట్ అసలు. ఓకే, ఎందుకు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. ఇక నెక్స్ట్ మెసేజ్ రంజిత్ రెడ్డి ఫ్రమ్ రంగాపురం, రాంగ్ ఆన్సర్. ఏంటో ఈ క్వశ్చన్కి నాకు ఫస్ట్ టైం ఇన్ని రాంగ్ ఆన్సర్స్. తేజు గారు శుభ మధ్యాహ్నం అండి అంటూ కోతి రోజుకు ఒక అడుగు చొప్పున 15 డేస్లో పైకి వచ్చేస్తుంది అనుకుంటా అంటున్నారు కానీ కాదు. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు ఫ్రమ్ మచిలీపట్నం, కాదండి. నుండి నుంచి శోభరాణి గారు, రంగారావు, సాగర్, చాందిని, అవినాష్ వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మెసేజ్ చేశారు కానీ రాంగ్ ఆన్సర్. చిలుక నారాయణ గారు, యమున, అనసూయ, జానకంపేట, నిజామాబాద్ నుంచి, కరెక్ట్ ఆన్సర్. కనకారావు గారు ఫ్రమ్ పెడన, కరెక్ట్ ఆన్సర్. సరస్వతి గారు, జయరామ్ గారు, రాంగ్ ఆన్సర్ అండి. భానుముక్కల నుంచి విజయరాజు గారు, రాంగ్ ఆన్సర్. ఆర్ వెంకట సుబ్బయ్య, ఆర్ లక్ష్మీదేవి, కందకాయపల్లి గ్రామం నుంచి, కరెక్ట్ ఆన్సర్. బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి, కరెక్ట్ ఆన్సర్. వెంకటేష్ గారు ఫ్రమ్ రేణిగుంట, రాంగ్ ఆన్సర్. రామకృష్ణారెడ్డి గారు ఫ్రమ్ కర్ణాటక, కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూర్, ఆన్సర్ దగ్గరగా వచ్చారు కానీ పెట్టలేదు మీరు సరిగ్గా. మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవండిపేట గ్రామం, కరెక్ట్ ఆన్సర్ అండి. సో ఇవన్నమాట వచ్చిన మెసేజెస్ అయితే. కొంతమంది కరెక్ట్ చేసుకొని ఆన్సర్స్ అయితే టకటక మళ్ళీ పెట్టారు కానీ ఇంతకీ ఎక్స్ప్లెనేషన్ ఒకరిద్దరు చక్కగా ఇచ్చారనమాట. ఇంతకీ ఆన్సర్ ఏంటంటే చెప్తాను,

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఇక ఇప్పుడే వచ్చిన మెసేజ్ ఇంకొకటి, దామర్ల చినమస్తాన్ రావు గారు, దామర్ల పెద్దమస్తాన్ రావు గారు మెసేజ్ పంపించారు కరెక్ట్ గా. ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఇంకొక మెసేజ్, బిజిలీ శ్యామ్ వెంకటేష్ గారు, శ్యామల గారు, ఏకలవ్య నగర్ నుంచి. ఆన్సర్ ఎక్కడ ఇంతకి? మేడం రోజు లోపల వస్తుంది, ఏదో మీరు నెంబర్ మిస్ చేసేసారు మొత్తానికి. ఓకే దెన్, సో ఒక కోతి నీళ్లు లేని 3 అడుగుల బావిలో పడిపోయింది. అది రోజు 3 అడుగులు పైకొస్తే 2 అడుగులు కిందకి జారిపోతుంది. అంటే దీని అర్థం రోజుకి ఒక్కొక్క అడుగు చొప్పున పైదాకా వస్తుంది. అలా అది ఎన్ని డేస్కి పైకి పూర్తిగా రాగలదు అంటే, ఇప్పుడు ఒక 27 డేస్ పాటు అది పైకి వచ్చింది అంటే, 27 డేస్ కష్టపడింది అంటే, ఒక్కొక్క అడుగు చొప్పున 27 అడుగుల వరకు వచ్చేస్తుంది కదా. ఈ 27వ రోజు ఏం చేస్తుందంటే, 27వ రోజు రాగానే ఒక 3 అడుగులు పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది కాబట్టి కరెక్ట్గా అది డైరెక్ట్గా బయటికి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది కదా. సో 27వ రోజు అది ఎప్పుడైతే 3 అడుగులు పైకి వెళ్తుందో డైరెక్ట్గా బయటకే వెళ్ళిపోతుంది. అర్థమైందా? సో పూర్తిగా అది బయటకు వెళ్ళడానికి ఎన్ని డేస్ టైం పడుతుంది అంటే 27 డేస్ ఓన్లీ. అదనమాట విషయం, రోజుకు ఒక్కొక్క అడుగు చొప్పున మాత్రమే పైకి వస్తుంది కాబట్టి 27వ రోజున అది పైకి వెళ్ళడానికి ట్రై చేసినప్పుడు డైరెక్ట్గా బయటకు వెళ్ళిపోతుంది, అది విషయం. సో 27 డేస్ అని చెప్పేసి చాలామంది కరెక్ట్గా మెసేజ్ చేశారు. ఎనీహౌ, సో నెక్స్ట్ చాలామంది 30 డేస్ అని మాత్రమే పెట్టారండి. ఎక్కువ ఆన్సర్స్ నాకు ఫస్ట్ అయితే వచ్చింది 30 డేస్. ఓకే దెన్, సో 28 అని కూడా పెడుతున్నారు కానీ 27 ఎగ్జాక్ట్గా, అదనమాట విషయం. ఎనీహౌ, నెక్స్ట్ ఇక కాసేపట్లో అయితే న్యూస్ హెడ్లైన్స్ అయితే వచ్చేస్తాయి. ఆ తర్వాత న్యూస్ అయిపోయిన తర్వాత నేను నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అనేది అడిగేస్తాను. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్కు స్వాగతం. నేను మణిశ్రీ. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట ఆర్థిక పరిస్థితిపై ప్రోగ్రెస్ రిపోర్టును విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ది పదంలోకి నడిపిస్తున్నామని, ముఖ్యంగా ఉత్తరాంధ్రలో ఇరిగేషన్, స్టీల్, ఏఐ, ఐటీ, ఫార్మా వంటి కీలక రంగాలపై దృష్టి సారించి అభివృద్ది చేస్తున్నామని సీఎం చంద్రబాబు వివరించారు. డ్వాక్రా మహిళా సంఘాలకు రాష్ట ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది. డ్వాక్రా సంఘాలు తీసుకునే రుణాలపై పలు రకాల సేవా ఛార్జీలను రద్దు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు ప్రకటించింది. ఈ నిర్ణయం వల్ల బ్యాంకు పరిధిలోని సుమారు 30 లక్షల మంది మహిళలకు ఏటా 500 కోట్ల మేర ఆర్థిక లబ్ది చేకూరుతుందని అంచనా వేస్తున్నారు. జులై 1 నుంచి తీసుకున్న రుణాలకు ఈ రద్దు వర్తిస్తుంది. రాష్ట్రంలో డిగ్రీ ప్రవేశాలకు ఆన్లైన్ కౌన్సిలింగ్ షెడ్యూల్ను ఉన్నత విద్యాశాఖ విడుదల చేసింది. ఈ నెల 5 నుంచి 11వ తేదీ వరకు విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. హెల్ప్ డెస్క్ సెంటర్లలో సర్టిఫికేట్ల పరిశీలన 5 నుంచి 20 వరకు ఉంటుంది. ప్రత్యేక కేటగిరీ విద్యార్థులు సర్టిఫికేట్ల పరిశీలన 12-13 తేదీల్లో నిర్వహిస్తారు. వెబ్ ఆప్షన్స్ 15 నుంచి 19 మధ్య ఇవ్వాల్సి ఉంటుంది. 20న వెబ్ ఆప్షన్స్ మార్చుకోవచ్చు. 26న సీట్ల కేటాయింపు వివరాలను ప్రకటించనున్నారు. విద్యార్థులు కళాశాలలో 27 నుంచి 29 మధ్య చేరాల్సి ఉంటుంది. 27 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. రాష్ట్రంలో జలధార జలహారతి కార్యక్రమం కొనసాగించాలని రాష్ట ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏడాది 6 నుంచి జులై 14 వరకు 100 రోజుల పాటు జల సంరక్షణ, భూగర్భ జలాల రీఛార్జ్ కార్యక్రమాలు చేయాలని తొలుత నిర్ణయించారు. అయితే రాష్ట్రంలో 100 రోజులు వచ్చిన ఫలితాలు పరిశీలించిన తర్వాత దీన్ని నిరంతరం కొనసాగించాలని నిర్ణయించారు. నీటి యూజీ 2026 ప్రవేశాలకు సంబంధించి అఖిల భారత కోటా, డీమ్డ్ యూనివర్సిటీలు, కేంద్ర విశ్వవిద్యాలయాలు, రాష్ట్ర కోటా కౌన్సిలింగ్కు సంబంధించిన షెడ్యూల్ ఖరారైందని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉపకులపతి చంద్రశేఖర్ తెలియజేశారు. నీట్ యూజీ 2026లో తొలి విడత అఖిల భారత కోటా కౌన్సిలింగ్ 5 నుంచి 17వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు చెప్పారు. రాష్ట్ర కౌన్సిలింగ్ ప్రక్రియ 13 నుంచి 22వ తేదీ వరకు కొనసాగనుండగా చేరిన అభ్యర్థుల వివరాల రాష్ట స్థాయి ధృవీకరణ 28న నిర్వహించనున్నారని తెలిపారు. ఎగువ పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు శ్రీశైలం జలాశయానికి కృష్ణా ప్రవాహం కొనసాగుతుంది. జలాశయ నీటి మట్టం ఈ ఉదయానికి 858.70 అడుగులు, నీటి నిల్వ 101.9210 టీఎంసీలుగా నమోదైంది. అయితే ప్రస్తుతం శ్రీశైలం ఇన్ఫ్లో 1,53,543 క్యూసెక్కులుగా ఉండగా అవుట్ఫ్లో 924 క్యూసెక్కులుగా ఉంది. కర్ణాటక ప్రాజెక్టు నుంచి దిగువకు నీటి విడుదల పెరిగిన క్రమంలో జూరాలకు వరద మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 4 గంటలకు వింటారు.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఇక నేను అడిగిన ప్రీవియస్ క్వశ్చన్కి అయితే ఇంకా ఆన్సర్స్ వస్తూనే ఉన్నాయి. నేను ఇందాక న్యూస్ కాస్త స్టార్ట్ అయిపోతుంది, ఒక 2 మినిట్స్లో న్యూస్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతాను అని చెప్పగానే మేడం వార్తలకు ముందే అడగండి మేడం అంటున్నారు. యాక్చువల్గా ఎందుకు అడగలేదు, ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్స్ ఇంకా వస్తున్నాయి నాకు. సో ఇది కంప్లీట్ అవ్వకుండా నెక్స్ట్ క్వశ్చన్లోకి అప్పుడే ఎందుకు వెళ్ళడం అని నేను గ్యాప్ ఇచ్చాను అంతే. ఓకే, సో కొంతమంది 28 డేస్ అని ఇట్లా చెప్తున్నారు కదా, యాక్చువల్గా ఏంటంటే ఆ కోతి బావిలో పడ్డప్పుడు, నీళ్లు అనేవి లేని బావిలో అది పడ్డప్పుడు, అది ఏంటంటే రోజుకి ఒక 3 అడుగుల చొప్పున పైకి ఎగరగలుగుతుంది చక్కగా. ఆ 3 అడుగులు ఎగిరినప్పుడు బయటికి వెళ్ళిపోయే ఛాన్సే ఉంటే ఆ 3 అడుగుల్లోనే బయటకు వెళ్ళిపోతుంది, కానీ అది వెళ్ళలేకపోతుంది. 3 అడుగులు ఎక్కిన తర్వాత 2 అడుగులు జారిపోవడం, అలా రోజుకు ఒక్కొక్క అడుగు చొప్పున 26 డేస్ వరకు 26 అడుగులు వేసుకుంటూ పైకి వెళ్ళింది. ఇక తర్వాత దాని డెస్టినేషన్ రీచ్ అవ్వాలంటే ఇంకా 4 అడుగులు ఉన్నాయి. సో 26th డే కూడా 3 అడుగులు వేసింది, పాపం అందలేదు, బయటకు వెళ్ళిపోవడానికి అది కుదరలేదు కాబట్టి మళ్ళీ కిందకి జారిపోయింది. సో 27th డేలోకి పడిపోయింది. ఓకే, 27th డే వచ్చిన తర్వాత ఇంకా దాని డెస్టినేషన్ ఎంత, ఓన్లీ ఇంకా 3 అడుగులు వేసింది అంటే పైకి వెళ్తుంది కదా, అందుకోగలుగుతుంది కదా. సో 27వ రోజున అది పైకి 3 అడుగులు అలా ఎగరగానే ఇంకా బయటికి వెళ్ళిపోయే అవకాశం ఉంది కాబట్టి ఇంకా అది ఎందుకు జారిపోతుంది.

అవుతుంది. సో చక్కగా బయటకు వెళ్ళిపోతుంది, అదనమాట ఆన్సర్ 27th డే. సో బయటకు వెళ్ళిపోతుంది ఒక్క ఆన్సర్ ఇది. కొంతమంది అయితే మేడం మా ఊరి కోత అయితే అన్ని రోజులు ఉండదండి అని చెప్పేసి ఏదో అంటున్నారు. ఎనీహో అది జస్ట్ ఫన్నీ క్వశ్చన్ అండ్ ఇది ఒక లాజికల్ క్వశ్చన్ అనమాట. ఇక మిగతా కొన్ని మెసేజ్లు కూడా వచ్చాయి. గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఆదిశేషు గారు ఆత్మగూరు నుంచి, ఎస్ కరెక్ట్ ఆన్సర్. స్నేహబాను జైనుద్దీన్ గారు మొహమ్మద్ జైనుద్దీన్ 30 డేస్ అని పెడుతున్నారు కానీ కాదండి. కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు 28వ రోజు అంటున్నారు, మీరు కూడా 27వ రోజున పైకి 3 అడుగులు అది వెళ్ళినప్పుడు కిందకి ఎందుకు జారుతుంది ఇంకా? సో 3 అడుగులు పైకి అంటే దాని డెస్టినేషన్ వచ్చేసింది కదా. ఓకే దెన్. సో ఎనీహో కొంతమంది 28 అనుకుంటున్నారు. ఓకే దెన్. సో నెక్స్ట్ ఇక సెకండ్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం.

ఇక 3 గంటల 6 నిమిషాలు అయిపోయింది కాబట్టి ఇవాళ మన సండే సండేలో నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోతే, ఒక అబ్బాయి ఒక బుక్తో ఆడుకుంటూ ఉంటాడు. అయితే అందులో 7, 8 అలాగే 100, 101, 222, 223 ఈ పేజెస్ని చింపేశాడు. మరి మొత్తం ఆ పుస్తకంలో ఎన్ని పేపర్స్ చింపినట్టు? సో విన్నారు కదా, ఒక అబ్బాయి పుస్తకంతో ఆడుకుంటున్నాడు. అందులో 7, 8, 100, 101, 222, 223 ఈ పేజెస్ని చింపేస్తాడు. మరి ఆ పుస్తకంలో మొత్తం ఎన్ని పేపర్స్ మిస్ అయినట్టు మీకు తెలిస్తే నాకు వాట్సాప్ చేయండి ఆన్సర్స్ని. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి FM
0: 101.3.

0: ಚನರು ವಿವಿಧ ಭಾರತಿ ಎಫ್ಎಂ 101.3.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఇక మనమైతే ఉన్నాం సందరేసినది ప్రోగ్రామ్ లో. 3:13 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. ఒక అబ్బాయి ఒక పుస్తకంతో ఆడుకుంటూ ఉన్నాడు. 7, 8, 100, 101, 222, 223 ఈ పేజెస్ ని చింపేశాడు. మరి మొత్తం ఎన్ని పేపర్స్ చింపినట్టు ఇప్పుడు? సో మీకు తెలిస్తే నాకు ఆన్సర్స్ పంపించండి అన్నాను కదా. మరి ఇంతకీ ఆన్సర్స్ ఎవరు కరెక్ట్ గా పంపించారు? సత్యనారాయణ గారు విజయవాడ దేవేంద్ర నగర్ నుంచి పంపించారు, కానీ రాంగ్ ఆన్సర్. కాదర్ వీరేష్ గారు రాజుల మండలి నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. శాంతినగర్ నుంచి ఒకే ఒకడు కరెక్ట్ ఆన్సర్. విజయవాడ నుంచి కరుణ గారు కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు ఫ్రమ్ పెడన కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ కర్నూలు నుంచి నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ కరెక్ట్ ఆన్సర్. మాధవి ఆంజనేయులు గారు బోధన్ పోచంపల్లి నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్గా. రమేష్ దొంతి ఫ్రమ్ అనంతపూర్ కరెక్ట్ ఆన్సర్. పాలెం పోలయ్య గారు ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి ప్రీవియస్ క్వశ్చన్కి 27 డేస్ అండ్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వివి రెడ్డి గారు కరెక్ట్ ఆన్సర్ అండి ఇప్పుడు అడిగిన క్వశ్చన్కి. మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కాకాని నుంచి పద్మ గారు మెసేజ్ పంపించారు, కానీ రాంగ్ ఆన్సర్. ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు రాంగ్ ఆన్సర్. చంద్ర రాజేశ్వరరావు నగర్ నుంచి రాజేశ్వరి రామ్ చరణ్ హేమ రాంగ్ ఆన్సర్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఘంటలమ్మపాలెం మచిలీపట్నం మండలం కృష్ణా జిల్లా నుంచి మెసేజ్ పంపించారు. ఎవరంటే చండిక అండ్ వరలక్ష్మి వాసు ఆన్సర్ పంపించారు కరెక్ట్గా. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎమ్ మురహరి.

యశోద జానకిరాజు. కరెక్ట్ ఆన్సర్ కమతం వెంకట లక్ష్మీరెడ్డి గారు భీమునిపాడు నుంచి. రాంగ్ ఆన్సర్ ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి. కరెక్ట్ ఆన్సర్ దేవసేన ఫ్రమ్ తిరుపతి. ఆహా, నాకు లెక్కల అంకెలు అంటే భయం అమ్మ అంటున్నారు. ఓకే, నేను ఆన్సర్ చెప్తాను కాసేపట్లో. నెక్స్ట్ అశోక్ గారు ఫ్రమ్ గన్నవరం. ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఇమ్రాన్ ఖాన్ సీమా ఫ్రమ్ విజయవాడ, కానీ రాంగ్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ గారు ఫ్రమ్ బెంగళూరు. రాంగ్ ఆన్సర్ అండి. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి.

గంటలమ్మ పాలెం మచిలీపట్నం మండలం కృష్ణా జిల్లా నుంచి మెసేజ్ పంపించారు. ఎవరంటే చండిక అండ్ వరలక్ష్మి వాసు ఆన్సర్ పంపించారు కరెక్ట్గా. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకిరాజు కరెక్ట్ ఆన్సర్. కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి రాంగ్ ఆన్సర్. ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. దేవసేన ఫ్రమ్ తిరుపతి, ఆహా నాకు లెక్కల అంకెలు అంటే భయం అమ్మ అంటున్నారు. ఓకే, నేను ఆన్సర్ చెప్తాను కాసేపట్లో. నెక్స్ట్ అశోక్ గారు ఫ్రమ్ గన్నవరం, ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఇమ్రాన్ ఖాన్ సీమా ఫ్రమ్ విజయవాడ, కానీ రాంగ్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ గారు ఫ్రమ్ బెంగళూరు, రాంగ్ ఆన్సర్ అండి. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి ఎన్ని, ఓకే ఆశా శ్రీనివాస్ గారు ఇప్పుడు పెట్టారు కరెక్ట్ ఆన్సర్. సో నేనైతే ఒక 6 పేజెస్ చింపేశాడని చెప్పాను, ఇప్పుడు మొత్తం ఆ బుక్లో ఎన్ని పేపర్స్ చింపినట్టు అన్నాను కదా. సో చాలా సింపుల్ ఆలోచిస్తే కనుక ఇక ఆన్సర్ రివీల్ చేసేయచ్చు. ఇక మెసేజెస్ ఇక్కడతో ఆగిపోయాయి కాబట్టి. సో ఒక అబ్బాయి ఆడుకుంటూ ఉన్నాడు ఒక బుక్తో, 7, 8 and 100, 101, 222, 223 పక్కపక్కనే ఉండే నెంబర్స్ అండి ఇవి. సో పక్కపక్కనే ఉండే ఈ నెంబర్స్ కనుక మీరు గమనిస్తే ఇవన్నీ మూడు పేపర్స్, 7, 8 అనేది ఒక పేపర్లో ఉంటుంది, ఒకవైపు 7 ఉంటుంది, ఒకవైపు 8, అలాగనే 100 ఒకవైపు, 101 ఒకవైపు ఇంకొక పేపర్, ఇంకా 222 ఒకవైపు, 223 ఒకవైపు, ఇది ఇంకా థర్డ్ పేపర్. సో మొత్తం ఎన్ని పేపర్స్ మిస్ అయ్యాయి ఆ బుక్లో అంటే ఓన్లీ 3 పేపర్స్ అదనమాట. 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్ పెట్టారు. ఇప్పుడు నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మొహమ్మద్ సైనుద్దీన్ గారు బిఫోర్ క్వశ్చన్కి 27 డేస్ అని పెట్టారు. కాజా నుండి టీవీ సుబ్బారావు గారు, శ్రీదేవి గారు కరెక్ట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి, ఓకే కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే దెన్. సో ఇవన్నమాట వచ్చిన మెసేజెస్ అయితే. ఇక థర్డ్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ఇక

సో ఇక థర్డ్ క్వశ్చన్ ఏమో ఏంటంటే, ఇప్పుడు ఒక చిన్న జీకే టైప్లో పురాణాలకు సంబంధించి అడిగేస్తాను. కురుక్షేత్ర యుద్ధం గురించి తెలుసు కాబట్టి అందరికీ, సో దీంట్లో మీకు ఏమన్నా ఐడియా ఉంటే నాకు ఆన్సర్ పంపించవచ్చు. కురుక్షేత్ర యుద్ధంలో 18 రోజుల పాటు యుద్ధం జరిగింది అని చదువుకున్నాం కదా, అయితే ఈ యుద్ధంలో ఫస్ట్ ఫస్ట్ ఫస్ట్ అసలు మరణించింది ఎవరు? సో కురుక్షేత్ర యుద్ధంలో ఫస్ట్ మరణించింది ఎవరు? ఆ వ్యక్తి పేరు తెలిస్తే నాకు వాట్సాప్ చేయండి మీ ఆన్సర్స్ని. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.33 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే సందరే సందడి ప్రోగ్రామ్ లో మనం ఉన్నాం. నేను మీ ఆర్జే తేజు. ఇక కురుక్షేత్ర యుద్ధంలో ఫస్ట్ మరణించింది ఎవరు? సో తెలిస్తే నాకు వాట్సాప్ చేయండి అన్నాను కదా మీ ఆన్సర్స్ ని. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు ఫ్రమ్ మచిలీపట్నం కరెక్ట్ ఆన్సర్ అండి. ఇక కేదర్ వీరేష్ గారు రాజోలి మండలం నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ గా. శాంతినగర్ నుంచి ఒకే ఒకడు. సో చనిపోయిన వాడి పేరు కాకుండా చంపిన వాడి పేరు పెట్టారు మీరు ఏకంగా. ఇక రమేష్ దొంతి గారు ఫ్రమ్ అనంతపూర్ ఆన్సర్ పంపించారు కానీ రాంగ్ అండి ఆన్సర్ అది. పెడన జోగనందర కాలనీ నుంచి అప్పలరాజు గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. శ్రీను గారు ఫ్రమ్ ఐరాల రాంగ్ ఆన్సర్. మాధవి ఆంజనేయులు భూధాన్ పోచంపల్లి నుంచి మెసేజ్ పంపించారు ఆన్సర్ కరెక్ట్గా. తర్వాత మైదకూర్ నుంచి జాఫర్ గారు కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మొహమ్మద్ జైనుద్దీన్ ప్రీవియస్ క్వశ్చన్కి పంపించారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ కాల శ్రీనివాసరావు గారు ఫ్రమ్ కోదాడ కరెక్ట్ ఆన్సర్. తర్వాత రాములకోట నుంచి దుబాయ్ భాషా ఫ్యామిలీ మెంబర్ ఫ్రమ్ మచిలీపట్నం కరెక్ట్ ఆన్సర్ అండి. ఇక కేదర్ వీరేష్ గారు రాజోలి మండలం నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్గా. శాంతినగర్ నుంచి ఒకే ఒకడు. సో చనిపోయిన వాడి పేరు కాకుండా చంపిన వాడి పేరు పెట్టారు మీరు ఏకంగా. ఇక రమేష్ దొంతి గారు ఫ్రమ్ అనంతపూర్ ఆన్సర్ పంపించారు కానీ రాంగ్ అండి ఆన్సర్ అది. పెడన జోగనందర కాలనీ నుంచి అప్పలరాజు గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. శ్రీను గారు ఫ్రమ్ ఐరాల రాంగ్ ఆన్సర్. మాధవి ఆంజనేయులు భూధాన్ పోచంపల్లి నుంచి మెసేజ్ పంపించారు.

ఆన్సర్ కరెక్ట్గా. తర్వాత మైదగూర్ నుంచి జాఫర్ గారు కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మొహమ్మద్ జైనుద్దీన్ గారు, స్నేహబాన జైనుద్దీన్ గారు ప్రీవియస్ క్వశ్చన్కి పంపించారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ కాళ శ్రీనివాసరావు గారు ఫ్రమ్ కోదాడ కరెక్ట్ ఆన్సర్. తర్వాత రాములకోట నుంచి దుబాయ్ బాషా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మెసేజ్ పంపించారు కరెక్ట్గా. కనకారావు గారు ఫ్రమ్ పెడన కరెక్ట్ ఆన్సర్. విజయవాడ నుంచి కరుణ గారు కరెక్ట్ ఫ్రమ్ పెడన కరెక్ట్ ఆన్సర్. మొహమ్మద్ ఇనాయతుల్లా గారు భవండిపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ గారు ఫ్రమ్ బెంగళూరు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఆత్మకూరు నుంచి ఆదిశేషు గారు కరెక్ట్ ఆన్సర్. కుసుమ గారు ఫ్రమ్ అంబటి నగర్ కరెక్ట్ ఆన్సర్. రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్. ఆర్ వెంకట సుబ్బయ్య గారు, లక్ష్మీదేవి గారు కందికాయపల్లి గ్రామం నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే, సగం ఆన్సరే పెట్టారు మీరు. ఎవరంటే గౌస్ గారు పెట్టారు అనంతపూర్ నుంచి. మీరు ఎవరైతే పెట్టారో ఆయనైతే కాదు. విజయలక్ష్మి గారు వాంబే కాలనీ విజయవాడ నుంచి మెసేజ్ పంపించారు ఆన్సర్. రేడియో వింటూ ఉంటామండి రోజు మేము, మా అమ్మగారు కూడా వైజాగ్లో ఉంటారు, రోజు వింటూ ఉంటాము అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆన్సర్ మాత్రం రాంగ్ అండి మీరు పెట్టింది. కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అక్కరపాక నుంచి రమా గారు, సుధాకర్ గారు కరెక్ట్ ఆన్సర్. సులోచన గారు ఫ్రమ్ కరీంనగర్ కరెక్ట్ ఆన్సర్ అండి. మాదుగుండు రాజేష్ అండ్ చరణ్ సరళ కరెక్ట్ ఆన్సర్ అండి. వ్యూవర్స్ కాలనీ నుంచి మెసేజ్ పంపించారు రాజోలి మండలం. అనంతపూర్ నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ అండి. బ్రహ్మయ్య గారు ఫ్రమ్ కర్నూల్ కరెక్ట్ ఆన్సర్. ఎఫ్ఎం సర్దార్ గారు కరెక్ట్ ఆన్సర్. ఎంఎస్ దుర్గారావు గారు కరెక్ట్ ఆన్సర్. నాగనాథ్ గుప్తా గారు ఫ్రమ్ నిజామాబాద్ కరెక్ట్ ఆన్సర్. వెల్లుల్ల జాప భూమేశ్వర్ అండ్ భూలక్ష్మి గారు ఫ్రమ్ వెల్లు

Rajkumar from Adarsh Nagar, Nizamabad. Correct answer. Eramali Sita Mahalakshmi. నెక్స్ట్ మెసేజ్ కరెక్ట్ ఆన్సర్ తో సత్యనారాయణ గారు విజయవాడ దేవీనగర్ నుంచి మెసేజ్ చేశారు. తర్వాత చంద్ర రాజేశ్వరరావు గారు రాజేశ్వరరావు నగర్ నుంచి దాసరిపాలెం నుంచి గుంటూరు రూరల్ నుంచి మెసేజ్ పంపించారు. అష్రఫ్ అండ్ జాన్బీ ఓకే ఆన్సర్ పంపించారు కానీ రాంగ్ ఆన్సర్ అండి. నున్న నుంచి శోభరాణి గారు రంగారావు సాగర్ వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కరెక్ట్ ఆన్సర్ పెట్టారు. అశోక్ గారు ఫ్రమ్ గన్నవరం కరెక్ట్ ఆన్సర్. కాజు నుండి టీవీ సుబ్బారావు గారు ఆన్సర్ పంపించారు కరెక్ట్ గా. తర్వాత శాంతినగర్ నుంచి ఒకే ఒకడు కరెక్ట్ ఆన్సర్. గడ్డం అంకయ్య గారు బందరపల్లి నెల్లూరు జిల్లా నుంచి రాంగ్ ఆన్సర్ అండి. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఏ మురహరి యశోద జానకిరాజు గారు రాంగ్ ఆన్సర్. ఓకే సారీ రైట్ ఆన్సర్. ఇక వేటపాలెం నుంచి రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు ఆన్సర్. తర్వాత బంగారాజు గారు ఫ్రమ్ ఆదోని రాంగ్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో గౌజ్ గారు అనంతపూర్ నుంచి మెసేజ్ పంపించారు. ఓకే దెన్ ఇవన్నమాట వచ్చిన మెసేజెస్ అయితే. సో ఇంతకీ మీకు తెలుసా మన రాష్ట్రంలో ఐ మీన్ మన దగ్గర ఒక పెద్ద పనస చెట్టు మీద ఒక ఊరి పేరు అయితే ఏర్పడిపోయింది. సో ఒక గ్రామం పేరు పనస చెట్టు పేరుతోనే గ్రామం పేరు కూడా స్టార్ట్ అయిపోయింది. సో ఇంతకీ అది ఏ ఊరు ఆ ఊరి పేరు తెలిస్తే నాకు వాట్సాప్ చేయండి. పనస చెట్టు పేరుతోనే ఉన్న ఊరి పేరు అనమాట అది ఒక గ్రామం. అది ఒక గిరిజన గ్రామం అని కూడా చెప్పచ్చు. సో పనస చెట్టు బాగా ఫేమస్ అనమాట ఆ గ్రామంలో అప్పట్లో పూర్వకాలంలో. సో దాన్ని ఆనుకొని గిరిజనులు ఇల్లులు నిర్మించుకునేవారు. సో అయితే ఆ చెట్టు పడిపోయినా సరే ఆ చెట్టు పేరు మీదే ఊరు పేరుగా మారిపోయింది. మరి ఆ గ్రామం ఏది ఎక్కడుంది ఆ గ్రామం పేరేంటి అండ్ ఎక్కడుందో తెలిస్తే నాకు వాట్సాప్ చేయొచ్చు మీ ఆన్సర్స్ని. ఓకేనా. సో వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: Shakti FM 101.3.
1: విటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. 3:35 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. సందర్శన ఈ ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా, ఇందాక కలుసుకోవాలనే సినిమా నుంచి సాంగ్ అయితే వినేశారు. ఇక పూర్వకాలంలో గ్రామాలు

0: भारती FM 101.3
1: విత్ భారతి ఎఫ్ఎం 101.3 3:35 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే సందడేస్ నటి ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. ఇందాక కలుసుకోవాలని సినిమా నుంచి సాంగ్ అయితే వినేశారు. ఇక పూర్వకాలంలో గ్రామాలు ఎలా ఉండేవంటే ఆ గ్రామంలో ఏది ఫేమస్ అయితే ఆ పేరుతోనే గ్రామం పేరు మొదలవడం ఇలాంటివి జరుగుతూ ఉండేవి. అయితే ఆ పూర్వకాలంలో పనస చెట్టు ఎక్కువగా అంటే పనస చెట్టు ఉండడం వలన దానికి ఆనుకుని గిరిజనులు ఇల్లులు నిర్మించుకోవడం వలన ఆ చెట్టు ఉన్నా లేకపోయినా సరే ఆ చెట్టు పేరునే ఊరు పేరుగా మార్చుకోవడం జరిగింది. సో ఆ ఊరి పేరు ఏంటి అండ్ అది ఎక్కడ ఉంది? సో ఆన్సర్ కమిలి సింగు అని చెప్తున్నారు. కమిలి సింగు ఏంటి అర్థం కాల. జిల్లా అయితే కరెక్ట్గానే పెట్టారు ఆశా శ్రీనివాస్ గారు ఫ్రమ్ బెంగళూర్, కానీ ఆన్సర్ ఏంటో ఉంది అది కాదు. అనంతపూర్ నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. తర్వాత హాయ్ తేజు గారు అంటూ మురళి గారు మెసేజ్ పంపించారు. ఫ్రమ్ భూలక్ష్మి గారు ఫ్రమ్ వెల్లుల్లా కరెక్ట్ ఆన్సర్ అండి. కమదం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. శ్రీకాకుళం జిల్లా ఓకే. బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి మెసేజ్ పంపించారు. ఓకే ఆన్సర్ అయితే ఊరు పేరు పంపించారు బిజులి వెంకటేష్ అండ్ శ్యామల. తర్వాత రాంగ్ ఆన్సర్ ఊరి పేరు అయితే మాత్రం జిల్లా కరెక్టే. ఎర్రమల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి మెసేజ్ పంపించారు. నెక్స్ట్ గుంటూరు జిల్లా దాసిరిపాలెం నుంచి శివదాసు రెడ్డి తిరుపతమ్మ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పనస పండు అంటున్నారా? కాదండి. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్. తర్వాత చింతలపల్లి మండలం పంచాయతీ మారుమూల గిరిజన గూడెం ఇది అని చెప్తూ రామలకోట నుంచి దుబాయ్ భాషా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మెసేజ్ పంపించారు, కానీ ఊరి పేరు కరెక్ట్గా పెట్టలేదు మీరు. తర్వాత ఆత్మకూరు నుంచి ఆదిశేషు గారు కరెక్ట్ ఆన్సర్. తర్వాత ఆర్ లక్ష్మీదేవి గారు ఆర్ వెంకట సుబ్బయ్య కందికాయపల్లి గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్.

చింతలపల్లి మండలం పంచాయతీ మారుమూల గిరిజన గూడెం ఇది అని చెప్తూ, రామలకోట నుంచి దుబాయ్ భాషా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మెసేజ్ పంపించారు, కానీ ఊరి పేరు కరెక్ట్గా పెట్టలేదు మీరు. తర్వాత ఆత్మకూర్ నుంచి ఆదిశేషు గారు కరెక్ట్ ఆన్సర్. తర్వాత ఆర్ లక్ష్మీదేవి గారు, ఆర్ వెంకట సుబ్బయ్య కందికాయపల్లి గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య గారు ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. సులోచన గారు ఫ్రమ్ కరీంనగర్ కరెక్ట్ ఆన్సర్. కుసుమ గారు ఫ్రమ్ కరీంనగర్ కరెక్ట్ ఆన్సర్. అన్సారీ గారు సుమాని పెడన నుంచి పంపించారు, కానీ ఆన్సర్ రాంగ్ అండి. తర్వాత అనంతపూర్ హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి రమేష్ గారు కరెక్ట్ ఆన్సర్. నంద్యాల నుంచి ఇస్మాయిల్ గారు సగం కరెక్ట్ ఆన్సర్ పెట్టారు. ఎం మురహరి యశోద జానకిరాజు గారు కరెక్ట్ ఆన్సర్. బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్. కానూరు నుంచి తాతారావు గారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. ఆశా శ్రీనివాస్ గారు ఫ్రమ్ బెంగళూరు కరెక్ట్ ఆన్సర్. సుందరి గారు ఫ్రమ్ పెనమలూరు రాంగ్ ఆన్సర్. సుబ్బరామయ్య గారు తిరుపతి నుంచి మెసేజ్ పంపించారు, కానీ రాంగ్ ఆన్సర్ అండి. రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు రాంగ్ ఆన్సర్. తులిమిల్లి రవి గారు సూరంపల్లి గ్రామం గన్నవరం నుంచి మెసేజ్ పంపించారు, పలాస అంటున్నారా? కాదండి, అందరూ పలాస అంటున్నారు కానీ కాదు. రాణినగర్ అనంతపూర్ జిల్లా నుంచి మెసేజ్ పంపిస్తున్నారు రాజశేఖర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. కాదండి, రాంగ్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో పాలెం పోలే గారు ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి మెసేజ్ పంపించారు. తర్వాత చిలుక నారాయణ అనసూయ యమున జానకంపేట నిజామాబాద్ నుంచి, డిస్టిక్ కరెక్టే కానీ విలేజ్ పేరు అయితే రాంగ్, నుంచి రాజేశ్వరి రామ్చరణ్ హేమ కాకినాడ జిల్లాలో ఉందండి అంటున్నారా? కాదు. గడ్డం వంకయ్య గారు బందరపల్లి నెల్లూరు జిల్లా నుంచి పంపిస్తున్నారు, పలాస అంటున్నారు. కాదండి, సో మన రాష్ట్రంలోనే ఉన్న ఒక చిన్న గ్రామం అనమాట. సో దాని ఆన్సర్ ఏంటి ఇంతకి అంటే పనసగూడ. సో పూర్వకాలంలో ఈ పనసగూడ అనే గ్రామంలో పెద్ద పనస చెట్టు ఉండేదంట. సో దానికి ఆనుకొని గిరిజనులు ఇళ్ళు నిర్మించుకున్నారు. అయితే ఆ చెట్టు పడిపోయినా సరే ఆ చెట్టు పేరునే ఊరు పేరుగా మార్చుకుని పనసగూడ గ్రామంగా మార్చుకున్నారు. సో ఇంతగా అది ఎక్కడపేట మండలం, శ్రీకాకుళం జిల్లా. రమేష్ దొంతి గారు ఫ్రమ్ అనంతపూర్ పనసపాడు అంటున్నారు. సో చాలా వరకు పనసపాడు పలాస ఇలా పెట్టారు, అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ పనసగూడ కరెక్ట్గానే గెస్ట్ చేసేసారు. సో పనసగూడ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్.

సో మహేష్ బాబు గారు నటించిన వన్ నేనొక్కడనే ఫిలిం ఉంది కదా, సో మహేష్ బాబు గారు నటించిన నేనొక్కడనే ఫిలిం, ఆ సినిమాలో ఆయన ప్రొఫెషన్ ఏంటి, ఏం చేస్తుంటారు సినిమాలో ఆయన? సో మహేష్ బాబు గారి ప్రొఫెషన్ నేనొక్కడనే సినిమాలో ఏంటి తెలిస్తే ఆన్సర్స్ పంపించవచ్చు. ఎలా తెలుసు కదా, 8662438114 నెంబర్కి. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

ఓకే దెన్. సో ఇక టైం ఎగ్జాక్ట్లీ 3:42 అయిపోయింది కదా. ఇక ఫిలిం రిలేటెడ్ ఒక క్వశ్చన్ అయితే మిమ్మల్ని అడిగేస్తాను, చాలా ఈజీ అనమాట. సో మహేష్ బాబు గారు నటించిన వన్ నేనొక్కడనే ఫిలిం ఉంది కదా, సో మహేష్ బాబు గారు నటించిన నేనొక్కడనే ఫిలిం, ఆ సినిమాలో ఆయన ప్రొఫెషన్ ఏంటి, ఏం చేస్తుంటారు సినిమాలో ఆయన? సో మహేష్ బాబు గారి ప్రొఫెషన్ నేనొక్కడనే సినిమాలో ఏంటి, తెలిస్తే ఆన్సర్స్ పంపించవచ్చు. ఎలా తెలుసు కదా, 8662438 14 నెంబర్కి. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం.

ఎస్ విన్నారు అండ్ వింటూనే చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ ఇక 3:47 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. మరి నేను అడిగిన క్వశ్చన్, మహేష్ బాబు గారు నటించిన నేనొక్కడనే ఫిలింలో ఆయన ప్రొఫెషన్ ఏంటి అనేది మాత్రం నేను అడిగాను కదా. సో చాలా మంది నాకు మెసేజ్లు చేసేసారు. మొత్తానికి రమేష్ దొంతి గారు ఫ్రమ్ అనంతపూర్ స్టిల్ టైపింగ్ అని వస్తుంది. ఓకే సరే, క్యాదర్ వీరేష్ గారు రాజులి మండలి నుంచి కరెక్ట్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒకడు, ఆయన ప్రొఫెషన్ అడిగాను, ఆయనకున్న ప్రాబ్లం ఏంటి, హెల్త్ ఇష్యూ ఏంటి అని అడగల. ఇక కాళ్ళ శ్రీనివాసరావు గారు ఫ్రమ్ కోదాడ కరెక్ట్ ఆన్సర్. ఇక కనకరావు గారు ఫ్రమ్ పెడన కరెక్ట్ ఆన్సర్. ఎఫ్ఎంఎస్ సర్దార్ గారు ప్రీవియస్ క్వశ్చన్కి పనసపండు అని పెట్టారు. పెడన జోగులేంద్ర కాలనీ నుంచి అప్పల రాజు గారు కరెక్ట్ ఆన్సర్. దిస్ ఇస్ శ్రావణి ఫ్రమ్ భద్రి రాజుపాలెం అంటూ కరెక్ట్ ఆన్సర్ పెట్టారు. చండ్ర రాజేశ్వరరావు నగర్ నుంచి రాజేశ్వరి, రామ్ చరణ్ అండ్ హేమ కరెక్ట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు ఫ్రమ్ మచిలీపట్నం కరెక్ట్ ఆన్సర్. తర్వాత ఆత్మకూరు నుంచి ఆదిశేషు గారు కరెక్ట్ ఆన్సర్. సులోచన గారు ఫ్రమ్ కరీంనగర్ కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకిరాజు గారు కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి రమేష్ గారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ రాజౌలి మండలం వీవర్స్ కాలనీ నుంచి మాదుగుండు రాజేష్ అండ్ చరణ్ అండ్ సరళ కరెక్ట్ ఆన్సర్. మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. కానూరు నుంచి తాతారావు గారు కరెక్ట్ ఆన్సర్ అండి. బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు రామానగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ గారు, స్నేహమాన జైనుద్దీన్ గారు ప్రీవియస్ క్వశ్చన్కి పనసగూడ అంటూ కరెక్ట్ ఆన్సర్ పెట్టారు. చిలుక నారాయణ గారు, అనసూయ, జామర్, దేవసేన గారు ఫ్రమ్ తిరుపతి కరెక్ట్ ఆన్సర్. కుసుమ గారు ఫ్రమ్ అంబటి నగర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ భాస్కర్ గారు ఫ్రమ్ పెడన కరెక్ట్ ఆన్సర్. చంద్ర రాజేశ్వరరావు నగర్ నుంచి, దాసరిపాలెం నుంచి సయ్యద్ అష్రఫ్ అండ్ ఫ్యామిలీ కరెక్ట్ ఆన్సర్. రమా గారు ఫ్రమ్ కంగిపాడు కరెక్ట్ ఆన్సర్ అండి. మాధవి గారు, ఆంజనేయులు గారు భూదాన్ పోజంపల్లి నుంచి ఆన్సర్ పెట్టారు కానీ రాంగ్ ఆన్సర్. సుబ్రమణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి మెసేజ్ పంపించారు. కరెక్ట్ లక్ష్మీరెడ్డి గారు భీమునిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ అండ్ సామల కరెక్ట్ ఆన్సర్ అండి. బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్. మలాంబి గారు కర్నూలు నుంచి హీరో పేరు చెప్తున్నారు, కరెక్ట్గానే పెట్టారు పేరు అయితే, కానీ ఆయన ప్రొఫెషన్ ఏంటో పెట్ల. ఆర్ వెంకట సుబ్బయ్య గారు, ఆర్ లక్ష్మీదేవి గారు కందికాపల్లి గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ పాలెం పోలయ్య గారు ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. మ్యూజిషియన్ అదే ఫేమస్ స్టార్, రాక్ స్టార్, లైవ్ పర్ఫార్మర్ అంటూ ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒకడు కరెక్ట్ ఆన్సర్. జాప భూమేశ్వర్ అండ్ భూలక్ష్మి ఫ్రమ్ వెల్లుల్లా కరెక్ట్ ఆన్సర్. చిన్నమ్మాయి మిర్యాలగూడ నుంచి మెసేజ్ పంపించారు, తేజు ఎలా ఉన్నారు అంటూ. ఎస్, ఐఎమ్ ఫైన్ అండి, థ్యాంక్ యూ అండ్ కరెక్ట్ ఆన్సర్ పెట్టారు మీరు. రాజేష్ రెడ్డి గారు ఆదోని మండలం నుంచి కరెక్ట్ ఆన్సర్. ముసాపేట మహబూబ్ నగర్ నుంచి ఎం నరేష్ అండ్ మెర్సీ విజయ, రోజా, శిరీష, లక్ష్మీ నరసింహ, యాదవ్జీ, సక్కుబాయి మెసేజ్ పంపించారు ఇక కరెక్ట్గా. తర్వాత విజయలక్ష్మి గారు విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. గడ్డం అంకాయ్ గారు బందరపల్లి నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్గా. కాదు, కబడ్డీయా, కబడ్డీ అంటున్నారు ఏంటి మీరు, కాదండి. సో ఆన్సర్స్ అయితే ఇవన్నమాట వచ్చిన వాళ్ళు, చాలా మోస్ట్లీ ఆన్సర్స్ కరెక్ట్గానే పెట్టారు. సో మహేష్ బాబు గారు ప్రొఫెషన్ నేనొక్కడనే సినిమాలో రాక్ స్టార్. సో మైక్ పట్టుకొని చక్కగా స్టేజ్ మీద పాటలు పాడుతూ గిటార్ వాయిస్తూ సో అలా రాక్ స్టార్ క్యారెక్టర్ ప్లే చేశారనమాట. హూ ఆర్ యూ అనే సాంగ్ మీ అందరి కోసం ఇప్పుడు నేనైతే ప్లే చేస్తున్నాను అదే ఫిల్మ్ నుంచి. సో ఇదండి ఇవాళ మన సందడే సందడి. సో హోప్ యూ లైక్ దిట్, లైక్ ద షో. ఇక నెక్స్ట్ కాసేపట్లో అయితే న్యూస్ హెడ్లైన్స్ కూడా వస్తాయి 4:00. తర్వాత వివిధాలో మళ్ళీ కలుసుకుందాం. వింటూ స్టేట్ యూన్ టూ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. దిస్ ఈజ్ యువర్ ఆర్జే తేజు.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్కు స్వాగతం, నేను మణిశ్రీ. రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ది, వికేంద్రీకరణను సమన్వయంతో ముందుకు తీసుకువెళుతున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ముఖ్యమంత్రి ఈరోజు శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. ప్రముఖ తెలుగు కవి కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి జయంతి ఈరోజు. 1912 ఆగస్టు 4 గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం కొమ్మూరు గ్రామంలో జన్మించిన జంధ్యాల పాపయ్య శాస్త్రి 20వ శతాబ్దంలో తెలుగు సాహిత్య ప్రపంచంలో విశిష్ట స్థానాన్ని సంపాదించారు. ఖరీఫ్ 2026 పంట కాలానికి సంబంధించి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద అన్ని ఖరీఫ్ పంటలకు బియ్యం చెల్లింపు గడువును 15వ తేదీ వరకు పొడిగించినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. రాజధాని అమరావతిలో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ భవనాలను రాష్ట్ర మంత్రులు పి నారాయణ అనగాని సత్యప్రసాద్ ఎస్ సవిత ఈరోజు పరిశీలించారు. ఇందులో భాగంగా ఐకానిక్ టవర్స్, ప్రజాప్రతినిధుల నివాస సముదాయాలను సందర్శించిన మంత్రులు నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు. ఏలూరు జిల్లా నుజివీడు నియోజకవర్గంలోని చాట్రాయి మండలం చనుబండ గ్రామంలో పలు అభివృద్ది కార్యక్రమాలను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలసు పార్థసారథితో కలిసి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా 1,93 లక్షల వ్యయంతో నిర్మించనున్న నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి మంత్రులు శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో ప్రజల భద్రత ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యత అని హోంమంత్రి వంగల్పూడి అంత అన్నారు. సాంకేతికత, సమర్థవంతమైన పోలీసింగ్, నిరంతర పర్యవేక్షణతో ఆంధ్రప్రదేశ్లో నేరాల నియంత్రణలో కొత్త ప్రమాణాలు నెలకొల్పుతున్నామని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఈరోజు తెలిపారు. ఏలూరు జిల్లా నూజివీడులో సేకరణను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు మంజూరైన నూతన చెత్త సేకరణ రవాణా వాహనాలను గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలసు పార్థసారథి ప్రారంభించారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో 28వ తేదీన ఉద్యోగ మేళాను నిర్వహించనున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లాలో విద్యుత్ ప్రమాదాల నివారణపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు అవగాహన ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రంలో డిగ్రీ ప్రవేశాల కోసం ఆన్లైన్ కౌన్సిలింగ్ షెడ్యూల్ను రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ విడుదల చేసింది. షెడ్యూల్ ప్రకారం రేపటి నుంచి 11వ తేదీ వరకు విద్యార్థులు ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి. అనంతరం 20వ తేదీ వరకు ధృవపత్రాల పరిశీలన కొనసాగుతుంది. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 5 గంటలకు వింటారు.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: भारती FM 101.3
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఇక టైం ఎగ్జాక్ట్లీ 4 గంటలు దాటి 3 నిమిషాలు అయిపోయింది కదా. మరి వివిధాలోకి వచ్చేస్తాం. వివిధాలో ఈరోజు లిరిసిస్ట్ స్పెషల్ అనమాట. సో గేయ రచయితలు, ఏ సాంగ్స్ విందాం, ఎవరి సాంగ్స్ మనం వినబోతున్నామో తెలుసా? వెన్నెల కంటి గారు. సో వెన్నెల కంటి గారు రచించిన మంచి మంచి తెలుగు పాటల్ని మీ అందరి కోసం వినిపించడానికి రెడీగా ఉన్నాను. ఫస్ట్ అయితే మరి ఆవార మూవీ నుంచి సాంగ్ అయితే వచ్చేస్తుంది. తర్వాత మనందరికీ ఒకప్పుడు గజనీ ఫిలింలో చిన్నప్పుడు బాగా ఎక్కువగా విన్న పాట హృదయం ఎక్కడున్నది. సో ఇది కూడా హరీష్ జయరాజ్ మ్యూజిక్ కంపోజిషన్లో వెన్నెల కంటి గారే రచించారనమాట ఈ సాంగ్ని. సూపర్ కదా. సో చిన్నప్పుడు అందరి ఫేవరెట్ సాంగ్. ఇక గుణ ఎవర్గ్రీన్ ఫిలిం సాంగ్ అసలు నిజంగా ఇది కమ్మని ఈ ప్రేమ లేఖలే. ఎస్పి బాలుగారు, శైలజ గారు పాడిన ఈ పాట కూడా రచించింది వెన్నెల కంటి గారు. మరి ఇలా పాటలన్నీ కూడా వెన్నెల కంటి గారి రచనలో వచ్చినవి మీకోసం ప్లే చేస్తూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉండండి. వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి వివిధ భారతి FM 101.3. దిస్ ఇస్ యువర్ RJ తేజు.

0: వాటర్ని ఎక్కువగా హీట్ చేసి మళ్లీ అందులో చల్లటి నీళ్లను కలిపి ఆ నీళ్లు ఎక్కువైపోయినాయి అని పారవోస్తూ ఉంటారు. ఇలా చేయడం కన్నా అవసరమైనంత వరకు మాత్రమే హీట్ చేసుకుని యూజ్ చేయడం వల్ల వాటర్ తో పాటు ఎనర్జీని కూడా సేవ్ చేయొచ్చు.
1: ఇంట్లో ఉన్న నీటి పైపుల నుండి నీరు లీక్ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి.
2: త్రాగడానికి నీరు తీసుకునేటప్పుడు ఎక్కువగా తీసుకుని వేస్ట్ చేయకుండా మనకు ఎంత అవసరమో అంతవరకు తీసుకుందాం. ఒకవేళ నీరు మిగిలితే వాటిని పారబోయకుండా మొక్కలకు ఉపయోగిద్దాం.
3: షవబాత్ టబ్బాత్లను వీలైనంత వరకు అవాయిడ్ చేయండి.
4: నీరు ఎక్కడైనా వృధాగా పోతున్నప్పుడు చూసి వదిలి వెళ్ళిపోకుండా మనవంతు ప్రయత్నంగా నీటి వృధాని ఆపుదాం.
0: నీరే జీవితం, దాని పరిరక్షణే భవిష్యత్తు.
5: రాయి.
6: ఏం రాయాలి?
5: లెటర్.
6: ఎవరికి?
5: నీకు.
6: నాకా?
5: నాకు రాయడం రాదు, ఈ మధ్యన సంతకం పెట్టడం నేర్చుకున్నా.
6: నాకు నువ్వు రాసే ఉత్తరం నేను రాసి?
5: నాకు చదివి వినిపించి తర్వాత నువ్వు చదువుకో.
6: ఐ లైక్ ఇట్. చెప్పు.
5: నా ప్రియ, ప్రేమతో నీకు.
6: నీకు
5: నే
6: రాసే.
5: నేను రాసే
6: ఉత్తరం.
5: ఉత్తరం లెటర్ చె లెక్క కాదు, ఉత్తరమే రా. చదువు.
7: కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే.
5: పాటలు మార్చి రాసేవా? అప్పుడు నేను కూడా మారుస్తా. మొదట నా ప్రియ అన్నాను కదా, అక్కడ ప్రియతమా అని మార్చుకో. ప్రియతమా, నీ ఇంట్లో క్షేమమా? నేను ఇక్కడ క్షేమం.
7: ప్రియతమా, నీ వచట కుశలమా? నీ నిజట కుశలమే.
5: ఓహో, నేను ఊహించుకుంటే కవిత మనసులో వరదలా పొంగుతుంది, కానీ అదంతా రాయాలని కూర్చుంటే అక్షరాలే మాటలే.
7: ఊహలన్నీ పాటలే కనుల తోటలో.
5: అదే
7: తొలి కలల కవితలే మాట మాటలో.
5: అదే ఆహా, బ్రహ్మాండం. కవిత కవిత పాడు.

0: నాకు తగిలిన గాయం అదే చల్లగా మానిపోతుంది. అదేమిటో నాకు తెలియదు, ఏం మాయో తెలియదు, నాకేమీ కాదు అసలు. ఇది కూడా రాసుకో, అక్కడక్కడ పువ్వు నవ్వు ప్రేమ అలాంటివి వేసుకోవాలి. ఇంకా చూడు, నాకు ఏ గాయమైనప్పటికీ ఒళ్ళు తట్టుకుంటుంది, నీ ఒళ్ళు తట్టుకుంటుందా? తట్టుకోదు. మాదేవి దేవి ఉమాదేవి
1: అది కూడా రాయాలి.
0: అది ప్రేమ. నా ప్రేమ ఎలా చెప్పాలో తెలియక ఇదవుతుంటే ఏడుపు వస్తుంది. కానీ నేనేడ్చి నా శోకం నిన్ను కూడా బాధపడుతున్నా అనుకున్నప్పుడు వచ్చే కన్నీరు కూడా ఆగుతుంది. మనుషులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు. అగ్నిలాగా స్వచ్ఛమైనది.

0: भारती FM 101.3
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఇక వివిధ ప్రోగ్రామ్ లో లిరిసిస్ట్ వెన్నెల గంటి గారి పాటలు అయితే విని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు కదా. ఇక రాక్షసుడు సినిమా నుంచి సాంగ్ విన్నాం. ఇప్పుడైతే మనము వెన్నెల గంటి గారి రచనలో హరీష్ రాఘవేంద్ర గారు పాడిన పాట. సో ఇక నెక్స్ట్ సాంగ్ అయితే మీ అందరి కోసం వచ్చేస్తుంది కాకి ఫిలిం నుంచి అనమాట. కాకి ఫిలిం నుంచి జిబ్రన్ మ్యూజిక్ కంపోజిషన్ లో రంజిత్ పాడిన పాట వెన్నెల గంటి గారి రచన. సో ఈ పాట తర్వాత సీను వెంకటేష్ గారు నటించిన సీను ఫిలిం నుంచి కూడా అల్లవ్ నేరేడు కలదన్న సాంగ్ వచ్చైతే వచ్చేస్తుంది. సో వింటూ స్టే ట్యూన్ టు ఈ బ్యూటిఫుల్ సాంగ్స్ అన్ని ఎంజాయ్ చేస్తూ ఉండండి వివిధ భారతి FM 101.3 మెగాహెర్ట్స్ పై.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: అబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చెయ్యాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: టెక్నాలజీల మేళవింపు.
1: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
0: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోత రాజు ఊగినట్టు,
1: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

ఎస్ బ్యూటిఫుల్ సాంగ్స్ అన్ని వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. వివిధ భారతి ఎఫ్ఎం 101.3 445 అవుతుంది క్లాక్ లో టైం ఎగ్జాక్ట్లీ. ఇక వివిధాలో మనమైతే లిరిసిస్ట్ వెన్నెల కంటి గారి పాటలు అయితే మేము వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం కదా. మరి నెక్స్ట్ సాంగ్ మీ అందరి కోసం ఏజెంట్ భైరవ మూవీ నుంచి ప్లే చేస్తున్నాను. వెన్నెల కంటి గారు రచించగా సంతోష్ నారాయణ్ మ్యూజిక్ కంపోజిషన్ లో దినకర్ పాడిన పాట. సో విజయ్ గారు అలాగే కీర్తి సురేష్ గారు కలిసి నటించిన ఏజెంట్ భైరవ నుంచి మరి ఈ రోజు వివిధాలో లాస్ట్ సాంగ్. ఇక తర్వాత ఎగ్జాక్ట్లీ 4:50 మనమైతే వెన్నెల స్పాన్సర్ ప్రోగ్రామ్ అయితే వినేస్తాం. సో స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు.

అలుపు మరియు బడలిక. నిద్రలో ఆటంకాలు, ఆహారం లేదా రోజువారీ చర్యలలో మార్పులు, అనారోగ్యం అధిక శ్రమ కారణంగా అలసట సంభవిస్తూ ఉంటుంది. అండ్ సాధారణంగా అది విశ్రాంతితో మెరుగుపడుతుంది. దీర్ఘకాలిక తీవ్రమైన అలసట ఒక ఖచ్చితమైన కారణం లేకుండా సంభవిస్తుంది. 6 నెలల కంటే ఎక్కువగా కొనసాగుతుంది. మానసిక కలత కూడా తరచుగా అలసట లేదా దీర్ఘకాలిక అలసట వ్యాధితో ముడిపడి ఉంటుంది. దాని ప్రధాన సంబంధిత సంకేతాలు, లక్షణాలు ఏమిటి, ఇప్పుడు మనం వెన్నెల ప్రోగ్రామ్ లో మీ ఆర్జే చేతంతో తెలుసుకుందాం. అలసట, క్రానిక్ ఫెటిక్ సిండ్రోమ్ అంటారు. దీర్ఘకాలిక అలసట వ్యాధి లేదా మయాల్జిక్ ఎన్సెఫలోమైలైటిస్, ఇదొక ముఖ్యమైన లక్షణం. వీటికి కలిగి ఉంటాయి అవేంటంటే, అలసట సంభవించడానికి ముందు చేయగలిగిన రోజువారీ కార్యకలాపాలను చేపట్టే సామర్థ్యంలో గణనీయమైన తగ్గుదల. మయాల్జిక్ ఎన్సెఫలోమయోలైటిస్ సంభవించడానికి ముందు చేసిన సాధారణ రోజువారీ కార్యకలాపాలు, తర్వాత తీవ్ర నీరసం, అలసట, విశ్రాంతి, నిద్ర తర్వాత కూడా అలసటకు ఉపశమనం లేకపోవడం, మానసిక శారీరక శ్రమ, తర్వాత కొన్ని రోజుల పాటు ఉండే అలసట. ఇతర లక్షణాలు ఏమిటంటే, జ్ఞాపక శక్తి, ఆలోచన శక్తి సమస్యలు, ఏకాగ్రత పెట్టడంలో కష్టం, భావోద్వేగ సున్నితత్వం పెరగడం, అంటే ఎమోషనల్ గా అవుతారు, యాంగ్జైటీ పెరుగుతుంది, పానిక్ అటాక్స్ తొందరగా వస్తాయి, మీ స్లీప్ ప్యాటర్న్ డిస్టర్బ్ అవుతుంది, అంటే నిద్ర క్రమాలు తారుమారు కావడం, అధిక నిద్ర, నిద్ర లేకపోవడం, నిద్రలో కలతలు, తలనొప్పి, మైకం, అస్పష్టమైన దృష్టి, అంటే కంటి చూపు కూడా సరిగ్గా కనపడదు, కండరాలు మరియు కీళ్ళ నొప్పులు, శక్తి లేకపోవడం, జీర్ణక్రియలో సమస్యలు, ఫ్లూ వంటి లక్షణాలు, లింఫ్ నోడ్స్ లో నొప్పులు, అవి సున్నితంగా ఉండొచ్చు, సెన్సిటివ్ అయిపోతాయి. అలసటకు వివిధ కారణాలు ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్, రక్తహీనత, ఎనిమిక్ గా ఉండడం, దీర్ఘకాలిక నొప్పి, గర్భం, అంటువ్యాధులు, శస్త్రచికిత్స, థైరాయిడ్ సమస్యలు, క్షయవ్యాధి వంటి ఆరోగ్య సమస్యలు, అనారోగ్యం, క్యాన్సర్, నిరాశ, డిప్రెషన్ కూడా కారణాలు అవ్వచ్చు ఈ ఫెటిక్ కి. మానసిక ఒత్తిడి, నిరాశ, ఆందోళన, ఆహార అలవాట్లు, నిద్ర క్రమాలు వంటి రోజువారీ దినచర్యల్లో ఆటంకాలు. అలసట యొక్క వివిధ కారణాలు తెలుసుకునేందుకు వైద్యులు వివిధ ప్రయోగాలు, పరీక్షలు, ఇతర పరిశోధనలు నిర్వహిస్తున్నారు. ఏ విధమైన ఖచ్చితమైన కారణం లేకుండానే అలసట ఉంటే దాని నిర్ధారణకు మునుపటి ఆరోగ్య చరిత్ర, శారీరక పరీక్ష ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. మెడికల్ హిస్టరీకి సంబంధించి లక్షణాల యొక్క ప్రారంభం, వ్యవధి, రోజువారీ దినచర్య, ప్రేరేపకాలు అంటే ట్రిగర్స్, మునుపటి వ్యాధులు అంటే ఇంతకుముందు ఏం వ్యాధులు ఉన్నాయి వాటి గురించి, మీ డిజీజ్ హిస్టరీ, సర్జరీస్ అయ్యాయా, ఇవన్నీ తెలుసుకుంటారు. ఫిజికల్ ఫిట్నెస్ కి కొన్ని ఎక్సర్సైజెస్ అలాంటివి చెప్తారు, ఆ టెస్ట్ కూడా చేస్తారు. లింఫ్ నోడ్స్ పరీక్ష, పాదం వాపు ఇలాంటివి కూడా చూస్తారు. హృదయ స్పందనలు, శ్వాసలో అసాధారణత తనిఖీ కోసం ఛాతి పరీక్ష, నాడీ వ్యవస్థ, థైరాయిడ్ గ్రంథి యొక్క పరీక్ష, పరిశోధనలు, ప్రయోగశాల పరీక్షలు వీటిని కలిగి ఉంటాయి. బ్లడ్ టెస్ట్ కూడా, అంటే కంప్లీట్ బ్లడ్ టెస్ట్, దాంట్లో అంతా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎరిథ్రోసైట్ సెడిమెంటేషన్ రేట్ ఎంత, ఇవన్నీ కూడా తెలుసుకుంటారు, ఈసీజీ చేస్తారు. అలసటకు బాధ్యత వహించే కారణానికి చికిత్స ఇస్తారు. క్యాన్సర్, ఇన్ఫెక్షన్, డిప్రెషన్, థైరాయిడ్ సమస్యలు మొదలైన వాటికి వీటి ద్వారా లక్షణాల యొక్క నిర్వహణ, అంటే తగినంత క్రమమైన ఎక్సర్సైజ్, చిన్న చిన్న అంకాలుగా పనిని విభజించడం, పని చేసేటప్పుడు తరచూ విరామాలు తీసుకోవడం, ఒక సమయంలో చిన్న చిన్న పనులు చేపట్టడం, ధ్యానం, యోగా, మీరు చూసారు కదండీ యోగా అండ్ మెడిటేషన్ ఇస్ సో వెరీ హెల్ప్ఫుల్, తగినంత రిలాక్సేషన్ అండ్ స్లీప్. కొంతమందికి ఏ అనారోగ్యం లేకపోయినా నీరసం, నిస్సత్తువ ముంచుకొస్తాయి. ఉదయం లేచినప్పటి నుంచి డల్ గా పనిచేస్తూ ఉంటారు, చిన్న పని చేయడానికి అలసిపోతూ ఉంటారు, తరచుగా అలసట, బద్ధకం, ఏ పనిపైనా దృష్టి లేకపోవడం వంటి సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. రాత్రంతా ప్రశాంతంగా నిద్రపోయినా కూడా అలసత్వం ఆవరిస్తూ ఉంటుంది. కొంతమంది నీరసాన్ని తట్టుకోలేక డాక్టర్ దగ్గరికి కూడా వెళ్తారు. చాలా మంది పేషెంట్స్ చక్కగా తింటున్నాం, బీపీ, షుగర్ లేదు, కానీ ఇలా నీరసంగా ఉంటుందని డాక్టర్స్ కి కంప్లైంట్ చేస్తూ ఉంటారు. అసలు ఈ నీరసం వెనుక కారణం ఏమిటి? అనారోగ్యం లేకపోయినా శరీరం నిస్సత్తువ ఎందుకు ఎక్కువగా ఉంటుంది? మన శరీరంలో విటమిన్ డి లోపించినా ఎప్పుడు నీరసంగా అనిపిస్తుంది. విటమిన్ డి లోపం వల్ల ఎముకలు, కండరాలు పటుత్వం తగ్గి నీరసంగా ఉంటుంది. విటమిన్ డి లోపాన్ని నిర్ధారించడానికి కొన్ని టెస్టులు చేయాలి. దాన్ని నివారించడానికి రోజు ఉదయం పూట ఎండలో కొంతసేపు ఉండండి. మీ డైట్ లో ట్యూనా, సాల్మన్, మ్యాక్రెల్ ఫిష్ ని యూజ్ చేయండి. డైరీ ప్రొడక్ట్స్, మిల్లెట్స్, ఎగ్స్ ఇవన్నీ కూడా మంచివి. విటమిన్ B13 లోపం కారణంగా కూడా నీరసం ముంచుకొస్తుంది. విటమిన్ B12 ప్రధానంగా మాంసం, పాల ఉత్పత్తుల్లోనే లభిస్తుంది. అందుకే శాకాహారంలో చాలా మందిలో దీని లోపం కనబడుతుంది. వయస్సు పెరుగుతున్న కొద్దీ మన శరీరంలో విటమిన్ B12 గ్రహించుకోవటం

0: తగ్గుతుంది. నిశ్చల జీవన శైలి విపరీతమైన అలసటకు దారితీస్తుందని వైద్యులు చెబుతున్నారు. శారీరక శ్రమ లేకపోవడం, ఒత్తిడి వంటి కారణాల వల్ల నీరసంగా ఉంటుంది. మీ శరీరంలో శక్తిని పెంచడానికి మీ మంచి లైఫ్ స్టైల్ ఫాలో అవ్వండి. మీరు ఒక మంచి డైలీ రొటీన్ పెట్టుకొని దాన్ని ఫాలో అయిపోండి. రోజు తగినన్ని నీళ్లు తాగకపోయినా నీరసంగా అనిపిస్తుంది. రోజుకి కనీసం 8 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తాగాలని మనం చిన్నప్పటి నుంచి వింటూ వస్తున్నాం కదా. ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్, నూడిల్స్, బర్గర్స్, స్వీట్స్, ఏరియేటెడ్ డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్, ఇలాంటి జంక్ ఫుడ్ ని ఎక్కువగా తినే వాళ్లలో కూడా నీరసం ఎక్కువగా ఉంటుంది. ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకున్నా అలసటగా ఉంటుంది. ప్రాసెస్డ్ ఫుడ్, కార్బోహైడ్రేట్స్ రక్తంలో చక్కెర స్థాయిలు పెంచుతాయి. మీరు పోషకాహారం తీసుకోవడం మంచిది. ఎనర్జీ డ్రింక్స్ లో కెఫీన్ ఉంటుంది. ఇది తాత్కాలిక శక్తినిస్తుంది కానీ త్వరగా అలసిపోయేలా చేస్తుంది. కాబట్టి ఎనర్జీ కోసం ఎప్పుడూ ఎనర్జీ డ్రింక్స్ మీద ఆధారపడకూడదని అంటున్నారు మన హెల్త్ ఎక్స్పర్ట్స్. మన శరీరంలో మెటాబాలిజం ప్రక్రియ బాగా జరగాలి అంటే మనం సరిపడా ప్రోటీన్ తీసుకోవాలి. ఇది అలసట, నిస్సత్తువను దూరం చేస్తుంది. కానీ మనం తీసుకునే ఆహారంలో తగినంత ప్రోటీన్లు లేకపోతే త్వరగా అలసిపోతాం. నీరసం తగ్గించుకోవాలంటే ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం మంచిది. మై డియర్ ఫ్రెండ్స్, ఇవాళ నేను చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చానండి. చాలా మందికి ఫెటీగ్, అలసట ఉంటుంది. అది ఎందుకుంటుందో ఏంటో తెలియదు, ఏ పని చేయాలనిపించదు. మెంటలీ ఆల్సో దే ఆర్ వెరీ ఇనాక్టివ్. ఎప్పుడు చూసినా కాస్త పడుకుందామా అన్న స్థితిలో ఉంటారు. అలాగని మంచి నిద్రపోయి రిలాక్స్డ్ గా ఫీల్ అయి రిఫ్రెష్డ్ గా లేస్తారా అంటే అలా కూడా ఉండదు. నిద్ర సగం సగం పోతారు. అలా లేచాక కూడా అదే నిద్రమైకంలో ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఎక్కడికన్నా వెళ్దామంటే వద్దు అంటారు, ఏదైనా పని చేద్దామంటే వద్దు అంటారు. చేయడానికి బోల్డ్ పని ఉంటుంది కానీ ఏ పని చేయలేరు. ఒక్కసారి పనంతా తమ పైన పడ్డట్టు ఒక బర్డన్ గా ఫీల్ అవుతారు. ఇలాంటివి చాలా కారణాలు ఉంటాయి. దీనివల్ల ఏంటంటే లైఫ్ స్టైల్ కూడా దెబ్బతింటుంది, మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా దెబ్బతింటుంది. మీతో పాటు మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ చుట్టుపక్కల ఎవరున్నారో వాళ్ళందరూ కూడా ఎఫెక్ట్ అవుతారు. సో ప్లీజ్ అడ్రస్ దిస్ ఇష్యూ ఆఫ్ ఫెటీగ్. బద్ధకం, అలసట ఎక్కువగా ఉంటే ఎందుకుందో నిర్ధారించేసుకోండి. చిన్న ప్రాబ్లం కదా అని తోసిపుచ్చుకోకండి. చిన్నపిల్లల్లో కనబడుతుంది కదా, ఏ వాళ్ళ చిన్న అలవాట్లు అనకండి వాళ్ళని. D3 లోపం ఉందా, B12 డెఫిషియన్సీ ఉందా నిర్ధారించండి. ఈ మధ్య చిన్న పిల్లల్లో కూడా D3 అండ్ విటమిన్ B12 డెఫిషియన్సీ ఉన్నాయి. దీని వల్ల బోన్ స్ట్రెంత్ కూడా తగ్గిపోతూ ఉంటుంది. ఇది కూడా అలసటకి కారణం కావచ్చు. వెల్ డియర్ ఫ్రెండ్స్, విత్ ఆల్ దిస్ లవ్లీ అండ్ వెరీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఫెటీగ్ అండ్ వాట్ కాజెస్ ఇట్ అండ్ హౌ టు ప్రివెంట్ ఇట్ అండ్ వాట్ వీ హ్యావ్ టు డూ, వాట్ ఆర్ ద మెజర్స్ టు బి టేకెన్ టు గెట్ రీడ్ ఆఫ్ దట్ అండ్ టు ఓవర్కమ్ ఇట్. This is Chetan signing off for today's Vennela program. I'll get back to you in our next program of Vennela. Till then, have a great time. Bye.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522703. నంబర్ మరోసారి 0951522703. మా ఈమెయిల్ అడ్రస్ feedback amc1@gmail.com. ఐ రిపీట్ feedback amc1@gmail.com. దిస్ ప్రోగ్రామ్ ఇస్ ప్రొడ్యూస్డ్ అండ్ స్పాన్సర్డ్ బై అడ్వెంటిస్ట్ మీడియా సెంటర్.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం శ్రోతలు ఇంతవరకు వివిధ భారతి కార్యక్రమాలు విన్నారు. 101.7 మెగాహెడ్స్పై ఈనాటి సాయంత్రం ప్రసారానికి శ్రోతలందరికీ స్వాగతం. శ్రోతలందరికీ శుభ సాయంత్రం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం.

లేపాక్షి కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా మీరు కోరిన సినీ గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా ఈ ఉత్తరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు 14వ నెంబర్ బస్తీ నుండి భారత్లాల్ పరదేశి, భారతీబాయ్, జ్యోతిబాయ్, అంజలిబాయ్, రాజనందిని, రమేష్ లోద్, అజయ్ లోద్, ఆదిత్యలోద్, కిరణ్, జాన్విక, విశ్రుత్ లోద్, లక్ష్మీ, ప్రహ్లాద్, శివనారాయణ్, శకుంతల, దీక్షిత, స్వరూప, భారతి, భరత్. వీరందరి కోరికపై ఇప్పుడు విందాం. దత్తపుత్రుడు చిత్రం కోసం ఘంటసాల సుశీల పాడిన పాట. రచన డాక్టర్ సి నారాయణరెడ్డి. సంగీతం టి చలపతిరావు.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
1: GRT జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన. వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. GRT జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: కార్యక్రమంలో తర్వాతి ఉత్తరం భువనగిరి విద్యానగర్ నుండి మహమ్మద్ బురహనుద్దీన్, యూసుఫుద్దీన్, ప్రీతి సురేష్, సత్యం, కవిత, మహమ్మద్ అబ్దుల్ బాబా అంజానా, మధుసూదన్ రెడ్డి వీరందరూ వినిపించమంటూ కోరుతున్న పాట విక్రమార్క విజయం. చిత్రం కోసం వైఎస్ఎన్ మూర్తి, సుశీల పాడిన పాట. రచన దాసరథి, సంగీతం రాజ్.

0: మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆಕ್ಕಿಂತ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರೆಗೂ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಕು ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರೆಗೂ 12 ಕೋಟ್ಲಕ್ಕೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಸಡಂ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೇ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 ಕಾಲ್ ಚೇಯಂಡಿ.
1: జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢ ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం.
2: శ్రోతలు 101.7 మెగాహెర్ట్స్ పై లేపాక్షి కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా మీరు కోరిన సినీ గీతాలు వింటున్నారు. తర్వాతి ఉత్తరం కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామళ్ళకోట నుండి. దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటు, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర, కార్తికేయ, బుజ్జి, సాత్విక్, యంగముని వీరందరి కోసం కల్పన చిత్రం కోసం జి ఆనంద్ సుశీల పాడిన పాట. రచన వేటూరి, సంగీతం చక్రవర్తి.

0: జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: అబ్బాయి గారు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, అనంతపురం జిల్లా పెద్దవడుగురు మండలం ఇందిరమ్మ కాలనీ నుండి బడిగించుల అన్నయ్య, చౌడమ్మ, కుమారి, రామాంజనమ్మ, శ్రీనివాసులు, వెంకటస్వామి, రాఘవేంద్ర వీరందరి కోసం అబ్బాయి గారు చిత్రం నుండి ఈ పాట విందాం.

ఈ ఉత్తరం వైఎస్ఆర్ జిల్లా ఆర్ఎస్ కొండాపురం మండలం టీ కోడూరు నుండి వ్రాస్తున్న శ్రోతలు రవీంద్ర శర్మ, మహతి, లక్ష్మీ ప్రసన్న, లలితమ్మ, సుహాసిని, మౌక్తిక, హిమబిందు, సౌందర్య, సంయుక్త, అపర్ణ, అనిత, నేత్రావతి, వెంకటలక్ష్మి, జయశ్రీ, దేవి, హసిత, సేతు రామేశ్వరరెడ్డి, రామనాథరెడ్డి, మురళీధర్ రెడ్డి, అనిల్, సుభాష్ రెడ్డి, నరసింహారెడ్డి, భాస్కర్ రెడ్డి, సాకేత శర్మ, శ్రీనివాసాచారి, సుబ్బయ్య శర్మ, కేదార శర్మ, వీరందరి కోసం ఇప్పుడు విందాం బంగారు బాబు చిత్రం నుండి ఘంటసాల సుశీల పాడిన ఆత్రేయ. సాహిత్యం సంగీతం కేవీ మహదేవన్.

0: శ్రోతలు, ఇంతవరకు లేపాక్షి కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా మీరు కోరిన సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు మీ హాస్యం మా గీతం ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం. ఈ కార్యక్రమానికి మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 2255533, ఎస్టీడీ కోడ్ 08554. మరి మొదటి కాలర్ని పలకరిద్దామండి. హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: రుద్రంపేట నారాయణ స్వామి మేడం.
0: నారాయణ స్వామి గారు
1: బాగున్నారు మేడం?
0: బాగున్నామండి.

0: ట్యాగ్ చేసుకుని వచ్చాను మేడం. అందరికి ఆ దవండి ఊరుకురావు వస్తారు మా ఆయనకు మేము గొలిచి తెచ్చిన అంటే అందరూ వచ్చారు మేడం. వచ్చి చూసి బాక్స్ ఇప్పి చూస్తే ఇనుపు గొలిచిందంట మేడం. నేను చెప్పిన గొలుసే కదా, నీకు చెప్పిన గొలుసు తీసుకోండి అంట మేడం.
1: ఏదో ఒకటి గొలుసు మొత్తానికి,
0: గొలుసు కావాలనే వాడు గొలుసు తెచ్చిస్తాను చూడండి చెప్పాను మేడం.
1: బాగుందండి, నారాయణ స్వామి గారు చక్కని జోక్ వినిపించారు, ధన్యవాదాలు.
0: భార్య బిడ్డలు పాటైంది మేడం.
1: భార్య బిడ్డలు ఓకే,
0: చక్కరైన చందమామ అని ఉంది కదా మేడం, ఆ పాట మేడం
1: తప్పకుండా వినిపిస్తానండి. చక్కనైన చందమామనా? ఓకే ఓకే, తప్పకుండా వినిపిస్తానండి.
0: ఓకే మేడం,
1: థ్యాంక్ యూ అండి.

0: హలో, నమస్తే అండి.
1: హలో
0: హలో
1: మేడం.
0: నమస్తే అండి, మీ హాస్యం మా గీతం కార్యక్రమానికి స్వాగతం.
1: నమస్తే మేడం.
0: ఎవరు మాట్లాడుతున్నారండి?
1: నా పేరు చంద్రశేఖర్ రెడ్డి, అనంతపూర్ అండి.
0: చంద్రశేఖర్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి?
1: అనంతపూర్.
0: అదే, అనంతపూర్లో ఎక్కడ అండి?
1: అనంతపూర్లో చెంచు ఆశ్రయ కాలనీ మేడం.
0: ఓకే, చెప్పండి.
1: తత్తపుత్రులో మేడం, తత్తపూరులో గంసల సుశీల పాట. ఏంటి మేడం?
0: ఓకే, తప్పకుండా వినిపిస్తానండి. జోక్ చెప్తారా?
1: ఏమమ్మా జగడాలు వదినమ్మ, అదే గంపాన్ని తినిబెట్టి మేడం, గంపాన్ని తినిబెట్టి గట్టి మీద పోతుంది మేడం ఆ పాట.
0: ఇందాకే వినిపించానండి లేపాక్షి కార్యక్రమంలో.
1: మేడం
0: జోక్ చెప్పండి. చంద్రశేఖర్ గారు
1: మేడం
0: జోక్ వినిపించండి. ఇది మీ హాస్యం మా గీతం కార్యక్రమం కదా, మరి ఒక జోక్ వినిపించండి శ్రోతల కోసం. అవునండి.
1: జోక్ మేడం అంటే, ఇంట్లో భార్య భర్తలు ఉన్నారు. భార్య భర్తలు ఉంటే ఆయన పని పోయినాడు. పని వచ్చేలోపు ఆయనకు ఏంటి బచ్చాలు చేసుకోవటం చెప్పి అనిందట. ఆయన వచ్చి కాల్ చేసుకొని ఏవి బచ్చాలంటే, అయ్యో మర్చిపోయినాడు మేడం అంతే వాడు. అయ్యా మర్చిపోయినది మేడం అట్లా. అది మేడం.
0: ఓకే ఓకే అండి.
1: సరే మేడం.
0: ఓకే అండి, కాల్ చేసినందుకు ధన్యవాదాలు అండి.
1: అవును మేడం.
0: ఓకే.

హలో, నమస్తే అండి. తాడపత్రం నుండి. బాగున్నారా రఘునాథ శర్మ గారు? బాగున్నారా? పద్మలత అండి. చెప్పండి రఘునాథ శర్మ గారు. బాగుందండి, బాగుందండి రఘునాథ శర్మ గారు. బాగుందండి. ఓకే అండి. కాల్ చేసినందుకు ధన్యవాదాలండి రఘునాథ శర్మ గారు. ఓకే అండి, తప్పకుండా వినిపిస్తానండి.

0: హలో,
1: నమస్తే మేడం గారు.
0: నమస్తే అండి.
1: మేడం గారు, నా పేరు సనప గ్రామము ఆత్మకూరు మండలం అనంతపురం జిల్లా. బాగున్నారు మేడం గారు?
0: బాగున్నామండి. పుల్లన్న గారు,
1: జోక్ చెప్పాలి మేడం గారు?
0: చెప్పండి.
1: బాగా వినిపిస్తుందా మేడం గారు?
0: బాగా వినిపిస్తోందండి, చెప్పండి.
1: ఎందుకంటే వాతావరణం చాలా ఇదిగా ఉంది ఈరోజు.
0: అవునులేండి.
1: అత్తమా గారిని కొడుకు కోళ్ళని సరిగ్గా చూసుకోలేదు మేడం, పాపం. దానిపైన ఒకటి సంభాషణ, అంటే ఫస్ట్ తండ్రిది కొడుకుది చెప్తాను, తర్వాత కోళ్ళది అత్తది చెప్తాను మేడం గారు. తండ్రి ఏమంటున్నాడు అంటే, ఏరా నిన్న ఇయ్యాల కాడ ఇంత అన్నం ఇంత పిడత వేసుకునేవరా, ఇయ్యాల నిన్న ఏం తినరా, ఎంత అర్థమానరు, ఓటన్నా మమ్మల్ని చెవులో వేసుకుంటే లేదరా, ఏమి ఇంత అర్థమానం, రెండు చెవులో వేసుకోండి, మమ్మల్ని చెవుల్లో వేసుకోండి, ఇవాళ ఇంత అర్థమానం చేస్తుంటారు, ఏ పో వత్త వత్త, నేను ఆశతకు యజ్ఞానా అంతస్తక అన్ని ఊర్లో అందరూ అమ్ముకునేవారు, నేనేమో నమ్మినానా, ఒక్కొడుకు ఒక్క వాళ్ళే ఉండారనే కదా నేను ఇంత బాగా నేను తెచ్చిండేది, చెవులు వేసుకోండి అప్ప అట్లా అంటే కొడుకు అంటున్నాడు. మన నాకేమో ఆశ చెవులు వేసుకోవాలని, అమ్మాయిని ఎడ చెవులు వేసుకోవాలనుకున్నాను, కుడి చెవులు వేసుకోవాలనుకున్నాను, ఏమంటే చెవులు పెద్ద సందకుండా నిన్న పట్టవరు చెవులు బట్టలు నేను సన్నగుండే చెవులు కూడా
0: సన్నగుండే,
1: లేకుంటే వేసుకోవాలనుకున్నా అమ్మాయిని ఎడ చెవులు వేసుకోవాలనుకున్నా నేను కుడి చెవులు వేసుకున్నాను, పడతారు పట్టరు అంటే ఆలోచనలో ఉండను ఆయన అని అంటాడు మేడం కొడుకు.
0: బాగుంది.
1: తర్వాత సరేలేప్ప ఇంకే పోయేస్తాను ఉండు అంటాడు. ఏటికి నాయన ఇంకే కంటే సూరకత్తి చెప్తానప్ప అంటాడు. ఏటికి నాయన సూరకత్తి అంటే నేను సన్నగుండా ఏంటి, చెవులు సన్నగుండా ఏంటి కదా, నేను ఆ సన్నగు తీసేసి పెద్ద పెడదాం, సన్నగు రంధ్రాలు సన్నగుండా ఏంటి కదా, దాన్ని పరంకాయ జీవినట్టు జీవిని బక్కలు ఎడలు చేస్తే అమ్మాయి ఒక పక్క నేను ఒక పక్క పడతాం ఆయన.
0: బాగుందండి.
1: తర్వాత రెండో చెప్పాలా వద్దా మేడం?
0: చెప్పండి చెప్పండి చెప్పండి.
1: రైట్, ఇప్పుడు అత్త కోడలు సంభాషణ మేడం గారు
0: చెప్పండి.
1: కాదు కోడలు, నేను ఏమన్నా కుతికి ఏమన్నా అంటే మెరకి, కుతికి అంటే మెరకి, ఏమన్నా నేను 2 తులాలు బంగారం 3 తులాలు బంగారం ఏమన్నా చేసి ఇవ్వన్నానా మిమ్మల్ని, పోనీ నడుముకి ఏమన్నా దావట్లేదు, ఏమన్నా ఒక 10-15 తులాలు ఎండి ఏమన్నా చేసి ఇవ్వన్నానా, ఏమి లేదు కదా. మరి ఇవాళ మమ్మల్ని ఒక పిరుసు కోసం ఇంతగా ఏడిపిస్తుంటారు అట్లా ఇట్లా అని అంటుంది మేడం గారు. ఎవరు అత్త అంటుంది. ఇప్పుడు కోళ్ళు ఎంత ఉంది ఏమంటుంది, అత్త ఆల్రెడీగా నీకు కుతికి నేను ఆరడిచ్చినాను అంట. ఏమి ఆరడమ్మా అంటే, 2 కట్టలు లారు ఇచ్చిన ఒక తాడు సరైంది తేడమని ఒక అతనికి, ఏంటమ్మా తాడు, ఏమి లేదు నువ్వు నన్ను ఎన్నిగాను ఉన్నంత అన్నావు కదా, అందుకని నీ కుతికి మిగిలిచ్చి ఉర్రేసి చంపేకి అత్త.
0: అయ్యో
1: తల్లి, ఉసురు ఉప్పు ఉసురుంటే ఉప్పు అమ్ముకుంటాము, పోయి సాగుకొని బతుకుతాం తల్లి, నీ కొరుగుదా వెళ్తా నాకేం పని లేదని ఆయన వెళ్ళిపోతాడు మేడం గారు.
0: ఓకే ఓకే అండి.
1: ఓకే, ఏదైనా మంచి పాట వినిపించండి మేడం గారు.
0: ఏ పాట వినిపించమంటారు?
1: అనార్కలి మేడం గారు.
0: అనార్కలి, ఓకే తప్పకుండా వినిపిస్తానండి.
1: హృదయపూర్వక నమస్కారాలు మేడం.
0: నమస్తే అండి. నమస్తే అండి.
1: నమస్తే.

0: హలో, నమస్తే అండి. మీ హాస్యం మాగితం అంటే మీరు రేడియోకి దూరంగా రండి. చెప్పండి మా, ఎవరు కాల్ చేశారు? హసీనా. చెప్పండి మా, జోక్ వినిపించండి హసీనా గారు. ఆలోచిస్తున్నారా? ఓకే, కాల్ చేసినందుకు ధన్యవాదాలండి. మీకు ఏమైనా పాట వినిపించాలా?
1: మాకు వచ్చి పాట
0: చెప్పండి.
1: ఒక పాట వినిపించండి మేడం.
0: ఓకే, తప్పకుండా అండి. కాల్ చేసినందుకు ధన్యవాదాలండి.
1: ఓకే మేడం, థ్యాంక్స్ మేడం.
0: థ్యాంక్స్.

0: హలో, నమస్తే అండి. నమస్తే అండి.
1: నేనే మేడం చంద్రశేఖర్ మాట్లాడుతున్నా. మాంగళ్య బలం నుంచి ఆకాశ వీధులు పాట ఏంటి మేడం?
0: మాంగళ్య బలమా? తప్పకుండా అండి, వినిపిస్తానండి.
1: మేడం
0: తప్పకుండా వినిపిస్తారండి.
1: ఈ పేరు మేడం?
0: పద్మలత అండి.
1: అమ్మండి,
0: పద్మలత.
1: పద్మలత, థ్యాంక్స్ మేడం.
0: ఓకే అండి, తప్పకుండా.
1: సరే సరే.

0: హలో
1: హలో
0: హలో నమస్తే అండి. మీ హాస్యం మా గీతం కార్యక్రమానికి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరు మాట్లాడుతున్నారండి? మీ పేరండి?
1: జయంతి.
0: జయంతి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఓకే, చెప్పండి జయంతి గారు, ఏం చేస్తుంటారు మీరు? అవునండి, మీ హాస్యం మా గీతం కార్యక్రమానికి స్వాగతం. జయంతి గారు, మంచి జోక్ వినిపించండి. హలో
1: హలో చెప్పండి.
0: మంచి జోక్ వినిపించండి. మీ హాస్యం మా గీతం కార్యక్రమానికి స్వాగతం మీకు.

0: హలో,
1: హలో, గుడ్ ఈవినింగ్ మేడం.
0: గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: మేడం అనంతపురం నుండి కదిరప్ప మేడం, బాగుంటుంది కాలనీ.
0: కదిరప్ప గారు,
1: ఓకే మేడం,
0: చెప్పండి.
1: మేడం మీ ప్రోగ్రాములు బాగుంటాయి మేడం రేడియోలో.
0: అన్నీ వింటుంటారా అండి?
1: అన్నీ వింటుంటాం మేడం, టైం ఉన్నప్పుడల్లా.
0: అవునులేండి. మరి మంచి జోక్ వినిపించండి కదిరప్ప గారు.
1: ఓకే మేడం, అందరూ కూర్చొని నప్పుకుంటూ ఉంటారు మేడం. ఆ టయానికి కరెంటు పోతుంది. ఒక అతను లేచి కొవ్వొత్తి తెచ్చి ముట్టిస్తూ ఉంటాడు. మరో అతను వచ్చి స్విచ్ ఆన్ చేస్తుంటాడు. మిగతా వాళ్ళు ఒకడు వచ్చి ఏమంటాడండి, రే ఫ్యాన్ ఆఫ్ చేయరా, ఫ్యాన్ వేస్తే
0: కొవ్వొత్తారు. బాగుందండి.
1: కరెంటే లేకుండా ఉంటే ఇంకా కొవ్వొత్తి పెట్టుకోవాలి, కరెంట్ ఉండదు కదా మేడం.
0: అంతే కదా, బాగుందండి.
1: మేడం
0: ఏం చేస్తుంటారండి కదిరప్ప గారు?
1: మేడం మేము ఇక్కడ గార్డెన్ వర్క్ చేస్తాం మేడం, దీంట్లో.
0: ఓకే, పాట వినిపించమంటారా?
1: ఓకే మేడం, ఒక పాట వినిపించండి.
0: ఏ పాట అండి?
1: ఏదైనా మీకు నచ్చింది వినిపించండి.
0: అలాగే అండి. ఓకే, కాల్ చేసినందుకు ధన్యవాదాలండి.
1: ఓకే మేడం, చాలా రోజుల నుండి కాల్ చేస్తున్నాం కానీ కలిసలేదు, ఈరోజు కలిసింది.
0: ఈరోజు కలిసిందా? ఓకే
1: ఓకే మేడం,
0: ఓకే అండి.

0: ஹலோ
1: హలో
0: హలో
1: మేడం
0: హలో నమస్తే అండి.
1: బాగున్నాను మేడం.
0: బాగున్నామండి.
1: నేను మేడం అనంతపూర్ నుంచి అతి టాపిక్ జఫార్ మేడం.
0: జఫార్ గారు బాగున్నారండి. చెప్పండి, మంచి జోక్ వినిపించండి. మే హాస్యం మా గీతం కార్యక్రమం కదా. హలో,

0: హలో హలో, నమస్తే అండి, చెప్పండి. మీ వాయిస్ వినపడలేదండి. ఓకే ఓకే, చెప్పండి చెప్పండి జఫర్ గారు. ఓకే,
1: రాము అనేవాడు అంటారు, ఎందుకు ఉపయోగించుకోండి అయిపోతుందండి, అందుకని వాడడం లేదు, నేను అర్జెంటుగా అయిపోతుందని అంటారు మేడం. చిన్న జోక్ చెప్తా మేడం.
0: చెప్పండి
1: మేడం. డాక్టర్ దగ్గరికి ఒక పేషెంట్ వస్తాడు మేడం. పేషెంట్ వచ్చి, సార్ సార్ అంటే కళ్ళ డాక్టర్ మేడం ఆయన, సార్ నాకేమో కళ్ళు సరిగా కనపడడం లేదు సార్, చెక్
0: చేయండి
1: రా అని చెప్పి, ఎన్ని రోజులు కనపడడం లేదు అని చెప్తే, అద్దాలన్నీ చెక్ చేసి అద్దాలు ఒక్కోసారి ఒక్కో అద్దం పెడతాడు మేడం, చెక్కి బోర్డు మీద రాస్తాడు మేడం, బోర్డు మీద రాసి ఇచ్చారు అంటాడు మేడం. అంటే ఏమయ్యా ఇన్ని మార్చి చూస్తాను ఏమది అంటే, అంటే మనసు బాగా కనపడతాడు సార్, కాకపోతే నాకు చదువు రాస్తారంటాడు మేడం.
0: రోజు
1: రాస్తాం కదా, నాకు చదువు రాదు అందుకు అంటాను.
0: ఓకే బాగుందండి.
1: అట్లా బాగుంది కదా.
0: బాగుందండి, కాల్ చేసినందుకు ధన్యవాదాలండి.
1: చిన్న లాస్ట్ సాంగ్ వేయండి మేడం, అన్నమయ్యలో.
0: అన్నమయ్యలో ఓకే, తప్పకుండా వినిపిస్తానండి. ఓకే తప్పకుండా వినిపిస్తానండి. అలాగే,
1: నమస్తే మేడం.
0: ఓకే అండి.

0: నమస్తే అండి.
1: హలో, నమస్తే అండి. విజయలక్ష్మి గారా?
0: థ్యాంక్ యూ అండి.
1: ప్రొద్దు చాలా రోజులు అయిపోయింది మీతో మాట్లాడక.
0: అవునండి, లైన్లు కలవడంలో నేను కూడా ట్రై చేయడం లేదు అండి. గురువారం ఒక్కటి చేస్తే అభిప్రాయం కూడా ఉంటుంది కదా అనేసి.
1: అవునులేండి,
0: నిన్న గురువారం కూడా చేశాను లైన్, లాస్ట్ వరకు కూడా కలవలేదు.
1: ఓకే, మొత్తానికి కలిసింది. చెప్పండి.
0: ఫ్రెండ్స్ ఉంటారు, ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారండి. గిరి, ఎటు చూసిన అన్యాయము రోజు రోజుకు అవినీతి పెరిగిపోతుందిరా అంటాడు. హరి, అయ్యో ఏమైంది, 10,000 లంచం తీసుకుంటే పట్టుబడితే దాని నుంచి తప్పించుకోవడానికి 10,00,000 ఖర్చు అయిందిరా అంటాడు. ఇంకోటి మేడం చిన్నది, ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. సీత మొత్తానికి అనుకున్నట్టు టూర్ కి వెళ్ళొచ్చింది అనమాట. ఇంతకెంత ఖర్చు ఎంత అయింది అంటే, లత అంటుంది 4 కొట్లాటలు 2 ఉపవాసాలు అయినాయి.
1: చాలా బాగుందండి.
0: కొట్లాటలు ఆగలేదు అనమాట.
1: అదే కదా.
0: థ్యాంక్ యూ మేడం, ఈ అవకాశం ఇచ్చినందుకు.
1: చాలా బాగున్నాయండి జోక్స్. ధన్యవాదాలండి విజయలక్ష్మి గారు. నమస్తే.

శ్రోతలు ఇంతవరకు మీ హాస్యం మా గీతం ఫోనిన్ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 6 గంటలు. ఇప్పుడు విందాం ఒక లలిత గీతం.

శ్రోతలు లలిత గీతం వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:05 కావస్తున్నది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం. ఢిల్లీ కేంద్రం నుండి

0: combination in the opening round today. Tushar Suvir lost to Shogo Ogawa of Japan 21-10, 21-17 in the qualifiers round of the men's singles. And that is the end of this news bulletin.
1: Less premium, more bonus, most suitable for your loved ones. RPL Live, nothing better than this.
2: Give your family a secure life with Rural Post Life Insurance. RPLI Life Insurance Policies. Contact your nearest post office today or log on to indiapost.gov.in.
3: ఈ మధ్య భారతదేశంలో ప్రతి గ్రామంలో పైకప్పుల రూపం మారిపోయింది. మునుపు పైకప్పులపై అప్పడాలు ఇంకా బట్టలు ఆరబెట్టేవారు. ఇప్పుడక్కడ కరెంటు బిల్ జీరో అవుతుంది. ప్రతి గ్రామంలో సోలార్ ప్యానెల్ పెట్టిస్తున్నారు. మీరు పెట్టించండి. 78,000 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది భారత ప్రభుత్వం. 30 లక్షల కంటే ఎక్కువ కుటుంబాలు దీని లాభాన్ని పొందారు. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ డాట్ జీఓవీ డాట్ ఐఎన్.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధ. ముందుగా ముఖ్యాంశాలు. పీపీపీ విధానంలో అభివృద్ది వేగవంతమవుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్టంలో ఆరోగ్య వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి అక్కడ జలజీవన్ మిషన్ పనులను వేగవంతం చేయాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఆదేశించారు. రాష్ట్రానికి ఈ విద్యా సంవత్సరంలో 325 అదనపు ఎంబీబీఎస్ సీట్లు మంజూరయ్యాయని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉపకులపతి పి చంద్రశేఖర్ తెలిపారు. ఇక వార్తల వివరాలు. పీపీపీ విధానంలో అభివృద్ది వేగవంతమవుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆదాయం రావాలన్నా అభివృద్ది జరగాలన్నా రాష్ట్రానికి పెట్టుబడులు అవసరమవుతాయన్నారు. ప్రైవేటు రంగంలో 23 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు ఎంఓయూలు కుదుర్చుకున్నామని, ఇప్పటికే 11 లక్షల 37 వేల కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. రాష్ట సచివాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆర్థిక శాఖపై ముఖ్యమంత్రి ఈరోజు శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా 2024 నాటి పరిస్థితులు, తాజా పరిస్థితులపై వాస్తవాలను వివరించారు. ఉమ్మడి రాష్ట్రంలో తలసరి ఆదాయం 95,231 రూపాయలుగా ఉండేదని, విభజనతో ఆంధ్రప్రదేశ్ ఆదాయ వనరులను కోల్పోయిందన్నారు. 2025-26లో తలసరి ఆదాయం 2,94,507 రూపాయలుగా ఉందని చెప్పారు. గత 2 ఏళ్లలో సంక్షేమం కోసం 149,000 కోట్ల రూపాయలను ఖర్చు చేశామని ముఖ్యమంత్రి వెల్లడిస్తూ,
1: ఇప్పటికీ 1,49,000 కోట్ల రూపాయలు వెల్ఫేర్ పైన ఖర్చు పెట్టాం. అభివృద్ది జరుగుతూనే వెల్ఫేర్ మీద ఖర్చు పెట్టి 1,49,401 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. 2 ఏళ్లలో 30,607 గవర్నమెంట్ జాబ్స్ ఇచ్చాం. 5,757 కానిస్టేబుల్స్ పోస్ట్ ఇచ్చాం. మొత్తం అవుట్ సోర్సింగ్ పోస్ట్ అన్ని కూడా ఇచ్చేసాం. మొత్తం మీరు చూస్తే ఎన్టీఆర్ భరోసా 68,296 కోట్లు ఇచ్చాం.
0: జలజీవన్ మిషన్ కింద అమరజీవి జలధార ప్రాజెక్టుతో గోదావరి జిల్లాల్లో తాగునీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం లభించనుందని ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ అన్నారు. జలజీవన్ మిషన్ పనుల పురోగతిపై మంగళగిరి క్యాంపు కార్యాలయంలో ఆయన ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఉమ్మడి, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పరిధిలో 33 లక్షల మందికి దాహార్తి తీర్చేలా ఈ ప్రాజెక్టులను ముందుకు తీసుకువెళుతున్నామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. నిర్ణీత గడువులోగా ముఖ్యమైన నిర్మాణాలు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి అక్కడ జలజీవన్ పనుల వేగం పెంచాలని పవన్ కళ్యాణ్ సూచించారు. రాష్టంలో ఆరోగ్య వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ఏలూరు జిల్లా చాట్రాయి మండలం చనుబండ గ్రామంలో 1,93 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనానికి గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథితో కలిసి సత్యకుమార్ యాదవ్ ఈరోజు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ పథకంపై విపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయని అన్నారు. గత ప్రభుత్వం మిగిల్చిన సుమారు 2,500 కోట్ల రూపాయల

0: ఆరోగ్యశ్రీ బకాయిలను ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చెల్లించడంతో పాటు గత 2 సంవత్సరాల్లో 8,300 కోట్లకు పైగా ఆరోగ్యశ్రీ కోసం ఖర్చు చేసిందని చెప్పారు. డాక్టర్ల నియామకాలు, ఔషధాల లభ్యత, ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన సేవల వల్ల ప్రజల్లో విశ్వాసం పెరిగిందన్నారు. రాష్ట వ్యాప్తంగా క్యాన్సర్ కేర్ సెంటర్లు, ప్రతి జిల్లాలో క్రిటికల్ కేర్ బ్లాక్లు, కొత్త ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడిస్తూ,
1: ఇవాళ క్యాన్సర్ మీద ప్రధానంగా దృష్టి పెట్టాం, క్యాన్సర్ కేర్ సెంటర్లను నిర్మిస్తున్నాం, అదేవిధంగా ట్రామాను దృష్టి పెట్టుకుని ప్రతి జిల్లాకు ఒక క్రిటికల్ కేర్ బ్లాక్ నిర్మిస్తున్నాం. ప్రధానంగా గ్రామాల్లో ఫస్ట్ పాయింట్ ఆఫ్ హెల్త్ కేర్ ఏదైతే ఉందో ఆ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లను కూడా గతంలో పేర్లు పెట్టుకున్నారు కానీ నిర్మించలేదు. ఇవాళ కొత్తగా 1,000 సంఖ్యలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లను కూడా నిర్మిస్తున్నాం. రాబోయే రోజుల్లో సంజీవిని కార్యక్రమం ద్వారా వ్యక్తి కేంద్రిత ఆరోగ్య వ్యవస్థను ఏర్పాటు చేసే దిశగా, ఏది క్రియేటివ్ క్యూరేటివ్ అప్రోచ్ కాకుండా ప్రిడిక్టివ్ ప్రివెంటివ్ ప్రొయాక్టివ్ వెల్నెస్ అప్రోచ్ దిశగా రాష్ట్రాన్ని తీసుకెళ్లి ప్రయత్నం చేస్తున్నాం.
0: నీట్ యూజీ 2026 ప్రవేశాలకు సంబంధించి అఖిల భారత కోటా, డీమ్డ్ యూనివర్సిటీలు, కేంద్ర విశ్వవిద్యాలయాలు, రాష్ట కోటా కౌన్సిలింగ్ కు సంబంధించిన షెడ్యూల్ ఖరారైందని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉపకులపతి పులాల చంద్రశేఖర్ తెలిపారు. విజయవాడలో ఈరోజు ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, విద్యార్థులు, తల్లిదండ్రులు కౌన్సిలింగ్ ప్రక్రియకు సంబంధించిన తేదీలను గమనించి నిర్దేశిత గడువులో అవసరమైన ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. నీట్ యూజీ 2026లో తొలి విడత అఖిల భారత కోటా కౌన్సిలింగ్ రేపటి నుంచి 17వ తేదీ వరకు నిర్వహించనున్నట్టు చెప్పారు. రాష్ట కౌన్సిలింగ్ ప్రక్రియ ఈ నెల 13 నుంచి 22వ తేదీ వరకు కొనసాగనుండగా చేరిన అభ్యర్థుల వివరాల రాష్ట స్థాయి ధృవీకరణ 29 ఆగస్టున జరగనుందని చెప్పారు. రాష్టానికి ఈ విద్యా సంవత్సరంలో అదనంగా 325 MBBS సీట్లు మంజూరయ్యాయని ఆయన గుర్తు చేశారు. ఈ అదనపు సీట్ల కేటాయింపుతో మరింత మంది విద్యార్థులకు డాక్టర్ అయ్యే అవకాశం లభిస్తుందని వైస్ ఛాన్సలర్ తెలియజేశారు. రాష్టంలోని దివ్యాంగులు సదరం సర్టిఫికెట్లు మరింత సులభంగా పొందటానికి వీలుగా ఆన్లైన్ స్లాట్ బుకింగ్ విధానాన్ని ప్రభుత్వం మరింత సరళతరం చేసింది. మనమిత్ర, వాట్సాప్ గవర్నెన్స్ను ఉపయోగించి దివ్యాంగులు ఇకపై తామున్న చోట నుంచి కేవలం మొబైల్ ఫోన్ ద్వారా సదరం స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చని రియల్ టైం గవర్నెన్స్ ఆర్టీజీఎస్ అధికారులు తెలిపారు. దివ్యాంగుల కోసం సదరం సేవలను మనమిత్ర, వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పొందే వీలు కల్పించినట్టు ఆర్టీజీఎస్ అధికారులు చెప్పారు. దీనివల్ల దివ్యాంగులు ఇకపై సదరం స్లాట్ బుకింగ్, స్లాట్ లభ్యత సమయం, సర్టిఫికెట్ డౌన్లోడ్ వంటి సేవల కోసం ఏ కార్యాలయానికి వెళ్లనవసరం లేదని ఈరోజు విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మత్తు పదార్థాలు, చెడు వ్యసనాలతో బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర్ బాబు విద్యార్థులకు సూచించారు. విజయవాడలోని వెల్లిదండ్ల హనుమంతరాయ గ్రంథాలయంలో డ్రగ్స్ సైబర్ క్రైమ్ అనే అంశంపై ఈరోజు జరిగిన ఒక అవగాహన కార్యక్రమంలో కమిషనర్ మాట్లాడుతూ, డ్రగ్స్ అనేది ఒక వ్యక్తి సమస్య మాత్రమే కాదని, దాని ప్రభావం మొత్తం కుటుంబం, సమాజంపై కూడా పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకొని ఉన్న కోస్తా ఆంధ్ర తీర ప్రాంతంపై ఉపరితల ఆవర్తనం సముద్ర సగటు మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీని ఫలితంగా ఉత్తర కోస్తా ఆంధ్రలో కొన్ని చోట్ల రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. పీపీపీ విధానంలో అభివృద్ది వేగవంతమవుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్టంలో ఆరోగ్య వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి అక్కడ జలజీవన్ మిషన్ పనులను వేగవంతం చేయాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఈ పూట మరియు రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ ప్రసారంలో 6:30 చిత్రసీమ సినిమా పాటలు, 7:00 లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ. ఇందులో చెరకు సాగులో విత్తనపు తోటల ప్రాధాన్యత, ఉయ్యూరు చెరకు పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త అధిపతి డాక్టర్ సత్యప్రియ లలిత గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ సన్నం మధు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ. 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుండి, 8:00 అభిలాష శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు, 8:15 పార్లమెంట్ రివ్యూ ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుండి, 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 8:45 ఎస్ జానకి గారు పాడిన జానపద గీతాలు ప్రసారమవుతాయి.

0: ఈరోజు రాత్రి 9 గంటలకు ఆంగ్లంలో వార్తా ప్రసారం. ఢిల్లీ కేంద్రం నుండి 9:16 స్పాట్ లైట్, 9:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. రాత్రి 10 గంటలకు హరికథ ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుండి. ఇవి ఈ సాయం ప్రసారంలోని కార్యక్రమాల వివరాలు.
1: ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
0: ఇక రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు. రేపు ఉదయం ప్రసారంలో 6 గంటలకు దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 భక్తిరంజని కార్యక్రమంలో కృష్ణాతీర నృసింహ గీతాలు ప్రసారమవుతాయి, 6:30 వినదగు మాట వ్యాఖ్యాత శ్రీ జె శ్యామసుందరం, 6:35 సేద్దెపు శుద్ధులు కార్యక్రమంలో

అరటిలో సమగ్ర యాజమాన్య పద్ధతులు గురించి వివరాలు వింటారు. అందిస్తున్నవారు శ్రీ డి ప్రభాకర్ రెడ్డి. 6:45 ప్రాంతీయ వార్తలు. 7:00 లలిత గీతం. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, అనంతరం చావడి సంభాషణ. జాతీయ చేనేత దినోత్సవం గురించి చావడి సంభాషణ వినిపిస్తారు శ్రీయుతులు శ్రీ వి చలపతి, శ్రీ బి మధుసూదన రెడ్డి. అనంతరం న్యాయ సలహాలు కార్యక్రమంలో అపార్ట్మెంటు కొనుగోలులో జాగ్రత్తలు, న్యాయవాది శ్రీ కేఎల్ఎన్ ప్రసాద్ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ ఎస్ఎస్ సుభాన్. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 అనకాపల్లి జిల్లా సమాచార లేఖ, రచన వై రామకృష్ణ. 8:35 చిత్రసీమ, సినిమా పాటలు. రేపు ఉదయం ప్రసారంలో 9:00 ఒకే సంగీత దర్శకుని చలనచిత్ర గీతాలు వింటారు. 9:30 అభిలాష, ఉత్తరాల ద్వారా మీరు కోరిన సినీ గీతాలు. 10:00 ఆర్టికల్ 370 రద్దుకు 7 అంశంపై ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది రేపు ఉదయం 10:00. వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఇక రేపటి మధ్యాహ్న ప్రసారంలో 12:00 హిందీలోను, 12:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం. 12:10 వివిధ భారతి, ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు వింటారు. 12:30 తెలుగులో వార్తలు. 1:20 ప్రాంతీయ వార్తలు. 1:30 వివిధ భారతి, ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 2:00 ఆంగ్లంలో వార్తలు. 2:15 హిందీలో వార్తా ప్రసారం. 2:30 వివిధ భారతి, ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి. రేపటి సాయంత్రం ప్రసారంలో 5:00 చిత్రసీమ, సినిమా పాటలు. 5:30 లేపాక్షి, ఉత్తరాల ద్వారా మీరు కోరిన సినీ గీతాల కార్యక్రమం. 6:00 లలిత గీతం. 6:05 ఆంగ్లంలో వార్తలు. 6:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. 7:00 లలిత గీతం. 7:05 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి. 7:15 పల్లె ప్రాంతాలు శీర్షికన జానపద కళాకారిణి శ్రీమతి ఎస్ కృష్ణవేణి గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ ఏ హేమంతరాజు. 7:45 వికసిత్ భారత్. 8:00 రసధుని, అలనాటి మధుర గీతాలు. 8:15 పార్లమెంటు కార్యకలాపాలపై సమీక్ష ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 తెలుగులో జాతీయ వార్తలు. 8:45 బావగారొచ్చారు నాటిక. 9:00 ఆంగ్లంలో వార్తలు. 9:16 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి. రేపు రాత్రి 9:30 నాటిక ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుండి. 10:00 పార్లమెంటులో జరిగిన ప్రశ్నోత్తరాల సమయం ప్రసారమవుతుంది. ఇవి రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం చిత్రసీమ సినీ గీతాల కార్యక్రమం. ముందుగా చక్రం చిత్రం నుండి ఈ పాట విందాం.

0: కొన్ని పద్ధతులున్నాయి.
1: ఏంటవి?
0: ఏంటంటే ఇక్కడ క్యాష్ ఆన్ అయితే లేదు.
1: మరి ఇచ్చి పుచ్చుకోడాలు?
0: అదేమంటే మేము డిజిటల్ పేమెంట్ చేస్తాం.
1: ఓ,
0: ఎలాగంటే యూపీఐతో?
1: అలాగా?
0: ఎదిగో అమ్మాయి, ఇంకొక పద్ధతి ఉంది.
1: అదేంటి అత్తయ్య?
0: నీకొచ్చే కానుకలు కూడా యూపీఐ నుండే వస్తాయి.
1: అబ్బా, చాలా అండి అత్తయ్య.
2: భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
3: అన్ని లావాదేవీలు ఇప్పుడిక సులభం.
4: చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు వినండి బృందావనం. చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన వెన్నెల కంటి గీతం. సంగీతం మాధవ్ పెద్ది సురేష్.

జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జీఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.

బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన. వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు. పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన. వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.

టిప్పు కల్పన పాడిన పాట విన్నారు. టక్కరి దొంగ చిత్రం నుండి. ఇప్పుడు వినండి ఘంటసాల సుశీల పాడిన పాట. సాహిత్యం ఆత్రేయ, సంగీతం పెండ్యాల, చిత్రం అనురాగం.

మీరు విన్న పాట మధుర గీతం. చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి పాడినది. రచన రాజశ్రీ, సంగీతం ఇళయరాజా. శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 7 గంటలు. ఇప్పుడు వినండి ఒక లలిత గీతం.

శ్రోతలు లలిత గీతం వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 7:05 కావస్తున్నది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రైతుల ఆదాయాన్ని పెంచడానికి, వ్యవసాయ స్థిరత్వాన్ని నిర్ధారించడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. జనన మరణాల నమోదు సవరణ బిల్లు 2026ను రాజ్యసభ ఈరోజు ఆమోదించింది. 2 రోజుల పాటు జరిగే 2వ బ్రిక్స్ అవినీతి నిరోధక వర్కింగ్ గ్రూప్ సమావేశం ఈరోజు హైదరాబాద్లో ప్రారంభమైంది. అసోం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రైతుల ఆదాయాన్ని పెంచడానికి, వ్యవసాయ స్థిరత్వాన్ని నిర్ధారించడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. రాజ్యసభలో ఈరోజు అనుబంధ ప్రశ్నలకు సమాధానమిస్తూ మంత్రి, కనిష్ట మద్దతు ధర విధానం కింద చెరకు, తృణధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనె గింజలు, ఇతర వైవిధ్యభరితమైన వ్యవసాయ ఉత్పత్తులను ప్రోత్సహించడంపై ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు. రైతులు వైవిధ్యమైన పంటల వైపు మళ్లేలా ప్రోత్సహిస్తూ పప్పుధాన్యాలు, నూనె గింజలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్టు చెప్పారు. సాంప్రదాయ వ్యవసాయంతో పాటు పాడి, చెరకు, మొక్కజొన్న ఉత్పత్తి వంటి రంగాలకు కూడా ఆదాయ వనరులు విస్తరించాయని, తద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడిందని మంత్రి తెలిపారు. ప్రత్యక్ష ప్రయోజన బదిలీ పథకం ద్వారా రైతుల అవసరాలు తీర్చడానికి 6,000 రూపాయల ఆర్థిక సహాయం అందించినట్టు ఆమె వెల్లడించారు. కిసాన్ క్రెడిట్ కార్డు సదుపాయాన్ని పశు సంవర్ధక, మత్స్య రంగాలకు కూడా విస్తరించినట్టు సీతారామన్ తెలిపారు. దీనివల్ల చేపల పెంపకం, పశువుల పెంపకం, కోళ్ల పెంపకం వంటి కార్యకలాపాల్లో నిమగ్నమైన రైతులు రాయితీ రుణాలు, ఆర్థిక సహాయం పొందడానికి వీలు కలిగిందని అన్నారు. మాదక ద్రవ్యాల నిరోధక బ్యూరో 27 దేశాలతో ద్వైపాక్షిక ఒప్పందాలు, 19 దేశాలతో అవగాహన ఒప్పందాల ద్వారా మాదక ద్రవ్యాల నియంత్రణలో అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేసింది. లోక్సభలో ఒక ప్రశ్నకు సమాధానంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ లిఖితపూర్వకంగా ఈ విషయం తెలిపారు. అక్రమ మాదక ద్రవ్యాల వ్యాపారం, మాదక ద్రవ్యాల దుర్వినియోగంపై పెరుగుతున్న సవాళ్ల దృష్ట్యా యువతను మాదక ద్రవ్యాల ముప్పు నుండి రక్షించడానికి ఎన్సీబీ, సంబంధిత రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల పోలీసుల సమన్వయంతో నిఘా ఆధారిత ఆపరేషన్లు, ముందస్తు చర్యలు చేపడుతూనే ఉన్నట్టు ఆయన చెప్పారు. దేశంలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, దుర్వినియోగాన్ని అణిచివేయడానికి కేంద్ర, రాష్ట్ర మాదక ద్రవ్యాల చట్ట అమలు సంస్థలు, ఇతర భాగస్వాముల మధ్య మెరుగైన సమన్వయాన్ని సమకూర్చేందుకు 4 అంచెల నార్కో కోఆర్డినేషన్ సెంటర్ యంత్రాంగం ఏర్పాటు చేసినట్టు రాయ్ తెలియజేశారు. జనన మరణాల నమోదు సవరణ బిల్లు 2026ను రాజ్యసభ ఈరోజు ఆమోదించింది. లోక్సభ ఇప్పటికే ఈ బిల్లును ఆమోదించింది. 1969 నాటి జనన మరణాల నమోదు చట్టాన్ని సవరించడం లక్ష్యంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఆలస్యంగా జరిగే నమోదు నిబంధనలను మరింత కఠినతరం చేయడానికి, జనన మరణాలను సకాలంలో నివేదించడాన్ని ప్రోత్సహించడానికి ఈ కొత్త బిల్లును తీసుకొచ్చారు. ఈ బిల్లుపై జరిగిన చర్చకు సమాధానమిస్తూ నిత్యానందరాయ్, జనన మరణాలు ఆలస్యంగా నమోదు చేసుకోవడం వల్ల దుర్వినియోగం జరిగే అవకాశం ఉన్నందున ఈ బిల్లును తెచ్చినట్టు తెలియజేశారు. పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన ద్వారా 19 లక్షలకు పైగా గృహాలు ఉచిత విద్యుత్తు పొందుతున్నాయని కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఈ పథకం దేశాన్ని స్వచ్ఛమైన, ఇంధన సురక్షిత భవిష్యత్తు వైపు సాగుతున్న ప్రయాణాన్ని వేగవంతం చేస్తోందని ఆయన పేర్కొన్నారు. రూఫ్ టాప్ సోలార్ ద్వారా 25,000కు పైగా కేంద్ర ప్రభుత్వ భవనాలు, 81,000కు పైగా రాష్ట ప్రభుత్వ భవనాలు విద్యుత్తును పొందుతున్నట్టు మంత్రి చెప్పారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. 2 రోజుల పాటు జరిగే 2వ బ్రిక్స్ అవినీతి నిరోధక వర్కింగ్ గ్రూప్ సమావేశం ఈరోజు హైదరాబాద్లో ప్రారంభమైంది. ప్రారంభ సదస్సులో ప్రసంగిస్తూ సిబ్బంది శిక్షణ శాఖ కార్యదర్శి రచనా షా, పరారీలో ఉన్న నేరస్తుల ఆచూకీ కనుగొనడానికి, అప్పగింతకు మద్దతివ్వడానికి, దొంగిలించబడిన ఆస్తులను తిరిగి పొందడానికి, నేరస్తులు అక్రమ నిధులు సరిహద్దులు దాటడానికి వీలు కల్పించే లోపాలను అరికట్టడానికి మరింత బలమైన సహకారం అందించాలని పిలుపునిచ్చారు. స్థిరమైన సమ్మిళిత అభివృద్ధికి అవినీతి ప్రధాన అడ్డంకిగా మారిందని అన్నారు. ఇది పరిమితంగా ఉన్న ప్రభుత్వ వనరులను ఆసుపత్రులు, పాఠశాలలు, అత్యవసర మౌలిక

సదుపాయాల నుండి మళ్లించి ప్రజల నమ్మకాన్ని దెబ్బతీస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. అవినీతి సవాళ్లకు ఏ దేశమూ అతీతం కాదని, ఏ దేశమూ ఒంటరిగా దీనిని అధిగమించలేదని ఆమె పునరుద్ఘాటించారు. అక్రమ ఆర్థిక ప్రవాహాలను నిరోధించడానికి, ప్రజా వనరులను పరిరక్షించడానికి, అంతర్జాతీయ అవినీతి నిరోధక చర్యలను బలోపేతం చేయడానికి సమిష్టి సమన్వయంతో కూడిన అంతర్జాతీయ సహకారం అవసరమని ఆమె చెప్పారు. సింగరేణి సంస్థకు కేంద్ర ప్రభుత్వం పూర్తి తోడ్పాటు అందిస్తోందని బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. ఇందులో భాగంగానే తాడిపల్లి 2 ఓపెన్ కాస్టును వేలం లేకుండానే కేంద్రం సింగరేణికి కేటాయించినట్టు తెలిపారు. ఈ క్రమంలోనే తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రకాశం ఖని ఓపెన్ కాస్ట్ డీప్ సైడ్ బ్లాక్ సింగరేణికి దక్కడం పట్ల కేంద్ర మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్లో జరుగుతున్న స్థానిక ఎన్నికలను భారత్ పూర్తిగా ఒక ప్రహసనంగా అభివర్ణించింది. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్, పాకిస్తాన్ బలగాలు జరుపుతున్న ప్రజా నిరసనలు, విచక్షణారహిత హత్యల నుంచి ఈ డొల్ల ప్రకటనలు వాస్తవాలను దాచలేవన్నారు. ఈ ఏడాది జూన్ నుంచి కొనసాగుతున్న అణచివేతలో కనీసం 90 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారని జైస్వాల్ తెలిపారు. ప్రజా అసంతృప్తికి పాకిస్తాన్ యంత్రాంగం తూటాలు, బ్లాకౌట్లు, భయభ్రాంతులకు గురిచేయడం అణచివేతతోనే సమాధానమిస్తోందని పేర్కొన్నారు. దీనికంతటికీ పాకిస్తాన్ను బాధ్యులను చెయ్యాలని, మానవ హక్కులపై ఆ దేశం చేస్తున్న కపట ఉపన్యాసాలను ప్రపంచం గుర్తించాలని అన్నారు. అసోం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న 2-3 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, ఛత్తీస్గఢ్, కర్ణాటక, జార్ఖండ్, కేరళ, మాహే, కర్ణాటకలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ తెలిపింది. రేపటి వరకు హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్, లద్దాఖ్, మధ్య మహారాష్ట, ఒడిశా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లలో కూడా ఇదే విధమైన వాతావరణ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని పేర్కొంది. రేపు కర్ణాటక, రాయలసీమ, బీహార్, లక్షద్వీప్, జార్ఖండ్లలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 2019 నుంచి 2026 మధ్య 36 దేశాల నుండి 274 మంది పరారీలో ఉన్న నేరస్తులను భారత్కు తీసుకొచ్చినట్టు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. గత 3 ఏళ్లలో 401 మంది నేరస్తులపై ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయ్యాయని తెలిపింది. 2025లో ప్రారంభించిన భారత్ పోల్ ద్వారా 1400కు పైగా కేంద్ర, రాష్ట్ర దర్యాప్తు సంస్థలను అనుసంధానించినట్టు వెల్లడించింది. 2019 నుంచి 2026 మధ్య పరారీలో ఉన్న నేరస్తులకు చెందిన 17874 కోట్ల రూపాయల ఆస్తులను పీఎంఎల్ఏ కింద జప్తు చేసినట్టు తెలియజేసింది. ప్రజారోగ్య మౌలిక వసతులను బలోపేతం చేసేందుకు ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ పీఎం అభిమ్ కింద దేశవ్యాప్తంగా 32961 కోట్ల 10 లక్షల రూపాయల పరిపాలనా అనుమతులు మంజూరు చేసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ సహాయ మంత్రి ప్రతాప్రావు జాదవ్ తెలిపారు. రాజ్యసభలో డాక్టర్ కె లక్ష్మణ్ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ 11,000 సబ్ హెల్త్ సెంటర్లు, 5,456 పట్టణ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు, 2,151 బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్లు, 744 ప్రజారోగ్య ప్రయోగశాలలు, 631 క్రిటికల్ కేర్ బ్లాకుల నిర్మాణానికి ఆమోదాలు ఇచ్చినట్టు తెలియజేశారు. ఎయిమ్స్, బీబీనగర్ తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాలకు తృతీయ స్థాయి వైద్యం, వైద్య విద్య, పరిశోధనలో కీలకంగా పనిచేస్తోందన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రైతుల ఆదాయాన్ని పెంచడానికి, వ్యవసాయ స్థిరత్వాన్ని నిర్ధారించడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. జనన మరణాల నమోదు సవరణ బిల్లు 2026ను రాజ్యసభ ఈరోజు ఆమోదించింది. 2 రోజుల పాటు జరిగే 2వ బ్రిక్స్ అవినీతి నిరోధక వర్కింగ్ గ్రూప్ సమావేశం ఈరోజు హైదరాబాద్లో ప్రారంభమైంది. అసోం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.
ఆకాశవాణి.

వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటల 45 నిమిషాలకు ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో చెరకు సాగులో విత్తనపు తోటల ప్రాధాన్యత ఈ అంశం గురించి కృష్ణా జిల్లా ఉయ్యూరు చెరకు పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ వి సత్యప్రియ లలిత గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.
1: इधर इधर इधर हम बोल रहे हैं तेरे बीजू का
2: पुतला बोल रहे
1: पक्षियों से तो हम खेत को बचा लेते हैं पर इन घातक रसायनों से कैसे बचाएं
2: मतलब
1: देख बेटा तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना मिट्टी की सेहत बिगड़ने लगी है और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी हाँ? अरे पहले ऐसा नहीं था पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलहाती थी शुद्धता झलकती थी माटी भी तंदुरुस्त और लोग पहली वाली बात कहा
2: पर हम तो सब यही डाले हैं
1: सब नहीं आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं
2: सच है
1: रे बेटे एक्सपीरियंस से बता रहे हैं धूप में बाल सफेद नहीं किए हैं
2: ठीक है भाई मैं भी आज से जैविक खेती शुरू करूँगा
3: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती
0: వినండి చెరకు సాగులో విత్తనపు తోటల ప్రాధాన్యత ఈ అంశం గురించి కృష్ణా జిల్లా ఉయ్యూరు చెరకు పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ వి సత్యప్రియ లలిత గారితో పరిచయం.
4: డాక్టర్ సత్యప్రియ లలిత గారు నమస్కారం మేడం. మీరు ఉయ్యూరు చెరకు పరిశోధన స్థానంలో ప్రధాన శాస్త్రవేత్తగా ఉన్నారు కదండి మేడం. ఈరోజు చెరకు విత్తనపు తోటలు వాటి యాజమాన్యం ప్రాముఖ్యత గురించి మాట్లాడుకుందాం మేడం. ముందుగా చూసుకున్నట్టయితే అసలు ఈ చెరకు విత్తనపు తోటలు అంటే ఏమిటి మేడం?
5: అంటే చెరుకు పంట శాఖీ పద్ధతి ద్వారా ప్రోత్సాహం చేయబడుతూ ఉంటుందండి. అంటే ఏంటంటే చెరుకు గడలను ముచ్చలుగా నరికేసి విత్తనంగా వాడుకుంటూ ఉంటారు. ముడుకళ్ళ ముచ్చలుగా నరికి సాధారణంగా లేత గడలను కనుక మనం విత్తనంగా వాడితే కనుక మొలక శాతం బాగుంటుందండి. అందువల్ల ఏంటంటే ప్రత్యేకంగా 6 నుంచి 7 నెలల వయసున్న తోటలని విత్తనం కోసం పెంచుతూ ఉంటారు. ఈ విత్తనం తోటలనే దవ్వ తోటలు లేదా లేవడ తోటలు అని కూడా అంటారండి.
4: ఈ చెరుకులో అధిక దిగుబడి సాధించడానికి ఈ విత్తన తోటల ప్రాముఖ్యత ఏంటండి? ఎందుకు ఇవి అంత ఇంపార్టెంట్?
5: అంటే చెరుకులో అధిక దిగుబడి సాధించాలంటే దిగుబడి అనేది ప్రధానంగా గడలకు సంఖ్య బట్టి ఆధారపడి ఉంటుందండి. ఈ గడల సంఖ్య కనుక అధికంగా ఉండాలంటే ముందు అధిక మొలక శాతం ఇచ్చే రకం ఎన్నుకుంటా మనం ఉండాలి. అదే మొలక శాతం పెంచాలంటే మాత్రం ముదురు గడలు వాడకుండా ప్రత్యేకంగా లేత తోటల నుంచి విత్తనం వాడాల్సి ఉంటుందండి. ఎందుకంటే ముదురు గడల నుంచి కనుక విత్తనం వాడామనుకోండి మొలక తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా అంతకుముందు పంటలో తీసుకున్న ముదురు గడలు కాబట్టి ఆ గడ్లకు సోకిన తెగుళ్ళు ముఖ్యంగా ఎర్రకుళ్ళు తెగులు కానీ కాటుకు తెగులు లేదా గడ్డదుబ్బు తెగులు ఇవన్నీ ఆ ముచ్చల ద్వారా వ్యాప్తి చెందుతూ ఉంటాయండి. అంతేకాకుండా చెరుకు దీర్ఘకాలిక పంట అంటే 10 నుంచి 11-12 నెలల వరకు చెరుకు పంట పొలంలో ఉంటుంది. కాబట్టి ఈ విత్తనం ద్వారా వ్యాపించే తెగుళ్ళు క్రిములు కాలక్రమేణా వృద్ధి చెంది మనం నరికేటప్పుడు చెరుకు దిగుబడిని కానీ పంచదార దిగుబడిని కానీ గణనీయంగా తగ్గిస్తూ ఉంటాయండి. దీని పర్యవసానం ఏమవుతుందంటే అతి ప్రశస్తమైన రకాలు కూడా సాగులో నుంచి అతి తక్కువ కాలంలోనే తీసివేయడం కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం అధిక దిగుబడి కోసమే కాకుండా విత్తనం ద్వారా తెగుళ్ళ వ్యాప్తిని అరికట్టడానికి కూడా ఈ ప్రత్యేకంగా విత్తనం తోటలు పెంచుకొని నాణ్యమైన విత్తనం తయారు చేసుకోవడం అనేది చాలా అవసరం అన్నమాట.
4: మేడం అసలు చెరుకులో నాణ్యమైన విత్తనానికి ఉండవలసిన లక్షణాలు ఏమిటంటే ఏం చెప్తారు?
5: ప్రథమంగా రకానికి సంబంధించిన జన్యు శుద్ధత కలిగి ఉండాలండి. కల్తీలు కానీ బెరుకులు కానీ ఇవి లేకుండా ఉండాలి. పురుగులు తెగుళ్ళు ఆశించి ఉండకూడదు. అంతేకాకుండా చెరుకు మొగ్గల ద్వారా మొలకెత్తుంది కాబట్టి అంటే ముచ్చల ద్వారా నాటుతాము కాబట్టి ప్రతి కడుపు దగ్గర మొగ్గ అనేది ఆరోగ్యంగా ఉండాలన్నమాట.

0: అంతేగా అక్కడ విస్తరం అనేది పుష్టిగా కొంచెం సౌష్ఠవంగా ఉండి కనులు మనకు ప్రస్ఫుటంగా కనపడాలి. కనులు అంటే మొగ్గలండి, అంటే మొలక శాతం కూడా బాగుండాలి. అంటే మొత్తం మొగ్గలలో మన అంటే మన చెరుకు ముచ్చులు నాటినప్పుడు మొలకెత్తిన మొగ్గలు అనేవి మొత్తం మొగ్గలో 5% మించకూడదండి. అంతేకాకుండా విత్తనానికి ఈ వేళ్ళు పగుళ్ళు కూడా ఉండకూడదు. ఆ విత్తనం మీద అంటే మొగ్గ మీద ఉండే పైపర్లు పచ్చగా లేతగా ఉండాలండి.
1: మేడం, ఈ ముదురుగళ్ళ విత్తనం కంటే కూడా ఈ లేతగళ్ళ విత్తనం మంచిగా ఉండడానికి గల కారణాలు ఏమిటి మేడం?
0: ఇది లేత దవ్వతోట అంటాం కదండి. ఈ లేత దవ్వలో తేమ శాతం అనేది ఎక్కువగా ఉంటుందండి. మనకి మొలక శాతం ఎక్కువ బాగుండాలంటే తేమ ఎక్కువ ఉండాలి. అంతేకాకుండా పోషక పదార్థాలు అయిన నత్రజని, గ్లూకోజ్ లాంటి పంచదార అవన్నీ ఎక్కువ ఉండాలండి. ఈ లేత దవ్వలో ఇవన్నీ ఎక్కువగా ఉంటాయన్నమాట. అంటే తేమ కానీ పోషకాలు కానీ ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ఏంటంటే మొలక తొందరగా వస్తుంది. వచ్చిన మొలక ఏంటంటే దృఢంగా ఏపుగా పెరుగుతుందండి. అంతేకాకుండా ఈ 6 నుంచి 7 నెలల వయసు గల లేత దవ్వతోట అనేది చెరగడ మొత్తం లేతగా ఉండటం వల్ల మొత్తాన్ని మనం విత్తనంగా వాడుకోగలుగుతామండి. అంతేకాకుండా ముదురుగడల విత్తనం కన్నా లేతగడల విత్తనంలో మొలక శాతం ఎక్కువగా అంటే 65 నుంచి 80% వరకు ఉంటుందండి. ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే విత్తనం ద్వారా వ్యాపించే తెగుళ్ళు కూడా నివారించబడతాయన్నమాట. అదే కనుక మనం ముదురు తోట నుంచి విత్తనం వాడామనుకోండి 50 నుంచి 55% మాత్రమే మొలక ఉంటుంది అందులో. అంతేకాకుండా మొక్క తోట ఆశించిన అంటే ముదురుగడలకు ఆశించిన పురుగులు తెగుళ్ళు తర్వాత పంటని ప్రారంభం నుంచే అంటే మొక్క మొలిచిన కానీ నష్టపరుస్తూ ఉంటాయండి.
1: ఈ ప్రత్యేకమైన విత్తనపు తోటల పెంపకంలో మేడం పాటించవలసిన మెలకువలు ఏమున్నాయి? అలాగే పొలం ఎంపికలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి రైతు సోదరులు?
0: ఈ విత్తనం తోటల పెంపకానికి మనం ఎంపిక చేసుకునే పొలం అండి సారవంతంగా ఉండి మంచినీటి సదుపాయం కలిగి ఉండాలండి. ఇంతకుముందు సీజన్లో ఆ పొలంలో చెరుకు సాగి ఉండకూడదండి. అంటే ఏంటంటే కల్తీలు లేకుండా ఉంటుందన్నమాట అందువలన. అంతేకాకుండా పక్క పొలాల నుంచి నీళ్ల ద్వారా తెగులు కానీ వ్యాపించే ప్రమాదం కూడా ఉండకూడదన్నమాట. పొలాల్లోనండి ఆమ్ల గుణం కానీ క్షారత్వ గుణం కానీ ఉన్న పొలాలు పనికిరావండి. అంటే ఉదయించుకు తటస్థంగా ఉండే భూములు అయితే అనువుగా ఉంటాయండి. ఇంకో ముఖ్యమైన అంశం ఏంటంటే నీటి ముంపుకు గురి కాకుండా యువకతల సౌకర్యం కలిగి ఉండాలి. అంటే మురుగునీటి పారుదల సౌకర్యం కలిగి ఉండాలి. ముఖ్యంగా వర్షాకాలంలో సాగు చేసే తోటల్లో నీరు ఎక్కువ కాలం నిల్వ ఉండకూడదండి. అంటే నీరు త్వరగా ఇంకిపోయే భూములు బాగా అనువుగా ఉంటాయండి.
1: డ్రైనేజ్ వ్యవస్థ కూడా బాగుంది.
0: అవునండి.
1: మేడం, విత్తన తోటల పెంపకంలో ఎరువుల యాజమాన్యం గురించి కూడా ఒకసారి చెప్పండి మేడం.
0: మనం పొలం దున్నినాకండి 1 హెక్టార్కి 25 టన్నులు పశువుల గెత్తం లేదా కంపోస్టు లేదా చెరుకు ఫ్యాక్టరీలో దొరుకుతుందండి ఫిల్టర్ మడ్ అనేది. అదైతే 12 టన్నుల వరకు సరిపోతుందండి 1 హెక్టార్కి. ఇవి వేసి 20 నుంచి 25 సెంటీమీటర్లు లోతు దుక్కు చేయాల్సి ఉంటుందండి చెరుకు నాటే ముందు. ఆఖరి దుక్కులో ఎకరానికి 200 కిలోల వరకు సింగిల్ సూపర్ ఫాస్ఫేటు, 70 కిలోల వరకు మ్యూరేట్ ఆఫ్ పొటాషియం కలిపి వేయాలండి. దీనికి 60 సెంటీమీటర్ల వెడల్పుగల బోదులు వేయాలండి. సాధారణంగా మనం ఏం చేస్తామంటే స్వల్పకాలిక రకాలని సాగు చేసినప్పుడు బోదులు 80 సెంటీమీటర్ల ఎడంలో వేస్తాము. మధ్యదీర్ఘకాలిక రకాలను అయితే 90 సెంటీమీటర్లు వేస్తామండి. కానీ ఇది ఈ విత్తనపు తోట అనేది మనం 6-7 నెలలు కొట్టేస్తాం కాబట్టి ఇక్కడ 60 సెంటీమీటర్ల బోదులు సరిపోతాయండి. తర్వాత ఏంటంటే యూరియా విషయానికి వచ్చినట్లయితే నత్రజని ఎరువుని యూరియా రూపంలో నాటిన తర్వాత 30 రోజున 60 రోజున వేస్తూ ఉండాలండి. ఇది ఎకరానికి 150 కిలోలు సరిపోతుంది. సాధారణంగా మనం ప్రధానమైన తోటలో వేసేటప్పుడు మనం నాటిన 45 రోజున 90 రోజున చెప్తామండి. కానీ ఇది స్వల్పకాలంగా 6-7 నెలలు కొట్టేస్తాం కాబట్టి యూరియా మాత్రం విత్తనం తోటలో 1 నెలకి 2 నెలలకి వేయాల్సి ఉంటుంది 2 దఫాలుగా.
1: మేడం, ఈ తోటల్లో విత్తనం ఎంపికలో ఏమైనా జాతులు తీసుకోవాలా?
0: అవునండి. ఇప్పుడు ఈ విత్తనం తోటల పెంపకానికంటే ముందు మనం తీసుకునేటప్పుడు 10 నెలల వయసున్న పూత పూయని ముదురు తోటల నుంచి విత్తనం తీసుకుంటామండి. ఈ విత్తనం అనేది కార్స్ తోటల నుంచి కానీ పూత పూసిన తోటల నుంచి కానీ నీటి ముంపుకు కానీ నీటి ఎద్దడికి కానీ గురైన తోటల నుంచి మనం ఈ విత్తనం తీసుకోకూడదండి.
1: ఏంటి మేడం కారణం ఏంటి?
0: కార్స్ తోటలు ఏంటంటే చీడపడల సమస్య అనేది మొక్క తోటలో కానీ అధికంగా ఉంటుందండి. అందులో కార్స్లో కూడా పూత అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఈ పూత పూసినప్పుడు ఏమవుతుందంటే చెరుకులో ఉన్న మొగ్గలు ఉబ్బి నలిగిపోతాయి అన్నమాట. ఈ గడలో బెండు కూడా ఎక్కువగా ఉంటుందండి. అందువల్ల ఏమవుతుందంటే మొలకకి ఆహారం అనేది సరిగ్గా దొరకకుండా మొలక శాతం చాలా తక్కువ ఉంటుందండి. మొలకెత్తిన మొక్కలు కూడా సరిగ్గా పెరగవు అన్నమాట, దృఢంగా పెరగవండి. అదే నీటి ముంపు గురైన తోటల్లో అయితే గడల కణుపులు అడుగున వేర్లు పుడతాయి, బెండు కూడా ఏర్పడుతుందండి. దీనివల్ల మొలక సరిగ్గా రాదు, పైరు కూడా సరిగ్గా ఎదగదన్నమాట. అలాగే నీటి ఎద్దడి గురైన తోటల్లో కూడా బెండు ఎక్కువగా ఉంటుందండి.
1: ఇంకా ఏమైనా జాగ్రత్తలు ఉన్నాయా మేడం?
0: ఉన్నాయండి. ఈ ముదురు తోటల నుంచి మనం విత్తనం తీసుకున్నప్పుడు పై లేత భాగం తీసుకుంటాం. అంటే మనం 10 నెలల వయసు గల ముదురు తోటల నుంచి ప్రథమ శ్రేణి విత్తనం తోటల పెంపకానికి విత్తనం తీసుకుంటున్నామండి. కాబట్టి ఏం చేయాలంటే అడుగున మొలక తక్కువ ఉంటుంది కాబట్టి పై లేత భాగం మాత్రమే వాడుకుంటామండి. ఎందుకంటే ముదిరిన గడలలో తేమ, నత్రజని, గ్లూకోజ్ తక్కువ ఉంటాయండి, సుక్రోజ్ శాతం ఎక్కువ ఉంటుంది. అదే లేత విత్తనంలో అయితే తేమ ఎక్కువ ఉంటుంది, నత్రజని, గ్లూకోజ్ పాలు ఎక్కువ ఉండి మొలకకి అనువుగా ఉంటాయన్నమాట. ఇంకో విషయం, కింద భాగంలో పండుటాకులు ఎక్కువ ఉంటాయి, అవి రాలిపోతాయి. దానివల్ల ఏంటంటే కణుపుల వద్ద మొక్కలు ఏంటంటే వాతావరణంలో వేడిగాలికి కానీ సూర్యరశ్మి తాకడికి కానీ ఒడిలిపోతాయండి. తర్వాత ఎండిపోవడం కూడా ఆస్కారం ఉంటుంది. అంతే.

0: కాకుండా ఈ దెబ్బ తగిలిన కళ్ళు మొలకెత్తే శక్తి కూడా కోల్పోతుంటాయి కాబట్టి మొలక శాతం తగ్గిపోతుంది. మనకు మొలక శాతం తగ్గినట్లయితే గడల సంఖ్య తగ్గిపోతుంది, దిగుబడి తగ్గిపోతుంది. కాబట్టి ప్రథమంగా రైతు సోదరులు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ముందు మొలక శాతం ఎక్కువ ఉండేట్టుగా చూసుకోవాలి పొలంలో. అంతేకాక అక్కడ పడిపోయిన తోటల్లో ఏమవుతుందంటే కింది తోటలు కణుపుల దగ్గర వేళ్ళు అనేవి విస్తారంగా వ్యాపిస్తాయండి, ఆ మొక్కలు కూడా మొలకెత్తం అనమాట. కాబట్టి మనం ముదురు తోటల నుంచి విత్తనం తీసుకునేటప్పుడు ప్రథమ శ్రేణి విత్తన తోటల పెంపకానికి పైన లేత భాగాన్ని మాత్రమే వాడాల్సి ఉంటుంది.
1: అలాగే మేడం, మనం విత్తనం తీసుకునేటప్పుడు విత్తన శుద్ధి అనేది కూడా చాలా అవసరం కదా,
0: అవునండి.
1: దీని యొక్క ఉపయోగం ఏంటి మేడం?
0: అంటే విత్తన శుద్ధి చేసినట్లయితే మనం తర్వాత పైరు పెంచుకునేటప్పుడు విత్తనం ద్వారా వ్యాపించే తెగుళ్ళని క్రిములని కూడా మనం అరికట్టగలుగుతాం. అంటే ప్రాథమిక దశ నుంచి ఆశించకుండాను, అంతేకాకుండా సస్యరక్షణ చర్యలు ఖర్చు కూడా మనం తగ్గించుకోగలుగుతామండి. ఇప్పుడు విత్తన శుద్ధి ఎలా చేయాల్సి వస్తుంది అంటేనండి, వేడి నీటి శుద్ధి చేసే అవకాశం ఉన్న పరిస్థితుల్లో కనుక ముదురు తోటల నుంచి సేకరించే గడల్లో మధ్యభాగం తీసుకోవాల్సి ఉంటుందండి. తేమతో మిలితమైన వేడి గాలిలో 54 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద 4 గంటలు ఉంచాలండి. అదే వేడి నీటి ఆవిరిలో అయితే కనుక 51 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర 2 గంటలు ఉంచాల్సి ఉంటుంది. అంటే ఇది వేడి నీటి శుద్ధి చేసే అవకాశం ఉన్న కర్మాగారాలు ఉన్న చోట్ల మాత్రమే కుదురుతుందండి ఇది. ఇందులో కనుక 30 నిమిషాలు కనుక ఉంచినట్లయితే మనకి విత్తనం ద్వారా వ్యాపించే కాటుకు తెగులు, గడ్డుదుబ్బు తెగులు వంటి వాటిని నివారించుకోగలుగుతామండి. మనం ప్రాథమిక శ్రేణి విత్తన తోటల పెంపకానికండి డిసెంబర్ జనవరి మాసంలో ముదురు తోటల విత్తనం సేకరిస్తాం కాబట్టి దీనిని మాత్రమే వేడి నీటి శుద్ధి చేయాల్సి ఉంటుందండి. కానీ రెండో దఫా అంటే ద్వితీయ శ్రేణి విత్తనం తోటలు పెంచేటప్పుడు మనం జూలై ఆగస్టు మాసంలో నాటుతాం. ఈ విత్తనం ఏమిటంటే మొదటి దఫా లేవడ తోటలు అంటే మొదట డిసెంబర్ జనవరిలో మనం నాటి 6 నెలలు పెరిగినాక కొట్టే రెండో దఫా తోటలు నాటుతాం కాబట్టి ఇది లేతగా ఉంటుంది. ఈ దవ దీన్ని మాత్రం వేడి నీటి శుద్ధి చేయకూడదండి. ఇది వేడి నీటి శుద్ధి చేసామంటే మొలక శాతం తగ్గిపోతుంది. కాబట్టి మనం వేడి నీటి శుద్ధికి ఎప్పుడు వెళ్ళాలంటే మొదటి దఫా విత్తనం తోటలకే వెళ్లాల్సి ఉంటుంది. అదే రెండో దఫా విత్తనం తోటలకైతే అదే ప్రథమ శ్రేణి విత్తనం తోటలతో పాటు మనం శిలీంద్రనాశనంతో కానీ చేసుకోవచ్చండి. దీనికి వేడి నీటి శుద్ధి అయిపోయిన తర్వాత విత్తనాన్ని ఒక కార్బన్ ఇంజిన్ మందుని 150 గ్రాములు 300 లీటర్ల నీటిలో కలిపేసి ఒక 30 నిమిషాలు కనుక ఉంచినట్లయితే మొచ్చల ద్వారా వ్యాపించే అనాస కుళ్ళు తెగులు, మిగతా రకాల కుళ్ళు తెగులు అంటే నేల ద్వారా వచ్చిన కుళ్ళు తెగులు అన్ని మనం నివారించుకోగలుగుతాం అనమాట. ఆఖరిగా ఏం చేయాలంటే పులుసు పురుగు నివారణ కోసం మలతయాన మందుని ఒక 600 మిల్లీలీటర్లు 300 లీటర్ల నీటిలో అంటే 1 లీటర్కి 2 మిల్లీలీటర్ల చొప్పున కలిపి ఆ ద్రావణంలో ఒక 10 నిమిషాలు ఉంచినట్లయితే విత్తనం ద్వారా వచ్చే పులుసు పురుగు లాంటి వాటిని మనం నివారించుకోగలుగుతాం.
1: మేడం, విత్తన శుద్ధి తర్వాత చేసుకోవాల్సినటువంటి యాజమాన్య పద్ధతులు ఏమున్నాయి మేడం?
0: మనం విత్తన శుద్ధి చేసినాక విత్తనాన్ని మొదటి దఫ అంటే ప్రథమ శ్రేణి విత్తన ఉత్పత్తికి పెంచుతామండి. ఇది డిసెంబర్ జనవరి మాసంలో నాటుకుంటాం అనమాట. ఈ పంటకి 7 నుంచి 10 రోజుల వ్యవధిలో నీరు పెట్టాలండి. పైరేమో నీటి ఎద్దడికి కానీ అలాగే వర్షాకాలంలో నీటి ముంపుకు కానీ గురి కాకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందండి. అదే కలుపు నివారణ సమస్య వచ్చినప్పుడు ఏమవుతుందంటే కలుపు నివారణ కోసం నాటిన 3వ రోజున ఎట్రజిన్ మందుని 2 కేజీలు అండి ఎకరానికి 450 లీటర్ల నీటిలో కలిపేసి 1 ఎకరానికి పిచికారీ చేయాల్సి ఉంటుందండి. అదే తర్వాత కనుక వచ్చిన కలుపు అయితే మొక్క మొలిచిన 20 రోజున మళ్ళీ 60 రోజున 2,4-D ఉందండి. ఇది 1.8 నుంచి 2 కిలోల వరకు ఎకరానికి వాడచ్చు. దానికి 1 లీటర్ గ్రామాక్సిన్ మందును కలిపి ఎకరానికి పిచికారీ చేయాల్సి ఉంటుందండి. అంతేకాకుండా గడ్డి జాతి మొక్కలు కానీ వెడల్పాటు మొక్కలు కానీ ఎక్కువగా ఉన్నట్టయితే మెట్రిబ్యూజన్ మందుని ఎకరానికి 500 గ్రాములు కూడా వాడచ్చు అండి. ప్రత్యేకంగా తుంగ కానీ వెడల్పాటు మొక్కలు ఎక్కువగా ఉంటే 1 లీటర్ 2,4-D అమైన్ సాల్ట్ని 200 లీటర్ల నీటిలో కలిపి 1 ఎకరానికి పిచికారీ చేయొచ్చండి. తర్వాత తీగజాతి మొక్కలు వస్తూ ఉంటాయండి. అవి వచ్చినట్లయితే ఎకరానికి 1 కిలో 2,4-D సోడియం సాల్ట్ని 200 లీటర్ల నీటిలో కలిపి అంటే 1 లీటర్ నీటికి 5 గ్రాములు చొప్పున అనమాట మొక్కలు అంటే తీగజాతి మొక్కలు ఎక్కడ ఉన్నాయో అక్కడ చోట పిచికారీ చేయాల్సి ఉంటుంది. ఇందులో మనం కలుపు మందులు వాడేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే మెట్రిభుజన్ అనే మందుని 40 రోజుల లోపల మాత్రం వాడాల్సి ఉంటుందండి. మళ్ళీ పిలకల దశ పూర్తయినాక అంటే పెరకు దశకు వచ్చిన తర్వాత వాడచ్చు. అంటే పిలకలు పెట్టే దశలో మాత్రం మెట్రిభుజన్ మందుని వాడకూడదండి. అంటే పైరు నాటిన 40 రోజుల తర్వాత మనం వాడకూడదు. ఎందుకంటే పిలకలు పెట్టే సంఖ్య తగ్గుతుందండి. కాబట్టి 40 రోజుల ముందర వాడుకోవచ్చు, పెరకు దశ వచ్చిన తర్వాత వాడుకోవచ్చు. అంటే గ్రాండ్ గ్రోత్ ఫేజ్ అంటాం. తర్వాత పైరు 4 నెలల వయసు వచ్చినాక కూలీలతో కానీ లేదా నాగలతో అంతరకృషి చేసి కానీ మొక్క మొదలకి మట్టి ఎగదోయాలండి. ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే పైరు పడిపోకుండా మనం నివారించుకోగలుగుతాం.
1: అయితే ప్రధాన సస్యరక్షణ చర్యలు ఏమున్నాయి మేడం ఈ తోటల్లో?
0: అంటే పులుసు పురుగు ఆశించే పరిస్థితుల్లో అంటే పంట 4 నెలల వయసు వచ్చినప్పుడు మొక్క అడుగు భాగంలో ఆకులను రిల్ చేయాలండి గడలకి. తర్వాత మలాతియాన్ 2 మిల్లీలీటర్లు కానీ లేదా క్లోర్పైరిఫాస్ 2 మిల్లీలీటర్లు లేదా డైమెథియేట్ 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాల్సి ఉంటుందండి. ఈ పైరు అంటే 4 నెలల వయసున్నప్పుడు ఎకరానికి 400 మిల్లీలీటర్ల మందు ద్రావణం అవసరం అవుతూ ఉంటుంది. అది సాధారణంగా మనం పైరు నాటిన ప్రథమ దశలో ముందు వచ్చేది ఏంటంటే పేకపురుగు వస్తుందండి. పేకపురుగు నివారణకైతే నాటేటప్పుడే లోతైన కాలువల్లో లిండెన్ పొడి 1 ఎకరానికి 10 కిలోలు వేసి ముచ్చలు నాటుకోవచ్చు, లేదా ట్రైకోగ్రామా కిలోనిస్

0: గుడ్డు పరాణజీవిని ఎకరానికి 20,000 చొప్పున చెరుకు నాటిన తర్వాత నెల నుంచి 30 రోజుల నుంచి 10 రోజుల వ్యవధిలో 4 సార్లు విడుదల చేయాల్సి ఉంటుందండి. దగ్గర దగ్గరగా తల్లి మనం కనుక ఇచ్చినట్లయితే పేకపురుగు ఉధృతి అనేది తగ్గుతుందండి. ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందండి. ఇప్పుడు మనం విత్తన తోటలో మొత్తం 6 నెలల పంటకాలంలో కూడా కనీసం 4-5 సార్లు మనం పరిశీలించుకుంటాం అన్నమాట. ఏవైనా పురుగులు తెగుళ్ళు సోకిన దుబ్బులు ఉంటే అవి తీసివేయాల్సి ఉంటుందండి. సాధారణంగా ప్రధానమైన తెగుళ్ళు అంటే ఎర్రకుళ్ళు తెగులు, కాటుకు తెగులు, గడ్డిదుబ్బు తెగులు, ముఖ్యమైన పురుగులు పొలుసు పురుగు, పేక పురుగు, ఇవన్నీ గరిష్ట స్థాయిలో అనుమతించిన దానికన్నా ఎక్కువ ఉన్నప్పుడు అందులో నుంచి మనం విత్తనం తీసుకోకూడదండి.
1: మేడం, రెండో దఫా విత్తన తోటలు ఏ విధంగా పెంచుకోవాలి మేడం?
0: ఈ ప్రథమ శ్రేణి విత్తన తోటలు మనం డిసెంబరు జనవరి మాసంలో నాటుతామండి. ఇది 6-7 నెలలు పెరగనిస్తాము. తర్వాత అది మొత్తం గడ్డంతా కొట్టేసి 3 కళ్ళ ముచ్చలుగా నరుకుతామండి. వేరొక పొలంలో జూలై ఆగస్టు మాసాల్లో రెండో దఫా ద్వితీయ శ్రేణి విత్తన తోటల పెంపకానికి నాటుకుంటాం అన్నమాట. ద్వితీయ శ్రేణి తోటలు నాటేటప్పటికి వర్షాకాలం అవుతుందండి. కాబట్టి ఈ తోటలు మెరక భూముల్లో నాటడానికి మనం ప్రయత్నించాల్సి ఉంటుంది. ఇందాక చెప్పినట్టు ఈ లేత దవని వేడి నూటి శుద్ధి చేయకూడదండి. కార్బోడిజం మందు ద్రావణంతో శుద్ధి చేసుకోవచ్చు. తర్వాత దాన్ని నాటుకోవాల్సి ఉంటుంది. మిగతా ప్రథమ కృషి కానీ, ఎరువులు వేత కానీ, నీటి యాజమాన్యం, కలుపు నివారణ, ఇందాక చెప్పుకున్నట్టు మొదటి దఫా విత్తనం తోటలలాగానే ఆ తోటలు ఎలా పెంచామో అలాగే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ తోటలు కూడా 6 నెలలు పెరగనిస్తామండి. ఇవి కూడా మొత్తం గళ్ళు ముచ్చులుగా నరికి అప్పుడు అసలు పెంచాల్సిన తోటలకు మనం విత్తనంగా వాడుకుంటాం అన్నమాట ప్రధాన పొలంలో. ఇలా ఒకే సంవత్సరంలో 6-7 నెలల వయసు గల తోటలు అన్నమాట వరుసగా పెంచామనుకోండి, 12 నుంచి 14 నెలల అనంతరం ఏమవుతుందంటే సుమారు 8 రెట్లు మనం విత్తనాన్ని వృద్ధి చేయగలుగుతామండి. అంటే 1 హెక్టార్ భూమిలో ముందు నాటామనుకోండి, జనవరిలో ప్రథమ శ్రేణి విత్తనం నాటామనుకోండి, దాన్ని కొట్టేసి జూలై ఆగస్టులో వేరొక పొలంలో మళ్ళీ నాటామనుకోండి, చివరికి ప్రధాన పొలంలో నాటుకునేటప్పుడు 80 నుంచి 100 హెక్టార్ల భూమిలో నాటడానికి సరిపడా విత్తనం మనం తయారు చేసుకోగలుగుతామండి. ఇప్పుడు ఈ విత్తనం తోటల నుంచి కనుక మనం విత్తనం వాడినట్లయితే ముదురు తోటల నుంచి కనుక విత్తనం వాడినప్పుడు కన్నా కూడా 1 హెక్టార్కి 10 నుంచి 15 టన్నుల వరకు అధిక దిగుబడి వస్తుందని పరిశోధన ఫలితాలు కూడా తెలియజేస్తున్నాయండి.
1: మేడం, ఇటువంటి ప్రత్యేక విత్తన తోటల పెంపకం వలన లాభాలు ఏ విధంగా ఉంటాయో ఒకసారి వివరించండి మేడం.
0: అంటే 6-7 నెలల వయసు కలిగిన ఈ లేవర్ తోటల్లో ఏమవుతుందంటే మనకి చెరుకు గడంతా విత్తనంగా ఉపయోగించుకోవచ్చండి. తర్వాత మొలక శాతం అధికంగా ఉంటుంది, అంటే 65 నుంచి 80% ఉంటుంది. మొలక శాతం ఎక్కువగా ఉన్నప్పుడు గడల సంఖ్య ఎక్కువగా ఉంటుందండి. గడల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పుడు చెరుకు దిగుబడి ఎక్కువగా వస్తుంది. అంటే 1 హెక్టార్కి 10 నుంచి 15 టన్నుల వరకు దిగుబడి అధికంగా వస్తుందండి ఈ విత్తనం తోటల నుంచి కనుక మనం విత్తనం వాడుకున్నట్లయితే. అంతేకాకుండా లేత దవ నుంచి వచ్చే మొలక ఏంటంటే దృఢంగా ఏపుగా పెరుగుతుంది, పైరు ఆరోగ్యంగా ఎక్కువ బరువు కూడా గడలు ఎక్కువ బరువుతో వచ్చి దిగుబడి కూడా పెరుగుతుంది. తర్వాత విత్తనం ద్వారా మనం వచ్చే తెగుళ్ళ వ్యాప్తిని అరికట్టగలటం వల్ల ఏమవుతుందంటే సస్యరక్షణ చర్యల ఖర్చు తగ్గించుకోగలుగుతాము. అంతేకాకుండా ప్రశస్తమైన రకాల సాగు నుంచి త్వరగా కనుమరుగయ్యే ప్రమాదం కూడా లేకుండా జాగ్రత్త పడగలం. కొత్త రకాలను మనం సాగులోకి తీసుకొచ్చినప్పుడు ఇలా 2 దఫాలుగా విత్తనం తోటలు పెంచుకున్నట్టయితే 8 నుంచి 10 రెట్ల వరకు మనం విత్తనం అభివృద్ధి చేసుకోగలుగుతామండి. తద్వారా విత్తనాన్ని త్వరగా వ్యాప్తి చేయగలుగుతాం అన్నమాట.
1: ధన్యవాదాలు అండి డాక్టర్ సత్యప్రియ లలిత గారు. ఈరోజు రైతు సోదరులకి చెరకు విత్తనపు తోటలు యాజమాన్యం ఎలా చేపట్టుకోవాలి, దాని ప్రాముఖ్యత ఏంటి చక్కగా వివరించారు. మీకు మరొకసారి ధన్యవాదాలు మేడం.
0: నమస్కారం.
2: మీరు ఇంతవరకు చెరకు సాగులో విత్తనపు తోటల ప్రాధాన్యత ఈ అంశం గురించి కృష్ణా జిల్లా ఉయ్యూరు చెరకు పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ వి సత్యప్రియ లలిత గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక జానపద గేయం.

జానపద గేయం మీరింత వరకు విన్నారు. కార్యక్రమంలో చివరిగా వరి పొలాల్లో ఉపయోగపడే పనిముట్ల గురించి తెలుసుకుందాం. వరి పొలాల్లో ఉపయోగపడే పనిముట్లలో ముఖ్యంగా దమ్ము చేసే పనిముట్లు, ఇంకా వరి నాటే యంత్రాలు, అంతరకృషికి వాడే పనిముట్లు ఇట్లా రకరకాలుగా అందుబాటులో ఉన్నాయి. ముందుగా వరి నాటే యంత్రాలను కనుక మనం చూసుకున్నట్లయితే, వరి సాగు చేసే రైతాంగం వరి నారును నారుమడి నుండి తీసి తిరిగి ప్రధాన పొలంలో నాటుకోవటానికి కావలసిన వ్యవసాయ కూలీలు దొరకక సరైన సమయంలో నాట్లు వేయలేక చాలా ఇబ్బందులు గురయ్యి నాట్లను ఇబ్బందికరంగా ముగిస్తున్నారు. దీనికి ముఖ్యమైనటువంటి కారణం వరి నాట్లు వేయడం శ్రమతో కూడుకున్నటువంటి పని, ఇంకా బురదలో చేయవలసినటువంటి పని కూడాను. మారుతున్న జీవనశైలి, పెరుగుతున్న ఆర్థిక స్థితిగతులు వరి నాట్లు నాటేటటువంటి పనులను చేపట్టడానికి సుముఖతను చూపడటం లేదు. ఇందుకు ప్రత్యామ్నా

0: ప్రాధాన్యంగా వరి నాటేటటువంటి యంత్రాలను ప్రవేశపెట్టడం జరిగింది. దీనిని 20 సంవత్సరాల ముందుగానే ప్రవేశపెట్టినప్పటికీ మన రాష్ట్రంలో అంతగా రైతు ఆదరణ పొందలేదనే చెప్పుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు మన దేశంలో తలెత్తినటువంటి వ్యవసాయ కూలీల కొరత రైతాంగాన్ని ఈ నాట్ల యంత్రాల వైపు చూసేలా చేసింది. ఈ వరి నాటు యంత్రంలో ముఖ్యమైనది నారు పెంచడం. ఈ నారును ప్లాస్టిక్ ప్రత్యేక ట్రైల్లో కానీ లేదా నిర్ధారించిన పద్ధతుల ద్వారా మాత్రమే పెంచిన నారును యంత్రం ద్వారా నాటేందుకు వీలవుతుంది. ఈ నారును నారుమళ్ళలో కూడా ప్లాస్టిక్ షీట్ను పరిచి దాని మీద పలచగా మట్టిని వేసి దాని మీద మొలకెత్తిన వరి విత్తనాలను చల్లి పలచగా నీరుతో తడపటం వల్ల నారును పెంచుకోవచ్చు. ఇలా 15 నుండి 20 రోజుల నారును, అంటే 12 నుంచి 15 సెంటీమీటర్లు పెరిగినటువంటి నారును ట్రే కొలతలకు అనుగుణంగా కత్తిరించి యంత్రం ద్వారా చాలా సమర్థవంతంగా ఈ ప్లాస్టిక్ ఫిలింపై పెంచడంలో ఇబ్బందులతో పాటు మట్టి మందము, విత్తనం సాంద్రత సరిసమానంగా ఉండేటట్లు చేయడం చాలా కష్టమైనటువంటి పని. దీనికి ప్రత్యామ్నాయంగా ట్రే పద్ధతిని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ పద్ధతిలో ప్లాస్టిక్ ట్రేలు సుమారు 600 గ్రాముల మట్టిని నింపి ఆ తర్వాత విత్తనాన్ని పరిచి ఆపై మట్టి, ఇంకా ఎక్కువగా పశువుల ఎరువు లేదా వర్మీ కంపోస్ట్ వేయటం, ఆపై నీరు చిలకడం వరకు ఒకే కన్వేయర్ యంత్రం ద్వారా నిర్వర్తించవచ్చు. ఇలాంటి 80 ట్రేలు 1 ఎకరా పొలానికి కావలసి ఉంటుంది. ఈ ట్రేలను పొలంలో ఒక మూలన పలుచటి నీటిని కట్టి దాంట్లో ఉంచి 15 నుండి 25 రోజులు పెంచి నారును యంత్రం ద్వారా సమర్థవంతంగా నాటుకోవచ్చు. నాటే ముందు పలుచగా నీరు పెట్టడం వల్ల వరి నారు నాటే యంత్రం సులువుగా నడిచేందుకు వీలవుతుంది. ఈ యంత్రం ద్వారా నాటినప్పుడు 8 సాళ్లలో ఒకే మారు నాటడం జరుగుతుంది. దీనికి ప్రత్యేకించి అమర్చిన వేళ లాంటి అమరిక ట్రే నుండి నారును తీసి పొలంలో నాటడం జరుగుతుంది. ఇకపోతే సాళ్లలో నాటుకు నాటుకు మధ్య సుమారు 14 నుండి 23 సెంటీమీటర్లు ఉంటుంది. ఈ నాట్లు పడే లోతును గమనించి మనకు కావలసిన విధంగా నేలను బట్టి లోతు మార్చుకునేందుకు వీలవుతుంది. ఈ యంత్రం ద్వారా రోజుకు 2 నుంచి 6 ఎకరాల వరి నాట్లను వేసుకోవచ్చు. వ్యవసాయ కూలీల ఖర్చు సుమారు 40% తగ్గుతుంది. దీని ఖరీదు 2,75,000 నుండి 18 లక్షల వరకు ఉంటుంది. కాబట్టి నాటే యంత్రం వాడేందుకు ఉన్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని సామూహికంగా ఒక గ్రామంలో 1 లేదా 2 యంత్రాలను ఉంచుకొని వాడటం ఎంతైనా ఆదాయకరంగా ఉంటుంది. ఇక అంతరకృషికి వాడే పనిముట్లు కనుక మనం చూసుకున్నట్లయితే, పంట ఏదైనా అంతరకృషి చాలా ముఖ్యమైనటువంటి ప్రక్రియ. ఇలా అంతరకృషి చేయడం వల్ల పంట పొలంలో కలుపు నివారించడమే కాక మొక్క వేళ్ల దగ్గర నేలను గుల్లబారే విధంగా చేసి తద్వారా వేళ్లు గాలిని పీల్చుకోవడమే కాక బాగా లోపలికి పాకి భూమి లోపలి పొరల్లోకి నీటిని సమర్థవంతంగా పొందుతుంది. ఈ అంతరకృషి సులభతరం చేయాలి అంటే విత్తనాన్ని సాళ్లలో విత్తుకోవాలి. అప్పుడే ఈ యంత్రకృషిని యాంత్రీకరణ చేసేందుకు వీలవుతుంది. వీటి యంత్రాల్లో ముఖ్యమైనది లాంగ్ హ్యాండిల్ వీడర్. ఇంకా ఎడ్లతో నడిచే అంతరకృషికి ఉపయోగపడే యంత్రాలు కూడా అందుబాటులో ఉన్నాయి. వరి పొలాల్లో ఉపయోగపడే పనిముట్ల గురించి విన్నారు. మీరు ఇంతవరకు కిసాన్ వాణి కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
1: ప్రధాన మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం వికసిత్ భారత్ కార్యక్రమం మరికొంచెం సేపట్లో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు.
1: సొంత ఇల్లు అనేది సగటు మనిషి జీవిత కళ. ఆకాశ

0: కలను నిజం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రజల ముందుకు తీసుకువచ్చిందే ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం, ఇంకా ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 పథకం. ఈ పథకం భారతదేశంలోని అత్యంత ముఖ్యమైన గృహ నిర్మాణ కార్యక్రమాలలో ఒకటి. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం సరసమైన గృహ ఎంపికలను అందించడం ద్వారా సమాజంలోని అన్ని వర్గాల వారికి గృహ యాజమాన్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలనే ఆలోచనగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. అందరికీ గృహ వసతి అనే లక్ష్యానికి మద్దతుగా దీనిని రూపొందించారు. ఈ కార్యక్రమం ద్వారా పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాలలో అర్హులైన కుటుంబాలు సురక్షితమైన శాశ్వతమైన గృహాలను పొందేందుకు ప్రభుత్వం సహాయం చేస్తుంది. మారుతున్న గృహ అవసరాలను తీర్చడానికి ఈ పథకం విస్తరించి అభివృద్ధి చెందింది. మరి ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం గురించి వివరంగా మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ దామెరా బ్రాంచ్ మేనేజర్ ఎస్ నిఖిల్ చక్రవర్తి గారు. సార్ నమస్కారం. సార్
1: నమస్కారం అండి.
0: సార్ చెప్పండి, ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం అంటే ఏమిటి, దీని ముఖ్య ఉద్దేశం ఏమిటి? సార్,
1: ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం అనేది

0: విస్తరించి అభివృద్ధి చెందింది. మరి ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం గురించి వివరంగా మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ దామెరా బ్రాంచ్ మేనేజర్ ఎస్ నిఖిల్ చక్రవర్తి గారు. సార్ నమస్కారం. సార్
1: నమస్కారం అండి.
0: సార్ చెప్పండి, ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం అంటే ఏమిటి, దీని ముఖ్య ఉద్దేశం ఏమిటి? సార్
1: ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం అనేది కేంద్ర ప్రభుత్వం 2015లో ప్రారంభించింది. అందరికీ ఇల్లు అనే ఒక లక్ష్యంతో మొదలైంది. ఆర్థికంగా బలహీన వర్గాలు, తక్కువ మరియు మధ్య ఆయా వర్గాల ప్రజలకు పక్కా ఇల్లు నిర్మించుకోవడానికి లేదా కొనుగోలు చేయడానికి ఈ పథకం సహాయం చేస్తుంది. 2015-25 జూన్ ప్రధానమంత్రి గారు ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనే పథకాన్ని ప్రారంభించారు.
0: సార్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 అంటే ఏమిటి?
1: ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 అనేది కూడా పిఎంఏవై అర్బన్ యొక్క కొత్త దశ. దీనిని 2024లో కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఈ పథకం కింద పట్టణ ప్రాంతాల్లోని అర్హులైన కుటుంబాలకు కొత్త ఇల్లు నిర్మించుకోవడానికి, కొనుగోలు చేయడానికి లేదా ఇప్పటికే ఉన్న ఇంటిని విస్తరించుకోవడానికి ఆర్థిక సహాయం అందించబడుతుంది. ప్రధానమంత్రి 2.0 యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అందరికీ ఇల్లు అనే కాన్సెప్టే ద్వారానే ఏర్పడింది. కాకపోతే ఇక్కడ చిన్న మార్పు చేయబడింది. 1 కోటి ఇల్లు మాత్రమే ఈ స్కీమ్ కింద మనకు అర్హులకు ఇవ్వడానికి ఉంది. ప్రధానమంత్రి 2.0 అనేది పిఎంఏవై అర్బన్ 1 స్కీమ్ కి ఒక ఎక్స్టెన్షన్ లాగా అనుకోవచ్చు మనము. దీన్ని కేంద్ర ప్రభుత్వం 2024లో ఆమోదించింది. ఈ పథకం కింద కొత్త ఇల్లు నిర్మించుకోవడానికి, కొనుగోలు చేయడానికి మరియు ఒకవేళ ఇల్లు ఉన్నవారికి దాన్ని విస్తరించుకోవడానికి ఉపయోగపడే స్కీమ్. దీని ద్వారా మనము ఆర్థిక సహాయం పొందొచ్చు. ఇందులో 1 కోటి మందికి మాత్రమే లబ్ధి చేకూర్చే విధంగా స్కీమ్ డిజైన్ చేయబడింది.
0: ఓకే సార్, మరి ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందడానికి దీనికి సంబంధించినటువంటి అర్హత ప్రమాణాలు ఏ విధంగా ఉండాలి సార్?
1: ఇందులో ముఖ్యంగా భారతీయ పౌరులై ఉండాలి. కుటుంబంలో పక్క ఇల్లు ఉండకూడదు. గతంలో కేంద్ర ప్రభుత్వ గృహ పథకాల కింద ప్రయోజనం పొందకూడదు. ఆదాయ పరిమితులు కూడా ఉన్నాయి. ఆదాయ పరిమితుల్లో వార్షిక ఆదాయం 3 లక్షల లోపు ఉన్నవారు ఈడబ్ల్యూఎస్ స్కీమ్ కింద ఎలిజిబుల్ ఉంటారు. ఈడబ్ల్యూఎస్ అంటే వార్షిక ఆదాయం 3 లక్షల లోపు ఉన్న కుటుంబాలను ఈడబ్ల్యూఎస్ కింద కన్సిడర్ చేస్తారు. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అని అంటారు. ఇందులో కుటుంబ ఆదాయం మొత్తం కూడా 3 లక్షల లోపే ఉండాలి. 3 లక్షల నుంచి 6 లక్షలు ఉన్నవారు లో ఇన్కమ్ గ్రూప్ అంటే ఎల్ఐజీస్ కింద ఎలిజిబుల్గా ఉంటారు. 6 లక్షల నుంచి 9 లక్షల మధ్య ఉన్నవారు ఎంఐజీ కేటగిరీలో వస్తారు. ఎంఐజీ అంటే మిడిల్ ఇన్కమ్ గ్రూప్ అండి. వీరందరూ కూడా ఈ పథకం ద్వారా లబ్ధి పొందడానికి అర్హులు. 9 లక్షల ఆదాయం దాటిన వాళ్ళు ఎవరు కూడా ఈ స్కీమ్ కింద ఎలిజిబుల్ కాదు.
0: బాగుంది సార్. మరి ఈ పథకం ద్వారా రుణాన్ని పొందడానికి ఎలాంటి పత్రాలు సమర్పించాలి, అవి ఎక్కడ ఇవ్వాలి?
1: ముందుగా మనకు కేవైసీ అండి, అంటే ఆధార్ కార్డ్ కానీ పాన్ కార్డ్ కానీ మనకు సంబంధించిన ఐడెంటిటీ ప్రూఫ్స్ ఏవైనా కూడా ముందుగా మనం మన దగ్గర ఉంచుకోవాలి. దీంతో పాటు ఆదాయ ధృవీకరణ పత్రం, మనం ఏ స్కీమ్ కింద ఎలిజిబుల్ అవుతాం, ఈడబ్ల్యూఎస్ఆ, ఎల్ఐజీ, ఎంఐజీ తెలుసుకోవడానికి మనకు ఆదాయ ధృవీకరణ పత్రం అనేది కంపల్సరీ కావాలి. మన ఆదాయ ధృవీకరణ పత్రాల్లో ముఖ్యంగా మనకు కావాల్సింది పే స్లిప్స్ కానీ ఐటీ రిటర్న్స్ కానీ ఉండాలి. ఒకవేళ ఎంప్లాయీ కనుక అయితే శాలరీ స్లిప్స్ ఇస్తారు, లేదు మనం స్వతహాగా ఏదైనా వ్యాపారం చేసుకుంటున్నామంటే మనం ఐటీ రిటర్న్స్ అనేవి సబ్మిట్ చేయాలి. దీంతోపాటు 6 నెలల బ్యాంక్ స్టేట్మెంట్, మన ఏదైతే భూమి కానీ ఇల్లు కానీ సంబంధించిన డాక్యుమెంట్స్, లింక్ డాక్యుమెంట్స్ కానీ మన ఓనర్షిప్ డాక్యుమెంట్స్ కానీ ఇవన్నీ కూడా బ్యాంక్లో సబ్మిట్ చేస్తే సరిపోతుంది.
0: బాగుంది సార్. మరి ఈ పథకం కింద ఎంత ఇంటి పరిమాణం వరకు రుణాన్ని అందిస్తారు, లబ్ధిదారులు ఎంతవరకు రుణాన్ని పొందవచ్చు?
1: ఇందులో కూడా మన కేటగిరీ వైజ్ ఉన్నాయండి. ఈడబ్ల్యూఎస్లో మనకు 30 చదరపు మీటర్ల వరకు అంటే దాదాపు 320 చదరపు అడుగుల వరకు ఇంటి నిర్మాణంకి లోన్ తీసుకోవచ్చు. ఎల్ఐజీ కేటగిరీలో ఉన్నవారు 60 చదరపు మీటర్ల వరకు, మరియు ఎంఐజీ కేటగిరీలో ఉన్న వాళ్ళు 120 చదరపు మీటర్ల వరకు ఇంటి నిర్మాణంలో భాగం కావచ్చు. ఇందులో బ్యాంకులో గరిష్టంగా ఇచ్చే లోను 25 లక్షలండి.
0: సార్ ఒకవేళ ఒక వ్యక్తి 10 లక్షలు రుణాన్ని పొందాడనుకోండి, వారికి నెల నెల ఎంత ఇంట్రెస్ట్ పడుతుంది?
1: 10 లక్షల రుణం తీసుకున్న వ్యక్తికి ఒక మనము గరిష్టంగా 20 సంవత్సరాలు వాళ్ళ ఏజ్ని బట్టి, అంటే 30 ఏళ్ళ వ్యక్తికి ఇంకో 30 సంవత్సరాలు లోన్ పీరియడ్ పెట్టుకోవచ్చు. అంటే ఒక 60 ఏళ్ళ వరకు అతను కట్టడానికి సిద్ధంగా ఉంటాడు. సో 30 ఏళ్ళు మనము లోన్ టర్మ్ పెట్టుకుంటే 10 లక్షలకు 30 సంవత్సరాలకు గాను అతనికి పడే ఇంట్రెస్ట్ రేట్ అంటే 7% నుంచి 8.5-9%, అంటే ఒక్కొక్క బ్యాంక్ ఒక్కొక్క విధంగా ఇంట్రెస్ట్ చార్జ్ చేస్తాయండి. మీ సిబిల్ బేస్ చేసుకొని సిబిల్ని బట్టి 7.5 అనుకుందాం, మనం ఒక 7.5 ఇంట్రెస్ట్ రేట్కి అనుకుంటే అతడు 7,000 ఈఎంఐ కట్టాల్సి వస్తుంది ప్రతి నెల. 10 లక్షల రూపాయలు 30 సంవత్సరాలకు గాను 7.5 ఇంట్రెస్ట్ రేట్తో అతను కట్టాల్సింది 7,000 రూపాయలు మాత్రమే.
0: మరి ఈ పథకం కింద సబ్సిడీ వస్తుందా సార్?
1: వస్తుందండి, తప్పకుండా వస్తుంది. ఈడబ్ల్యూఎస్, ఎల్ఐజీ, ఈఎంఐజీ ఈ ఇన్కమ్ గ్రూప్స్ లో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి నేను చెప్పిన విధంగా ఎన్నైతే చదరపు అడుగు స్థలంలో ఇల్లు నిర్మిస్తున్నారో దాని కండిషన్తో పాటు మీ ఆదాయ ధృవీకరణ అన్ని సమర్పించిన పిమ్మట మీ లోన్ కి ఖచ్చితంగా సబ్సిడీ వస్తుంది. ఆ సబ్సిడీ కూడా 5 సంవత్సరాల్లో 5 విడతల్లో ఇస్తారు. గరిష్ట సబ్సిడీ 180,000 మాత్రమే.
0: ఓకే అండి, బాగుంది. సబ్సిడీ అనేది గరిష్ట

0: మొత్తంగా 180,000 అన్నారు. ఓకే సార్, మరి ఈ పథకం యొక్క అమలు అనేది ఎంతకాలం వరకు ఉంటుంది?
1: ఈ పథకం 5 సంవత్సరాల వరకు అండి, 2024 నుంచి 2029 వరకు మన అర్హులైన వ్యక్తులందరూ కూడా ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వీస్ బేసిస్ లో సబ్సిడీ అనేది రిలీజ్ చేయబడుతుంది. కోటి మందికి మాత్రమే ఉంది కాబట్టి ఎవరైతే ముందుగా అప్లై చేసుకుంటారో వాళ్ళకు మాత్రమే ఈ సబ్సిడీ అనేది పొందగలుగుతారు.
0: ఓకే అండి. సార్ మరి ప్రధానమంత్రి ఆవాస్ యోజన ప్రకారం పక్కా ఇల్లు అంటే ఏమిటి సార్?
1: ఈ పథకం ప్రకారం పక్కా ఇల్లు అంటే ఖచ్చితంగా ఆర్సీసీ రూఫ్ ఉండాలి, అంటే మన బిల్డింగ్ అయ్యే ఉండాలి, దానికి ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఉండాలి, సీవేజ్ అంటే మన కాలువలు కానీ టాయిలెట్స్ కానీ ఇవన్నీ ఖచ్చితంగా ఉన్న ఇంటిని మాత్రమే పక్కా ఇళ్ళ కింద పరిగణించబడుతుంది. సెప్టిక్ ట్యాంక్ ఖచ్చితంగా అన్ని ఇవన్నీ ప్రభుత్వం ఏవైతే నిబంధనలు పెడుతుందో ఆ నిబంధనలు ఉన్న అన్ని వర్తిస్తేనే పక్కా ఇంటి కింద ప్రమాణిస్తారు.
0: సార్ మరి ఒకవేళ గతంలో గృహ నిర్మాణ పథకాల ద్వారా ప్రయోజనాలు పొంది ఉంటే మళ్ళీ ఈ పథకం ద్వారా రుణం పొందవచ్చా?
1: ముందుగా చెప్పిన విధంగా ముందుగానే ఎవరైనా లబ్ధిదారులు వేరే పథకం కింద కేంద్ర ప్రభుత్వ పథకం కింద లబ్ధి పొంది ఉంటే ఈ పథకం ద్వారా పొందడానికి అర్హులు కాదు. ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టుకునే వారు మాత్రమే, వారి పేరు మీద ఎటువంటి ఇల్లు లేదు, వారి కుటుంబ సభ్యుల పేరు మీద కూడా ఎటువంటి ఇల్లు లేని వారు మాత్రమే అర్హులు. ఇంతకుముందు ఎటువంటి పథకం కింద కానీ వాళ్ళు ఏ సబ్సిడీ కానీ ఏ సదుపాయం కానీ పొందని వాళ్ళు మాత్రమే అర్హులు.
0: సార్ మరి ఈ రుణాన్ని ఎవరి పేరు పైన పొందవచ్చు?
1: ఈ రుణాన్ని కుటుంబంలో పొందడానికి ఎవరైనా అర్హులే, కాకపోతే మహిళా యాజమాన్యం తప్పనిసరి. మహిళలు ఖచ్చితంగా ఇంటి యాజమాన్యం ఉండి తీరాల్సిందే, వారితో పాటు వాళ్ళ భర్త కానీ వాళ్ళ కొడుకు కానీ వాళ్ళ కూతురు కానీ తీసుకోవాల్సిందే. ఇందులో ఒక ముఖ్య విషయం ఏమిటంటే కుటుంబం అనగా భార్య, భర్త, పెళ్లి కాని పిల్లలు మాత్రమే కుటుంబంగా పరిగణించబడతారు.
0: అంటే ఈ రుణాన్ని పొందడానికి ఖచ్చితంగా మహిళా యజమానురాలై ఉండాలంటారు?
1: అంతే అండి.
0: సార్ మరి ఇంకా రుణాన్ని ఏ బ్యాంకులలో అందజేస్తారు మరియు బ్యాంకులలో పరిశీలించే అంశాలు ఏ విధంగా ఉంటాయి?
1: ఈ రుణాన్ని అన్ని గవర్నమెంట్ బ్యాంకులలో, ప్రైవేట్ బ్యాంకులలో, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలలో ప్రతి ఒక్క లబ్ధిదారుడు అంటే అర్హులైన లబ్ధిదారులు పొందవచ్చు. ముఖ్యంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ, మన తెలంగాణ గ్రామీణ బ్యాంక్ కానీ, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ ఇలాంటి పలు రకాల బ్యాంకులు ఈ పథకం కింద అందరికీ చేయూతనిస్తున్నాయి. ఇందులో ముఖ్యమైన అంశాలు, వీరు ఏ బ్యాంక్ అయినా పరిశీలించే ముఖ్యమైన అంశాలు 4 చెప్తాను. ముందుగా మీ సిబిల్ అండి, అంటే మన ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది ఎలాగో ఉంది అనేది వాళ్ళు ఖచ్చితంగా సిబిల్ ద్వారా చెక్ చేస్తారు. మీరు ఇంతకుముందు తీసుకున్న లోన్స్ కానీ, బయట చేసిన అప్పులు ఏ విధంగా కడుతున్నారు, రెగ్యులర్గా కడుతున్నారు లేదా అనేది ఖచ్చితంగా చూస్తారు. దీంతోపాటు మీ యొక్క ఆదాయ స్థిరత్వం, అంటే మీ యొక్క ఇన్కమ్ ఏ విధంగా వస్తుంది, రెగ్యులర్గా వస్తుందా లేదా, ఏవైనా గ్యాప్స్ ఉన్నాయా, ప్రతి నెల మీకు వచ్చే ఆదాయాన్ని వెరిఫై చేస్తారు శాలరీ స్లిప్స్తో కానీ, మీకు వచ్చే బిజినెస్ స్టేట్మెంట్స్ని వెరిఫై చేయడం కానీ చేస్తారు. అలాగే మీరు ఎక్కడైతే ఇల్లు కట్టదలుచుకున్నారో ఆ స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్స్ వెరిఫై చేయడం, లీగల్గా అవి వ్యాలిడా కాదా, వాటి ద్వారా మీకు స్థిరమైన హక్కు ఉందా లేదా అనేది వెరిఫై చేస్తారు. అలాగే నిర్మాణ అంచనా, మీరు కట్టే ఇంటికి ఎంత ఖర్చు అవుతుందనే అంచనా వేస్తారు, దాని ద్వారానే లోన్ అనేది శాంక్షన్ చేయబడుతుంది. ఎంప్లాయీస్కి అయితే మనకు శాలరీ స్లిప్స్ చూస్తారండి, మనకు వచ్చే శాలరీ ఏదైతే ఉందో, నెలవారీ జీతం, 3 నెలల జీతాన్ని యావరేజ్గా తీసుకొని బ్యాంక్ అనేది మన ఈఎంఐస్ ఎంతవరకు పెట్టుకోవచ్చు అనేది ధృవీకరిస్తారు. సపోజ్ మీకు ఒక 50,000 జీతం వస్తుంది అనుకోండి, దాంట్లో 60% మాత్రమే ఈఎంఐస్ పెట్టుకోవడానికి ఉంటుంది, అంటే ఒక 30,000 మాత్రమే ఈఎంఐ పెట్టుకోవడానికి ఉంటుంది, 20,000 మన నెలవారీ ఖర్చులకు చూసుకోవడానికి. ఈ 30,000లో కూడా ఆల్రెడీ మీకు ఎగ్జిస్టింగ్ ఈఎంఐస్ అంటే బయట లోన్స్ తీసుకుని ఉన్నారు, ఏదైనా పర్సనల్ లోన్ కానీ చిన్న వెహికల్ లోన్ కానీ తీసుకుని ఉంటే ఆ ఈఎంఐ తీసేసి ఆ 30,000లోంచి మిగిలింది మాత్రమే ఈ లోన్కి ఈఎంఐ పెట్టుకోవచ్చు అండి. అలాగే మన బిజినెస్ పర్సన్స్కి ఐటీఆర్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అనేది ఎవ్రీ ఇయర్ మనం ఫైల్ చేస్తుంటాం, అది ఖచ్చితంగా 3 సంవత్సరాల ఐటీఆర్ అనేది ఖచ్చితంగా అడుగుతారు. ఒకవేళ లేని పక్షంలో 2 సంవత్సరాల ఐటీఆర్తో వాళ్ళు వాళ్ళ పాలసీలో ఉంటే వాళ్ళు చేయగలుగుతారు. మీకు వచ్చే వార్షిక ఆదాయాన్ని 12 భాగాలు అంటే బై 12 చేసేసి నెలకి ఎంత వస్తుంది అనేది దాన్ని లెక్క చేసుకుని మళ్ళీ 60-40 రేషియోలో క్యాలిక్యులేట్ చేస్తారు. మన వ్యాపారం చేసే వారికి ఖచ్చితంగా వాళ్ళకి వ్యాపారానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా ఉండాలండి, ట్రేడ్ లైసెన్స్ కానీ, లేబర్ లైసెన్స్ కానీ, రిజిస్ట్రేషన్స్ కానీ, వాటికి సంబంధించిన ప్రూఫ్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది.
0: ఇంకా ప్రత్యేక వర్గాలకు చెందిన వారికి ఈ పథకం ద్వారా ఎంతవరకు రుణాన్ని అందిస్తారు?
1: ప్రత్యేక వర్గాలు అనగా ఎస్సీ ఎస్టీకి సంబంధించిన వారు, దివ్యాంగులు, సీనియర్ సిటిజన్స్, నిర్మాణ కార్మికులు, పిఎం విశ్వకర్మకు సంబంధించిన లబ్ధిదారులు ఇలాంటి వారందరూ కూడా దీంట్లో లోన్ తీసుకోవచ్చు. వీరికి కూడా గరిష్టంగా 25 లక్షల వరకు లోన్ ఇవ్వవచ్చు, దాంతోపాటు సబ్సిడీ కూడా 180,000 వరకు ఇవ్వచ్చు. ఏజ్ లిమిట్ అనేది మనకి ఆదాయం బట్టి చూస్తారండి, ఒక బ్యాంకు నుంచి ఒక బ్యాంక్కి మారుతుంటుంది పాలసీ. మినిమం 18 ఇయర్స్ ఉండాలి, మ్యాక్సిమం 70 ఇయర్స్ వరకు లోన్ చేయవచ్చు. ఇంకొక ముఖ్యమైన పాయింట్ అండి, మనకి ఈ పథకంలో ఖచ్చితంగా మనం

0: జియో ట్యాగింగ్ అనేది ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. ఇంటి నిర్మాణ దశలను ప్రభుత్వం జీపీఎస్ ఫోటోల ద్వారా పరిశీలిస్తుందన్నమాట. దీన్ని సాధారణంగా 3 సార్లు జియో ట్యాగింగ్ చేయాల్సి ఉంటుంది, నిర్మాణానికి ముందు, నిర్మాణం జరుగుతున్నప్పుడు, నిర్మాణం పూర్తయిన తర్వాత. ఈ 3 స్టేజుల్లో కూడా ఫోటోలు ఖచ్చితంగా లొకేషన్ ధృవీకరణ జరుగుతుంది. ఈ ఫోటోలను మనము పోర్టల్లో కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
1: సార్, ఇప్పుడు మీరు జియో ట్యాగింగ్ని అప్లై చేసుకోవచ్చు అన్నారు కదా, మరి ఆ ప్రాసెస్ అనేది ఏ విధంగా చేసుకోవాలి, ఎక్కడ అప్లై చేసుకోవాలి?
0: ముందుగా మనం లోన్ అప్లై చేయడానికి పిఎంఏవై 2.0లో మన ఆధార్ కార్డు, మన ఫ్యామిలీ డీటెయిల్స్తో పాటు రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకున్నాక మనకు ఏదైతే బ్యాంక్ అకౌంట్, మన దగ్గరలో ఉన్న బ్యాంక్ కానీ, మనకు బ్యాంక్ అకౌంట్ ఏ బ్యాంక్లో ఉందో ఆ బ్యాంక్ కానీ సెలెక్ట్ చేసుకోవడానికి వీలుంటుంది. ఆ బ్యాంకులో మన అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు లోన్ శాంక్షన్ చేసి దాంట్లో మనకి అప్రూవల్ ఇచ్చాక ముందు నిర్మాణానికి ముందు ఫొటోస్, నిర్మాణం జరిగినప్పుడు ఫొటోస్, నిర్మాణం తర్వాత ఫొటోస్, ఆ ఫోటోలోనే జియో ట్యాగింగ్ చేయాలి.
1: బాగుంది సార్. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం మరియు ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 పథకం అంటే ఏమిటి? ఇంకా ఈ పథకం ద్వారా ఎంతవరకు రుణాన్ని పొందవచ్చు, ఏ విధంగా పొందవచ్చు మొదలైనటువంటి విషయాల గురించి మా శ్రోతలకు చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు సార్.
0: ధన్యవాదాలండి.
2: ఇప్పటి వరకు వికసిత భారత్ విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి వరంగల్ కేంద్ర సమర్పణ.
3: రవి, అరే రవి, ఉన్నవారా ఇంట్లోనే?
4: రారా సుధాకర్, చాలా రోజులకు వచ్చినావు, కూర్చో. అంతా మంచిదేనా?
3: అంతా మంచిగున్నాను రా.
4: అరే చిన్న, ఈ చెత్త తీసుకుపోయి మన ఇంటి వెనకాల వేసిరారా?
5: నాన్న.
3: ఏందిరా, నీ ఇంటి వెనకాల నువ్వే చెత్త వేసుకుంటట్లరా?
4: అరే నీ ఇంట్లో వేస్తలేను కదరా భయ్.
3: కాదురా, ఆ వాసన మళ్ళీ నీకే రాదా? ఇంటి చుట్టూ దోమలు, ఈగలు జమగా అవారా? అగో, ఆ నీళ్ళు కూడా ఇంటి వెనకాలనే చల్లుతున్నావు ఏంద్రా?
4: అవునరా, ఇప్పుడు ఏంది, ఇది చెప్పడానికి వచ్చినావు నా ఇంటికి?
3: నువ్వన్నా చెప్పమ్మా ఈయనకి, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా.
5: ఆయనకేం చెప్పగలుగుతానా?
3: సరే మీ ఇష్టం రా, నా కొడుకు పుట్టినరోజు ఎల్లుండి, అది చెప్పనీకే వచ్చినరా.
6: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
7: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
8: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
7: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,
8: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
7: ఆకాశవాణి
8: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వినండి అభిలాష కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. ముందుగా ఈ ఉత్తరం అనంతపురం మండలం తాటిచెర్ల గ్రామం నుండి ఆవుల పెద్దన్న వీరి కోసం రాస్తున్నారు. వీరి కోసం దేవదాసు చిత్రం కోసం చక్రి రేవతి పాడిన పాట ఇప్పుడు విందాం.

సూత్రధారులు చిత్రం కోసం శైలజ పాడిన పాట, రచన సీతారామశాస్త్రి, సంగీతం కేవీ మహదేవన్. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా హతినూర మండల్ చిద్దుల నాగారం నుండి

దొడ్ల దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, మీనా, లోకేశ్వర్, రాజు, కోటి, లావణ్య, విక్రాంత్, జగన్, దుర్గయ్య, రాజేశ్వర్, లక్ష్మీ, దుర్గయ్య వీరందరి కోసం ఈ పాట విందాం.

బ్రతుకు తెరువు చిత్రం నుండి పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, సికింద్రాబాద్ బురదిగడ్డ ఆర్యనగర్ సమాజ్ శ్రోతలు, సక్కుబాయ్, నరసింహ, ఎల్లమ్మ, గండయ్య, ముత్తమ్మ, నిర్మల, నరేందర్, శాంతి, రేణుక, లావణ్య, స్వరూప, శిరీష, వివేక్, రజిత, విమల, శ్రీనివాస్, రాజ్కుమార్, లలిత, శ్రీజ, అభిలాష్, వీరందరి కోసం ఈ పాట.

శ్రోతలు, ఇంతవరకు అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా మీరు కోరిన సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 8:15 అవస్తున్నది. మరికొద్ది క్షణాల్లో పార్లమెంటు కార్యకలాపాలపై సమీక్ష వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధ. ముందుగా ముఖ్యాంశాలు. పలు కీలక బిల్లుల ఆమోదం అనంతరం పార్లమెంటు ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం నెలకొన్నప్పటికీ దేశంలో ఎలాంటి ఇంధన కొరత తలెత్తలేదని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కింద దేశవ్యాప్తంగా 50 లక్షలకు పైగా కుటుంబాలు లబ్ధి పొందాయని ప్రభుత్వం వెల్లడించింది. కామన్వెల్త్ గేమ్స్ 2026లో పతకాలు సాధించిన భారత క్రీడాకారులను కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ ఈరోజు సత్కరించారు. ఇక వార్తల వివరాలు.

అప్రోప్రియేషన్ నంబర్ 3 బిల్లు 2026ను లోక్సభ ఈరోజు ఆమోదించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో కొన్ని సేవలపై మంజూరైన నిధులను మించి చేసిన వ్యయాన్ని భర్తీ చేసేందుకు భారత సమీకృత నిధి నుంచి నిధుల వినియోగానికి ఈ బిల్లు అనుమతి కల్పిస్తుంది. ఇందుకోసం 54,000 కోట్ల రూపాయలకు పైగా అదనపు నిధులను ప్రభుత్వం కోరింది. అంతకుముందు పన్నులు, ఇతర చట్టాలు సవరణ బిల్లు 2026ను ఆర్థిక మంత్రి లోక్సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ద్వారా పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ చట్టం 2007, అదనపు ఆదాయపు పన్ను చట్టం 2025, అలాగే ఆర్థిక చట్టం 2026లో సవరణలు చేయనున్నారు. అదేవిధంగా ఆదాయపు పన్ను సవరణ ఆర్డినెన్స్ 2026ను తక్షణం జారీ చేయాల్సిన అవసరాన్ని వివరిస్తూ ఒక వివరణాత్మక ప్రకటనను కూడా మంత్రి సభలో ఉంచారు. భారత్ను ప్రపంచ పెట్టుబడులు, తయారీ రంగం, వ్యాపారాలకు మరింత ఆకర్షణీయమైన, స్థిరమైన గమ్యస్థానంగా తీర్చిదిద్దటం ఈ బిల్లులోని ప్రతిపాదనల ప్రధాన ఉద్దేశం. భారత డేటా సెంటర్లను వినియోగించే విదేశీ క్లౌడ్ కంపెనీలకు గతంలో పన్ను మినహాయింపులు ప్రకటించినప్పటికీ అనేక స్థాయిలో ప్రభుత్వ అనుమతులు తప్పనిసరి కావడంతో అవి అమల్లో ఇబ్బందులు ఎదుర్కొన్నాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. జనన మరణాల నమోదు సవరణ బిల్లు 2026కు పార్లమెంటు ఆమోదం లభించింది. ఈ బిల్లును రాజ్యసభ ఈరోజు ఆమోదించడంతో పార్లమెంటు ఆమోదం పూర్తయింది. లోక్సభ ఇప్పటికే ఈ బిల్లును ఆమోదించింది. జననాలు మరణాల నమోదు చట్టం 1969లో సవరణలు చేసేందుకు ఉద్దేశించిన ఈ బిల్లును కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ రాజ్యసభలో ఈరోజు ప్రవేశపెట్టారు. బిల్లుపై జరిగిన చర్చకు నిత్యానందరాయ్ సమాధానమిస్తూ, ఆలస్యంగా జరిగే నమోదును, దుర్వినియోగం చేసే అవకాశాలను నివారించేందుకే ఈ సవరణలు తీసుకువచ్చినట్టు తెలిపారు. 2 సంవత్సరాలకు మించి ఆలస్యంగా జనన మరణాల నమోదుకు దరఖాస్తు చేసిన సందర్భంలో ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆదేశాలకు మాత్రమే నమోదు చేపట్టనున్నట్టు వెల్లడించారు. 2 ఏళ్లకు మించిన ఆలస్య నమోదుకు సంబంధించిన నిబంధన మినహా ప్రస్తుతం అమలులో ఉన్న నమోదు విధానంలో ఎలాంటి ఇతర మార్పులు లేవని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. ప్రతిపక్షాల నిరసనలతో పార్లమెంటు ఉభయ సభల కార్యకలాపాలకు పలుమార్లు అంతరాయం ఏర్పడింది. నీటి ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో విద్యార్థుల నిరసన సందర్భంగా జరిగినట్టు ఆరోపిస్తున్న పోలీసు చర్యతో పాటు పలు అంశాలపై ప్రతిపక్ష సభ్యులు ఆందోళనకు దిగడంతో రాజ్యసభకు అంతరాయం ఏర్పడింది. రాజ్యసభ తొలి వాయిదా అనంతరం 12:00 తిరిగి సమావేశమైనప్పుడు సభాపతి సిపి రాధాకృష్ణన్ ప్రశ్నోత్తరాల సమయాన్ని ప్రారంభించారు. ప్రతిపక్ష సభ్యుల ఆందోళన మధ్య పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు సంబంధిత మంత్రులు సమాధానాలు ఇచ్చారు. అయితే నినాదాలు, నిరసనలు కొనసాగడంతో సభాపతి రాజ్యసభను 2:00 వాయిదా వేశారు. అంతకుముందు ఉదయం 0 అవర్ ప్రారంభమైన సందర్భంగా ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే అయోధ్య రామమందిరానికి వచ్చిన విరాళాల దొంగతనం ఆరోపణల అంశాన్ని ప్రస్తావించారు. దీనికి పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు స్పందిస్తూ, అయోధ్యలో రామమందిర నిర్మాణాన్ని వ్యతిరేకించిన కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలు ఇప్పుడు విరాళాల దొంగతనం పేరుతో ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. ఇక లోక్సభలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఉదయం 11:00 సభ ప్రారంభమైన తర్వాత స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నోత్తరాల సమయాన్ని చేపట్టేందుకు ప్రయత్నించినప్పటికీ నీట్ ప్రశ్నాపత్రం లీక్ అంశంపై విద్యార్థుల నిరసన సందర్భంగా జరిగినట్టు ఆరోపిస్తున్న పోలీసుల చర్యపై ప్రతిపక్ష సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. 2 వాయిదా అనంతరం 2:00 తిరిగి సమావేశమైనప్పుడు అప్రోప్రియేషన్ బిల్లు ఆమోదం పొందిన అనంతరం సభ రేపు ఉదయం 11:00 వాయిదా పడింది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్లో నిర్వహించినట్టు చెబుతున్న స్థానిక ఎన్నికలను మోసపూరిత ఎన్నికలని భారత్ అభివర్ణించింది. ఇటువంటి నామమాత్రపు ఎన్నికల ద్వారా అక్కడి వాస్తవ పరిస్థితులను దాచిపెట్టలేరని విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఆ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైష్వాల్ న్యూఢిల్లీలో ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్లో ప్రస్తుతం జరుగుతున్న అసలు పరిణామాలు ప్రజల నిరసనలు, పాకిస్తాన్ బలగాల విచక్షణారహిత హత్యాకాండలే అని అన్నారు.

0: ఈ ఏడాది జూన్ నుంచి కొనసాగుతున్న అణచివేత చర్యల్లో ఇప్పటి వరకు కనీసం 90 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయినట్టు తెలిపారు. ప్రజల అసంతృప్తికి పాకిస్తాన్ ప్రభుత్వం తూటాలు, బెదిరింపులు, నిర్బంధాలతో సమాధానం చెబుతోందని, ఇప్పుడు బూటకపు ఎన్నికల ద్వారా చట్టభద్రత ఉన్నట్టు చూపించే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. మానవ హక్కుల అంశంపై పాకిస్తాన్ చేస్తున్న ద్వంద్వ వైఖరిని ప్రపంచం గుర్తించాలని, ఆ దేశాన్నే ఇందుకు బాధ్యుడిగా నిలబెట్టాలని రణధీర్ జైష్వాల్ పేర్కొంటూ,
1: The so-called local election in Pakistan occupied Kashmir is a complete farce. The real happening is that of public protests and wanton killings by Pakistani forces. Such hollow exercises cannot hide reality. Since June this year, at least 90 civilians have lost their lives in the continuing crackdown. Many more have been injured. As you have seen, the Pakistani establishment has answered public discontent with bullets, blackouts, intimidation and repression, and now seeks to manufacture legitimacy.
0: ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కింద దేశవ్యాప్తంగా 50 లక్షలకు పైగా కుటుంబాలు లబ్ధి పొందినట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ పథకం ప్రజలను సాధికారత దిశగా నడిపిస్తూనే పరిశుభ్రమైన ఇంధన భద్రత కలిగిన భవిష్యత్ వైపు భారతదేశాన్ని వేగంగా తీసుకువెళ్తోందని కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు. ఈ పథకం కింద 19 లక్షలకు పైగా కుటుంబాలు ప్రస్తుతం 0 రూపాయల విద్యుత్ బిల్లు పొందుతున్నాయని మంత్రి సామాజిక మాధ్యమం వేదికగా తెలిపారు. అలాగే దేశవ్యాప్తంగా 25 వేలకు పైగా కేంద్ర ప్రభుత్వ భవనాలు, 81 వేలకు పైగా రాష్ట ప్రభుత్వ భవనాలు రూఫ్ టాప్ సౌర విద్యుత్ వ్యవస్థల ద్వారా విద్యుత్ను వినియోగిస్తున్నాయని వెల్లడించారు. కామన్వెల్త్ గేమ్స్ 2026లో చారిత్రక ప్రదర్శనతో పతకాలు సాధించి స్వదేశానికి చేరుకున్న భారత క్రీడాకారులను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఈరోజు సత్కరించారు. న్యూఢిల్లీలో జరిగిన ఈ సన్మాన కార్యక్రమంలో స్వర్ణ పతక విజేతలకు 30 లక్షల రూపాయలు, రజత పతక విజేతలకు 20 లక్షల రూపాయలు, కాంస్య పతక విజేతలకు 10 లక్షల రూపాయల చొప్పున నగదు ప్రోత్సాహకాలను సైతం అందజేశారు. ఈ సందర్భంగా క్రీడాకారులతో ముచ్చటించిన కేంద్ర మంత్రి భారత క్రీడారంగానికి భావితరాలను తీర్చిదిద్దే మార్గదర్శకులుగా ఎదగాలని విజేతలకు సూచించారు. యువ క్రీడాకారులకు శిక్షణ, ప్రోత్సాహం అందిస్తూ భారత క్రీడల అభివృద్దికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. 36 వేల కోట్ల రూపాయల వ్యయంతో పునరుద్ధరించిన ఖేలో ఇండియా పథకాన్ని కూడా మంత్రి ప్రస్తావించారు. రాబోయే సంవత్సరాల్లో భారత క్రీడారంగ అభివృద్దికి అవసరమైన పెట్టుబడులను నిరంతరంగా అందించేందుకు ఈ పథకం దోహదపడుతుందని కేంద్ర మంత్రి వివరిస్తూ,
2: सरकार ने खेलो इंडिया स्कीम लाया, स्पोर्ट्स के लिए सारी फैसिलिटी व्यवस्था खड़ी करी, लास्ट वीक में 36,000 करोड़ रुपया दिया जो आपके लिए यूज करा जाए. सरकार स्पोर्ट्स इंफ्रास्ट्रक्चर और फैसिलिटी नहीं चलाई. आप जैसे जो एथलीट रिटायर करेंगे, जो स्पोर्ट्स को जीते हैं, मैं आपको कहूंगा कि आप चलाओ, पैसा हम देंगे. देश की आपसे बहुत ज्यादा अपेक्षा है. हमें हर बार नए लक्ष्य को तय करना है और ये लक्ष्य को अचीव करने के लिए प्रयास करना.
0: आकाशवाणी జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పలు కీలక బిల్లుల ఆమోదం అనంతరం పార్లమెంటు ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం నెలకొన్నప్పటికీ దేశంలో ఎలాంటి ఇంధన కొరత తలెత్తలేదని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కింద దేశవ్యాప్తంగా 50 లక్షలకు పైగా కుటుంబాలు లబ్ది పొందాయని ప్రభుత్వం వెల్లడించింది. కామన్వెల్త్ గేమ్స్ 2026లో పతకాలు సాధించిన భారత క్రీడాకారులను కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ ఈరోజు సత్కరించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం ఒక పాట.

కనులు మూసిన నీవాయే చిత్రం కోసం హరిహరన్ పాడిన పాట విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వినండి ఎస్ జానకి గారు పాడిన జానపద గీతాలు.

మీరింతవరకు ఎస్ జానకి గారు పాడిన జానపద గీతాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 9 గంటలకు వస్తున్నది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 10 గంటలకు వస్తున్నది. మరి కాసేపట్లో హరికథ వింటారు విజయవాడ కేంద్రం నుండి.

0: హైదరాబాద్ సమయం 10 గంటలు. ఇప్పుడు శాస్త్రీయ సంగీత కచేరి వింటారు.
1: ఈనాటి కార్యక్రమంలో వెల్దే భార్గవ్ గారిచే అన్నమయ్య చరిత్ర హరికథ వింటారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ ఎన్ సి అనంతకృష్ణ, మృదంగంపై శ్రీ పెరవల్లి జయభాస్కర్.
2: శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే.

ఆకాశవాణి శ్రోత్ర మహాశైలకు శతానీక వందన వందారములు. లోకాలను పాలించే కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ అలవేలుమంగ వెంకటేశ్వరుల దివ్య పాదారవిందములను అనన్య చింతనలేక నిరంతర శ్రీహరి భక్తి భావ

తనతో 32,000 సంకీర్తనలను రచించి గానమునర్చి అంకితం చేసి తన జీవన సర్వస్వాన్ని అష్టవర్ష ప్రాయం నుండి 98 సంవత్సరాల దివ్య దీర్ఘ జీవితాన్ని శ్రీ వెంకటేశ్వర పరబ్రహ్మాంకితమునర్చిన ధన్యధన్యుడు కవితామూర్ధన్యుడు సజీవ భక్తిమూర్తి శ్రీమాన్ తాళ్లపాక అన్నమాచార్య భాగవత మహోదయులు. జానపదాలలోనే జ్ఞానపథాలను చూపించినటువంటి పుణ్యపురుషుడు. లోకానికి దీపం వలె వెలిగి ఆత్మప్రకాశంతో భక్తిని, ఆధ్యాత్మికతను, శృంగార భావనను సర్వసమర్పణ బుద్ధితో శ్రీ వెంకటేశ్వరుని కీర్తించిన ద్రవిడాగమ పంచమాగమ సార్వభౌముడు సంకీర్తనాచార్యుడు అన్నమయ్య. ఆయన పావన జీవన కథాసుధ మన జాతికే సర్వదా ఆరాధనీయమైనటువంటిది. పావనములు హరిభక్తి విభావనములు

మన కథానాయకుని తాళ్లపాక అందమాచార్యుల వారి జన్మస్థలం కడప జిల్లాలోని రాజంపేట మండలం తాళ్లపాక పరమ పవిత్రమూర్తి అయిన చిన్నకేశవస్వామి వారి కొలువు చేసినటువంటి పుణ్యభూమి అది. నందవైదిక విప్ర వంశజులు తాళ్లపాక వంశీయులు. వారి వంశములో 4 తరాల తర్వాత జన్మించినటువంటి నందకాంశ సంభవుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారు. తండ్రిగారు నారాయణసూరి, తల్లి లక్కమాంబ. సంతానార్థమై వెంకటేశ్వరుని దివ్య పాదారవిందములను అనగా నందక ఖడ్గాన్ని స్వామివారు స్వప్నసీమలో ఆ దంపతులకు సందర్శనమిచ్చి ప్రసాదించాడు. కరుణామూర్తి అయిన వెంకటేశ్వరుడు. ఆ వెంకటేశ్వరుని దివ్య కృపానుగ్రహం వలన ఒక శుభలగ్నములో 3 గ్రహాలు ఉచ్చస్థితిలో ఉండగా శ్రీ సర్వధారినామ సంవత్సర నిజవైశాఖ శుద్ధ పౌర్ణమి, బుధవారము, విశాఖ నక్షత్రము, క్రీస్తు శకం 9/5/1408 సంవత్సరంలో అన్నమాచార్యుల వారు జన్మించినారు. భావి భాగవతాలంకారుడగు ఆ బాలునికి అన్నమయ్య అని పేరు పెట్టుకుని అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేయన ఆరంభించారు అతని తల్లిదండ్రులు. భగవదంశ సంభూతుడగు అన్నమయ్య బాల్యచేష్టలు అద్భుతములు. లక్కమాంబ ఉగ్గుబాలలో రంగరించి పోసిన భక్తి అన్నమయ్య మనస్సులో వెన్నెలను చిలికించింది. హరినందకాంశ సంభవుడైన అన్నమయ్యకు శ్రీ వెంకటేశ మంత్రము అతని ఉచ్ఛ్వాస నిశ్వాసాలలో చోటు చేసుకున్నది. చిన్నతనము నుండి హరినామ సంకీర్తనాలోలుడై అన్యమెరుంగక ఉపనయన సంస్కారము పొందిన అన్నమయ్య సర్వవేదాలను అభ్యసిస్తూ తండ్రిగారి పుణ్య సంస్కారం, తల్లిగారి యొక్క అనన్య సామాన్యమైన భక్తి నెలకొనగా శ్రీ వెంకటేశ్వరుని సందర్శించాలనే కోరికతో తల్లిదండ్రులకు సహాయం చేయాలని పొలములోనికి చేరాడు అన్నమయ్య. అడవిలో గరక పచ్చగా పాపంలా తీగలు సాగింది. శ్రీపతి నామమనే కొడవలితో గడ్డిని కోస్తున్నాడు అన్నమయ్య. అలవాటు లేని పని కదా, కొడవలి చిటికన వేలును కోసింది. రక్తం బుటబుటా స్రవించింది. అన్నమయ్య బాధతో తల్లడిల్లిపోతూ ఉన్నాడు. రక్తం చూస్తూనే విరక్తి కలగసాగింది. తల్లి తండ్రి అంతా అబద్ధం. ఈ బంధాలు అశాశ్వతం. ఈ బంధుత్వాలు భగవద్భక్తికి అవరోధాలు అనుకున్నాడు అని అనుకుంటూ సొమ్మసిల్లిపోయాడు నిద్రలోకి. స్వప్నావస్థలో కనిపించాడు శ్రీ వెంకటేశ్వరుడు. శంఖచక్ర గదాధారి అయిన స్వామివారి దివ్య మంగళ మంజుల రూపాన్ని కన్నులారా సందర్శించాడు. కోటి సూర్యప్రభాభాసమైన దేహంతో వెలుగొందుతున్న వెంకటేశ్వరుని దివ్య వైభవాలను కనులారా సందర్శించాలు స్వప్నసీమలో అన్నమయ్య. మేల్కొన్నాడు. కల నిజం కావాలనుకున్నాడు.

పరమయోగుల పాలిట పరమ నిధానమైన పరంధాముని ఆ స్వప్నంలో దర్శించాడు. కల నిజం కావాలనుకున్నాడు అన్నమయ్య. కలకలలాడుతున్న వెంకటేశ్వర సందర్శన భాగ్యానికి తాను నోచుకోవాలని గోవిందనామస్మరణంతో వెళుతున్న తిరుమల యాత్రిక బృందం వెంట తిన్నగా అనేక శ్రమల కోర్చి స్వామివారి ఏడుకొండల సమీపానికి చేరుకున్నాడు. సర్వాంతర్యామి నెలకొన్న ఆ 1000 గుండెల రేడైన ఏడుకొండల వాణి సప్తగిరులను కన్నులారా చూశాడు. అది

0: భవ్య దివ్య రూప సందర్శనం చేయాలని అన్నమయ్య ఏడుకొండలనెక్కాలని వెళ్ళిపోతున్నాడు. యాత్రిక బృందమంతా ముందుకు సాగిపోతున్నారు. కానీ పాదరక్షలు ధరించిన అన్నమయ్య మాత్రం అడుగు ముందుకు సాగడం లేదు. బడలికతో ఆకలి దప్పులతో అడుగు సాగక మోకాళ్ల ముడుపు పర్వతం వద్ద సొమ్మసిల్లి పడిపోయాడు. కరుణాతరంగిణి కరుణారస వరుణాలయ అయిన అలమేలు మంగమ్మ స్వామివారిని సేవించి సకల దేవీగణ మధ్యస్థురాలై కదలి వస్తున్నది. సప్తగిరులను దాటి అన్నమయ్య దీనాననం దీనావస్థ ఆ జగన్మాత కన్నులలో కనిపించింది.
1: వాడిన తీవే ఓలే ధరపై బడి సోచిలియున్నవాని

అన్నమయ్య శిరస్సును ఒడిలో నెడుకున్నది. ఆకలి దప్పులతో అలమటించిపోతున్న బిడ్డను ఆ వరదాభయ హస్తంతో శరీరమంతా నిమిరినది. జగజ్జననీ కరస్పర్శతో జాగరితుడైనాడు అన్నమయ్య. దివ్య మంగళ స్వరూపిణి అయిన ఆ జగన్మాతను కన్నులారా దర్శించాడు. అప్పుడు అలమేలుమంగమ్మ అన్నమయ్యతో ఈ విధంగా చెప్పింది. సకల సాలగ్రామమయమైన ఈ తిరుమల కొండను పాదరక్షలతో ఎక్కరాదు, కనుక పాదరక్షలు విడిచి ఎక్కితే అలసట లేకుండా నీ మనోభీష్టం ఈడేరి స్వామి దర్శనం అవుతుంది అని చెప్పి స్వామి తను ఆరగించిన ప్రసాదములను అతనికి పెట్టి సేద తీర్చి దేవి అంతర్ధానమైంది. పరమ భక్తి భావనతో భక్తి చింతనతో అన్నమయ్య ఆ తల్లి అలమేలుమంగమ్మ అని గుర్తించింది. ఆ తల్లికి కృతజ్ఞతగా 108 పద్యశతకములతో తల్లి పాదారవిందావులకు అంకితం కావించాడు వెంకటేశ్వర ముద్రతో. అలమేలుమంగమ్మ అనుగ్రహం వల్ల అన్నమయ్య తిరుమల శిఖరాలు చేరుకున్నాడు. వెంకటాచలం పాపాలను దహించే కొండ, శేషాచలం ఆదిశేషుని సాక్షాత్కార వైభవం. తిరుమల పరమ పావనమై శ్రీదేవి పీఠస్థానమైనది. వెంకటపతి కలియుగ ప్రత్యక్ష దైవం. దేవతలు ఈ తిరుమూర్తికి ఆకాశం నుండి అనుదినం పూలవాన కురిపించి అభిషేకం చేసేవారట. అందుకే దీనికి పుష్పమండపం అని పేరు. అన్నమయ్య స్వామి పద్మ పుష్కరిణి చింతకు వాయువేగ మనోవేగాలతో చేరుకున్నాడు. కోనేటిలో స్నానం చేశాడు. ఉభయ నాంచారులతో ఆ పుష్కరిణి జలాలలో తెప్పలలో తేలే స్వామి వైభవాన్ని అనేక విధాలుగా దేవునికి దేవికి నీ తెప్పల కోనేటం

అనే కీర్తన ద్వారా తలుచుకున్నాడు. వరాహస్వామి దర్శనం తర్వాతనే తన దర్శనమని శ్రీనివాసుడి కట్టడి కనుక వరాహస్వామిని దర్శించి మ్రొక్కి చింత చెట్టు, పెద్ద గోపురము, గరుడ స్తంభాలకు వందనమిడి చెంపక ప్రదక్షిణం చేసి విమాన వెంకటేశ్వరుని దర్శించాడు. తదుపరి రామానుజుల వారికి, యోగా నరసింహస్వామి వారికి, జనార్దనునకు, అలమేలు మంగమ్మకు నమస్కరించాడు. కళ్యాణ మండపం, యాగశాల, వకుళమాత వంటశాల, అశ్వాన్ని, గరత్మంతుణ్ణి, ఆదిశేషుణ్ణి, పంచవన్నెల రామచిలుకను, భండారాన్ని దర్శించాడు. విశ్వక్సేన, గరుడ, హనుమంత స్వామివార్లను దర్శించి కీర్తించాడు. ఆపై స్వామివారి సన్నిధిలో బంగారి వాకిలి వద్ద నిలిచి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్య మంగళ స్వరూపాన్ని అన్నమయ్య చూసిన దర్శించిన వెంటనే అన్నమయ్య గళంలో ఒక సంకీర్తన ధార ఉప్పొంగింది. పొడగంటి మయ్య

అని ఎన్నో సుమధుర కీర్తనను రచించి పాడి స్వామిని మెప్పించి సాక్షాత్కరం పొందాడు అన్నమయ్య. పరమ పవిత్రమైన బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. మంగళవాద్య మనోహర ధ్యానం, ద్రవిడ వేద పఠన నినాదం, వివిధ వాహన భేరీల కోలాహలం, యాత్రిక బృంద సంకీర్తన రావం, వేత్రధరుల హెచ్చరికలు, వాహకుల సంరంభం, ఛత్రచామర చారములతో స్వామివారి ఊరేగింపు ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.

తిరుమల క్షేత్రవాసి, హరిధ్యాన లోలుడు, వైష్ణవ శాస్త్ర మర్మజ్ఞుడు, వైష్ణవమత వ్యాప్తశీలి అయిన ఘనవిష్ణుయతి అనే వారికి స్వామివారు స్వప్నంలో ప్రత్యక్షమై, ఘనవిష్ణుయతి అన్నమయ్య నా భక్తుడు అనే నా భక్తుడు ఇచ్చటకే వచ్చి ఉన్నాడు, వానికి నీవే ముద్రధారణ చేయి అంటూ శంఖచక్రాలను ఇచ్చి అదృశ్యమయ్యారు స్వామివారు. ఆ మరునాడు ఘనవిష్ణువు వెంకటేశ్వరుని ఆజ్ఞానుసారముగా అన్నమయ్యను ఆహ్వానించి పంచవైష్ణవాన్ని ఇచ్చి శ్రీ వైష్ణవునిగా గావించి పంచ సంస్కారములను నిర్వహించాడు. పంచ సంస్కారములనగా తాపము, పుండ్రము, నామము, మంత్రము, వైష్ణవేష్టి అనేవి పంచ సంస్కారములు. ఈ యొక్క పంచ సంస్కారములను ఘనవిష్ణుయతి ఇచ్చాడు. అప్పటి నుండి అన్నమయ్య అన్నమాచార్యులుగా, అన్నమయ్యంగారుగా, అన్నయాచార్యగా, అన్నయ్య గురువుగా, అన్నయార్యగా అనే పేర్లతో వ్యవహరింపబడ్డారు. నాటి నుండి నిత్యము శ్రీ స్వామివారిని సేవిస్తూ సుప్రభాతం మొదలు పవళింపు సేవ వరకు స్వామివారిని కీర్తిస్తూ మధుర గానాలాపనలు చేస్తూ అచ్చటి జనులను అలరిస్తూ తిరుమల నివాసి అయ్యాడు. ప్రతినిత్యం ఒక సంకీర్తన కుసుమాన్ని స్వామివారికి నివేదిస్తూ ఉండేవారు.

తల్లిదండ్రులు అన్నమయ్యను అన్వేషిస్తూ సప్తగిరులపైకి చేరుకున్నారు. కన్నులారా కుమారుని యొక్క ఆధ్యాత్మిక చింతనను, పరమ పవిత్రమైన పద కవిత రచనలను వేణుల విందుగా విన్నారు. కుమారునికి నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. అన్నమయ్య వద్దకు తల్లిదండ్రులు లక్కమాంబ నారాయణసూరి వెళ్ళి తాళ్లపాకకు రమ్మని ఎంత నచ్చజెప్పినా అన్నమయ్య మాత్రం పిరమాండ్లను వదిలి నేను రాలేను అమ్మా అన్నారు. తల్లి పట్టిన పట్టు విడవలేదు. అన్నమయ్య వెంకటేశ్వరుని సన్నిధి వీడలేడు. ఇదిలా ఉండగా ఆ రాత్రి అన్నమయ్యకు స్వామివారి యొక్క స్వప్న ప్రబోధం కలలో చెప్పాడు. జరిగింది. అన్నమయ్య తల్లి మనసు కష్టపెట్టకు, నన్ను మరవకు. అన్నమాచార్య, నీవు భార్యాబిడ్డలతో కూడి సంసారిగా సుఖిస్తుంటే ఆ సంతోషాన్ని చూడాలని నీ తల్లిదండ్రుల ఆశ నిరాశ చెయ్యబోకు అని స్వామివారి స్వప్న ప్రబోధం జరిగింది. తల్లి దీవెన, స్వామివారి ఆన, విష్ణుముని ప్రబోధం అన్నమయ్య హృదయాంతరంగాలలో చెరగరని ముద్ర వేసుకున్నాయి. మరో మాటాడక అన్నమయ్య తల్లిదండ్రులతో గృహోన్ముఖుడైనాడు. పెద్దలందరూ పరమానందంతో అన్నమయ్యకు సత్సాంప్రదాయంలో జన్మించిన తిరుమలమ్మ, అక్కలమ్మ అనే పేరు కలిగి

0: కన్యాద్వయాన్ని ఇద్దరు కన్యలను ఇచ్చి వివాహం కావించారు. గృహస్థుగా వారి జీవితానికి ఎటువంటి ఆటంకం రాకుండా అక్కలమ్మ కవితాస్ఫూర్తి కలిగినటువంటి సుభద్రా కళ్యాణ ద్విపద కావ్య రచయిత. ఆ తిరుమలమ్మ తిమ్మక్కగా స్వామివారి యొక్క ఆ కవిత వ్యాసాంగానికి ఎటువంటి ఆటంకము కలిగించకుండా అన్ని విధాలుగా ఉత్తమ ఇల్లాలని అనిపించుకున్నారు. అన్నమయ్య తన సతులతో కూడుకొని గృహస్థాశ్రమ సుఖ జీవితాన్ని ఆరంభించాడు. కొద్ది దినాలకు సహృదయులైనటువంటి విద్యావంతులైన కుమారులు ఇద్దరూ కలిగారు. వారి సహచర్యంలో స్వామి యొక్క సంకీర్తనా పటిమ మరింత పెరిగింది. ద్విపద రామాయణాన్ని దివ్యమైన శృంగార ఆధ్యాత్మిక సంకీర్తనలతో ఆ అన్నమాచార్యుల వారి యొక్క కవిత్వం నవ్య నవోన్మేషమైనది. వారి యొక్క గీతి దశ దిశలా ప్రభాసిస్తున్నటువంటి సమయంలో విజయనగర సామంతుడైన 1450 ప్రాంతంలో పరమ పవిత్రమైన టంగుటూరును పరిపాలిస్తున్న రాజు సాళ్వ నరసింగరాయ భూపతి. అన్నమయ్య పాదద్వయాన్ని అంటి ఆస్థాన విద్వాంసునిగా వారి రాజ్యానికి ఆహ్వానించారు. పసిడిగద్దపై ఆసీనుడైనటువంటి ఆ మహారాజుగారు పెనుగొండను కూడా జయించాడు. సత్యాంగత్యమిత ఫలప్రదాయి. ఆ పెనుగొండలో సకల సంగీత సాహిత్య విద్వాంసుల నడుమ తాను స్వయంగా రచిస్తున్నటువంటి శృంగార మంజరిలోని అద్భుతమైన కీర్తనను గానం చేశారు అన్నమాచార్యుల వారు.
1: ములలు తురుములు ముడిచిన బరువుల ముల్లపు సరసపు

రాజు విన్నాడు. అన్నమయ్య శృంగార సంకీర్తన మంజరిని, శృంగారాధి నాయకుడైన వెంకటేశ్వరునికి కైంకర్య జనలను తన వైపు మలుచుకోవాలని రాజు అన్నమయ్య పాదాలనంటి వినయాన్ని నటిస్తూనే, మహాత్మా, వెంకటేశ్వరుని పైన రచించినట్టుగానే మా పట్టమహిషిపైన నాపైన శృంగార మంజరిని రచించి అంకితం చేయండి. ఈ పెనుగొండ క్షేత్రాన్ని నీ స్వాధీనం చేస్తానన్నాడు ఆ యొక్క మహారాజు గారు. రాజా, వెంకటేశ్వరుని దివ్య దేవాలయంలో ఆస్థాన గాయకునుడైన నేను నీ చెంత చేరుటయే నేను చేసిన మొట్టమొదటి పొరపాటు. అంతేగాక నీ వంటి వారిని ఆశ్రయించినందుకు తగిన ప్రతిఫలాన్ని నేను పొందాను. వెంకటరమణుని కీర్తించిన ఈ వాయి, వెంకటరమణునిపై కీర్తనలు రచించిన ఈ చేయి అహితల్పషాయికే అంకితాలు. నారాయణుని కీర్తించిన ఈ నోటితో నరులను ఎనాటికీ కీర్తింపనరులన్నాడు. ఆ మహారాజు ఊరుకుంటాడా? రాజుల కొలువు గాజుగిన్నెలాంటిది. ఆగ్రహోదగ్రుడైన రాజు అన్నమాచార్యుల వారిని చెరసాలలో వేయించాడు. ఆకటి వేళలో అలపైన వేళల వెంకటేశ్వరుడు వెంకటరమణుడు ఇక్కడే రక్షించగలడని విశ్వసించాడు. సంఖ్యల పెట్టిన వేళ, చెంప విలిచిన వేళ, అంకిలిగా అప్పులవారాగిన వేళ శ్రీనివాసుని దివ్య పాదాశ్రయమే రక్షించగలదని పరిపూర్ణంగా విశ్వసించాడు. స్వామివారిని ప్రార్థించాడు. సకల భక్తజనులను రక్షించే ఆర్తత్రాణ పరాయణుడు, ఆపన్న శరణ్యులు, ఆపదముక్కుల వాడైన వెంకటరమణుడే తగిన తీర్పు ఇవ్వగలడని నమ్మి నెమ్మి కొలిచి స్వామివారిని శ్రీనివాసుని దివ్యానుగ్రహం లభించింది. సంఖ్యలు లూడిపడ్డాయి. నరసింహుడు పశ్చాత్తాపముంది అన్నమయ్య పాదాలపై పడి సాధు మహాబజారానికి క్షమించమని ప్రార్థించాడు. శ్రీనివాసో రక్షతు అని దీవించి తాను చేరవలసినవి, తన జీవితం చరితార్థం కావలసినది భక్తాభీష్ట ప్రదాయి అయిన శ్రీనివాసుడు మాత్రమే అని ఎంచి సకల పుణ్యక్షేత్రములను కావిస్తూ ప్రయాణమైనాడు అన్నమయ్య తన సతులతో కూడుకొని.

నరసింహుని దర్శించాడు. అహోబిల మఠాధిపతి అయిన షటగోప మునీంద్రుని వద్ద సకల వేద శాస్త్ర అధ్యయనాన్ని ముగించుకున్నాడు. దివ్యమైన 32 అక్షరముల దివ్య అహోబల నరసింహస్వామి వారి మంత్రోపదేశాన్ని పొంది 32 అక్షరములను గుర్తుగా 32,000 సంకీర్తనలు రచించి శ్రీ వెంకటేశ్వర పాదాంకిత మనర్చుకోవాలని స్థిర నిర్ణయం చేసుకున్నాడు. ఆ విధంగా అన్నమయ్య తన సతులతో కూడుకొని సకల పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తూ సకల దేవతా జయాన్ని ప్రార్థిస్తూ తిన్నగా ఏడుకొండలపైకి చేరుకున్నాడు అన్నమాచార్యుల వారు. నిగమ

శ్రీ వెంకటేశ్వరుని దివ్య పద సాన్నిధ్యం చేరుకున్నాడు. శాశ్వత సుఖప్రదాయి ఎవరో గుర్తించాడు. తన దగ్గర ఉన్న సంపదంతా దానం చేశారు. అన్నమయ్య సతులైన తిరుమలమ్మ, అక్కలమ్మలు పరమపద ప్రాప్తి పొందారు. ఇక అన్నమయ్య తన శేష జీవితం ఆ శేషసాయి సాన్నిధ్యంలో గడుపుతూ అన్ని జాతులు, మతాలు, కులాలు ఇవన్నీ సర్వేశ్వరార్పణమన్నీ అటువంటి సత్యాన్ని గుర్తించి 10 మందికి దాన్ని ప్రబోధించాడు. బ్రహ్మముఖటే

స్వామివారి కళ్యాణ మహోత్సవాలను తిలకిస్తూ అన్నమయ్య తలంబ్రాల ఘట్టాన్ని వర్ణిస్తూ పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు అనేటువంటి ఒక కీర్తనను రచించారు.

వెంకటేశ్వరుని సహస్ర దీపాలంకరణ శోభతో వెలిగిపోతూ ఉయ్యాల సేవలలో ఇరు దేవేరులతో కలిసి బంగారు తోగుటు ఉయ్యాలలో ఊగుతున్న సర్వదివ్యాంబర భూషితుడైన శరణాగత వత్సలుడైన వెంకటేశ్వరుని పరాభావనతో సంకీర్తనలతో కీర్తించాడు.

లోకాలను చిరుబజ్జలో ఊపేటటువంటి స్వామి అన్నమయ్య సంకీర్తన డోలికలలో ఊయలలూగాడు. శరీరమలసినది, వృద్ధాప్యం ఆవహించినది. 32,000 సంకీర్తనలను వెంకటేశ్వర పరబ్రహ్మాంకిత మునర్చి, దాచుకో నీ పాదాలకు, తగ నే చేసిన పూజలివి చేకొనవయ్యా, ఒక్క సంకీర్తనే చాలు వొద్దికై మము రక్షించగా అన్నాడు. సంకీర్తన చేసేందుకు ఇక శరీరం సహకరించడం లేదన్నాడు. నీ దివ్యమైన హృదయంలో శాశ్వత స్థానాన్ని ఇచ్చి మోక్ష సామ్రాజ్యాన్ని, ఏలే మహాభాగ్యాన్ని ప్రసాదించమని ప్రార్థించారు అన్నవయ్య.

వాగ్గేయకార భాగవత ద్వయమైన కర్ణాటక సంగీత పితామహుడు పురంధరదాసుల వారు అన్నమాచార్యుల వారు ప్రశంసాలంకారములతో పరమానందించారు. వైరాగ్య యోగ శృంగార సంకీర్తనముల ద్విపద రామాయణము వెంకటాచల మహత్యము శృంగార మంజరి శతకములు అనేకమైనటువంటి యొక్క ప్రబంధములు రచించి సర్వం శ్రీ వెంకటేశ్వరార్పణమస్తు అన్నాడు అన్నమయ్య. గృహస్థ ధర్మాన్ని పాటించారు. శ్రీనివాస అనుగ్రహం వలన తనను మించినటువంటి తనయులను మనుమలను పొందారు. జీవితాంతం శ్రీ వెంకటేశ్వరుని సంకీర్తించి తన కుమారుడైన పెద తిరుమలయ్యను పిలిచి తంబూరా చిరుతలు ఇచ్చి సంకీర్తనా యజ్ఞాన్ని కొనసాగించే బాధ్యత నీపై పెడుతున్నానని చెప్పి స్వామివారి సన్నిధానంలో అన్నమయ్యను ఒక దివ్య జ్యోతిగా శ్రీనివాసునిలో ఐక్యమైనది. వెంకటేశాత్మనాత్మానం సర్వం లోకల్ చ భావయన్

దుందుభినామ సంవత్సరం ఫాల్గుణ బహుళ ద్వాదశి అనగా 1503 సంవత్సరంలో శ్రీనివాసుని దివ్యధామాన్ని అలంకరించి పరమద పదించారు. ఆనాటి నుండి ఈనాటి వరకు సకల భక్తజనుల హృదయాలలో శ్రీవెంకటేశ్వరుని దివ్య పాదార విందముల వద్ద నిరంతరం వెలిగేటువంటి అఖండ జ్యోతి అన్నమాచార్య భక్తమణి. అప్పని వరప్రసాది అన్నమయ్య, అప్పసము మాకే కరణన్నమయ్య. భక్తులారా, పద కవితా పితామహుడు, ప్రథమ వాగ్గేయకారుడు, శ్రీనివాస భక్తుడు, సంగీత సార్వభౌముడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారి యొక్క కథలో అనేకమైనటువంటి యొక్క సంకీర్తనలను సంకీర్తనాధార ఆ యొక్క అన్నమాచార్యుల వారి నుండి అనేకముగా వచ్చినవి. అందులో మత్స్యదుర్గలు, అందరికీ తెలిసినటువంటి యొక్క సంకీర్తనలు, కళ్యాణోత్సవ సంకీర్తనలు, వైరాగ్య సంకీర్తనలు, అనేకమైనటువంటి యొక్క సంకీర్తనలు ఆ యొక్క తాళ్లపాక అన్నమాచార్యుల వారు రచించి శ్రీనివాస పరబ్రహ్మాంకితమునర్చారు. అందులో ముఖ్యమైనటువంటి యొక్క సంకీర్తనలను ఈరోజు కొంతవరకు మనం గానం చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా కళ్యాణోత్సవ సంకీర్తనలలో నెలమూడు శోభనాలు నీకు నతనికే.

ஹரியம் நமாம்யகம். అన్నమాచార్యుల వారు అనేకమైనటువంటి యొక్క కీర్తనలు 32,000 సంకీర్తనలో బహుళ ప్రాచుర్యం, అందరికీ తెలిసినటువంటి యొక్క సంకీర్తనలను, ఎన్నో అద్భుతమైనటువంటి యొక్క సంకీర్తనలను రచించారు.

అనేటువంటి యొక్క సంకీర్తన, కళ్యాణోత్సవ సంకీర్తన, మరియు ఇంకా అనేకమైనటువంటి యొక్క సప్తగిరుల యొక్క ప్రాశస్త్యాన్ని తెలియజేసేటువంటి యొక్క సంకీర్తనలు, అనేకమైనటువంటి రచనలను ఆ యొక్క తాళ్లపాక అన్నమాచార్యుల వారు రచించారు. ఈ కథను ఆశాంతం విన్న మీకు అలమేలు మంగాపతి శ్రీ వెంకటేశ్వరుడు ఆయురారోగ్య భోగభాగ్యములను ఇచ్చి రక్షించుగాక అని చెప్పని ప్రార్థిస్తూ జయమంగళము నీకు సర్వ

0: भवन्तु समस्त सन्मङ्गलानि भवन्तु।
1: మీరింతవరకు వెల్దయ భార్గవ్ గారిచే అన్నమయ్య చరిత్ర హరికథ విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ ఎన్సి అనంతకృష్ణ, మృదంగంపై పెరవల్లి జయభాస్కర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. రేపటి ప్రసార వివరాలు. రేపటి ఉదయం ప్రసారంలో 6 గంటలకు దేశభక్తి గీతం, 6:10 భక్తిరంజని కార్యక్రమంలో కృష్ణాతీర నృసింహ గీతాలు వింటారు. 6:30 వినదగుమాట వ్యాఖ్యాత శ్రీ

జే శ్యామసుందరం. 6:35 సేద్యపు శుద్ధులు. ఇందులో అరటిలో సమగ్ర యాజమాన్య పద్ధతులు గురించి వివరాలు వింటారు. అందిస్తున్నవారు శ్రీ డి ప్రభాకర్ రెడ్డి. 6:45 ప్రాంతీయ వార్తలు, 7:05 తెలుగులో జాతీయ వార్తలు, 7:15 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక చావడి సంభాషణ, జాతీయ చేనేత దినోత్సవం గురించి సంభాషణ కార్యక్రమం. ఇందులో పాల్గొంటున్నవారు శ్రీయుతులు శ్రీ వి చలపతి, శ్రీ బి మధుసూదన్ రెడ్డి. అనంతరం న్యాయ సలహాలు కార్యక్రమంలో అపార్ట్మెంట్ కొనుగోలులో జాగ్రత్తలు న్యాయవాది శ్రీ కేఎల్ఎన్ ప్రసాద్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ఎస్ సుభాన్. 8:15 ఆంగ్లంలో వార్తలు, 8:35 చిత్రసీమ, 9:00 ఒకే సంగీత దర్శకుని చలన చిత్రగీతాలు వింటారు, 9:30 అభిలాష, శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు, 10:00 ఆర్టికల్ 370 రద్దుకు 7 అంశంపై ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇక రేపటి సాయం ప్రసారంలో 5:00 చిత్రసీమ, 5:30 లేపాక్షి, ఉత్తరాల ద్వారా మీరు కోరిన సినీ గీతాలు, 6:30 చిత్రసీమ సినిమా పాటలు, 7:15 పల్లె ప్రాంతాలు శీర్షికన జానపద కళాకారిణి శ్రీమతి ఎస్ కృష్ణవేణి గారితో పరిచయం, పరిచయకర్త శ్రీ ఏ హేమంతరాజు, 7:45 వికసిత్ భారత్, 8:00 రసధుని అలనాటి మధుర గీతాలు, 8:15 పార్లమెంటు కార్యకలాపాలపై సమీక్ష ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుండి, 8:45 బావగారు వచ్చారు నాటిక, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:10